శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం 101.5 మెగాహెడ్జెస్పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 25వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, జూలై నెల 14వ తేదీ, మంగళవారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 48 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

దేశభక్తి గీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం. ఢిల్లీ నుంచి రిలే.

0: భక్తిరంజనే కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ భద్రాచల రామదాసు కీర్తనలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సూక్తి ముక్తావళి ఈనాటి కార్యక్రమంలో ప్రయత్న బలం ఈ అంశం గురించి రామచంద్రుని రమేష్ కృష్ణ గారి వ్యాఖ్యానం విందాం.
1: ఆధునిక కాలంలో సామాన్య జనాన్ని అత్యంత ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తులలో అగ్రగణ్యులు స్వామి వివేకానంద. ఆయన సూక్తులు నిత్య సత్యాలై జనజాగరణ చేయడంలో ప్రధానమై ప్రపంచమంతటా కూడా వ్యాపించాయి. అటువంటి మహనీయుడు ఒక సందర్భంలో అంటారు, యూ హ్యావ్ టు గ్రో ఫ్రమ్ ద ఇన్సైడ్ అవుట్, నన్ కెన్ టీచ్ యూ, నన్ కెన్ మేక్ యూ స్పిరిచువల్, దెర్ ఇస్ నో అదర్ టీచర్ బట్ యువర్ ఓన్ సోల్. ప్రతి మనిషి తనంతట తానుగా ఎదగటానికి ప్రయత్నం చేయాలి. ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడటం బుద్ధిమంతుల లక్షణం కాదు. మన గురించి మనకు తెలిసినంతగా బయట ఇంకెవరికీ తెలియదు. మన శక్తియుక్తులను, మనలో గుణదోషాలను మనం మాత్రమే సంపూర్ణంగా అర్థం చేసుకోగలం. అది లేనినాడు మనం ఏమీ చెయ్యలేం. కనుక ఎవరో చెప్తే మనం నేర్చుకోవలసిన అవసరం రాకూడదు. మనకు మనమే గురువులం, మనకు మనమే ఉపాధ్యాయులం కూడా. మన సంకల్పబలమే మనల్ని ముందుకు తీసుకొని వెళ్తుంది. భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎటువంటి స్థితిలో మనం ఉండగలము లేదా ఉండాలో మనంతట మనమే నిర్ణయించుకోవాలి. మన అంతరాత్మను పరిశోధించుకొని తెలుసుకొనినాడు మనలో గుణదోషాలు మనకే తెలిసి వస్తాయి. ఏమి తప్పు చేస్తున్నామో, ఏమి ఒప్పు చేస్తున్నామో తెలుసుకొని మన మార్గాన్ని మనమే ఏర్పాటు చేసుకొని దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళవలసిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. లక్షలాది జీవరాశులున్న భూమండలంలో ఒక్క మానవుడే తాను ఏదన్నా నేర్చుకోవాలని అనుకున్నప్పుడు ఇతరుల మీద ఆధారపడతాడు. మరే ఇతర జీవి అలా ఆధారపడదు. తనంతట తానుగా ప్రతి విషయాన్ని ఇతరులను చూసి సాధన చేయడం ప్రారంభిస్తుంది. కొన్నాళ్లకు తాను ఎంచుకున్న విద్యలో ప్రావీణ్యం సంపాదించుకుంటుంది. నీటిలో ఈదే చేపపిల్ల కావచ్చు, ఆకాశంలో ఎగిరే పక్షి కావచ్చు, నేల మీద పాకే క్రిమికీటకాదులు కావచ్చు, పెద్ద పెద్ద జంతువులు కావచ్చు, అన్నీ కూడా తమ తమ స్థాయిలో ఇతరులను చూసి నేర్చుకుంటాయి తప్ప ఎవరో నేర్పిస్తారని ఎదురు చూడవు. ఇన్ని ప్రాణుల కన్నా ఎక్కువ బుద్ధి కలిగిన మానవుడు మాత్రం ప్రతిదానికి ఇతరుల మీద ఆధారపడే ఉంటాడు. వాస్తవానికి అతను సంకల్పించుకుంటే చేయలేనిది ఏదీ లేదు. ఏ గురువు యొక్క సహాయము లేకుండా ఏకలవ్యుడు నేర్చుకోలేదా? ఉదయాద్రి మీద, అస్తాద్రి మీద రెండు కాళ్ళని ఉంచి సూర్యనారాయణ స్వామి దగ్గర నవవ్యాకరణాలను ఆంజనేయుడు అభ్యసించలేదా? ఇవన్నీ వారి వారి సంకల్పానికి సూచికలైనటువంటివి. కనుక మన అభివృద్ధి కోసం మనం ప్రయత్నం చేయాలి, కానీ ఎవరో మనల్ని ఉద్ధరించడానికి రారు కదా. అందువలన ప్రతివాడు తన మనస్సుని తనంతట తానుగా పరిశోధన చేసుకుని ముందుకు కదలాలి. ఒక ఆచార్యుడు లేదా గురువు మనకు సరైన మార్గనిర్దేశం చేస్తాడనటంలో సందేహం లేదు. కానీ ఆ గురువుని ఆశ్రయించటానికి మనల్ని పురిగొల్పేది మన అంతరాత్మ, మన ఆత్మ మాత్రమే. వారు చూపిన మార్గంలో మనల్ని

0: ముందుకు నడిపించేది మన ఆత్మయే. అందుకే ఏ పని పరిశుద్ధంగా చెయ్యాలన్నా ఆత్మప్రబోధానుసారం చెయ్యమని పెద్దలు చెప్తూ ఉంటారు. ఆత్మను మించిన అంతరంగికుడు మనకు మరొకడు ఉండడు. కనుక ఆత్మశుద్ధితో పెద్దలు చూపిన దోవలో ముందుకు వెళ్లే మానవుడే మహనీయుడవుతాడు అనేది వివేకానందుల వారి ప్రబోధం.
1: సూక్తి ముక్తావళి కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఆకాశవాణి మార్కపురం కేంద్రం చేను ముచ్చట్లు ఈనాటి కార్యక్రమంలో బెండ సాగు వివరాలు విందాం.

కూరగాయలలో బెండను ప్రధానమైనదిగా చెప్పుకోవచ్చు. మన రాష్ట్రంలో బెండ సుమారుగా 78,949 హెక్టార్ల విస్తీర్ణంలో సాగుబడి చేస్తూ 11,84,239 టన్నుల ఉత్పత్తితో సాగు చేయబడుతుంది. ఇక బెండ ఎటువంటి వాతావరణంలో పండుతుంది, అత్యధిక దిగుబడి తీసుకోవాలి అంటే ఎట్లాంటి వాతావరణంలో అనుకూలంగా ఉంటుంది, ఇత్యాది అంశాల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేడి వాతావరణం ఈ పంటకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. అతి చల్లని వాతావరణము పంట పెరుగుదలకు ప్రతికూలంగా ఉంటుంది. అందువలన ఈ పంట వర్షాకాలం మరియు వేసవికాలంలో పండించడానికి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇక నేలల విషయానికి వస్తే గణనీయమైన దిగుబడులు సాధించాలి అంటే మంచి భూముల్లో సాగు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. నేలల విషయానికి వస్తే సారవంతమైన నీరు ఇంకడి తేలికపాటి నేలలు మరియు మురుగునీరు సౌకర్యం గల తేలికపాటి నల్లరేగడి నేలలు కూడా ఈ పంటకు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విత్తే సమయాన్ని చూస్తే వర్షాకాల పంటను జూన్ నుండి జూలై వరకు వేసుకోవచ్చు. వేసవి పంటగా వేసుకున్నట్లయితే జనవరి రెండవ పక్షం నుండి ఫిబ్రవరి చివరి వరకు విత్తుకోవచ్చు. ఒక ఎకరాకు విత్తనం మోతాదు విషయానికి వస్తే ఎకరాకు వర్షాకాల పంటకు 4 నుంచి 6 కిలోల విత్తనం సరిపోతుంది. వేసవి పంటకైతే 7 నుంచి 8 కిలోల విత్తనాన్ని విత్తుకోవాల్సిన అవసరం ఉంటుంది. సంకరజాతి రకాలకైతే 2 నుంచి 2.5 కిలోల విత్తనం సరిపడా ఉంటుంది ఒక ఎకరానికి. అయితే ఈ బెండలో మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే ఎటువంటి రకాలు ఎంపిక చేసుకున్నట్లయితే మంచి దిగుబడులు చూడవచ్చు అన్న అంశాన్ని గమనించినట్లయితే పర్భని క్రాంతి, అర్కానామిక, అర్కా అభయ రకాలు ఎక్కువగా సాగుబడిలో ఉన్నాయి. పర్భని క్రాంతి విషయానికి వస్తే కొమ్మలు వేయకుండా బలంగా పెరిగే మొక్క ఇది. ఆకులు ముదురాకపచ్చ రంగులో ఉంటాయి. 4 నుంచి 4.5 టన్నులు ఒక ఎకరానికి దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఇక అర్కానామిక విషయానికి వస్తే ఈ రకం విత్తిన 55 రోజుల్లో కాపుకొస్తుంది. శంఖురోగాన్ని కొంతవరకు తట్టుకోగలదు. కాయలు ముదురాకపచ్చగా ఉండి మధ్యస్థంగా ఉంటాయి. ఎకరాకు 4 నుంచి 5 టన్నులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. అర్కా అభయ రకాన్ని చూస్తే అర్కా అనామిక రకాన్ని పోలి ఉంటుంది. శంఖురోగాన్ని బాగా తట్టుకుంటుంది. 4 నుంచి 5 టన్నులు ఒక ఎకరాలో దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంది. అయితే ఈ రకాలన్నీ కూడా 85 నుంచి 90 రోజులు పంటకాలాన్ని కలిగి ఉంటాయి. సంక్రజాతి కోవకు చెందిన వర్ష, విజయ్, విశాల్, నాద్, శోభ, మహికో హైబ్రిడ్ నెంబర్ 10, 64, ప్రియా, అవంతిక, సుప్రియ, ఐశ్వర్య N71.09 మరియు ఎగుమతికి అనువైన పంజాబ్ పద్మిని, వర్ష, విశాల్, నాద్, శోభ రకాలను కూడా సాగు చేసుకోవచ్చు. పంట వేసుకునే ముందు విత్తనాన్ని విత్తే పద్ధతిలో కూడా మెలకువలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విత్తే ముందు నేలను 4-5 సార్లు బాగా దున్నాలి. వర్షాకాల పంటను 60 సెంటీమీటర్ల ఎడమతో బోదెల మీద 30 సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవాలి. వేసవికాల పంటను నేలను మల్లుగా చేసి వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లుగా విత్తుకుంటే చెట్లకు గాలి బాగా సోకడమే కాకుండా తెగుళ్ళు కూడా చాలా వరకు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. విత్తిన వెంటనే నీరు పెట్టి తర్వాత 4-5 రోజులకు 2వ తడి నీరు ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పాదుకు ఒక మొక్క ఉంచి మిగిలినవి విధిగా తీసివేయాలి. ఎందుకంటే మొక్కల మధ్య పోటీతత్వం ఉంటే దిగుబడులు తగ్గేదానికి అవకాశం ఉంది. విత్తన శుద్ధి విషయానికి వస్తే కిలో విత్తనానికి 5 గ్రాముల ఇమిడాక్లోఫ్లిడ్తో ముందుగా చేయాలి. ఆ తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మా వీడితోటి కలిపి విత్తన శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పంటలో మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే ఆ

0: తగినటువంటి సత్వ కూడా అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎరువుల యాజమాన్యాన్ని గమనించినట్లయితే చివరి దుక్కిలో ఎకరాకు 6 నుంచి 8 టన్నుల పశువుల ఎరువును వేసి బాగా కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం మరియు పొటాసునిచ్చే ఎరువులను కూడా ఆఖరి దిక్కులో వేసుకోవాలి. 48 కిలోల నత్రజనినిచ్చే ఎరువును వేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నత్రజనిని వేసుకునేటప్పుడు ఈ 48 కిలోలను 3 సమభాగాలుగా చేసి 1/3 వంతు ఆఖరి దిక్కులోను, మిగిలిన 2/3 వంతు 2 భాగాలుగా విత్తిన 30వ రోజు అదేవిధంగా 45వ రోజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. సంకరజాతి రకాలకు ఎరువుల మోతాదు సుమారుగా 50% పెంచి వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఎరువులు వేసిన తర్వాత కలుపును అశ్రద్ధ చేస్తే కలుపు అనేది పంటను చేరడం వరకు ప్రభావితం చేస్తుంది. కలుపు నివారణ అంశాన్ని గమనించినట్లయితే కలుపు అంతరకృషి ద్వారా చాలా వరకు నివారించుకోవాలి. కలుపును ముందస్తుగా నివారించుకోవాలి అంటే పంట వేసే ముందు పెండిమిథాలిన్ 30% ఎకరాకు 2.2 లీటర్ల చొప్పున విత్తిన వెంటనే గానీ మరుసటి రోజు గానీ భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారి చేసుకోవాలి. విత్తిన 25-30 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాకాలంలో మట్టిని ఎగదోసి బోదెలు సెట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక పంట పూత దశలో లీటర్ నీటికి 10 గ్రాముల యూరియా కలిపి పిచికారి చేయడం ద్వారా 20 నుంచి 25% నత్రజని ఆదాతో పాటు అధిక దిగుబడిని పొందేదానికి కూడా అవకాశం ఉంది. అలాగే లీటర్ నీటికి 5 మిల్లీగ్రాముల సూక్ష్మ పోషక పదార్థాల మిశ్రమాన్ని కలిపి పిచికారి చేయడం ద్వారా కూడా కొంతవరకు దిగుబడిని ఎక్కువగా తీసుకునేదానికి అవకాశం ఉంది. పంటలో మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే పంట బెట్టకు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బెండలో వర్షాకాల పంటకు సకాలంలో వర్షాలు రాకపోతే 7 నుంచి 8 రోజులకు ఒకసారి అంటే వారానికి ఒకసారి నీటి తడి ఇవ్వాల్సిన అవసరం ఉంది. వేసవి పంటకైతే ప్రతి 4-5 రోజులకు ఒకసారి అవసరాన్ని బట్టి నీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ఏ పంటలో అయినా కూడా మంచి దిగుబడులు తీసుకోవాలి అంటే ఆ పంటకు ఆశించేటువంటి చీడపీడలను కూడా మనము అరికట్టుకోగలిగి ఉండాలి. సస్యరక్షణ విషయానికి వస్తే పురుగులు ఎక్కువగా ఈ పంటను ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా మొవ్వు మరియు కాయదొలుచు పురుగు ఎక్కువగా ఈ పంటను ఆశించి నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఈ మొవ్వు మరియు కాయదొలుచు పురుగు విషయానికి వస్తే ఈ పురుగు నాటిన 30 రోజుల నుండి కోత దశ వరకు ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మొవ్వును, పూతాకాత దశలో కాయలను తొలిచి నష్టం కలిగిస్తుంది. దీని నివారణకు పురుగు ఆశించిన కొమ్మలను పురుగు ఆశించిన ప్రాంతం నుండి 1 అంగుళం క్రిందకు తుంచాలి. లీటర్ నీటికి కార్బరిల్ 3 గ్రాములు లేదా క్వినాల్ఫాస్ లేదా ప్రొఫినోఫాస్ 2 మిల్లీలీటర్లు కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు కాయలు కోసిన తర్వాత పిచికారి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పంట కాపుకు రాని దశలో థయోడి కార్బు 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారి చేసుకున్నట్లయితే పంట పూత బాగా వచ్చేదానికి అవకాశం ఉంది.
1: చేను ముచ్చట్లు కార్యక్రమంలో మీరు ఇంతవరకు బెండ సాగు వివరాలు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 6:45 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: తున్నది కేసుగుణ ముఖ్యాంశాలు. ఆగస్టు 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈరోజే చివరి రోజు. వచ్చే 6 నెలల్లో పోలవరం ప్రాజెక్టు కాలువ పనులన్నీ పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయన నిన్న పోలవరం ప్రాజెక్టును సందర్శించి అక్కడ జరుగుతున్న పనులు పరిశీలించారు. రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్టులపైన ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గడిచిన 2 ఏళ్లలో పోలవరం ప్రాజెక్టుపై 7,100 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, 2027 మార్చి నాటికి అన్ని పనులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 194 టీఎంసీల నీరు నిల్వ ఉంటుందని, 200 టీఎంసీల మేర వరద నీరు వినియోగించుకోవచ్చని, ఈ ప్రాజెక్టు ద్వారా 7.2 లక్షల ఎకరాలు నూతన ఆయకట్టు కిందకు చేరతాయని తెలిపారు. ఆగస్టు 14వ తేదీన అనకాపల్లి వద్ద గోదావరి జలాలను విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చెబుతూ,
1: ఇప్పటి వరకు 89% పనులన్నీ ఆల్ ఆస్పెక్ట్స్ లో పూర్తి అయినాయి. 19.24% పనులు పూర్తి చేస్తే ఈ 2 ఏళ్లలో 15% పూర్తి చేశాం. అక్టోబర్ 26కి 100% కంప్లీట్ చేస్తాం. కుడి కాలువ ఎర్త్ వర్క్స్ 100% అయిపోయినాయి. ఎడమ కాలువ 99% అయినాయి. విశాఖపట్నం జిల్లాకు నీళ్లు ఇస్తాం. ఆగస్టు 14వ తారీఖున అనకాపల్లిలో గోదావరి జలాల్ని స్వాగతం పలుకుతున్నాం.
0: తెలంగాణకు చెందిన నీటిపారుదల ప్రాజెక్టులు, మౌలిక వసతుల అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు సాధించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి రాష్ట్రానికి చెందిన పార్లమెంటు సభ్యులకు సూచించారు. ఈ నెల 20 నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న పలు అంశాలను ఆయన నిన్న పార్లమెంటు సభ్యులకు హైదరాబాద్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చించి హైదరాబాద్లో ఐఐఎం మంజూర్కు విజ్ఞప్తి చేయాలని సూచించారు. హైదరాబాద్లో మెట్రో ఫేజ్ 1 స్వాధీనం, మెట్రో ఫేజ్ 2 విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాలని కోరారు. రాష్ట ప్రయోజనాల లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వంతో సహకరిస్తున్నామని, రాష్ట అభివృద్ది విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి ముందుకు సాగుతామని రేవంత్ రెడ్డి సూచించారు. వియత్నాం సముద్ర తీరంలో శనివారం జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలు మరికొద్దిసేపట్లో హైదరాబాద్లోని శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకోనున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఎయిర్పోర్టులో ఉండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. వియత్నాం బోటు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 3 పర్యాటకులు మృతి చెందారు. మృతదేహాలను మృతుల స్వస్థలాలు మచిలీపట్నం, కడప, హిందూపురం, నల్లపేటకు తరలించేందుకు ఏపీ ఎన్ఆర్టీ అధికారులు ప్రత్యేక అంబులెన్సులు సిద్దం చేశారు. తుంగభద్రా నది పరివాహక ప్రాంతంలో రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసేందుకు కేంద్ర జలశక్తి శాఖ 9 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేంద్ర జలవనరుల శాఖ నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. గత నెల 25న తుంగభద్ర డ్యాం కొత్త గేట్ల ప్రారంభ కార్యక్రమానికి హాజరైన కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్లు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తుంగభద్రా జలాల వినియోగం, పరివాహకంలోని రాష్ట్రాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన సహకారంపై వారు చర్చించారు. సుదీర్ఘంగా ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపాల్సిందిగా 3 రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఆదేశాలతో చింతూరు అటవీ ప్రాంతంలో డ్రోన్ల ద్వారా సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు నిన్న ప్రారంభించారు. మనుషులు ప్రవేశించలేని అటవీ ప్రాంతాల్లో చెట్లు అంతరించిపోయిన ప్రాంతాలను గుర్తించి అక్కడ పచ్చదనం పునరుద్ధరించేందుకు విత్తన బంతులు చల్లుతున్నారు. చింతూరు అటవీ పరిధిలో 440.50 హెక్టార్లలో అడవులు అంతరించినట్లు గుర్తించిన అధికారులు పునరుద్ధరణ చర్యలు చేపట్టారు. లక్కవరం రిజర్వ్ ఫారెస్టులో సీడ్ బాల్స్ చల్లారు. కన్సులూరు, మరిగూడ, దేవరపల్లి, రేపాక, వాలి, సుగ్రీవ, భద్రాచలం అటవీ బ్లాకుల్లో సీడ్ బాల్స్ చల్లే ప్రక్రియను అధికారులు

0: త్వరలో చేపట్టనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ చెప్పారు. వీటిలో పిడుగురాళ్ల వైద్య కళాశాలలో 100 సీట్లు, విజయవాడ సిద్ధార్థ వైద్య కళాశాలలో 75 సీట్లు పెరగనున్నాయి. అమరావతి సచివాలయంలో మంత్రి నిన్న మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలోనే రాష్ట్రంలోని 4 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో కలిపి మొత్తం 325 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1055 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి వివరించారు. ఈ నిర్ణయం వల్ల ప్రైవేటు వైద్య కళాశాలల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా కన్వీనర్ కోటాలో 50% సీట్లు అందుబాటులో ఉండడం మరింత ఉపయుక్తంగా మారనుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈరోజు చివరి రోజు. ఈరోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు అందజేయకపోతే జూలై 21న విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటరు పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.eci.gov.in ద్వారా పరిశీలించవచ్చు. కాగా వివిధ రాజకీయ పార్టీల విజ్ఞప్తుల మేరకు ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ గడువును పెంచాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వివేక్ యాదవ్ కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకంగా లేఖ రాశారు. నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈరోజు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. జూలై 17 వచ్చే అనివార ఆస్థానం సందర్భంగా ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. ఏడాదిలో 4 సార్లు ఆలయాన్ని శుద్ధి చేస్తారు. ఇందులో వైకుంఠ ఏకాదశి, ఉగాది, అనివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలకు ముందుగా వచ్చే మంగళవారం నాడు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించి ఆలయాన్ని శుద్ధి చేస్తారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ, యానంలలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలో వాతావరణ విశేషాలను సంబంధిత అధికారి ఎల్ నారాయణ వివరిస్తూ,
1: ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్ మరియు యానాంలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్ లో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వడగాలులు 1 లేదా 2 చోట్ల వీచే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. వేడి, తేమ మరియు అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది.
0: ఇదిలా ఉండగా తెలంగాణలో రాబోయే 2 రోజుల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా చెదురుమదురు జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. 14 నాటికి గోదావరి జలాలను విశాఖ జిల్లాలకు విడుదల చేస్తామన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలంగాణలో వివిధ అభివృద్ది ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు సాధించాలని పార్లమెంటు సభ్యులకు సూచించిన ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అదనంగా 175 సీట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు అందజేయడానికి ఈరోజే చివరి రోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7 గంటలకు దేశభక్తి గీతం వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్.

కేంద్రం నుంచి రిలే 7:15. ఉదయకిరణాలు కార్యక్రమంలో ఎయిడ్స్ వ్యాధి కారణాలు నివారణ ఈ అంశం గురించి డాక్టర్ సాయి కిరణ్ రెడ్డి గారితో పరిచయం వింటారు. అనంతరం సినీ గీతాలు వింటారు. 7:45 భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం. 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. 8:30 గుంటూరు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ ఎంపీ రవిశంకర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. ఇక 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో క్రోచెట్ అల్లికలో నేర్పరి శ్రీమతి కొండెపోగు స్వప్నిక రాజ్ని గారితో పరిచయం. అనంతరం

ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 08596. ఇక 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో క్రోచెట్ అల్లికలో నేర్పరి శ్రీమతి కొండెపోగు స్వప్నికా రాజ్ని గారితో పరిచయం, అనంతరం శ్రీమతి బి పార్వతి గారి స్వీయ కవితలు మొదలైన అంశాలు ఉంటాయి. ఇక ఈ ఉదయం 10:00, మధ్యాహ్నం 12:40, 1:30 ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 1:20 ప్రాంతీయ వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి.

ఇక ఈ సాయంత్ర ప్రసారంలో 6 గంటలకు, తిరిగి రాత్రి 11 గంటలకు హిందీలో వార్తా ప్రసారం, 6 గంటల 5 నిమిషాలకు, అలాగే రాత్రి 9 గంటలకు 11 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే. సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. 6 గంటల 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి. 6 గంటల 30 నిమిషాలకు ప్రసార విశేషాలు. ఈ సాయంత్రం 6 గంటల 35 నిమిషాలకు జానపద సంగీతం కార్యక్రమంలో పిచ్చుకకోట సుబ్బారావు బృందం పాడిన భజన కీర్తనలు వింటారు. 7 గంటల 5 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7 గంటల 15 నిమిషాలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చూడి ఆవులు యాజమాన్య పద్ధతుల గురించి కలుజోలపాడు పశు వైద్యురాలు డాక్టర్ జె సౌజన్య గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీజి ఆదినారాయణ రెడ్డి. 7 గంటల 45 నిమిషాలకు వికసిత్ భారత్ కార్యక్రమంలో, ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. రాత్రి 8 గంటలకు యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్యా ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందానండి శీర్షికన గవర్నమెంట్ స్కీముల గురించిన సమాచారం తెలుసుకుంటారు. 8 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తా ప్రసారం విజయవాడ కేంద్రం నుంచి రిలే. 8 గంటల 40 నిమిషాలకు సినీ గీతాల కార్యక్రమం చిత్రమంజరి. రాత్రి 9 గంటల 15 నిమిషాలకు స్పాట్లైట్ ఢిల్లీ నుంచి రిలే. 9 గంటల 30 నిమిషాలకు గీతమాలిక, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినీ గీతాలు వింటారు. 10 గంటలకు భక్త మార్కండేయ హరికథ ప్రసారమవుతుంది. కథకులు శ్రీ ఎంవి సింహాచల శాస్త్రి గారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు మీరు ఇంతవరకు విన్నారు.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
1: ఆకాశవాణి మార్కపురం కేంద్రం. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం.

దేశభక్తి గీతం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, గంగానదీ తీర పశ్చిమ బెంగాల్లో ఈరోజు నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా ఎడ్జ్ బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత్ ఇంగ్లాండ్తో

0: తలపడుతుంది. 2028-29 కాలానికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. నిన్న రాత్రి న్యూయార్కులోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ భారతదేశ శాంతి విజన్ను ఆవిష్కరించారు. ప్రపంచ శాంతి, భద్రత, సమానమైన అభివృద్ధిని పెంపొందించడానికి ఇది మార్గదర్శక విధానమని పేర్కొన్నారు. ప్రపంచం ప్రస్తుతం ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు. ఐక్యరాజ్యసమితి ఏర్పడిన నాటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 300,000 మంది సిబ్బందిని అందించిందని జయశంకర్ తెలిపారు. ప్రస్తుతం 10 ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల మిషన్లలో 4,300 మందికి పైగా భారతీయ సిబ్బంది సేవలందిస్తున్నారని పేర్కొన్నారు. భారత్ నిరంతరం చర్చలు, దౌత్యానికి మద్దతిస్తోందని, గ్లోబల్ సౌత్ ఆందోళనలు వినిపించడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
1: The world with too many conflicts and tensions, India has consistently fostered dialogue and diplomacy. We have sought to bridge differences, we have sought to find common ground. Our focus has been on mitigating the impact of these developments for the global system. From this, you can judge for yourself the level of India's commitment to a more secure, stable, prosperous world. These goals are best achieved through wider consultations and harmonizing different interests. We believe that India's presence in the Security Council will help strengthen decision-making in this vital body.
0: శాశ్వతేతర సభ్యదేశంగా ఒకవేళ ఎన్నికైతే భారత్ 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించడానికి కమిటీ రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ, రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. భారీ వర్షాలు, కొండచర్యలు విరిగిపడ్డం వల్ల తీవ్రంగా దెబ్బతిన్న కేరళలోని వాయనాడును సందర్శించకపోవడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక వాద్రాలను బీజేపీ విమర్శించింది. బీజేపీ ప్రతినిధి డాక్టర్ సుధాంశు త్రివేది న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, రాహుల్ గాంధీ ప్రజలకు సేవ చేయడం గురించి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారని, అయితే నియోజకవర్గానికి వారి అవసరం ఎంతో ఉన్న తరుణంలో ఆయన, ఆయన సోదరి అక్కడ కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ఇద్దరు ఎంపీలు బాధిత ప్రజలకు అండగా నిలబడలేదని ఆరోపించారు. గత లోక్సభలో రాహుల్ గాంధీ వాయనాడుకు ప్రాతినిధ్యం వహించగా, ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి ప్రియాంక వాద్రా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈ నెల 5వ తేదీ నుంచి పశ్చిమ బెంగాల్ తీరంలో కనిపించకుండా పోయిన ఒక చేపల వేట పడవ బంగాళాఖాతంలో బోల్తాపడి కనిపించింది. అందులో 9 మంది మత్స్యకారులు మరణించగా మరో 6 ఇంకా కనిపించకుండా పోయారు. ఈ ట్రాలర్ ఈ నెల 2వ తేదీన 15 మంది మత్స్యకారులతో శంకర్పూర్ సముద్ర నౌకాశ్రయం నుంచి బయలుదేరింది. కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, రాష్ట ప్రభుత్వ సంస్థలు సంయుక్తంగా చేపట్టిన గాలింపు చర్యల్లో ఆదివారం నాడు బంగాళాఖాతంలో బోల్తాపడిన ఈ పడవను గుర్తించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆ రాష్ట మత్స్యశాఖ మంత్రి రాజేష్ మహతో పేర్కొన్నారు.

0: ఈ విషాద ఘటనపై రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు వారు తమ సంతాపం తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయల సహాయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి నిన్న లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి ముందు వారు ఉన్నావ్లో ఎక్స్ప్రెస్ వేను పరిశీలించారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, అతి త్వరలోనే కొన్ని భారీ పరిశ్రమలు లక్నోకు రానున్నాయని తెలియజేశారు.
1: కాన్పూర్ కే పాస్ ఐతిహాసిక రూప్ సే డిఫెన్స్ ప్రొడక్షన్ కి యే పురానీ విరాసత్ హై జో కి అభి బ్రహ్మోస్ మిసైల్ కి ఇండస్ట్రీ జో యహాన్ పర్ స్థాపిత్ హుయి హై ఔర్ మై ఆప్కో యే భీ బతలానా చాహతా హూం కి వో సమయ దూర్ నహీ హై. కుచ్ హీ మహీనో కే అందర్ కుచ్ ఔర్ బడీ బడీ ఇండస్ట్రీ లక్నౌ కే ఆస్ పాస్ స్థాపిత్ హోనే జా రహీ హై ఔర్ అబ్ ముఖ్యమంత్రి జీ నే సహజ రూప్ సే ఉస్కి అప్ని స్వీకృతి దే ది హై.
0: అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అరుణాచల్ ప్రదేశ్, తూర్పు ఉత్తరప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆంధ్రప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా, తెలంగాణ, అండమాన్ నికోబార్ దీవులు, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్లలో ఈ నెల 16వ తేదీ వరకు ఉరుములతో కూడిన ఈదురుగాలులు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. కాగా కోస్తా ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ వడగాల్పుల పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్లో రేపటి వరకు వేడి, తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ తెలియజేసింది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. భారత జట్టులో సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ తిరిగి జట్టులోకి వస్తుండగా పేస్ బౌలింగ్ అగ్రగామి జస్ప్రీత్ బుమ్రా కూడా పునరాగమనం చేస్తున్నారు. ఐర్లాండ్, ఇంగ్లాండ్లలో జరిగినటువంటి టీ20 అంతర్జాతీయ సిరీస్లలో పరాజయాల తర్వాత భారత్ మళ్లీ పుంజుకోవాలని చూస్తోంది. గురువారం నాడు కార్డిఫ్లో 2వ వన్డే ఆడనుండగా సిరీస్లో 3వది చివరి మ్యాచ్ ఈ నెల 19వ తేదీన లార్డ్స్ మైదానంలో జరుగుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. అసోం, మేఘాలయ, బీహార్, పశ్చిమ బెంగాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి మార్కపురం కేంద్రం.

0: ఐఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
6: ఉదయ కిరణాలు కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఎయిడ్స్ వ్యాధి కారణాలు నివారణ. ఈ అంశం గురించి డాక్టర్ సాయి కిరణ్ రెడ్డి గారితో పరిచయం.
7: శ్రోతలకు నమస్కారం. మరి ఈ రోజున మనం గమనించినట్లయితే దేశవ్యాప్తంగా ప్రతి ఏడాది అవగాహన లోపమో శాపమో మరి తెలియదు కానీ లక్షలాది మంది ప్రజలు హెచ్ఐవి గురై ప్రాణాలు తీసుకుంటున్నారు. మరి ప్రభుత్వము హెచ్ఐవి గురించి అవగాహన కల్పిస్తున్నప్పటికీ కూడా చాలామంది నిర్లక్ష్యంగా ఈ వ్యాధిని కొని తెచ్చుకుంటున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మరి హెచ్ఐవి ఎలా సోకుతుంది, హెచ్ఐవి సోకిన వ్యక్తి ఎలాంటి జీవనశైలిలో జీవించాలి, ట్రీట్మెంట్ ద్వారా లైఫ్ లైన్ పొడిగించుకోవచ్చా, ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఈ వివరాలన్నీ మనకు తెలియజేసేందుకు ప్రకాశం జిల్లా మార్కాపురం జీజీహెచ్ ఏఆర్టీ సెంటర్ ఇన్ఛార్జి డాక్టర్ చాగంటి సాయి కిరణ్ రెడ్డి గారు ఈరోజు స్టూడియోకి వచ్చేశారు. వారి ద్వారా ఈ వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే.
8: నమస్తే అండి. ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా నమస్కారం.
7: ప్రతి ఏడాది డిసెంబర్ 1న ఎయిడ్స్ నివారణ దినోత్సవం పేరిట అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. సో మరి హెచ్ఐవి అంటే ఏంటి, ఎలా సోకుతుంది, ఎలా వస్తుంది, ట్రీట్మెంట్ ఎలా, ఈ వివరాలన్నీ మా శ్రోతలకు తెలియజేస్తారా?
8: ఓకే సార్. హెచ్ఐవి అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అండి. అదొక వైరస్, వైరల్ ఇన్ఫెక్షన్ ద్వారా మనకి కాజ్ అయ్యేదే ఎయిడ్స్. ఎయిడ్స్ అంటే ఏంటి అంటే అక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్. అది బాడీలో ఉండే రోగ నిరోధక శక్తిని అంతా మనం తగ్గించడం వల్ల మిగతా జబ్బులకి బారిన పడాల్సి వస్తుంది. సో ఎలాంటి జబ్బులు అంటే టీబీ, క్షయవ్యాధి కానీ, ఊరికనే వామిటింగ్స్ రావడం కానీ, మోషన్స్ రావడం కానీ, ఎటువంటి ఇన్ఫెక్షన్స్కైనా ఖచ్చితంగా దాన్ని ఆపర్చునిటీ ఇన్ఫెక్షన్స్ అంటాం. సో ఎటువంటి ఇన్ఫెక్షన్స్కైనా బారిన పడేటట్టు చేసేదే ఎయిడ్స్ అని అంటారు. సో మనిషి ఎయిడ్స్ వల్ల ఎప్పుడు చనిపోరు. తను కేవలం రోగ నిరోధక శక్తి మాత్రమే తగ్గకపోవడం వల్ల, మిగతా ఇన్ఫెక్షన్స్కి మనం సోకడం వల్ల పేషెంట్ అనేవాడు హెచ్ఐవి తోటి ఎక్కువగా చనిపోవడం జరుగుతుంది. సో హెచ్ఐవి అనేది ఎలా మనకి సోకుతుంది అంటే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల, శృంగారం చేయడం వల్ల, ఒకటి ఆల్రెడీ పేషెంట్ మదర్కి హెచ్ఐవి ఉండి ప్రెగ్నెంట్ అయిన తర్వాత సరిగ్గా మందులు మింగకపోతే పిల్లలకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇంకొకటి ఇంజెక్టబుల్ డ్రగ్స్ అంటారు. సో అంటే ఇప్పుడు కొన్నిసార్లు చిన్న వయసులో ఉండే పిల్లలు అందరూ కొకైన్స్ కానీ, గేన్ హెరాయిన్ కానీ, వాళ్ళంతా ఏం చేస్తారు అంటే ఒకే నీడిల్తో ద్వారా మనకి ఎక్కువగా ఎక్కించుకోవడం వల్ల మనకి హెచ్ఐవి అనేది కూడా వస్తుంది. ఇంకొకటి టాటూస్. ఈ మధ్య ఎక్కువగా 20-30 ఇయర్స్ లోపల ఎక్కువ మంది టాటూ వల్ల కూడా అంటే పచ్చబొట్టు వేపించుకోవడం,
7: యూత్ అంతా
8: పచ్చబొట్టు
7: ఫ్యాషన్గా
8: వేసుకోవడం వల్ల, పచ్చబొట్టు వేపించుకోవడం వల్ల అదే నీడిల్ని మనకు లోపల అదే పరంగా ఇంజెక్ట్ చేస్తూ ఉండడం వల్ల ఆ పచ్చబొట్టు అనేది పిగ్మెంట్ అనేది అంటారు. అది బ్లాక్ ఉండేది అనేది పిగ్మెంట్ అంటారు. సో అదే యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి, సేమ్ నీడిల్ యూజ్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ.
7: అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ టాటూస్ వేసే వ్యక్తి ఆ నీడిల్ చాలా మందికి ఉపయోగించడం వల్ల ఎయిడ్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది.
8: ఈ మధ్య ఎక్కువగా ఒక ఏరియాలో 90 మందికి

0: టాటూ వేయించుకున్న ఒక 2 నెలల 3 నెలల గ్యాప్లో 90 మందికి అనేది 90 మందికి ఈ టాటూ వేయించుకోవడం వల్ల అది కూడా ఒకే సెంటర్లో 90 మందికి ఈ వ్యాధి అనేది
1: హెచ్ఐవి వచ్చింది.
0: హెచ్ఐవి అనేది వచ్చింది.
1: ఓకే
0: సో ఈ వీధి వీటి వల్ల ఏమవుతుంది అంటే జరగడం వల్ల మనకి హెచ్ఐవి అనేది సంక్రమిస్తుంది. సో లక్షణాలు ఎలా కనిపిస్తాయి అంటే బరువు తగ్గిపోవడము, నోటిపూత రావటము, బలంగా మనం ఆకలి అవ్వకపోవడము, సన్నగా అవ్వడము, దగ్గు రావటము, ఇవన్నీ కొన్ని
1: ప్రాథమిక
0: లక్షణాలు
1: లక్షణాలు.
0: లక్షణాలు అనేది ఉంటుంది. హెచ్ఐవి అనేది వైరస్ సోకిన వెంబడే బాడీలోకి అదే మనిషి శరీరంలోకి వచ్చిన వెంబడే మనకి లక్షణాలు అనేది తొందరగా బయటపడవు. అది లోపలికి వచ్చిన తర్వాత ఆ కణాలు అదే వైరల్ అనే కణాలు అనేది కొంచెం కొంచెం కొంచెం కొంచెం పెరుగుకుంటూ కనీసం ఒక సంవత్సరం తర్వాత అయినా మనకి ఈ లక్షణాలు అనేది రావటం చాలా జరుగుతుంది.
1: ఓకే
0: సో
1: డాక్టర్ గారు, ముఖ్యంగా చాలామంది ఒకవేళ మీరు చెప్పిన లక్షణాలు కనిపించినా కూడా అరే మనము ఎక్కడికైనా వెళ్ళి వ్యాధి నిర్ధారణ చేసుకుంటే అందరికీ తెలుస్తుందేమో ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్తే అని భయపడుతుంటారు కదా, ఈ హెచ్ఐవి టెస్ట్ అనేది ఎక్కడెక్కడ చేస్తారు?
0: మనకు ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్లో, ప్రభుత్వ హాస్పిటల్లో, ప్రతి ప్రభుత్వ హాస్పిటల్లో మనకు ఐసిటీసీ సెంటర్స్ అనే సెంటర్స్ ఉన్నాయి. సో ఈ సెంటర్స్లో మాత్రమే మనకు టెస్టింగ్ అనేది జరుగుతుంది. ఈ టెస్టింగ్లో కూడా 3 రకాల టెస్టులు అంటే డిఫరెంట్ మెథడ్స్తో 3 రకాల టెస్టులు చేయడం వల్ల మనకి హెచ్ఐవి అనేది నిర్ధారణ జరుగుతుంది. ఒకవేళ పేషెంట్ సోకిన వ్యక్తి తోటి శృంగారం చేసినప్పుడు కూడా మనకు టెస్టింగ్ కిట్స్లో కూడా నెగిటివ్ వస్తుంది. సో వాళ్ళకి ఏం చేస్తాము అంటే ఒక 5 నెలల తర్వాత కానీ, ఒక సంవత్సరం తర్వాత కానీ, మళ్ళీ 5 నెలలు కానీ, ఒక 6 నెలలకు కానీ అలానే టెస్టింగ్ అనేది రిపీట్ చేసుకుంటూ ఉంటాం. సో దాని ద్వారా మనకి బాడీలో ఉండే యాంటీబాడీస్ అనేది ఫామ్ అయిన తర్వాత మనకి హెచ్ఐవి అనేది నిర్ధారణ అవుతుంది. సో శృంగారం ఒక నీడిల్ ఒక వ్యక్తి మనకు నీడిల్ గుచ్చుకుంది అన్నా కూడా, లేకపోతే ఒక హెచ్ఐవి పేషెంట్కి సర్జరీ చేసేటప్పుడు మనకు ఆ బ్లడ్ అనేది మనకు టచ్ అయినా కూడా, సో మనకి ఈ టెస్టింగ్ వెంబడే నిర్ధారణ అనేది పాజిటివ్ అనేది తొందరగా రాదు. సో 6 మంత్స్ తర్వాత కానీ 1 ఇయర్ తర్వాత కానీ రిపీటెడ్గా టెస్టింగ్ చేయించుకుంటే మనకు టెస్టింగ్ దాంట్లో పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా తెలుస్తుంది.
1: ఇప్పుడు ఇప్పటికి కూడా అంటే హెచ్ఐవి గురించి ప్రజల్లో అవగాహన ఉన్నప్పుడు కూడా ఒక అపోహ ఉంది, హెచ్ఐవి సోకిన వ్యక్తిని మనము తాకినట్లయితే హెచ్ఐవి వచ్చే ప్రమాదం ఉందని చెప్పేసి అతన్ని పక్కన పెట్టడం జరుగుతుంటుంది. ఇది ఎంతవరకు నిజమంటారు? ఇది
0: అది పక్క వాళ్ళకి సోకడం కానీ అయితే జరగదు సార్. వాళ్ళ ప్లేట్లు వాడినా కానీ, వాళ్ళ సోపులు వాడినా కానీ, బకెట్ వాడినా కానీ, ప్లేట్లు అదే అన్నం తిన ప్లేట్లు వల్ల వాడడం వల్ల కానీ, టవల్స్ వాడడం కానీ, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వైరస్ అనేది సోకదు. సో మనకు
1: అటువంటి
0: భయం అనేది మనకు ఉండాల్సిన అవసరం లేదు.
1: ఓకే,
0: అంటరాని తనంగా పక్కన పెట్టడం అనేది కూడా
1: మంచిది కాదు,
0: మంచిది కాదు.
1: సో మామూలుగా అయితే వ్యక్తిని తాగడం ద్వారా ఎయిడ్స్ వ్యాధి రాదు?
0: రాదు సార్,
1: అంటువ్యాధి కాదు,
0: అంటువ్యాధి కాదు. ఈవెన్ ఇప్పుడు మనకు హోటల్లో కానీ ఎవరన్నా వంట చేసే వ్యక్తి కూడా పాజిటివ్ ఉన్న పేషెంట్ ఉందనుకోండి, వాడికి సపోజ్ ఏదన్నా కట్ అయినప్పుడు బ్లడ్ అనేది బయటకు వాళ్ళ వంటలో పడినా కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా వైరస్ అనేది ఆ ఫుడ్ తిన్నా కూడా వైరస్ అనేది రాదు.
1: రాదు.
0: సో ఎందుకు రాదు అంటే మనం ఆ వైరస్ అనేది వన్స్ మనం కుక్ చేసినప్పుడు మనం ఎక్కువగా 10 ఆల్మోస్ట్ ఒక 30-40-50-70 డిగ్రీస్లో మనం కుక్ చేస్తాం. సో ఈ 60-70 డిగ్రీస్లో మనం కుక్ చేస్తే వైరస్ కూడా చనిపోతుంది. సో అటువంటి పరిస్థితుల్లో బ్లడ్ అనేది మనము ఎవరైనా కుక్లో పడినా కూడా మనం అది తిన్నా కూడా భయపడాల్సిన పని కూడా లేదు.
1: ఓకే, ప్రధానంగా ఇప్పుడు వ్యాధి నిర్ధారణలో గోప్యత అవసరం ఉంటారు కదా
0: సార్,
1: చాలామంది భయపడుతుంటారు. సో మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాము లేకపోతే ల్యాబ్కి వెళ్తాము, మనకు హెచ్ఐ ఉందని బయటపడితే నలుగురు చెప్తారేమో, నలుగురిలో తిరగలేమో అనే భయం ఉంటుంది. సో ఆ గోప్యత అనేది పాటిస్తారా?
0: ఖచ్చితంగా పాటిస్తామండి. ప్రతి సెంటర్లో కూడా వాళ్ళు కన్సెంట్ మీద అంటే మీరు ఖచ్చితంగా టెస్టింగ్ కూడా మీ ఖచ్చితంగా మీరు చేయించుకోవాలి, మీరు చేస్తేనే సపోజ్ మీ సంతకం చేస్తేనే టెస్టింగ్ కూడా చేస్తారు. అలానే టెస్ట్ చేసిన తర్వాత మీ ఫైల్స్ కానీ మీరు తీసుకున్న ట్యాబ్లెట్స్ కానీ ఎటువంటి పరిస్థితుల్లో ఎవరికి మనం చెప్పరు. ఓన్లీ ఎన్జిఓస్ మాత్రమే. ఎన్జిఓస్కి ఎవరికి అంటే సపోజ్ మీరు మందులు మింగడానికి రానిలేనప్పుడు వీళ్ళు ఇంటికి వెళ్ళి ఇవ్వడానికి మాత్రమే, ఆ కొంతమందికి మాత్రమే, ఎన్జిఓలకి మాత్రమే మనకు ఆ లిస్ట్ ఇచ్చేసి మందులు ఇవ్వడానికి మాత్రమే మనము వాళ్ళకి చెప్తాం. లేకపోతే ఎవరికి ఈవెన్ వేరే వాళ్ళు వచ్చి ఆ పేషెంట్ డీటెయిల్స్ అడిగినా

0: కూడా మేము ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికి చెప్పం.
1: ఓకే, ఒకసారి హెచ్ఐవి వచ్చిందని నిర్ధారణ అయిన తర్వాత ఎన్ని సంవత్సరాల పాటు మందులు వాడాల్సి ఉంటుందంటారు?
0: మనకు ఒక నిర్ధారణ అయిన తేదీ నుంచి మనకు మందులు అనేది స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో అది కూడా ప్రతి నెలకి ఇక్కడ మనకు ఏఆర్టీ సెంటర్స్ అనే ఏఆర్టీ సెంటర్స్ ఉంటాయి, వాటిలో ప్రతి నెలకి మందులు అనేది సప్లై చేస్తూ ఉంటాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ప్రతి ఇయర్కి ఇంత స్టాక్, ఎంతమంది అవైలబుల్ ఉన్న స్టాక్ అంతా మనకు సప్లై చేస్తుంది. ప్రతి సంవత్సరము జీవితాంతం బతికున్నంత కాలము పేషెంట్ అయినా మందులు మింగాల్సి వస్తుంది సార్.
1: ఓకే, ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు హెచ్ఐవి సోకిన వ్యక్తికి బాడీలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతుంది అంటారు కదా. సో మరి ఎలాంటి ఆహారం తీసుకుంటే వాళ్ళ లైఫ్ను పెంచుకోవచ్చు అంటారు, అంటే ఆహార
0: నియమాలు. సో ఈ నిరోధక CD4 యాక్చువల్గా ప్రతి పేషెంట్కి, హెచ్ఐవి సోకిన ప్రతి పేషెంట్కి మనము ఒక CD4 టెస్ట్ అనేది చేస్తాం. సో దాంట్లో 350 కంటే తక్కువ ఉండే వాళ్ళకి మాత్రమే ఈ రోగ నిరోధక శక్తి అనేది తగ్గినట్టు మనకు నిర్ధారణ చేసుకున్న తర్వాత వాళ్ళకి ప్రతిరోజు ఒక కోడిగుడ్డు, పాలు, వాళ్ళు తినగలిగిన శక్తి బట్టి నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఎక్కువగా ఆకుకూరలు తినడం కానీ అలాంటివి చేసుకుంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రతి హెల్తీగా ఆ ఇమ్యూన్ సిస్టమ్ కూడా బాగా జరిగి వేరే ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు.
1: ఒకటే, సో మరి లైఫ్ లాంగ్ హెచ్ఐవి పేషెంట్లు వాడే మందులు ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుందంట?
0: ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది సార్.
1: సో ఇంకా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు వచ్చే ప్రమాదం ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఇప్పుడు ప్రభుత్వం కూడా మనకు ప్రతి పెద్ద పెద్ద సెంటర్స్లో కానీ, ప్రతి మా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కానీ, మండలం హెడ్ క్వార్టర్స్లో కానీ ఒక ఏఆర్టీ సెంటర్స్ అనేది, అంటే యాంటీ రెట్రోవైరల్ ట్రీట్మెంట్ అనేది, ఇప్పుడు దాన్ని సేఫ్ కేర్ సెంటర్స్ కింద మార్చారు. సో దాని పేరుని ఏఆర్టీ సెంటర్, ఇంతకుముందు ఏఆర్టీ సెంటర్ అని ఉండేది, ఇప్పుడు సేఫ్ కేర్ సెంటర్స్ కింద మార్చారు. సో ప్రతి మండలంలో కూడా ఒక సేఫ్ కేర్ సెంటర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో పేషెంట్ నిర్ధారణ టెస్ట్లో మనకు ICTC సెంటర్స్ నిర్ధారణ అయిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏఆర్టీ సెంటర్లో అంతా రిజిస్టర్ చేసేసుకొని మందులు అనేది ఇచ్చిన తర్వాత ప్రతి నెల, ప్రతి 6 మంత్స్కి ఒకసారి మనకు ప్రతి నెల వాళ్ళకి బీపీ కానీ, షుగర్ కానీ, ఇంకేమన్నా వామిటింగ్స్ వస్తున్నాయా, మొత్తము
1: మనం
0: టీబీ కానీ అన్ని, దగ్గు కానీ, బరువు తగ్గిపోవడం కానీ అన్ని చూసుకుంటాం సార్. సో యూజువల్గా ఏఆర్టీ సెంటర్లో మందులు మింగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎలాంటివి అంటే గ్యాస్ ట్రబుల్ రావడం కానీ, ఎందుకంటే ట్యాబ్లెట్ సైజ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మందులు మింగాలి కాబట్టి వాళ్ళకి కొంచెం గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడప్పుడు వామిటింగ్స్ కానీ, అదే మందులు ట్యాబ్లెట్స్ సడన్గా వయసుకున్న వాళ్ళకి తగ్గి వామిటింగ్స్ కానీ అలాంటివి వస్తాయి సార్.
1: ఓకే, హెచ్ఐవి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: హెచ్ఐవి రాకుండా అంటే ఇప్పుడు ఇల్లీగల్ కాంటాక్ట్స్ తోటి కాంటాక్ట్ అయిన, శృంగారం చేసినప్పుడు కానీ కాండమ్స్ ఎక్కువ వాడడం వల్ల కూడా మనం వాడడం వల్ల మనం హెచ్ఐవి రావడం తగ్గించుకోవచ్చు.
1: ఓకే, ప్రజల్లో ఈ ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కోసం ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు ఏమైనా చేస్తూ ఉన్నారా?
0: అవును సార్, ఇప్పుడు ప్రతి హెచ్ఐవి అవేర్నెస్ క్యాంప్స్ అనేది ప్రతి డిస్ట్రిక్ట్స్లో, ప్రతి మండలాల్లో, ప్రతి స్కూల్స్లో, కాలేజెస్లో వీధి నాటకాల ద్వారా కానీ ప్రజల్లో ఈజీగా వెళ్ళడానికి వీధి నాటకాల ద్వారా, తోలుబొమ్మలాట్లు, అవును సార్, హరికథలు అన్నీ మనము పెద్ద ప్రముఖ ఒక సెంటర్ చూసుకొని అక్కడికి వెళ్ళి ఈ నాటకాలని వేయడం వల్ల మనకు జనాలకి ఎటువంటి అనేది, అదే హెచ్ఐవి గురించి మనకు అవగాహన,
1: కళారూపాల ద్వారా ప్రజలకు
0: హెచ్ఐవి
1: గురించి అవగాహన కల్పిస్తున్నారు. ఓకే డాక్టర్ గారు, మరి హెచ్ఐవి వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఎలా, చక్కగా వివరించారు. ధన్యవాదాలు డాక్టర్ గారు.
2: మీరు ఇంతవరకు ఎయిడ్స్ వ్యాధి కారణాలు నివారణ ఈ అంశం గురించి డాక్టర్ సాయి కిరణ్ రెడ్డి గారితో పరిచయం విన్నారు.
3: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా
4: సైబాల్,
3: నడుగుల తామరా
4: సైబాల్,
3: బురద పుల్లా
4: సైబాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
6: హలో
7: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
6: మళ్ళీ
7: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
8: 10 లక్షలు ఇవ్వండి.

0: అదిగిపోతారు.
1: సరే అంత డబ్బా?
0: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సరే 2 లక్షలు.
2: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
0: అరే,
1: కట్ చేసావా?
2: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
2: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
3: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బిఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని ఫిల్మ్ గీతాలు విందాం.

0: ఆకాశవాణి మార్కపురం కేంద్రం భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
4: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: భావలహరి కార్యక్రమంలో ముందుగా విందాం నీరాశనం చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన వెన్నెలకంటి గీతం విందాం. స్వరకల్పన ఓపి నయ్యర్.

101.5 MHz పై భావలహరి కార్యక్రమం వింటున్నారు. మీ అభిమాన మార్కాపూర్ ఎఫ్ఎం కార్యక్రమంలో ఇప్పుడు విందాం అభిలాష. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గారు ఆలపించిన వేటూరి గీతం, స్వరకల్పన ఇళయరాజా.

భావలహరి కార్యక్రమం వింటూ ఉన్నారు. మీ అభిమాన మార్కపూర్ ఎఫ్ఎం 101.5 మెగాహెర్ట్జెస్పై. మనిషిని గొప్పవాళ్ళుగా చేసేది వారి మాట మాత్రమే.

నిస్తుంట. కాబట్టి మాటను చాలా జాగ్రత్తగా మంచి కోసం మాత్రమే మాట్లాడాలి అంటారు పెద్దలు. ఇప్పుడు విందాం యుద్ధభూమి చిత్రం కోసం చిత్ర ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి గీతం విందాం, స్వరకల్పన చక్రవర్తి.

భావలహరి కార్యక్రమం వింటూ ఉన్నారు. మీ అభిమాన మార్కాపూర్ ఎఫ్ఎం 101.5 MHz. మాట చాలా విలువైంది అనుకున్నాం కదా. మనం మాట్లాడే ప్రతి మాట ఎదుటివారి మనసుపై ప్రభావం చూపుతుంది. ఆప్యాయతతో పలికిన పలకరింపు రోజంతా ఉత్సాహాన్ని నింపుతుంది. కష్టాల్లో ఉన్నవారికి చెప్పిన ఓదార్పు మాట కొత్త ఆశను కలిగిస్తుంది. నిరాశలో ఉన్నవారికి చెప్పినటువంటి ఒక వ్యక్తికి ఒక మాట చెప్తే అది ప్రోత్సాహకరమై అతని జీవితానికి ఎంతో

భావలహరి కార్యక్రమంలో చివరిగా విందాం. శివ చిత్రం కోసం చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన వేటూరి గీతం, స్వరకల్పన ఇళయరాజా.

భావలహరి మృదుమధుర గీతమంజరి సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 8:15 వస్తోంది. మరికొన్ని క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ నుంచి రిలే.

0: at 186 on the final day. The win extended India's impressive record in red ball cricket, marking the seventh victory in the last 11 tests while preserving the unbeaten record in women's tests in England. Union Sports Minister Mansukh Mandavia has congratulated Indian women's cricket team on becoming the first ever women's team to win a test match at the Lord's. In a social media post, Mr. Mandavia said, a commanding 270-run victory over England makes this achievement even more special. Congratulatory messages poured in for the Indian women's team, with Union Ministers Piyush Goyal, Kiran Rijiju and Jyotiraditya Scindia joining the Board of Control for Cricket in India in extending the wishes to the team. Indian men's cricket team will take on host England in the first one-day international of a three-match series at Edgbaston in Birmingham today. The match will begin at 3:30 p.m. Indian time. Veterans Virat Kohli and Rohit Sharma return to strengthen the Indian squad, while pace spearhead Jasprit Bumrah also makes his comeback. India will be looking to bounce back after T20 international series defeats against Ireland and England. And now for a look at today's newspapers, it's over to Nina Arakkal.
1: Thank you, Abhishek. Hindustan Times, quoting the Supreme Court, says citizenship must be determined through fair, lawful process. India's women conquer Lords with historic win, reports the Pioneer. The Asian Age, in its editorial piece, Resilience Wins at Wimbledon, says that it is said of great players that they find the way to victory, which is exactly what Jannik Sinner did in retaining his title at Wimbledon. Having dealt with an almighty scare in the first round from the virtually unknown Miomir Kecmanovic, who took him to five sets, the Italian became the first man in 48 years to survive and win the cup at London's SW19. Resilience has been the remarkable quality in Sinner's journey to a fifth Grand Slam in the final. And finally, Amar Chitrakatha set to launch Hindustan Aeronautics Limited, HAL, comic book, reports Hindustan Times. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Nina. And now, before we end the bulletin, the headlines once again. India officially launches its campaign for election as non-permanent member of UN Security Council for 2028-29 term. Mortal remains of 15 Indian tourists killed in Vietnam boat tragedy arrive in Mumbai. Bodies of 9 fishermen recovered after the trawler sinks off West Bengal coast. US launches strikes on Iran for the third consecutive night. President Donald Trump reinstates blockade on Iranian shipping in Strait of Hormuz. IMD forecasts heavy rainfall in Bihar and Odisha today. And in cricket, India script history at Lord's in London with 270-run win over England in a one-off women's test. And with that, we end the morning news. Have a nice day.
2: ಆಕಾಶವಾಣಿ
3: ಆಚಾರ್ಯ ಎನ್ಜಿ ರಂಗ ವ್ಯವಸಾಯ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ವಾರ್ಷಿಕೋತ್ಸವಂ ಪ್ರಪಂಚ ರಕ್ತದಾತಲ ದಿನೋತ್ಸವಂ ವಂಟಿ ಪಲು ಮುಖ್ಯಾಂಶಾಲತೋ ಕೂಡಿನ ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾ ಸಮಾಚಾರ ಲೇಖ ಇಪ್ಪುಡು ವಿಂದಾಂ. ಗುಂಟೂರು ಜಿಲ್ಲಾಲೋನಿ ಲಾಮ್ ಫಾರಂಲೋ ಗಲ ಆಚಾರ್ಯ ಎನ್ಜಿ ರಂಗ ವ್ಯವಸಾಯ ವಿಶ್ವವಿದ್ಯಾಲಯ ವಾರ್ಷಿಕೋತ್ಸವಾನ್ನಿ ಜೂನ್ 12 ಘನಂಗಾ ನಿರ್ವಹಿಸಿದರು. ಶಾಸ್ತ್ರವೇತ್ತಲು, ರೈತರು, ಪೂರ್ವ ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ಪಾಲ್ಗೊಂಡ ಈ ವಾರ್ಷಿಕೋತ್ಸವಂಲೋ ಭಾಗಂಗಾ ನೂತನ ವಂಗಡಾಲನ್ನು ಸೃಷ್ಟಿಸಿದ ಶಾಸ್ತ್ರವೇತ್ತ ರಾಣಿ ಚೋಪ್ರಾನು ಬಂಗಾರು ಪದಕ ಜ್ಞಾಪಿಕತೋ ಸತ್ಕರಿಸಗಾ ఎంవీ రెడ్డి పేరుతో ఏర్పాటు చేసిన పురస్కారాన్ని చిలకలూరిపేటకు చెందిన రైతు నాగభైరవ శ్రీనివాసరావుకు అందజేశారు. విశ్వవిద్యాలయ వార్షికోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ మాట్లాడుతూ, భోజనం మంచి ఔషధంగా ఏ విధంగా ఉపయోగపడుతుందనే కోణంలో ఆలోచించాలని అన్నారు. ప్రకృతిని కాపాడుతూ హానికరమైన ఎరువులను ఉపయోగించకుండా రైతుకు సరైన తోడ్పాటు అందించాలని అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని జూన్ 12 గుంటూరు వైద్య కళాశాలలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 96 మంది వైద్య విద్యార్థులు రక్తదానం చేశారు. వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సుందరాచార్య ఆధ్వర్యంలో వివిధ వైద్య విభాగాలు, బ్లడ్ బ్యాంక్ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. శిబిరాన్ని జీఎంసీ అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మాధవి ప్రారంభించి మాట్లాడుతూ, ఒక యూనిట్ రక్తదానం ద్వారా 3 ప్రాణాలను కాపాడవచ్చని తెలిపారు. సమాజానికి అత్యంత అవసరమైన ఈ సేవలో యువత ముందుండటం అభినందనీయమని అన్నారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసా పత్రాలు అందజేసి అభినందనలు తెలిపారు. 12వ ప్రపంచ యోగా దినోత్సవాన్ని గుంటూరు నగరంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ లో జూన్ 21న ఘనంగా నిర్వహించారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయం

0: మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ సాయికాంత వర్మ, ఇతర ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో వందలాది మంది యోగాభ్యాసకులతో నిర్వహించిన యోగాసనాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ, యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, శరీరం, మనసు, ఆత్మ మధ్య సమతుల్యతను తీసుకువచ్చే జీవన విధానమని అన్నారు. ప్రపంచానికి శాంతి మార్గాన్ని చూపిన భారతదేశం అందించిన గొప్ప బహుమతి యోగా అని వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి కృషితో యోగా ప్రపంచ వ్యాప్తంగా మరింత విస్తరించి అంతర్జాతీయ గుర్తింపు పొందిందని, 177 దేశాల్లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడం భారతదేశానికి గర్వకారణమని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అనేక కారణాల వల్ల వాయిదా పడిన నీట్ పరీక్షను గత జూన్ 21న గుంటూరు జిల్లా వ్యాప్తంగా విజయవంతంగా నిర్వహించారు. పరీక్షా కేంద్రాల వద్ద భద్రత, అభ్యర్థుల ధృవీకరణ, నిఘా, రవాణా సౌకర్యాల ఏర్పాటును గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత వర్మ ఆధ్వర్యంలో అధికారులు పగడ్బందీగా నిర్వహించారు. జిల్లాలోని గుంటూరు, తెనాలి, మంగళగిరి పట్టణాలతో పాటు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంతో కలిపి మొత్తం 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించగా 7239 మంది అభ్యర్థులు పరీక్షకులు నమోదు చేసుకోగా 91.79% మంది, అంటే 6645 మంది విద్యార్థులు హాజరయ్యారని, నాగార్జున విశ్వవిద్యాలయంలో అత్యధికంగా 91.79% హాజరు నమోదైందని అధికారులు తెలిపారు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ వీబీజీ రామ్జీ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం ఉప్పలపాడులో ఈ జులై 2న జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జాతీయ ఉపాధి హామీ పథకం ఇప్పటివరకు కొనసాగిందని, తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అనేక భవనాలు, కాలువలు, రహదారులు వంటి మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవడం జరిగిందని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విధానాల్లో నూతన అంశాలను జోడిస్తూ మరింత చక్కగా అభివృద్ధికి తోడ్పడే విధంగా వీబీజీ రామ్జీ పథకాన్ని తీసుకురావడం జరిగిందని సాయికాంత్ వర్మ వివరించారు. స్వాతంత్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి వేడుకలు జులై 4వ తేదీన గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా నాథ్ సెంటర్ వద్ద అల్లూరి సీతారామరాజు విగ్రహానికి జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం, మన్యం ప్రజల హక్కుల కోసం బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. సీతారామరాజు త్యాగం, దేశభక్తి నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. ఇప్పటివరకు గుంటూరు జిల్లా సమాచార లేఖ విన్నారు. మరిన్ని వార్తా విశేషాలతో ఆగస్టు నెల సమాచార లేఖలో కలుసుకుందాం. రచన ముదిగొండ రవిశంకర్, గుంటూరు జిల్లా ఆకాశవాణి ప్రతినిధి, వ్యాఖ్యానం కె రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, హలో ఎఫ్ఎం శ్రోతలు, ఫోన్ ద్వారా కోరుకునే సినీ గీతల కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్ 2233393, ఎస్టీడీ కోడ్ 0859.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
4: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్, అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
5: ఆ చిహ్నం లేకపోతేనో?
4: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
6: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
7: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
8: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
2: హలో ఎఫ్ఎం కార్యక్రమంలో మొట్టమొదటి శ్రోతను పలకరిద్దాం. హలో,
9: నమస్తే మేడం.
2: హలో, నమస్తే అండి, వెల్కమ్ టు హలో ఎఫ్ఎం.
9: నేను రాఘవేంద్ర మాట్లాడుతున్నాను మేడం. బాగున్నారా?
2: బాగున్నాం రాఘవేంద్ర గారు, మీరు ఎలా ఉన్నారు?
9: బాగున్నాను మేడం. ఈరోజు ప్రముఖ దర్శకుడు రవిరాజ కృష్ణ గారి పుట్టినరోజు మేడం.
2: ఓకే.
9: పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో జన్మించిన రవిరాజ కృష్ణ గారు దాదాపు 35 చిత్రాలకు దర్శకత్వం వహించారు.
2: ఓకే.
9: ముఖ్యమంత్రి చక్రవర్తి వంటి చిత్రాలకు

0: వహించిన రమణదాసరి శెట్టి గారికి బట్టల గురించి తెలియజేస్తూ ముఖ్యమంత్రి ముద్దు ఉన్నాయి మేడం, అందులోంచి ఓ అందమా అనే పాట ఉంటుంది ప్రసారం చేయాల.
1: ఓ అందమా, ఓకే తప్పకుండా అండి, బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించిన పాట కదా. ఓకే అండి, రాఘవేంద్ర గారు పాట వచ్చేస్తుంది, విందాం మరి.
0: ధన్యవాదాలు,
1: థ్యాంక్ యూ అండి.

0: అంటే ఇంటికే వస్తాం.
1: కానీ నేను ఎందుకు?
0: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
1: డిజిటల్ అరెస్ట్?
0: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
1: ఇంత డబ్బా?
0: సరే ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకి వెళ్తాడు.
1: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
2: హలో మమ్మా.
1: హాయ్.
3: ఆర్బీఐ అంటుంది.
1: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హలో.
5: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
4: నమస్తే అండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. మాది అన్నపురెడ్డి శ్రీకళ.
5: అన్నపురెడ్డి శ్రీకళ గారు ఎక్కడి నుంచి అండి?
4: పాలకవీడండి, రాచర్ల మండలం.
5: ఓకే, బాగున్నారా?
4: బాగున్నామండి. మీరు బాగున్నారా?
5: బాగున్నామండి. వింటూ ఉంటారా మార్కాపూర్ ఎఫ్ఎం రెగ్యులర్ గా?
4: వింటుంటామండి. మా పక్కన ఉంది రేడియో, వింటుంటామండి.
5: ఓకే, ఏ కార్యక్రమాలు ఎక్కువగా వింటూ ఉంటారు?
4: సాంగ్స్, ఇంకా పొడుపు కథలు వస్తాయి కదండి, అది వింటుంటామండి.
5: ఓకే ఓకే, చెప్పండి. వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
4: పాట అండి. ఓకే అండి.
5: ఏదైనా ఓకేనా? ఓ మంచి పాట వినిపించమంటారా?
4: మంచి పాత సాంగ్ వేయండి.
5: పాత పాటలు కావాలా?
4: అవునండి.
5: ఓకే, సరే. మరి మీకోసం అంటే ఏ హీరో సాంగ్స్ ఎక్కువగా వింటూ ఉంటారు?
4: నాగార్జున, వెంకటేష్ అండి.
5: అవునా?
4: అవునండి.
5: ఓకే, వెంకటేష్ గారి పాట వచ్చేస్తుంది, మరి విందాం.
4: ఓకే
5: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: పోలీస్
1: మిస్ సీమా
0: చెప్పండి.
1: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్కి వచ్చేయండి. ఆగండి.

0: హలో,
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ్డ నుంచి పాలెపల్లెలో మాట్లాడుతున్నా మేడం.
0: ఓకే, పోలే గారు చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: ఈరోజు బాలహడిలో మంచి నవ్య గీతికలు, మంచి మంచి సినిమా పాటలు వినిపించారు మేడం.
0: ఓకే,
1: మంచి పాటలు వినిపించారు. థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.
1: ఈరోజు మేడం మాకు జాజిమల్లి మూవీ మేడం, బాలాదిత్య దావిని నటించిన జాజిమల్లి మూవీ నుంచి ఎక్కడ పడితే అక్కడే నువ్వు కనిపిస్తూ ఉంటే ఆ పాట వినిపించండి మేడం.
0: ఓకే, పోలే గారు వచ్చేస్తుంది, పాట విందామా మరి.
1: ఓకే మేడం, వింటున్న శ్రోతలందరి కోసం, మీ కోసం, మా కోసం మేడం.
0: ఓకే అండి.

0: హలో,
1: హలో,
0: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: గంగాధర్ సావన్కర్. నేను కొండలవాడి జిల్లా నాందేడ్ మహారాష్ట్ర నుంచి మేడం.
0: ఓకే, చెప్పండి గంగాధర్ గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు ఇవాళ?
1: రాజా మూవీ నుంచి ఏదో ఒక రాగం సృష్టించింది వేళ.
0: రాజా
1: మిత్రుడు కుచన్ సిరియారి, నజీజ్ భాయ్, ప్రవీణ్ నర్సాపూర్, చాపా భూమేశ్వర్, మళ్ళా తుకారాం జాదవ్ గారు, తనుశ్రీ, వీళ్ళందరి కోసం మేడం.
0: ఓకే అండి, వచ్చేస్తున్న పాట విందాం మరి. థ్యాంక్ యూ.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.

0: హలో
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నమస్తే మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారమ్మా?
1: వెంకటలక్ష్మి గారు,
0: వెంకటలక్ష్మి గారు. ఎక్కడి నుంచి?
1: కొత్తపల్లి మేడం.
0: ఓకే, చెప్పండి, వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
1: అంతులేని కథలో తాళి పట్టుకో మేళ మెడలో కళ్యాణం, ఆ పాట ఏం మేడం?
0: ఆ పాట బాగా ఇష్టమా?
1: అంతులేని కథ చాలా.

0: వినాలనుకుంటున్నారు?
1: అంతలేని కథలో తాళి పట్టు పొగమేళ మెడలో కళ్యాణం ఆ పాట మేడం.
0: ఆ పాట బాగా ఇష్టమా?
1: అంతలేని కథ చాలా సార్లు చూసాను.
0: చూసారు ఆ సినిమా? బాగా ఇష్టమా? ఓకే. మిగతా కార్యక్రమాలు వింటూ ఉంటారా? మార్కపుర ఎఫ్ఎం వింటూ ఉంటారా?
1: ఎక్కువ సెల్లే మేడం,
0: సెల్లో వింటూ ఉంటారు. ఓకే, పాట వచ్చేస్తుంది, విందామా మరి? ఓకే అండి వెంకటలక్ష్మి గారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో
2: హలో
1: హలో నమస్తే అండి.
2: నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ రామయ్య గారు, చెప్పండి.
2: మేడం, ఒక్కసారి మాట వింటానే రామయ్య గారు పేరు చెప్తే పర్మిషన్. ప్రత్యేక ధన్యవాదాలు మేడం.
1: ఓకే అండి, చెప్పండి. వాళ్ళు ఏ పాట కావాలి?
2: ఈరోజు మొహలాహల్లో మీరు మంచి మంచి పాటలు వినిపించారు.
1: ఓకే.
2: శివ, అలాగే యుద్ధభూమి, అలాగే మంచి మంచి పాటలు వినిపించారు. ప్రత్యేక ధన్యవాదాలు మేడం.
1: ఓకే, థ్యాంక్ యూ అండి.
2: ఈ రోజు మన దర్శకుడు రవిరాజ అప్రిషియేట్ బర్త్డే సందర్భంగా చక్రవర్తి సినిమా మేడం.
1: చక్రవర్తి చిరంజీవి గారిది.
2: అవును మేడం.
1: చక్రవర్తిలో పాట ఏంటండి?
2: పాట మేడం.
1: ఓకే, వచ్చేస్తుంది పాట. విందాం రామయ్య గారు.
2: మేడం.
1: ఓకే అండి.

0: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: హలో.
2: హలో
1: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
2: లీలావతి మేడం. బాగున్నారా మేడం?
1: బాగున్నాం అండి లీలావతి గారు, మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నా మేడం. నీతో కాలు గడవాలంటే ప్యాన్ కష్టం మేడం.
1: చాలాసేపటి నుంచి ట్రై చేస్తూ ఉన్నారు. మొత్తానికి సాధించారు.
2: సాధించాను. వచ్చిన రోజల్లా కలపాలని చూస్తాం మేడం. అసలు నీతో మాట్లాడాలంటే చాలా కష్టం మేడం.
1: ఎందుకని అట్లా?
2: ఏమో మేడం.
1: ఓకే, విన్నారా పాటలన్నీ?
2: విన్నాను. ఈరోజు మాట గురించి బావల హెడ్లో బాగా చెప్పారు మేడం. మంచి మంచి మాట చేశారు పాటలు.
1: ఓకే, చెప్పండి లీలావతి గారు, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
2: ఆనందం మేడం.
1: ఆనందా? ఆనందంలో ఏ పాట అండి?
2: ఎవరైనా ఎప్పుడైనా ఈ చిత్రం చూచారా నరిరాత్రి అనే సాంగ్ మేడం.
1: ఆ పాట బాగా ఇష్టమా?
2: బాగా ఇష్టం మేడం.
1: ఓ, చాలా మంచి పాట కోరుతున్నారు తెలుసా, అరుదైన పాట.
2: అసలు ఆ మ్యూజిక్ వింటుంటేనే అసలు ఎంత బాగుందో మేడం. ఒక ముక్క అయినా.
1: ఆనందం సినిమా చూసారా?
2: చూడలేదు మేడం. ఆ పాట మొన్న ఈటీవీలో వచ్చింది మేడం. నేను ఫస్ట్ టైం వింటాం ఆ పాట.
1: అవునా? కానీ బాగా నచ్చింది.
2: బాగా నచ్చింది.
1: ఓకే, చిత్ర గారు పాడిందా?
2: చిత్రానా మేడం?
1: చిత్ర గారు పాడిన పాట అది.
2: అందుకే మేడం వాళ్ళు అసలు వస్తుంది అంటే సున్నబుద్ధి అయింది మేడం.
1: అవునా? ఓకే, మరి చిత్ర గారిది ఉంది, ప్రతాప్ జంట్ వాయిస్ ఉంది. చిత్ర గారిది వినిపిస్తున్నానండి.
2: చిత్ర గారిది వినిపించండి మేడం.
1: ఓకే లీలావతి గారు పాట చేస్తుంది మరి.
2: థ్యాంక్ యూ.

0: హలో,
1: హలో మేడం గారు, గుడ్ మార్నింగ్.
0: గుడ్ మార్నింగ్ అండి. అశోక్ గారా?
1: అవును మేడం.
0: ఓకే, చెప్పండి అశోక్ గారు, ఏ పాట వినాలనుకుంటున్నారు ఇవాళ?
1: మేడం, జానకి గారి పాట మేడం, ఆహుతి అనుకుంటా మేడం. ఇది చెరగని ప్రేమకు శ్రీకారం అనేది.
0: అవునా? అది అంకుశం. అంకుశం అండి.
1: మేడం
0: ఆ పాట బాగా ఇష్టమా?
1: అంటే బాగా అన్ని పాటలు ఇష్టం మేడం. అంటే ఆల్మోస్ట్ అన్ని పాటలు జానకి గారు బాగానే ఉంటాయి మేడం.
0: చాలా చాలా బాగుంటాయి.
1: అవును మేడం.
0: ఓకే, వింటున్నారా మార్కాపురం ఎఫ్ఎం కార్యక్రమాలు?
1: మార్నింగ్ ఈరోజు తొందరగానే విన్నాను మేడం, 7 అవ్వకముందే విన్నాను. స్వామి వివేకానంద వాళ్ళు ఆయన చెప్పిన కొటేషన్స్ ఏమో చెప్పారు మేడం, 7కి ముందు చెప్పారు.
0: ఓకే
1: మేడం,
0: ఓకే, సాంగ్స్ విన్నారు?
1: సాంగ్స్ బాలహరి కూడా మంచి సాంగ్స్ ప్లే చేశారు మేడం.
0: ఓకే
1: విన్నాను మేడం. జానకి గారు అన్ని రకాల పాటలు పాడారు మేడం, సాంగ్స్ పాడారు.
0: అవును, డ్యూయట్స్ ఏంటి అన్ని
1: పాడారు.
0: అవునవునండి,
1: చాలా అంటే అన్ని రకాలుగా బాగానే ఉంటాయి, అన్ని రకాల ప్రజల్ని అలరించారు.
0: అవునవును.
1: ఓకే మేడం,
0: ఓకే అండి. అశోక్ గారు పాట వచ్చేస్తుంది, విందాం. థ్యాంక్ యూ.

0: గజ్జా బొబ్బలా
1: సై బాల్,
0: నడుగుల కామరా
1: సై బాల్,
0: బురద పుల్ల
1: సై బాల్.
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
3: హలో
4: హలో
3: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
4: గుడ్ మార్నింగ్ మేడం.
3: గుడ్ మార్నింగ్. ఎవరు మాట్లాడుతున్నారండి?
4: పావని మేడం, మార్కాపూర్ నుంచి.
3: మార్కాపూర్ నుంచి పావని గారు. ఓకే, పావని గారు ఏం చేస్తుంటారు?
4: ఖాళీగానే ఉంటాం మేడం.
3: ఓకే, వింటుంటారా మార్కాపూర్ ఎఫ్ఎం అలవాటుగా?
4: వింటుంటాం మేడం.
3: ఓకే, చెప్పండి వాళ్ళు ఏ పాట వినాలనుకుంటున్నారు?
4: మేడం ఇడ్లీ కొట్టునండి, సాంగ్ ఉందా మేడం?
3: ఇడ్లీ కొట్ట సినిమానే లేదనుకుంటానండి మన దగ్గర. ఇంకోటి ఏదైనా చెప్తారా?
4: ఇంకొకటి పవన్ కళ్యాణ్ సాంగ్, గబ్బర్ సింగ్.
3: గబ్బర్ సింగ్?
4: తొలి ప్రేమలో మేడం.
3: గబ్బర్ సింగ్ లో మంచి పాటలు ఉన్నాయిగా.
4: సరే మేడం.
3: ఓకే, దిల్సే దిల్సే పాట వచ్చేస్తుంది మరి, విందామండి పవన్ గారు. ఓకే.

0: హలో,
1: హలో,
0: నమస్తే మేడం.
1: నమస్తే అండి. ఎవరు
0: మేడం,
1: మాట్లాడుతున్నారు?
0: నా పేరు నరేష్ మేడం, ముసాపేట్ నుంచి.
1: ఓకే, చెప్పండి నరేష్ గారు, ఇవాళ ఏ పాట వినాలనుకుంటున్నారు?
0: మేడం, ఆంధ్రా వాళ్ళ మేడం,
1: ఆంధ్రా వాలాలో ఏ పాట అండి?
0: మల్లెత్తి గానే పాట మేడం.
1: మల్లెతీగరోయ్.
0: అదే పాట మేడం.
1: ఓకే అండి, పాట వచ్చేస్తుంది, విందాం
0: మేడం
1: మరి.
0: మేడం నరేష్ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ టోటల్ మా ముసాపేట గ్రామ ప్రజలందరి కోసం మేడం.
1: ఓకే అండి, వచ్చేస్తుంది పాట. థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ.

హలో ఎఫ్ఎం శ్రోతలు, ఫోన్ ద్వారా కోరిన సినీ గీతాల కార్యక్రమం మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి మార్కపురం కేంద్రం.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తుల పైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. బిఏఎస్ మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
2: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
3: జారీ చేయువారు బిఐఎస్ విజయవాడ బ్రాంచ్.
4: ఏక్ ప్రకార్ సే పిఎం జయ్ అబ్ గరీబో కి జయ్ బన్ గయి.

0: మహిళా భారతి కార్యక్రమంలో ఇప్పుడు విందాం. క్రోజెట్ అల్లికల నేర్పరి శ్రీమతి కొండెపోగు స్వప్నికా రాగ్ని గారితో పరిచయం.
1: స్త్రీలు అభిరుచిగానో ఉపాధిగానో లేదా మక్కువతోనో ఈ కుట్లు అల్లికలు అనేవి చేస్తూ ఉంటారు. అలాంటి కుట్లు అల్లికల్లో గిన్నిస్ రికార్డ్ సాధించారు మార్కాపురం వాసి కొండెపోగు స్వాప్నిక రాజ్ని. మరి వారితో పరిచయ కార్యక్రమం ఈరోజు విన్నాం. నమస్కారం స్వాప్నిక రాజ్ని గారు.
2: నమస్కారం మేడం.
1: స్వాప్నిక గారు, ముందుగా మీ కుటుంబ నేపథ్యం గురించి మాకు చెప్తారండి.
2: మా నాన్నగారు కొండెపోగు డేవిడ్ లివింగ్స్టన్ గారండి. గురుకుల పాఠశాలలో ప్రిన్సిపాల్గా చేసేవారు. ఆయన మంచి కవి రచయిత అన్నమాట. ఆయన రాసిన పుస్తకాలలో ఒకటి కూడా 9th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్లో తీసుకున్నారు, ఆకుపచ్చ శోకం అనేసి. ఇంకా మమ్మీ వచ్చేసి టీచర్గా చేసి రిటైర్ అయ్యారు, మార్కాపూర్లోనే ప్రాపర్ అన్నమాట. మాది అన్నయ్య ఉన్నారు. అన్నయ్య ప్రిన్స్ ప్రత్యూష్ యశస్వి. తను ఎంటెక్ చేశారు, సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉండేవారు. ఇంకా డాడీ 2020లో ఎక్స్పైర్ అయిన తర్వాత ఇంకా అందరము హైదరాబాద్ నుంచి మార్కాపూర్ వచ్చి ఇక్కడే సెటిల్ అయిపోయాము.
1: మరి స్వాప్నిక రాగ్ని గారు, మరి మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అంటే ఏం చదువుకున్నారు?
2: నేను ఎంఫార్మసీ ఎంబీఏ చేశాను మేడం, మార్కాపూర్లోనే చేశాను, జార్జ్ ఫార్మసీ కాలేజ్లో. ఎంఫార్మసీ వచ్చేసి అనాలిసిస్ డిపార్ట్మెంట్లో చేశాను, ఎంబీఏ హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో చేశాను మేడం.
1: ఓకే, ఎంబీఏ డిస్టెన్స్ అండి లేకపోతే కాలేజ్ అయినా?
2: కాలేజ్కి వెళ్ళాను రెగ్యులర్.
1: వృత్తిరీత్యా మీరేం చేస్తూ ఉంటారండి?
2: ప్రజెంట్ ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఫార్మసిస్ట్ అండి, దూపాడులో పిహెచ్సిలో వర్క్ చేస్తున్నాను.
1: ఈ కుట్లు అల్లికల మీద మీకు అభిరుచి అనేది ఎలా వచ్చిందండి?
2: మా అమ్మమ్మ గారు క్రోషా వేసేవారండి. క్రోషా అనే కాదు, ఆల్ టైప్ ఆఫ్ ఆర్ట్స్లో తనకి చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఎంబ్రాయిడరీ, టైలరింగ్, క్రోషా. క్రోషాలో ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయన్నమాట, టాటింగ్ అని, హెయిర్ పిన్ లేస్ అని, ఇవన్నీ తను చేసేవారు. తన దగ్గర చూసి నేను నేర్చుకున్నాను. నా సమ్మర్ హాలిడేస్లో అలా వెళ్ళినప్పుడు అమ్మమ్మ దగ్గర నేర్చుకునేదాన్ని. 4th క్లాస్ నుంచి స్టార్ట్ చేశాను నేను నేర్చుకోవడము. ఆమె వాళ్ళ టీచర్స్ దగ్గర నేర్చుకున్నారు. ఆమె టీచర్గా చేసి రిటైర్ అయ్యారన్నమాట. తోటకూరి క్రిస్టియానమ్మ తన పేరు.
1: మరి ఈ కుట్లు అల్లికలు మీద గిన్నిస్ రికార్డ్ అనేది సాధించాలని మీకు అసలు ఎందుకు అనిపించిందండి?
2: అంటే అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న దాన్ని నేను ఇంకా కొంచెం డెవలప్ చేసుకోవాలి, స్కిల్స్ ఇంకా బాగా నేర్చుకోవాలి అని ఉండేది నాకు. అలా ఫ్రీ టైంలో ఉన్నప్పుడు నేను చేసేదాన్ని అనమాట. డ్యూటీ అయిపోయిన తర్వాత వీక్ ఆఫ్స్లో కానీ, సండేస్ అలా హాలిడేస్ ఉంటాయి కదా, టైం కొంచెం మనకి రిఫ్రెష్మెంట్గా ఉంటుంది, క్రియేటివిటీగా ఉంటుంది అనేసి నేను అది ప్రాక్టీస్ చేస్తూ ఉండేదాన్ని. దాంట్లో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ ఉంటుంది అని నాకు అసలు ఐడియా లేదు మేడం. అది మహిళా మనోవికాస్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, మాధవి సూరి భట్ల గారని ఆ మేడం గారు ఫౌండర్ అన్నమాట. తను నేను చేసిన క్రోషా ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసేదాన్ని. అవన్నీ చూసి ఆ మేడం నన్ను కాంటాక్ట్ అయ్యారు. కాంటాక్ట్ అయ్యి ఇలా క్రోషాలో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనేది ఉంటుంది, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అని నన్ను ప్రోత్సహించారు.
1: ఈ గిన్నిస్ రికార్డ్ సాధించడానికి మీకు ఎంత సమయం పట్టిందండి?
2: 8 మంత్స్ పట్టింది మేడం అరౌండ్. మాకు వాళ్ళు స్క్వేర్స్ చేయమని చెప్పారనమాట. స్క్వేర్స్ వాళ్ళు చెప్పిన కొన్ని లిమిటేషన్స్ ఉంటాయన్నమాట, దాని ప్రకారం మనం చేయాలి. ఇట్లా 7x7 inches అని డైమెన్షన్స్ చెప్తారు, కలర్స్ చెప్తారు, డిజైన్స్ చెప్తారు. మనము చేసిన డిజైన్ మళ్ళీ రిపీట్ కాకూడదు అనమాట. గిన్నిస్ వాళ్ళు మాకు ఇచ్చిన లిమిట్ టార్గెట్ వచ్చేసి 20,000 స్క్వేర్స్ అనమాట, క్రోషే స్క్వేర్స్. కానీ మేము అందరం ఒక ఆర్గనైజేషన్లో ఆ మేడం ద్వారా ఒక టీమ్గా ఫామ్ అయ్యి మొత్తం 450 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. ఇందులో అందరూ కలిసి 20,000 టార్గెట్ అయితే మేమందరం కలిసి 58,112 స్క్వేర్స్ చేసామన్నమాట. చేసి ఆ రికార్డ్ సాధించాము. ప్రతి స్క్వేర్ డిఫరెంట్గా యూనిక్గా ఉంటుంది.
1: ఓకే, అంటే మీరు ఏ మోటివ్స్ చేశారండి మీ రికార్డులో భాగంగా?
2: అది అందరూ స్క్వేర్సే చేయాలి మేడం. స్క్వేర్స్ చేసి దాంట్లో డిఫరెంట్ టైప్స్, నేను 100 స్క్వేర్స్ చేశాను. ఆ 100 కూడా డిఫరెంట్ స్క్వేర్స్ అనమాట, డిఫరెంట్ డిజైన్స్, డిఫరెంట్ కలర్స్, నో 2 ఆర్ సేమ్ అనమాట.

0: మరి మీరు క్రోషియాతో మీ అభిరుచి కదండి, యూజువల్గా మీరు ఏం చేస్తూ ఉంటారు క్రోషియాలో?
1: క్రోషియాలో అన్నీ ట్రై చేస్తూ ఉంటానండి. దాంట్లో ఫ్రాక్స్ వేస్తాను, హెయిర్ యాక్సెసరీస్ వేస్తుంటాను, డెకరేటివ్ ఐటమ్స్ వేస్తుంటాను, బొకేస్ వేస్తుంటాను, వ్యాలెట్స్, పౌచెస్, ఇంకా ఇట్లా షాల్స్, టాప్స్, పోన్చోస్. క్రోషియాలోనే మళ్ళీ డాల్స్ అని చేస్తారు, వాటిని అమిగ్రూమి అంటారు. సాఫ్ట్ టాయ్స్ లాగా ఉంటాయి అవి. అవి అన్నీ ట్రై చేస్తూ ఉంటాను. వాటితో పాటు అమ్మమ్మ నేర్పించిన టాటింగ్, హెయిర్ పిన్ లేస్ ఇవన్నీ కూడా ట్రై చేస్తూ ఉంటానండి.
0: మరి మీ కళ అనేది కేవలం వ్యక్తిగత అభిరుచి లేదా మీకోసమేనండి, లేదా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి అమ్మడం కూడా ఉంటుందా?
1: ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేస్తుంటారు మేడం. మోస్ట్లీ నా ఫ్రెండ్ సర్కిల్లోనే అడుగుతూ ఉంటారు, ఎవరన్నా కావాలి, ఈ మోడల్ కావాలి నాకు, ఇలా చేసి ఇవ్వు అంటే నేను చేసిస్తుంటాను మేడం. ఆర్డర్స్ మీద కూడా చేసిస్తుంటాను. కొంతమంది క్లాసెస్ చెప్పండి అని కూడా అడుగుతూ ఉంటారు.
0: ఇంత చక్కగా నైపుణ్యం అనేది మీకుంది క్రోషేలో, మరి నెక్స్ట్ వాళ్ళకి నేర్పించడానికి మీరు ఏమన్నా ప్రయత్నాలు చేస్తున్నారా?
1: ప్లాన్ చేయాలి మేడం, నాకున్న టైం చూసుకుంటూ నేను ప్లాన్ చేయాలని అనుకుంటున్నాను. ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయాలని అనుకుంటున్నానండి.
0: ఆన్లైన్ క్లాస్ ఈ రోజుల్లో చూస్తే ఆన్లైన్ క్లాసెస్కి డిమాండ్ కూడా చాలా ఎక్కువ ఉందండి. అంటే ఎక్కడున్న స్టూడెంట్స్ కూడా నేర్చుకోవడానికి వీలవుతుంది ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా. మరి మీ ఈ ప్రయత్నం సఫలం అవ్వాలని కోరుకుంటున్నాం.
1: థ్యాంక్ యూ మేడం.
0: క్రోషేలో ఉపాధి అవకాశాలు ఏమైనా ఉంటాయండి?
1: క్రోషియాలో ఉపాధి అవకాశాలు అంటే ఉంటాయండి. ఇప్పుడు ఆన్లైన్లో అన్ని సేల్స్ చేస్తున్నారు, క్లాసెస్ చెప్తూ ఉంటారు, చాలానే ఉన్నాయి మనకి తెలియదు. కానీ ఇప్పుడు నాకు మహిళా మనోవికాస్ మాధవి మేడం గారు పరిచయం అయింది కూడా ఒక సోషల్ మీడియాలోనే, ఇన్స్టాగ్రామ్లోనే పరిచయం అయ్యారు. మోస్ట్లీ సేల్స్ ఉంటాయి, క్లాసెస్ ఉంటాయి, ప్యాటర్న్ టెస్టింగ్ అని ఉంటాయి, ఇలా చాలా ఉంటాయండి.
0: స్వాప్తిక గారు, ఈ కుట్లు అల్లికలు కాకుండా మీకు ఇంకా ఏ అభిరుచులు ఉన్నాయండి?
1: నేను కూచిపూడి డ్యాన్స్ వేసేదాన్నండి.
0: ఎన్ని సంవత్సరాలు నేర్చుకున్నారండి?
1: అది నా చిన్నప్పుడు నేర్చుకున్నానండి. నేను 5 ఇయర్స్ చైల్డ్గా ఉన్నప్పుడు నేర్చుకున్నాను. కడప జిల్లాలో నేర్చుకున్నాను అనమాట. అక్కడ నేర్చుకున్న తర్వాత ఇంకా ఒక 2 ఇయర్స్ ఏమో నేర్చుకున్నాను. తర్వాత ఇంకా నేను పర్సనల్గా ఇంకా కంటిన్యూ చేశాను ప్రాక్టీస్ అనేది. ఎంఫామ్సీలో ఉన్నప్పుడు యూత్ ఫెస్టివల్స్ అని జరిగాయి, యువజనోత్సవాలు. దాంట్లో భాగంగా నేను కూచిపూడి పర్ఫామ్ చేశాను. దాంట్లో మన జిల్లాకి సెలెక్ట్ అయ్యాను, స్టేట్లో పర్ఫామ్ చేశాను అనమాట. తర్వాత కరాటే నేర్చుకున్నాను మేడం. కరాటే కూడా స్కూల్ డేస్లోనే నేర్చుకున్నాను. 5th క్లాస్, 6th, 7th, 8th ఆ క్లాసెస్ వరకు నేర్చుకున్నాను. దాంట్లో పర్పుల్ బెల్ట్ వరకు వెళ్ళానమాట. దాంట్లో భాగంగా మార్కాపూర్లో ఒక ప్రోగ్రామ్ జరిగింది మేడం, సాహసం చేరా డింబక అని. ఇంతకుముందు జెమినీ టీవీలో ఒక ప్రోగ్రామ్ వచ్చేది, దాంట్లో నేను ఒక ఈవెంట్లో పార్టిసిపేట్ చేశాను అనమాట. పొట్ట మీద నుంచి బైక్ పోనిచ్చుకునేది, అది చేసినప్పుడు నేను 5th క్లాస్లో ఉన్నాను అనమాట. అదొక ఈవెంట్ నేను మర్చిపోలేనిది. ఇంకా తర్వాత టైప్ నేర్చుకున్నాను. టైప్ వచ్చేసి 6th, 7th అన్నీ ఆల్మోస్ట్ 4th, 5th, 6th ఈ క్లాసెస్లోనే నేర్చుకున్నాను అనమాట. ఆ టైప్ నేర్చుకున్నప్పుడు కూడా నా ఏజ్ సరిపోలేదు, అందుకని మళ్ళీ నా కోసం స్పెషల్గా చైల్డ్ ఎగ్జామ్ అని మళ్ళీ ఒకటి పెట్టారు. దాని తర్వాత మళ్ళీ 8th క్లాస్లో కూడా ఇంకొక ఎగ్జామ్ కండక్ట్ చేయాలి, లోయర్ హయ్యర్ అని ఉంటాయి టైప్లో. కానీ అవన్నీ రాయడానికి నాకు ఏజ్ సరిపోలేదు, కాబట్టి మళ్ళీ 2 స్పెషల్ ఎగ్జామ్స్ పెట్టారు నా కోసం. అవి కంప్లీట్ అయిన తర్వాత ఇంకా లోయర్ చేశాను. అలా ఇంకా అవి మేడం నా ఇంట్రెస్ట్.
0: కుట్లు అల్లికల ద్వారా గిన్నీస్ రికార్డ్ సాధించిన కొండెపోగు స్వాప్నికా రాణి గారికి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం. ధన్యవాదాలండి.
1: ధన్యవాదాలండి.
2: క్రోచెట్ అల్లికల్లో నేర్పరి శ్రీమతి కొండెపోగు స్వప్నికా రాగ్ని గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఇప్పుడు విందాం బి పార్వతి గారి స్వీయ కవితలు.
3: ఈరోజు మీ అందరి కోసం నేను కొన్ని పాటలు రచించి బాణీ కట్టి పాడబోతున్నాను. మొదటగా నేను పాడబోయే పాట అమ్మ గురించి. అమ్మ ఈ పదానికి అర్థం ఒక మాటలోనో లేదా ఒక వాక్యంలోనో ఒక పాటలోనో మనం చెప్పలేము. ఏ కవి రాయలేని కవితే అమ్మ, ఏ గాయకుడు

పాడలేని పాటే అమ్మ, అనిర్వచనీయమైన అనుభూతి అమ్మ. మరి అంత అద్భుతమైన అమ్మ కోసం, అపర బ్రహ్మ కోసం ఈ చిన్న పాట. అపూర్వ

0: ధన్యవాదాలు.
1: ఆడపిల్లని తెలిసి కడుపులోనే హతమార్చేవారు ఆ కాలంలో. మరి ఆ దురాచారం పోయి ఆడపిల్లని మన ఇంటి మహాలక్ష్మిగా కొలుచుకునే కాలం వచ్చింది. కానీ కామాంధుల భారీ నుండి, మదమెక్కిన మానవ మృగాల నుంచి కాపాడుకోలేని దుస్థితిని వ్యతిరేకిస్తూ శోకిస్తూ పాడుతున్న ఈ గీతం.

ధన్యవాదాలు. తనకి దూరమైన నేస్తానికి తనని గుర్తించలేని విధముగా తనతో తన తనువుతో మమేకమై ఉన్నానని తెలియచేస్తూ ఒక మధుర గీతం.

మీరు ఇంతవరకు బి పార్వతి గారి స్వీయ కవితలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం విందాం.

0: ఈనాటి మహిళా భారతి స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి మార్కపురం కేంద్రం సమయం 10 గంటలుగా వస్తోంది. మరికొంచెం సేపట్లో ఆకాశవాణి విజయవాడ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి.
1: మీరింతవరకు నమస్తే అమరావతి కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి
1: ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు ఈ అంశంపై ముఖాముఖి వింటారు. అతిథి రీజనల్ పిఎఫ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. శ్రోతలకు నమస్కారం. ఉద్యోగస్తులందరికీ పరిచయమున్న పదం ప్రావిడెంట్ ఫండ్. ఈ ప్రావిడెంట్ ఫండ్ గురించి ఉద్యోగస్తుల్లో ఎన్నో సందేహాలు ఉంటాయి. ఆర్థిక భద్రతను అందించే ఈ ఉద్యోగుల భవిష్య నిధి పెన్షన్, వారి సామాజిక భద్రతకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాల గురించి చర్చించడానికి మనతో ఉన్నారు విశాఖపట్నం రీజన్ పిఎఫ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్ గారు. వీరిని అడిగి పిఎఫ్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి.
2: నమస్కారం.
1: ప్రావిడెంట్ ఫండ్ గురించి చాలా రకాల అనుమానాలు ఉద్యోగస్తుల్లో ఉంటూ ఉంటాయి. ఈ పిఎఫ్ అంటే ఏమిటి, అది ఉద్యోగులకి ఎలా ఉపయోగపడుతుంది అనేది శ్రోతలకు వివరించారండి.
2: థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ మ్యామ్. ఈపీఎఫ్ అంటే ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, తెలుగులో దాన్ని మనం ఉద్యోగుల భవిష్య నిధి అంటాం. మనకి ఎలాగైతే గవర్నమెంట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి ప్రభుత్వ ప్రావిడెంట్ ఫండ్, అలాగే ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే వాళ్ళకి స్టీల్ ప్లాంట్, హిందుస్థాన్ షిప్ యార్డ్ లాంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగస్తులకి, కార్మికులకి, వారికి కూడా వారు వృద్ధాప్యంలో అలాగే ఉద్యోగ విరమణ చేసిన తర్వాత లేదా ఉద్యోగం ఏదైనా కారణాల వల్ల కోల్పోయినప్పుడు వారికి కూడా ఒక ఆర్థిక భద్రత ఉండాలి, అలాగే సామాజిక భద్రత ఉండాలి అనే సదుద్దేశంతో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు 1952లో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అండ్ మిస్లీనియస్ ప్రావిడెన్స్ యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ యాక్ట్ కింద మనకి ప్రధానంగా మూడు పథకాలు ఉంటాయి. ఒకటి ఉద్యోగుల భవిష్య నిధి పథకం, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్, అలాగే రెండవది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ అండి, అలాగే మూడవది ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించడం కోసం ఉద్దేశించబడిన ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. ఈ మూడు పథకాల ద్వారా మనకి ప్రభుత్వం వారు, ఈపీఎఫ్ఓ వారు కార్మికులకి, ప్రైవేట్ సెక్టార్లో పనిచేస్తున్న కార్మికులకి, ఉద్యోగస్తులకి సామాజిక భద్రతను కల్పించడం జరుగుతుంది.
1: పిఎఫ్ అనగానే జనరల్ గా మాలాంటి వాళ్ళకి తెలిసేది ఏమిటి అంటే ఉద్యోగస్తుల నుంచి కొంత అమౌంట్ తీసుకుంటారు, అలాగే ఎంప్లాయర్ కొంత అమౌంట్ వేస్తారు అనేది. అయితే కొన్ని సంస్థల్లో ఏమిటంటే ఎంప్లాయర్ అనేది వాళ్ళ వైపు నుంచి వేయకుండా రెండు వేళ్ల వైపు నుంచే తీసుకుంటారు అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజం అనేది మనకు తెలియకపోయినా, సో యాజమాన్యం ఎంత వెయ్యాలి, ఒకవేళ వెయ్యకపోతే మీ వరకు ఆ కంప్లైంట్ రైజ్ చేయొచ్చా, దీని గురించి ఒక్కసారి తెలియజేస్తారా?
2: ప్రధానంగా మనం ఈ పథకం కింద 12% ఉద్యోగుల జీతంలో నుంచి మనము మినహాయించడం జరుగుతుంది. ఈ ఇక్కడ మనం జీతం అనేది అక్కడికి వస్తే మనకి బేసిక్ ప్లస్ డిఎన్ఎస్ ఎలవెన్స్, తెలుగులో మనం దీన్ని కరువు బచ్చం అంటాం. సో ప్రతి ఉద్యోగికి కూడా శాలరీ అనేది, వారి నెలసరి వేతనం అనేది వేరు వేరు ఎలవెన్సెస్ రూపంలో ఉంటుంది. అందులో బేసిక్ శాలరీ అనేది ప్రధానమైన కాంపోనెంట్గా ఉండడం జరుగుతుంది. అలాగే బేసిక్ శాలరీతో పాటు డిఎన్ఎస్ ఎలవెన్స్, అలాగే హౌస్ రెంట్ ఎలవెన్స్ లేదా ఏదైనా ఎలవెన్స్ రూపంలో ఉంటుంది. వీటిలో మనం బేసిక్ ప్లస్ డిఏని మాత్రమే మనం ప్రావిడెంట్ ఫండ్ క్యాలిక్యులేషన్లో తీసుకోవడం జరుగుతుంది. సో ప్రతి ఉద్యోగికి కూడా నెలకి వారి వచ్చే జీతంలో ఉన్న బేసిక్ శాలరీ మరియు డిఎన్ఎస్ ఎలవెన్స్లో 12% మనం వాళ్ళ శాలరీలో నుంచి

0: మినహాయించడం జరుగుతుంది. దీనికి అదనంగా ఇంకొక 12% అనేది ఆ సంస్థ వాళ్ళు, ఆ యాజమాన్యం వాళ్ళు కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఈ 24% అనేది మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్కి వెళ్ళడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఈ రోజుల్లో చాలా కంపెనీలు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేటప్పుడు సిటీసీ అనే పదాన్ని పేర్కొనడం జరుగుతుంది. సో సిటీసీ అంటే కాస్ట్ టు ద కంపెనీ. అయితే ఇక్కడ మనం చూస్తే సిటీసీలో వాళ్ళు ఎంప్లాయర్ షేర్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ కూడా ఇంక్లూడ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు చట్టపరంగా ఇది తప్పేమీ కాదండి. సో అది వారికి వారి అకౌంటింగ్ పర్పస్ కోసం వారు ఉద్దేశించబడింది. అలా కాకుండా మన శాలరీలో నుంచే వాళ్ళు డిడక్ట్ చేస్తున్నప్పుడు, ఎంప్లాయర్ షేర్ 12% అని చెప్పుకున్నాం కదా, ఈ 12% కూడా వాళ్ళ శాలరీలో నుంచి డిడక్ట్ చేయడం అనేది చట్టరీత్య న్యాయం. సో దీనికి గాను మనం వారు ఈపీఎఫ్ఓ ఆఫీస్లో కంప్లైంట్ ఇవ్వచ్చు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం ఈపీఎఫ్ అండ్ ఎంపీ యాక్ట్ ఉంటుంది, గత సంవత్సరం మనకి కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020 అనేది అమల్లోకి వచ్చింది. సో దాని ప్రకారం మనము తగిన చర్యలు తీసుకుంటాము. ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఈ ఎంక్వైరీ అనేది ఒక క్వాషీ జ్యుడిషియల్ ఎంక్వైరీ అంటాం. చట్ట ప్రకారం సంస్థ మీద కానీ యాజమాన్యం మీద కానీ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే మనం కాంట్రిబ్యూషన్, ఇంతకుముందు చెప్పినట్టు మనకి 12% కాంట్రిబ్యూషన్ ఎంప్లాయర్ సంస్థ ఇచ్చే దాంట్లో 3.67% అనేది ప్రావిడెంట్ ఫండ్కి వెళ్ళడం జరుగుతుంది. మిగతా 8.33% అనేది పెన్షన్ ఫండ్కి వెళ్ళడం జరుగుతుంది. మొత్తంగా చూసుకుంటే ఉద్యోగి జీతంలో నుంచి 12%, అలాగే వారి సంస్థ లేదా యాజమాన్యం ఇచ్చే దాంట్లో నుంచి 3.67% ప్రావిడెంట్ ఫండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. మిగతా 8.33% అనేది పెన్షన్ ఫండ్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ రెండూ కాకుండా ఇంతకుముందు చెప్పినట్టుగా ఉద్యోగస్తులందరికీ కూడా ఒక డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనేది ఉంటుంది. ఇది మనకి ఒక గ్రూప్ ఇన్సూరెన్స్ పథకం. ఈ పథకం కింద 0.5% శాలరీ అనేది సంస్థ వాళ్ళు చెల్లిస్తారు.
1: కొత్తగా ఉద్యోగంలో చేరిన వాళ్ళు ఒక పిఎఫ్ ఖాతా గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏమిటండి?
0: మనకి ఎప్పుడైనా ఒక సంస్థలో జాయిన్ అయ్యేటప్పుడు ముందుగా మనం ఆ సంస్థలో ప్రావిడెంట్ ఫండ్ వ్యవహారాలు చూసేవాళ్ళు, ప్రధానంగా హెచ్ఆర్ మేనేజర్లు లేదా అకౌంట్స్ మేనేజర్ కి మనం ముందుగా తెలియజేయాల్సింది ఏమిటంటే, అంతకుముందు మనం ఎక్కడైనా ప్రావిడెంట్ ఫండ్ కవర్ అయిన ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేసామా లేదా అన్నది. ఒకవేళ మనం ఇంతకుముందు ఈపీఎఫ్లో కవర్డ్ అయిన ఎస్టాబ్లిష్మెంట్లో పనిచేస్తుంటే అక్కడ మనకి గత సంస్థ వారు ఒక ప్రావిడెంట్ ఫండ్ నెంబర్ అనేది ఇచ్చుంటారు. అలాగే యూఏఎన్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, ఈ యూఏఎన్ నెంబర్ అనేది ఇచ్చుంటారు. ఈ నెంబర్ని మనం ఇప్పుడు ఎక్కడైతే మనము పనిలో జాయిన్ అయ్యామో అక్కడ జాయిన్ అయిన వాళ్ళకి, అక్కడ ప్రావిడెంట్ ఫండ్ వ్యవహారాలు చూసేవారికి ఆ యూఏఎన్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే యూఏఎన్ నెంబర్ ఇచ్చిన తర్వాత ప్రధానంగా చూడాల్సింది ఏంటంటే, మన యూఏఎన్ నెంబర్ కేవైసీతో సీడ్ అయిందా. ఇక్కడ కేవైసీ అంటే మనకి ఆధార్, అలాగే పాన్ కార్డ్, అలాగే బ్యాంక్ అకౌంట్ నెంబర్. మనకున్న యూఏఎన్ నెంబర్ ఈ మూడింటితో అనుసంధానం కాలేనప్పుడు మనం వెంటనే చేయాల్సింది మన ఆధార్ నెంబర్తో, అలాగే మన పాన్ నెంబర్తో, మన బ్యాంక్ అకౌంట్ నెంబర్తో మనం కేవైసీతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా అనుసంధానం చేసుకున్న తర్వాత మాత్రమే ఈపీఎఫ్ఓలో ఉండే మెంబర్ పోర్టల్ అనే ఆప్షన్ ద్వారా కన్సర్న్డ్ ఎవరైతే ఉద్యోగస్తులు ఉంటారో వారు లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయ్యి వారికి ఎంత బ్యాలెన్స్ ఉన్నదనేది వాళ్ళు సరిచూసుకోవచ్చు. అలాగే భవిష్యత్తులో ఏదైనా ఫైనల్ క్లెయిమ్ కానీ లేదంటే పార్షియల్ విత్డ్రాల్ అంటాం, సర్వీస్లో ఉండేటప్పుడు మన అవసరాల కోసం కొంత అమౌంట్ మనం విత్డ్రా చేసుకోవచ్చు, వాటి కోసం మనం క్లెయిమ్ సబ్మిట్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. అదేవిధంగా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు, వారికి మనం ప్రధానంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇంతకుముందు యూఏఎన్ నెంబర్ అనేది మన సంస్థలు మనకి క్రియేట్ చేసి ఇచ్చేవి. గత సంవత్సరం నుంచి యూపీఎఫ్ఓలో వచ్చిన సంస్కరణలు ఏమిటంటే, మనకి ఉమాంగ్ అనే ఒక యాప్ ఉంటుందండి, ఇది యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ గవర్నెన్స్ అంటాం. ఇది మనకి సెంట్రల్ గవర్నమెంట్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే అన్ని పథకాలకి ఒక సమగ్రపరిచిన ఒక మొబైల్ అప్లికేషన్. ఈ ఉమాంగ్ అప్లికేషన్ ద్వారా ఈపీఎఫ్ఓలో యూఏఎన్ నెంబర్ క్రియేట్ చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. దీనికోసం మనం స్మార్ట్ ఫోన్లో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్న తర్వాత ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీ FAT అంటాం, ఈ FAT టెక్నాలజీ ద్వారా మన యూఏఎన్ నెంబర్ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. సో మనమే క్రియేట్ చేసుకుని ఈ యూఏఎన్ నెంబర్ని మనం అక్కడ ఈపీఎఫ్ఓ వ్యవహారాలు చూస్తే హెచ్ఆర్ మేనేజర్ కానీ అకౌంట్స్ మేనేజర్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత అదే యూఏఎన్ నెంబర్కి ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఆధార్ కార్డు, పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మనం అనుసంధానం చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ నామినేషన్, దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగి ప్రావిడెంట్ ఫండ్ మెంబర్కి ఏదైనా జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకి ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ అనేది వెళ్ళడం జరుగుతుంది. దీనికోసం అంతకుముందు మనం ఫిజికల్గా వారు నామినేషన్ పేపర్లు సబ్మిట్ చేసేవారు, ఇప్పుడు ఆ అవసరం లేదు. మెంబర్ పోర్టల్లో ఎలక్ట్రానిక్ నామినేషన్, ఈ నామినేషన్ ద్వారా వారు ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ ఎవరికి చెందాలని అనుకుంటున్నారో వారి పేరును సబ్మిట్ చేయొచ్చు. అలాగే ఎంత మొత్తం మనకి ఆ అమౌంట్ చెందాలనుకుంటున్నారో కూడా మనం రాయొచ్చు. ఉదాహరణకి ఒక ఉద్యోగికి ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు అతను ఒక 50% భార్యకి, అలాగే 25% పిల్లలకి చెందేటట్టుగా అతను ముందుగా నిర్ణయించుకోవచ్చు.
1: టెక్నాలజీ పెరిగిపోయిన నేపథ్యంలో ప్రతిదానికి ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు. సో ఈ నేపథ్యంలో ఈపీఎఫ్ఓ అందిస్తున్న ఆన్లైన్ సేవలు ఏమిటి, అవి ఉద్యోగులకు ఎంతవరకు ఉపయోగపడుతున్నాయండి?
0: ఈపీఎఫ్ఓలో ఆన్లైన్ సేవలు మనకు ప్రధానంగా

0: మెంబర్స్ కి అలాగే పెన్షనర్స్ కూడా ఇస్తున్నాం. మెంబర్స్ కు మనం ఇచ్చే సేవలు ప్రధానంగా మూడు రకాలు ఉంటాయి. మొదటిది ప్రొఫైల్ కరెక్షన్. ఇంతకు ముందు మనం నేమ్ గానీ లేదా డేట్ ఆఫ్ బర్త్ అలాగే మన డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఇటువంటి బేసిక్ డీటెయిల్స్ లో ఏవైనా సరిదిద్దడాలు ఉంటే ఫిజికల్ గా ఒక జాయింట్ డిక్లరేషన్ అనేది ఈపీఎఫ్ఓ ఆఫీసులో సబ్మిట్ చేసేవాళ్ళం. ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది ఎంప్లాయీ అలాగే ఎంప్లాయర్ ఇద్దరు సంతకం చేసి సబ్మిట్ చేసేవారు. ఫిజికల్ గా సబ్మిట్ చేయడం వల్ల మనకి దీంట్లో జాప్యం జరగడం అనేది చాలా సాధారణంగా ఉండేది. అయితే ఇప్పుడు మనకు వచ్చిన సంస్కరణ ఏమిటంటే మనం ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్ ద్వారా ఆ మెంబర్ తన యూఏఎన్ నెంబరు అలాగే పాస్వర్డ్ వాడి లాగిన్ అయ్యి మెంబర్ పోర్టల్లోనే ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది సబ్మిట్ చేసుకునే సదుపాయం ఉంటుంది. అలాగే డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఉదాహరణకు మనం మన పేరును మనం ఆధార్ పేరుతో సమానంగా ఉండేటట్టుగా మనం మార్చాలనుకుంటే ఆ ఆధార్ కార్డు మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయవచ్చు. అలాగే పాన్ కార్డ్ కానీ ఇతర డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా మనం అప్లోడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒక మేజర్ చేంజ్ అండి. రెండవది ఈ నామినేషన్. ఇంతకు ముందు చెప్పినట్టు మనం ఫిజికల్గా సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇది కూడా మనం ఆన్లైన్లోనే చేయవచ్చు. ఇక మూడవది ప్రధానంగా క్లెయిమ్ సబ్మిషన్ అనేది. ఆన్లైన్లోనే ఈ క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయవచ్చు. ఆన్లైన్లో క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయడం ద్వారా మనకి క్లెయిమ్ సెటిల్మెంట్ అనేది కూడా చాలా వరకు 10 వర్కింగ్ డేస్లో మాత్రమే జరుగుతుందండి. ఇది మనకి మెంబర్కి వచ్చే సదుపాయాలు. దీనికి అదనంగా పెన్షనర్స్కి వచ్చే సదుపాయాలు, ఇంతకు ముందు పెన్షన్ డ్రా చేసేవారు ప్రతి సంవత్సరము కూడా వాళ్ళు లైఫ్ సర్టిఫికేట్ అనేది బ్యాంక్ మేనేజర్ ద్వారా సంతకం చేయించుకొని ఈపీఎఫ్ ఆఫీసులో సబ్మిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ వచ్చిందండి, డిఎల్సి అంటాం, డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్. ఈ డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ అంటే ఏమిటంటే మనము ఆన్లైన్లో మనకి ఈ సేవ మీ సేవ లాంటి కామన్ సర్వీస్ సెంటర్లో కానీ లేదా బ్యాంకుల్లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ ఉండే కౌంటర్స్ ద్వారా కానీ జీవన్ ప్రమాణ్ అనే వెబ్సైట్ ద్వారా ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. దీనికి అదనంగా గత సంవత్సరం నుంచి కూడా మనకు స్మార్ట్ ఫోన్స్లో కూడా జీవన్ ప్రమాణ్ అనే యాప్ ఉంది. ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫేషియల్ అథెంటికేషన్ టెక్నాలజీ ద్వారా వాడుకొని వారు వారి ఇంట్లో నుంచే వాళ్ళ స్మార్ట్ ఫోన్ నుంచే మనకి ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది.
1: ఎటువంటి సందర్భాల్లో ఈ పిఎఫ్ అమౌంట్ ని మధ్యలో విత్డ్రా చేసుకోవచ్చండి?
0: పిఎఫ్ అనేది సాధారణంగా మనం పదవి విరమణ చేసిన తర్వాత మనకు ఒక ఆర్థిక భద్రత కోసం ఉద్దేశించిన పథకం అండి. అయితే చాలాసార్లు ఉద్యోగంలో ఉన్నప్పుడే మనకు కొన్ని అవసరాలు ఉంటాయి. ఉదాహరణకు పిల్లల పెళ్లి చేయడానికి కానీ లేదా వాళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కానీ, అనారోగ్యం చేసినప్పుడు హాస్పిటల్ ఖర్చుల కోసం కానీ మనం కొంత అమౌంట్ అనేది అవసరం వస్తుంది. సో దీనికోసం మనకి ఈపీఎఫ్ఓలో అడ్వాన్స్డ్ స్కీమ్ అనేది ఉంటుందండి. దీన్నే మనం పార్షియల్ విత్డ్రాల్స్ అని కూడా అంటాం. ఈ పార్షియల్ విత్డ్రాల్స్ అనేవి మనకు ప్రధానంగా 4 కారణాలతో మనకి ఇప్పుడు ఈపీఎఫ్ఓ వాళ్ళు అందిస్తున్నారు. ఒకటి ఇల్నెస్ అడ్వాన్స్, అంటే మనం ఏదైనా అనారోగ్యం గురైనప్పుడు ఈపీఎఫ్ఓలో నుంచి కొంత అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. దీని గురించి కొత్త స్కీమ్ వచ్చింది. దీని ప్రకారం ఈ ఇల్నెస్ కోసం మనం ఎన్నిసార్లైనా అడ్వాన్స్ మనం తీసుకోవచ్చు. అయితే ఈపీఎఫ్ఓలో సభ్యత్వం తీసుకొని కనీసం 12 నెలలు గడిచి ఉండాలి. 12 నెలల తర్వాత మీరు ఇల్నెస్ కోసం మీ షేరులో, అంటే ఎంప్లాయీ షేరులో మనకి మెంబర్ షేర్ మొత్తాన్ని వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా ఇల్లు కట్టుకునేటప్పుడు కానీ లేదా ఇల్లు కట్టుకోవడానికి మనం ఏదైనా స్థలం కొనుగోలు చేసినప్పుడు కానీ మనం అమౌంట్ని తీసుకోవచ్చు. దీంట్లో కూడా మనం మెంబర్ షేర్లో మొత్తం ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ని కూడా తీసుకోవచ్చు అండి. అయితే ఈ ఇంటి కొనుగోలు కోసం అడ్వాన్స్ అనేది మనం మొత్తం సర్వీస్లో కేవలం 5 సార్లు మాత్రమే పెట్టుకోవడానికి వీలవుతుంది. మూడవది మనం పిల్లల చదువు కోసం, కొంతమంది ఉద్యోగస్తులు ఉద్యోగంలో జాయిన్ అయిన తర్వాత వారి ఎడ్యుకేషన్ కొనసాగిస్తారు, అటువంటి వాటి కోసం కూడా కొంత అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. ఇది మనం 10 సార్లు తీసుకోవచ్చు మొత్తం సర్వీస్లో. దీంట్లో కూడా మనం మొత్తం మెంబర్ షేర్ అనేది వస్తుంది. నాలుగవది పిల్లలకు లేదా ఉద్యోగస్తుల వారి స్వయం వివాహం కోసం అండి. సో దీనికోసం కూడా వారు మొత్తం సర్వీసులో 5 సార్లు వాళ్ళు విత్డ్రా చేసుకోవచ్చు. సో దీంట్లో కూడా మనకి మెంబర్ షేర్లో ఎంత అమౌంట్ ఉందో మొత్తం అమౌంట్ వస్తుంది. ఈ అడ్వాన్సెస్ లో మొత్తం మనం తీసుకుంటే మనం ఉద్యోగం విరమణ చేసే టైంకి మనకి ప్రావిడెంట్ ఫండ్ లో అమౌంట్ అనేది మిగతా వాళ్ళ జీవితాన్ని నడపడానికి సరిపడేంత అమౌంట్ ఉండట్లేదు. సో దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా ఒక సంస్కరణ తీసుకొచ్చారు. అదేంటంటే మినిమం 25% 25% బ్యాలెన్స్ అనేది ఖచ్చితంగా వారి అకౌంట్ లో ఉండాలి. సో మేము ఇటువంటి అడ్వాన్సెస్ క్లెయిమ్స్ ఏవైనా మేము సెటిల్ చేసేటప్పుడు కనీసం 25% ఉండేటట్టు మేము జాగ్రత్త తీసుకుంటాం.
1: పిఎఫ్ ని క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి అవి తిరస్కరణకి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఏ ఏ పరిస్థితుల్లో ఈ పిఎఫ్ క్లెయిమ్ అనేది తిరస్కరించబడుతుందండి?
0: క్లెయిమ్ మనం తిరస్కరించడానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఇంతకు ముందు చెప్పినట్టు మనము ఇల్లు కట్టుకోవాలి అనుకుంటే మనకి మొత్తం సర్వీస్ లో కేవలం 5 సార్లు మాత్రమే వీలవుతుంది. అలాగే పిల్లల చదువు నిమిత్తం మనం ఒక 10 సార్లు మనం విత్డ్రా చేసుకోవచ్చు. చాలా సార్లు సభ్యులు ఏం చేస్తుంటారంటే మనం ఇచ్చిన పరిమితుల కన్నా ఎక్కువ సార్లు వాళ్ళు క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయడం జరుగుతుంది. సో అటువంటప్పుడు మనకి తిరస్కరణ గురవుతుందండి. అలాగే రెండవది మనకి ఇంతకు ముందు చెప్పినట్టు సఫిషియెంట్ బ్యాలెన్స్ అనేది ఉండాలి. సో బ్యాలెన్స్ అనేది లేనప్పుడు కూడా కొన్నిసార్లు రిజెక్ట్ అవుతుంది. అండ్ మూడవది వారి డేట్ ఆఫ్ జాయినింగ్ లో కానీ లేదా వారి డేట్ ఆఫ్ ఎగ్జిట్ లో కానీ కొన్నిసార్లు డిఫరెన్సెస్ ఉంటాయండి. సో ఇటువంటప్పుడు ముందు వారు క్లెయిమ్ సబ్మిట్ చేయడానికన్నా ముందు వారి డేట్ ఆఫ్ జాయినింగ్ లో ఉన్న తప్పుల్ని కానీ డేట్ ఆఫ్

0: డిజిట్లో ఉన్న తప్పుల్ని కానీ వారి మెంబర్ పోర్టల్లో ఉండే జాయింట్ డిక్లరేషన్ అనే ఆప్షన్ ద్వారా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి సరిచేసుకున్న తర్వాత మాత్రమే మనం క్లెయిమ్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎప్పుడైనా ఈపీఎఫ్ఓలో క్లెయిమ్ రిజెక్ట్ అయినప్పుడు ఎందుకు రిజెక్ట్ అయిందనే ఒక రీజన్ కూడా అక్కడ మనకు కనిపిస్తుంది. సో ఆ రీజన్ అనేది మనం మెంబర్ పోర్టల్లో మనం చూసుకోవచ్చు. సో రెండవసారి మనం క్లెయిమ్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ రీజన్ అనుగుణంగా మనం సరైన చర్యలు తీసుకుని మనం సరిదిద్దుకొని అప్పుడు మాత్రమే మనం మళ్ళీ రెండవసారి క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
1: ఓకే సార్, ఇప్పుడు పదవీ విరమణ తర్వాత పిఎఫ్ కావచ్చు లేదా పెన్షన్ కావచ్చు, వీటి ప్రయోజనాలు ఎలా అందుతాయి, ఆ ప్రాసెస్ అనేది ఏమిటండి?
0: ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకి ప్రతి నెల మనం కొంత అమౌంట్, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు మన జీతంలో నుంచి అలాగే యాజమాన్యం ఇచ్చే కాంట్రిబ్యూషన్ నుంచి మన అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. క్రెడిట్ అవుతున్న అమౌంట్ మొత్తం మనకి ప్రతి సంవత్సరం దీని మీద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక వడ్డీ రేట్ అనేది నిర్ణయిస్తారు. ఇది 8.25% గా ఉంది. ఈ వడ్డీ రేట్ అనేది మనకి ప్రతి సంవత్సరం జమ అవుతూ ఉంటుంది. సో ఈ జమ అవుతున్న అమౌంట్ మనం ఎప్పుడైతే మనం రిటైర్మెంట్ అయిన తర్వాత మనం ఈ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్ అనేది మొత్తంగా మనం విత్డ్రా చేసుకోవచ్చండి. సో ఈ మొత్తంగా విత్డ్రా చేసుకోవడానికి మనం ఫామ్ 19 అంటాం. ఈ ఫామ్ 19 అనే క్లెయిమ్ని మన మెంబర్ పోర్టల్లో మనం లాగిన్ అయ్యి మనం సబ్మిట్ చేయొచ్చు. సో ఇది రిటైర్మెంట్ అయినప్పుడే కాకుండా కొన్ని సందర్భాల్లో ఒక ఉద్యోగం మానివేస్తాం, ముందు 55 సంవత్సరాల కన్నా ముందు వయసు వాళ్ళు కూడా ఉద్యోగం మానివేసిన తర్వాత ఈపీఎఫ్ఓ కవర్డ్ అయ్యే ఎస్టాబ్లిష్మెంట్లో ఏది పనిచేయకపోవచ్చు, అలాగే వారి ఉద్యోగాన్ని కొనసాగించే ఉద్దేశం లేకపోవచ్చు. అటువంటప్పుడు మనం కనీసం 2 నెలల మినిమం వెయిటింగ్ పీరియడ్ అంటాం. ఈ మినిమం వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు క్లెయిమ్ సబ్మిట్ చేసుకోవచ్చు. మనం ఒక వ్యక్తి పెన్షన్ డ్రా చేయాలంటే మినిమం ఈపీఎఫ్ఓ కవర్డ్ అయిన ఎస్టాబ్లిష్మెంట్లో కనీసం 10 సంవత్సరాలు సర్వీస్ చేసి ఉండాలి. అలాగే 58 సంవత్సరాల వయసు కంప్లీట్ అయిన తర్వాత పెన్షన్ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేసుకోవచ్చు. ఈ పెన్షన్ క్లెయిమ్ ని మనం ఫామ్ 10D అంటాం. ఈ ఫామ్ 10D అనేది కూడా మనం మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి మనం ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. అలాగే మనం ఏ బ్యాంక్ అకౌంట్ నుంచి మనం పెన్షన్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాం ఆ బ్యాంక్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇంతకు ముందు వరకు మనకి ఎలా ఉండేదంటే విశాఖపట్నం పరిధిలో ఎవరైనా పెన్షన్ క్లెయిమ్ సబ్మిట్ చేస్తే వాళ్ళు విశాఖపట్నం పరిధిలో ఉన్న బ్యాంక్ అకౌంట్ మాత్రమే ఇవ్వాల్సి ఉండేది. ఇప్పుడు మనం ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి బ్యాంక్ అకౌంట్ కానీ ఏ బ్రాంచ్ అయినా కానీ ఇవ్వచ్చు. సో ఈ ఫామ్ 10D అనేది కూడా మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఈపీఎఫ్ఓ నుంచి ప్రతి నెల పెన్షన్ అనేది మీకు జారీ అవ్వడం జరుగుతుంది. ఒక సంవత్సరం గడిచిన తర్వాత మనం లైఫ్ సర్టిఫికేట్ అనేది డిజిటల్గా మనం సబ్మిట్ చేయొచ్చు. ఈ లైఫ్ సర్టిఫికేట్ అనేది మనం ప్రతి సంవత్సరం ఒకసారి సబ్మిట్ చేస్తూ ఉండాలి. ఎవరైనా పెన్షనర్ చనిపోతే వారి భార్య లేదా భర్తకి విడో ఆర్ విడోవర్ పెన్షన్ అంటాం, అది కూడా వస్తుంది. అండ్ వారితో పాటు వాళ్ళకి 25 సంవత్సరాల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లలు ఉంటే ఇద్దరు పిల్లల వరకు కూడా పెన్షన్ అనేది వస్తుందండి.
1: ఓకే సో అలాగే పిఎఫ్ ఖాతాలో తప్పులు ఏమైనా ఉంటే వాటిని ఎలా సరిచేసుకోవచ్చు అంటారండి?
0: ఆన్లైన్లోనే మీరు మెంబర్ పోర్టల్లో లాగిన్ అయిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ మోడిఫికేషన్ అనే ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంది. ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఎక్కడైతే ఏం మార్చుకోవాలనుకుంటున్నారో అనేది అక్కడ మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. అది మనం పూర్తి చేసిన తర్వాత ఈ జాయింట్ డిక్లరేషన్ అనేది ఎంప్లాయర్ పోర్టల్లో ఇది ల్యాండ్ అవుతుంది, వారు అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. వారు కూడా అప్రూవ్ చేసిన తర్వాత ఇప్పుడు 90% ఆఫ్ ద మనకి చేంజెస్ ఏమైతే ఉన్నాయి ఎంప్లాయీ ఎంప్లాయర్ లెవెల్లోనే అప్రూవ్ చేయడం జరుగుతుంది. అలా కాకుండా ఇంకేదైనా చాలా పెద్ద మార్పు ఏదైనా ఉందంటే అది మనకి ప్రావిడెంట్ ఫండ్ ఆఫీస్లోకి వస్తుందండి. సో ఇటువంటి సందర్భాల్లో కూడా జాయింట్ డిక్లరేషన్ అప్లికేషన్ మనకి ఆన్లైన్లో వచ్చిన తర్వాత ఒక 10 వర్కింగ్ డేస్లో మనం అది అప్రూవ్ కానీ చేయడం జరుగుతుంది.
1: ఇప్పుడు ఒక ఉద్యోగి సంస్థ మారినప్పుడు పిఎఫ్ ని కంటిన్యూ చేయాలి అనుకునేటప్పుడు ఆ ఆర్గనైజేషన్ టు ఆర్గనైజేషన్ వాళ్ళు సమన్వయం చేసుకుంటారా లేదంటే ఉద్యోగి పాత్ర ఏమన్నా ఉంటుందండి అందులో?
0: ఇది చాలా మంచి ప్రశ్న అండి. ఒక ఉద్యోగం మానివేసిన తర్వాత 2 నెలల లోపల వేరే ఉద్యోగం రానట్లయితే వెంటనే వాళ్ళు మొత్తం పిఎఫ్ మొత్తం కూడా విత్డ్రా చేసుకుంటున్నారు. మనకి ఈపీఎఫ్ ద్వారా వచ్చే వడ్డీ రేటు 8.25% వరకు ఉంటుంది. సో వీరు వెంటనే విత్డ్రా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వడ్డీ రేట్ అనేది కొనసాగదు అనమాట. సో అది దా ఒక నష్టపోతున్నారు. ఇది కాకుండా పెన్షన్ మనం విత్డ్రా చేసుకోవాలంటే మినిమం మనకి 10 సంవత్సరాల సర్వీస్ ఉండాలి. అలాగే ఎంత ఎక్కువ సర్వీస్ మనం పెన్షన్లో మనం ఉంటే అంత ఎక్కువ పెన్షన్ అనేది మనకు వస్తుంది. సో చాలా మంది మనకు తెలియక ఏం చేస్తున్నారంటే 2 నెలల్లో ఉద్యోగం రాకపోతే వెంటనే ఈ మొత్తం అమౌంట్ అనేది విత్డ్రా చేసుకుంటున్నారు. ఆ తర్వాత మళ్ళీ వేరే సంస్థలో జాయిన్ అయినప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ ఈపీఎఫ్ఓ మెంబర్షిప్ అనేది మొదలు పెడుతున్నారు. సో అలా కాకుండా మేము ఇచ్చే సలహా ఏమిటంటే ఎవరైతే ఉద్యోగంలో మానివేస్తారో మానివేసిన తర్వాత ముందుగా వాళ్ళు చేయాల్సింది వాళ్ళ యాజమాన్యం సహకారంతో వారి డేట్ ఆఫ్ ఎగ్జిట్, ఏ రోజైతే వాళ్ళు అక్కడ ఉద్యోగం మానివేస్తారో దాన్ని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అది అప్డేట్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఈ యుఏఎన్ నెంబర్ అనేది కొత్తగా ఎక్కడైతే ఉద్యోగంలో జాయిన్ అవుతారో ఆ యుఏఎన్ నెంబర్ అనేది అక్కడ హెచ్ఆర్ మేనేజర్కి ఇవ్వాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ మీరు అడిగినట్టు క్లెయిమ్ అనేది మనము యాజమాన్యం వాళ్ళే చేయక్కర్లేదు, మనం మన మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఫామ్ 13 క్లెయిమ్ అనేది ఉంటుంది, ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది. సో దాన్ని మనం ఆన్లైన్లోనే అప్లై చేసుకోవచ్చు, అది మనకి ఆటోమేటిక్గా అప్రూవ్ అవుతుంది. అప్రూవ్ అయిన తర్వాత మనకి ఈ పాత మనకి ప్రావిడెంట్ ఫండ్లో మనకున్న మొత్తం కూడా కొత్త అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అవుతుంది.

0: ప్రభుత్వ రంగ సంస్థల్లో కొన్ని ఈపీఎఫ్ఓ ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ అనేవి ఉంటాయి. వారు ఈపీఎఫ్ఓ పరిధిలో ఉన్నా కూడా వారికి సొంత ప్రావిడెంట్ ఫండ్ ట్రస్ట్ అనేది ఉంటుంది. సో ఇటువంటి సందర్భాల్లో మనం ఒక ప్రైవేట్ సెక్టర్లో నుంచి ఇటువంటి పబ్లిక్ సెక్టర్లోకి మారేటప్పుడు మాత్రం మనం వారికి ఫిజికల్ గా ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
1: పిఎఫ్ ఖాతాదారులు ఈ సైబర్ మోసాల విషయంలో ఎటువంటి జాగ్రత్త వహించాలండి?
0: ఈపీఎఫ్ఓ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ అకౌంట్ లో ఒక 5 లక్షల బ్యాలెన్స్ ఉంది, ఈ బ్యాలెన్స్ ని మీరు ఉపసంహరించుకోవాలి అంటే వాట్సాప్ ద్వారా ఈ లింక్ ఫార్వర్డ్ చేస్తున్నాం, ఈ లింక్ మీద క్లిక్ చేసి కొంత అమౌంట్ మాకు పే చేయాల్సి ఉంటుంది అని చెప్తుంటారండి. ఈపీఎఫ్ఓ ఎప్పుడు కూడా ఇటువంటి కాల్స్ ఏ మెంబర్స్ కానీ పెన్షనర్స్ కానీ కాల్ చేయదండి. సో మీరు ఇటువంటి మోసపూరితమైన కాల్స్ కి రెస్పాండ్ కాకండి. అలాగే పెన్షనర్స్ కూడా చాలా వరకు ఇటువంటి కాల్స్ వస్తుంటుంది, ఏదైనా కారణాల వల్ల కానీ మనకి పెన్షన్ ఆగిపోతే మీరు దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్ని సంప్రదించవచ్చు. అలాగే మనం ఇంకా ఒకవేళ పిఎఫ్ ఆఫీస్కి వచ్చే పరిస్థితి లేదంటే ఈపీఎఫ్ ఐజీఎంఎస్ అని ఉంటుందండి, ఒక గ్రీవెన్స్ పోర్టల్ అనమాట. సో దాంట్లో ద్వారా కూడా మనం గ్రీవెన్స్ అనేది సబ్మిట్ చేయొచ్చు. సో మనం ప్రధానంగా గుర్తించాల్సింది ఈపీఎఫ్ఓ నుంచి ఎప్పుడు కూడా మనకి ఎటువంటి మెంబర్షిప్ కూడా కాల్స్ రావండి. ఒకవేళ సర్వీస్లో ఉన్న ఉద్యోగస్తులు అయితే ఇటువంటి కాల్స్ ఏవైనా వస్తే మీ యాజమాన్యం దృష్టిలోకి తీసుకువెళ్ళండి. లేదా సర్వీస్లో లేని వాళ్ళు అయితే మీ దగ్గరలో ఉన్న పిఎఫ్ ఆఫీస్కి మీరు ఈ సమాచారాన్ని చేరవేయండి. లేదా మనము గవర్నమెంట్ మనకి సైబర్ సెల్స్ అని ఉంటుందండి, దాంతో అన్నీ కూడా మనం కంప్లైంట్ అనేది రైజ్ చేయొచ్చు.
1: ఓకే, పిఎఫ్ సేవలు ఇంకా సులభతరం చేయడానికి ఈపీఎఫ్ఓ సంస్థ ఎటువంటి చర్యలు చేపడుతుందండి?
0: ఈపీఎఫ్ఓలో మనకి ప్రధానంగా ఎంప్లాయీస్ అండ్ ఎంప్లాయర్స్ ఉంటారండి, అంటే ఉద్యోగులు అలాగే యాజమాన్యం, వీరిద్దరూ కాంట్రిబ్యూషన్ చేస్తేనే మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అనేది కొనసాగుతుంది. సో దాంట్లో భాగంగా ముందుగా మనం యాజమాన్యంకి మనం ఇచ్చిన సంస్కరణలు ఏంటంటే, ఇంతకు ముందు మనం ప్రావిడెంట్ ఫండ్లో కవరేజ్ తీసుకోవడం అనేది చాలా లాంగ్ ప్రొసీజర్ ఉండేది. సో ఇప్పుడు మనకి ఎంసీఏ పోర్టల్ అనేది ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అంటాం. సో ఈ పోర్టల్ ద్వారా మనం ఒక కొత్తగా ఒక సంస్థ మొదలుపెట్టినప్పుడు ఒక కామన్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది, ఈపీఎఫ్ఓ అలాగే ఈఎస్ఐసి ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వీటన్నింటికీ కలిపి మనం ఒక కామన్ రిజిస్ట్రేషన్ అనేది తీసుకోవచ్చు. మనం ఒకప్పుడు మనం ఫిజికల్గా ఈ అమౌంట్ అనేది మనం బ్యాంకులో కట్టి దానికి సంబంధించిన రిటర్న్స్ అనేవి ఈపీఎఫ్ ఆఫీస్లో మనము సబ్మిట్ చేయడం జరిగేది. సో ఇప్పుడంతా కూడా ఇదంతా ఆన్లైన్లో జరుగుతుందండి, దీన్ని ఈసీఆర్ అంటాం, ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్. సో ఈ ఈసీఆర్ పద్ధతి ద్వారా మనం ప్రతి నెల ఎవరైతే మన దగ్గర ఉద్యోగస్తులు ఉన్నారో వారికి ఎంత శాలరీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం, ఎంత ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం అన్న వివరాలను మనం ఆన్లైన్లోనే వారు వాళ్ళు సబ్మిట్ చేస్తారు. అలాగే ఈ పేమెంట్ అంతా కూడా నెట్ బ్యాంకింగ్ ద్వారా జరుగుతుంది డిఫాల్ట్ ఉన్న వాళ్ళకి. అలాగే ఎప్పుడైనా పేమెంట్ లేట్ చేసేటప్పుడు ఈపీఎఫ్ఓ వాళ్ళు పెనాల్టీస్ అనేది లివే చేస్తారు. ఈ పెనాల్టీస్ సంబంధించిన ఎంక్వైరీస్ కూడా ఒకప్పుడు మనకు ఫిజికల్గా జరిగేవి, ఇప్పుడు అవన్నీ కూడా వర్చువల్గా జరుగుతున్నాయి. అలాగే ఈ పెనాల్టీస్కి లేదా ఈ ఎంక్వైరీస్ సంబంధించిన ఆర్డర్స్ అనేవి కూడా మనము ఈ ప్రొసీడింగ్స్ పోర్టల్ అనేది ఉంటుంది. ఈపీఎఫ్ఓలో సంబంధించిన ఎంక్వైరీ కోసం ఈ ప్రొసీడింగ్స్ పోర్టల్ ఆఫ్ ఈపీఎఫ్ఓ అని ఉంటుంది, దాంట్లో మనం ప్రతి హీరింగ్ తర్వాత డైలీ అడ్రస్ షీట్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో వీటి ద్వారా మరింత పారదర్శకత మరింత సమర్థవంతంగా మనం ఎంప్లాయీస్కి సేవలు అందించడం జరుగుతుంది. ఎంప్లాయీస్కి వచ్చిన సంస్కరణలు ఇంతకు ముందు చెప్పినట్టుగా బేసిక్ డీటెయిల్స్ ఏమైనా ఉన్నా కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. ఫామ్ 19 లేదా ఫామ్ 31 ఇవన్నీ కూడా ఆన్లైన్లోనే సబ్మిట్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ కూడా ఇంతకు ముందు చెప్పినట్టు లైఫ్ సర్టిఫికేట్ అనేది డిజిటల్గా చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడి నుంచి అయినా మన వాళ్ళు పెన్షన్ అనేది విత్డ్రా చేసుకోవచ్చు.
1: సార్, ఇప్పుడు ఉద్యోగ కల్పన కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఒక ప్రత్యేకమైన స్కీమ్ PMVBRY, ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. దీనికి ఈపీఎఫ్ఓ సంస్థకి ఉన్న సంబంధం ఏమిటి? ఈ PMVBRY గురించి ఒకసారి శ్రోతలకు వివరిస్తారా?
0: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన మన దేశంలో 2047 కల్లా కొత్తగా ఉద్యోగ రంగంలోకి వచ్చే యువతి యువకులందరికీ కూడా సరైన ఉపాధి కల్పించాలనే సదుద్దేశంతో మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. సో ఇది గత సంవత్సరం ప్రవేశపెట్టారండి. ఈ స్కీమ్ ద్వారా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొత్తగా కనీసం 3.67 కోట్ల ఉద్యోగాలు కల్పించాలనే ఉద్దేశంతో మనకు ప్రవేశపెట్టారండి. PMVBRY స్కీమ్ అనేది మనకి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ వారి స్కీమ్. దీంట్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. పార్ట్ ఏ అంటే మనకి ఎవరైతే కొత్తగా ఉద్యోగంలోకి వస్తారో ఆ ఉద్యోగస్తులకి వారి 1 నెల జీతం అనేది మనకి గవర్నమెంట్ వాళ్ళు రిఫండ్ చేస్తారు. ఉదాహరణకు ఒక వ్యక్తి 14,000 తన ఫస్ట్ జీతం అయితే 14,000లో మొదటి సగం అంటే 7,000 ఒక వారు 6 నెలలు ఉద్యోగ కాలం గడిచిన తర్వాత 7,000 అనేది వారి బ్యాంక్ అకౌంట్లోకి డైరెక్ట్గా క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇది DBT అంటాం అనమాట, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుంది. అలాగే ఈ 6 నెలలు గడిచిన తర్వాత వాళ్ళకి ఈపీఎఫ్ఓ మెంబర్ పోర్టల్లో ఫైనాన్షియల్ లిటరసీ అనే ఒక కోర్స్ ఉంటుందండి. ఫైనాన్షియల్ లిటరసీ కోర్స్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక 6 నెలలు ఉద్యోగం చేసిన తర్వాత మిగతా 2వ విడత మిగతా 7,000 కూడా వాళ్ళ అకౌంట్లోకి క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇకపోతే పార్ట్ బి బెనిఫిట్ అనేది ఉద్యోగాలు కల్పిస్తున్నందుకు గాను యాజమాన్యానికి కానీ ఆ సంస్థకు కానీ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే బెనిఫిట్. గత

0: ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఎవరైతే కొత్తగా ఉద్యోగుల్ని తీసుకుంటారు, ఉదాహరణకి మనం గత ఆర్థిక సంవత్సరంలో ఒక 100 మందిని ఉపాధి కల్పించుంటే, ఈ స్కీమ్ మొదలైన తర్వాత మనం కనీసం 105 మందికి మనము ఉద్యోగంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మనం కనీసం 5 మందికి కొత్తగా ఉద్యోగంలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకున్న వారందరూ కూడా ఈ స్కీమ్లో మనకి బెనిఫిట్ పొందడానికి అర్హులవుతారు. ఒకవేళ మీ సంస్థలో 50 కన్నా తక్కువ ఉద్యోగులుంటే, మీరు కనీసం కొత్తగా 2ని ఉద్యోగంలోకి తీసుకుని ఉండాలి. అంటే మన ఉద్యోగుల సంఖ్య 52 లేదా అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. ఎప్పుడైతే మనం ఇలా ఉద్యోగంలోకి తీసుకున్నామో అప్పటి నుంచి మన స్కీమ్ బెనిఫిట్ అనేది వస్తుంది. ఎవరికైతే మనము ఉద్యోగంలో తీసుకున్నామో వారి శాలరీ ఆధారంగా బెనిఫిట్ అనేది వస్తుందండి. సో ఈ బెనిఫిట్ అనేది మనకి మనం స్కీమ్ మొదలుపెట్టిన తర్వాత నుంచి 2 సంవత్సరాల వరకు జరుగుతుందండి. ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ రంగంలో ఉన్న పరిశ్రమలు ఏవైనా ఉంటే వారికి మాత్రం ఈ బెనిఫిట్ అనేది 4 సంవత్సరాల వరకు రావడం జరుగుతుంది. మనకి విశాఖపట్నం పరిధిలో ఆర్గనైజేషన్స్లో 70% వరకు మనకి ఈ PMBBRY కింద రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ స్కీమ్ ఇంకా మనకి నడుస్తుందండి. సో మిగతా ఎస్టాబ్లిష్మెంట్స్ కూడా త్వరగా మనకి రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకుని బెనిఫిట్స్ వాళ్ళు పొందవచ్చు.
1: పిఎఫ్ సంస్థలో కమిషనర్ గా ఒక ఉన్నత స్థానంలో ఉన్న మీరు పిఎఫ్ ఖాతాదారులకు ఇచ్చే సూచనలు సలహాలు ఏంటండి?
0: పిఎఫ్ ఖాతాదారులకు ప్రధానంగా మేము ఇచ్చే సలహా, ప్రావిడెంట్ ఫండ్ అనేది మనకి వృద్ధాప్యంలో కానీ లేదా ఎటువంటి పరిస్థితుల్లో అయినా ఉద్యోగం కోల్పోయినప్పుడు కానీ నిరుద్యోగులుగా ఉండేటప్పుడు కానీ అప్పుడు మనకు ఒక ఆర్థిక లబ్ధి, ఒక ఆర్థిక భద్రత ఉండాలి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసింది. అలాగే ఒకవేళ ఉద్యోగికి దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన జరిగినప్పుడు వారి కుటుంబ సభ్యులకు కూడా ఒక ఆర్థిక భరోసా ఉండాలి అనే ఉద్దేశంతో మనకి ఈ ప్రావిడెంట్ ఫండ్ బెనిఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే, ఎంత ఎక్కువ కాలం పనిచేసి ఎంత అమౌంట్ అనేది మనం దీంట్లో కాంట్రిబ్యూట్ చేస్తుంటామో దానికి అదనంగా మనకి ఇంట్రెస్ట్ అనేది జమ అవడం జరుగుతుంది. ఈ అమౌంట్ అనేది మనము అత్యవసరంలో ఉన్నప్పుడు మాత్రమే మనం విత్డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం చాలామంది ఇప్పుడు మేము గమనిస్తుంది ఏంటంటే, ఉద్యోగంలో ఉన్నప్పుడు చాలా సాధారణమైన అవసరాలకు కూడా వాళ్ళు ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్లో నుంచి అమౌంట్ అనేది విత్డ్రా చేస్తుంటారు. దాని ద్వారా ఏం జరుగుతుందంటే, వాళ్ళు పదవీ విరమణ చేసేటప్పటికి లేదా ఏదైనా దురదృష్టవశాత్తు వాళ్ళు చనిపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి వెళ్ళేటప్పటికి ఈ బెనిఫిట్ అనేది చాలా తగ్గిపోతుందండి. మనం వాళ్ళు పదవీ విరమణ చేసిన తర్వాత ఈ ఆర్థిక భరోసా అనేది వాళ్ళు కోల్పోతున్నారు. సో మేమిచ్చే సలహా ఏంటంటే, మీరు ప్రావిడెంట్ ఫండ్లో సభ్యత్వం చేరిన తర్వాత ఈ అమౌంట్ని మీరు మరీ అత్యవసరమైతే తప్ప విత్డ్రా చేసుకోవద్దు, అది అలా కొనసాగనివ్వండి. దాని మీద మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా మార్కెట్ రేట్ల కన్నా చాలా కొంచెం ఎక్కువగానే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది. ఇది మనకి ఎంత లాంగ్ టర్మ్ గా మనకి దీర్ఘకాలికంగా మనం కొనసాగిస్తే అంత ఎక్కువ ప్రయోజనాలు వస్తుంది. అలాగే మేము చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ కూడా మనం ఎలాగైతే బ్యాంక్ అకౌంట్ నెంబర్ మనం ఎలాగైతే మనము భద్రపరచుకుంటామో, అలాగే మీరు యుఏఎన్ నెంబర్, యూనివర్సల్ అకౌంట్ నెంబర్ అంటాం, ఒక 12-డిజిట్ నెంబర్ ఉంటుంది. యుఏఎన్ నెంబర్ అనేది మీరు భద్రపరచుకోండి. మీరు ఎక్కడైతే వేరే ఉద్యోగంలో జాయిన్ అవుతారో, జాయిన్ అయిన మొదటి సందర్భంలోనే యుఏఎన్ నెంబర్ అనేది వాళ్ళకి ప్రొవైడ్ చేయండి. అలాగే మీరు అప్పుడప్పుడు కూడా మీ మెంబర్ పోర్టల్లో లాగిన్ అయ్యి ఎంత బ్యాలెన్స్ అవుతుంది, మీ సంస్థ వారు మీకు ప్రతి నెల మీకు కాంట్రిబ్యూట్ చేస్తున్నారా లేదనేది మీరు పాస్బుక్ ద్వారా సరిచూసుకోవచ్చు అండి. వీటితో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, మొబైల్ నెంబరు, అలాగే బ్యాంక్ అకౌంట్ అన్ని కూడా మీరు సీట్ చేసుకోండి. సో దీని ద్వారా ఏమవుతుందంటే, మనం ఎప్పుడైనా భవిష్యత్తులో ఏదైనా క్లెయిమ్ సబ్మిట్ చేయాలనుకునేటప్పుడు వెంటనే మనం సబ్మిట్ చేసుకోవచ్చు.
1: ప్రావిడెంట్ ఫండ్ గురించి ప్రయోజనాలు ఏమిటి, క్లెయిమ్ చేసుకోవడం ఎలాగో, ఉద్యోగ విరమణ తర్వాత ప్రావిడెంట్ ఫండ్ వల్ల వచ్చే పెన్షన్ లాభాలు ఏమిటి, వీటన్నిటినీ కూడా మాకు మా శ్రోతలకి ఇంత వివరంగా తెలియచేసినందుకు ఆకాశవాణి తరఫున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. ఇంతవరకు ప్రావిడెంట్ ఫండ్ ప్రయోజనాలు ఈ అంశంపై ముఖాముఖి విన్నారు అతిథి రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ శ్రీ కె అవినాష్ కుమార్, పరిచయకర్త ఎన్ మణి. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం విశాఖపట్నం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రావోయి అతిథి వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు ఈనాటి కార్యక్రమంలో ముందుగా 16 ఏళ్ల వయసు ఈ చిత్రానికి ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోతలు ఎద్దుమైలారం నుంచి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ వీరి కోరికపై ఈ పాట.

ಗುಮ್ಮಾಡಿ ನಂಬವೇ, ಗುಮ್ಮಾಡಿ ನಂಬವೇ, ಗುಮ್ಮಾಡಿ ನಂಬವೇ, ಗುಮ್ಮಾಡಿ ಹೂಲಗ ಅಮ್ಮಾಡಿ ನಂಬವೇ. తర్వాత గోపికానగర్ శ్రోతలు శివకృష్ణగౌడ్, ప్రణీతి గౌడ్ వీరు కోరుతున్నారు బొబ్బిలి రాజా. ఈ చిత్రానికి చిత్ర ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

రఘునాథపురం గ్రామం నుంచి హేమంత్ కుమార్, రిషితేజ్, అశ్విత్, సాక్షిత్, అవంతిక, ప్రియాన్షి, గీతిక, ప్రణీత్, వెంకన్న వీరు కోరుతున్నారు చైర్మన్ చలమయ్య. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం.

తర్వాత మేఘ సందేశం. ఈ చిత్రానికి కేజే యేసుదాస్ పాడిన పాట వినబోతున్నారు. గీత రచన వేటూరి. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోత నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి. వీరి కోరికపై

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కార్యక్రమంలో తర్వాత ఎద్దుమైలారం శ్రోతలు సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ వీరు కోరుతున్నారు మరణ మృదంగం. ఈ చిత్రానికి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన వేటూరి.

కార్యక్రమంలో తర్వాత మాస్టర్ ఈ చిత్రానికి సుజాత హరిహరన్ పాడిన పాట వినబోతున్నారు. ఈ పాట వినిపించమని కోరుతున్న శ్రోత విశాఖపట్నం ఐటిఐ జంక్షన్ నుంచి ఎం ప్రతాప్, గీత రచన చంద్రబోస్.

మీరింతవరకు రాబోయే అతిథి. ఈ కార్యక్రమంలో వాట్సాప్ సందేశాల ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటారు. ముందుగా గోకులంలో సీత చిత్రానికి మనో చిత్ర పాడిన పాట వింటారు.

కార్యక్రమంలో తర్వాత అనంత శ్రీరామ్ గీతానికి కార్తీక్ పాడిన పాట వింటారు కుర్రాడు చిత్రం నుంచి.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట. అస్త్రం చిత్రానికి రాజేష్ అనంతు బృందం పాడిన పాట వింటారు, వేటూరి సాహిత్యం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వాంటెడ్ చిత్రానికి జావేద్ అలీ పాడిన పాట వింటారు. భాస్కర్ భట్ల రవికుమార్ సాహిత్యం.

గుర్తు చేసుకుందాం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భువనచంద్ర గీతానికి విద్యాసాగర్ సంగీతంలో ఉన్ని కృష్ణన్ సుజాత పాడిన పాట వింటారు బిల్లన్ చిత్రం నుంచి.

తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట హ్యాపీ డేస్ చిత్రం నుంచి. కార్తీక్ పాడారు, సంగీతం మిక్కీ జయమేయర్, సాహిత్యం వనమాలి.

కార్యక్రమంలో చివరిగా ఒక ఊరిలో చిత్రం నుంచి సాగర్ సుమంగళి పాడిన పాట వినబోతున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అనంత శ్రీరామ్ సాహిత్యం.

0: ఆకాశవాణి సమయం 12 గంటలు కాస్తుంది. కొంచెం సేపట్లో హిందీలో అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.
1: నమస్కారం.

0: sites and maritime capabilities. Iran acknowledged the strikes but did not report any casualties or damage. In FIFA World Cup, France will take on Spain in the first semi-final at Dallas Stadium in Texas, US tonight. The match is scheduled to begin at 12:30 a.m. Indian Standard Time. The Indian men's cricket team will take on hosts England in the first one-day international of a three-match series at Edgbaston in Birmingham today. The match will begin at 3:30 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. లాహిరి లాహిరిల కార్యక్రమంలో తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా రాజేష్ సునీత పాడిన పాట వినబోతున్నారు. ఎస్ మూర్తి సాహిత్యం నా మనసిస్తారా చిత్రం నుంచి.

లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ప్రేమించేది ఎందుకమ్మా చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వింటారు. సాహిత్యం సిరివెన్నెల.

మీరు ఇంతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో తెలుగు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి సమయం 12:30 కావస్తోంది. కొంచెం సేపట్లో తెలుగులో వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలోని భారత్ మంటపంలో ప్రారంభమైంది. కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ ఈ 4 రోజుల కార్యక్రమాన్ని ప్రారంభించారు. టెక్స్టైల్స్, ఫ్యాషన్, సుస్థిరత, సాంకేతికత, ఆవిష్కరణలు, పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యంలో ఎదుగుతున్న భారత్ ప్రపంచ నాయకత్వాన్ని ఈ కార్యక్రమం ప్రదర్శిస్తోంది. ఈ ఎక్స్పో తయారీదారులు, ఎగుమతిదారులు, గ్లోబల్ కొనుగోలుదారులు, పెట్టుబడిదారులు, విధానకర్తలు, అంతర్జాతీయ ప్రతినిధులు, కళాకారులు, స్టార్టప్లు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేవారిని ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. భారత్ టెక్స్ 2026 మూడవ ఎడిషన్లో దాదాపు 7,000 మంది కొనుగోలుదారులు, 20,000కు పైగా టెక్స్టైల్ ఉత్పత్తులు ప్రదర్శితమవుతున్నాయి. ఈవెంట్లో 14 దేశాలకు చెందిన అంతర్జాతీయ ప్రదర్శనకారులు పాల్గొంటున్నారు. భారత్ బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ఈ ఒప్పందం ద్వారా యూకే మార్కెట్లోని 99% భారతీయ ఎగుమతులకు సుంకం లేని ప్రవేశం లభిస్తుంది. తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి

0: బ్రిటన్లకు ఉన్న ఉమ్మడి నిబద్దతను ఇది ప్రతిబింబిస్తుంది. ఈ ఒప్పందం వల్ల 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపయ్యి 100 బిలియన్ యుఎస్ డాలర్లకు చేరుతుందని భావిస్తున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయంలో తాత్కాలికంగా దాదాపు 10% వృద్ధిని నమోదు చేసిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. నిన్న న్యూఢిల్లీలో జరిగిన బీఎస్ఎన్ఎల్ సమీక్ష ప్రణాళిక సమావేశానంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత ఏడాది మొదటి త్రైమాసికం ముగిసే సమయానికి ఈ ఆదాయం 4,017 కోట్ల రూపాయలుగా ఉండగా ఈ ఏడాది అది 4,418 కోట్ల రూపాయలకు చేరుకుందని, అంటే 401 కోట్ల రూపాయల ఆదాయం పెరిగిందని ఆయన వివరించారు. దేశంలోని పౌర విమానయాన రంగాన్ని ఆధునీకరించే లక్ష్యంతో తీసుకొచ్చిన భారతీయ వాయుయాన్ అధినియం 2024 చట్టం కింద రూపొందించిన నిబంధనలను 2 వారాల్లోగా రికార్డుల్లో ఉంచాలని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఒక పిల్పై విచారణ చేపట్టిన జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ నిబంధనలను కోర్టుకు సమర్పించాలని కేంద్రాన్ని కోరింది. నిబంధనల ముసాయిదా సిద్ధంగా ఉందని, ప్రస్తుతం వాటి అనువాద ప్రక్రియ జరుగుతోందని కేంద్రం తరపున హాజరైన న్యాయవాది చెప్పారు. ఈ నిబంధనలను పార్లమెంటు ముందు ఉంచాల్సి ఉందని న్యాయవాది తెలియజేశారు. కాగా ఈ కేసు తదుపరి విచారణను 3 ఆగస్టుకి వాయిదా వేశారు. ఒక దేశం ఒకే ఎన్నిక ప్రతిపాదిత విధానాన్ని పరిశీలిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ నిన్న లక్నోలో వివిధ భాగస్వామ్య పక్షాలు, నిపుణులతో చర్చలు జరిపింది. ప్రతిపాదిత ఎన్నికల సంస్కరణలపై వారి అభిప్రాయాలు సేకరించేందుకు కమిటీ రాష్ట ప్రభుత్వ ఉన్నతాధికారులు, ముఖ్య ఎన్నికల అధికారి, బ్యాంకర్లు, న్యాయ రంగానికి చెందిన సభ్యులతో చర్చలు జరిపినట్టు కమిటీ సభ్యుడు ఎంపీ అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ, జాతీయ రాష్ట్ర ఎన్నికలు ఒకేసారి నిర్వహించడం వల్ల వనరులు భారీగా ఆదా అవుతాయని, తరచూ విధించే ఎన్నికల ప్రవర్తనా నియమావళి వల్ల ఏర్పడే పాలనా స్తబ్దత తగ్గుతుందని, పరిపాలన నిరంతరం కొనసాగుతుందని చెప్పారు. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అంశంపై రాజకీయ పార్టీల ప్రతినిధులు, భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలు తెలుసుకునేందుకు కమిటీ ఈరోజు వారితో సమావేశమవుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2028-29 కాలానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికవడం కోసం భారత్ తన ప్రచారాన్ని అధికారికంగా ప్రారంభించింది. న్యూయార్క్లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో భారతదేశ అభ్యర్థిత్వాన్ని ప్రారంభిస్తూ విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్య సమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని అన్నారు.
1: As a candidate, it is natural that member states would like to understand what India brings to the table. One part of that is our vision of the priorities that the world and the United Nations must address. The other is a track record which enables the international community to make its own judgment. Let me address the priorities first. As we contemplate the global order, India's focus will be on working for a secure, peaceful and equitable world.
0: ఐక్యరాజ్య సమితి ఏర్పడినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన దాదాపు 50 శాంతి భద్రతల మిషన్లలో భారత్ దాదాపు 300,000 మంది సిబ్బందిని అందించినట్టు జయశంకర్ తెలిపారు. ఒకవేళ భారత్ శాశ్వతేతర సభ్యదేశంగా ఎన్నికైతే 2028 నుండి ప్రారంభమయ్యే 2 ఏళ్ల కాల పరిమితిలో సేవలందిస్తుంది. భారతదేశం గతంలో భద్రతా మండలిలో 8 సార్లు శాశ్వతేతర సభ్యదేశంగా పనిచేసింది. చివరిగా 2021-22 పనిచేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న న్యూయార్క్లో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్తో సమావేశమయ్యారు. పశ్చిమాసియా, ఉక్రెయిన్, సుడాన్తో సహా ప్రపంచవ్యాప్త పరిణామాలపై తాము చర్చించినట్టు డాక్టర్ జయశంకర్ ఒక సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. ఖతార్ ఫాదర్ అమీర్ షేక్ హమీద్ బిన్ ఖలీఫా అల్దా

0: అగ్ని మరణం పట్ల భారత్ తరపున సంతాపం తెలియజేయడానికి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు దోహాకు బయలుదేరారు. ఆధునిక ఖతార్ నిర్మాణంలో అల్ధానీ కీలక పాత్ర పోషించారని, ఆయన భారత్కు మంచి మిత్రుడని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. భారత్ ఖతార్ సంబంధాల బలోపేతానికి ఆయన చేసిన కృషికి గాను ఫాదర్ అమీర్ ఎల్లప్పుడూ గుర్తుండిపోతారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. వియత్నాంలో జరిగిన బోటు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ముగ్గురు పర్యాటకుల పార్థివ దేహాలు ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కె శ్రీనివాస్ హైదరాబాద్ విమానాశ్రయంలో మృతదేహాలను స్వీకరించారు. బాధితుల స్వస్థలాలైన మచిలీపట్నం, హిందూపురం, కడపకు మృతదేహాలు తరలించే ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షించారు. బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందించామని రాష్ట ప్రభుత్వం తెలిపింది. ఈ ఘటనలో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన ఇతర పర్యాటకులు అంతకుముందే సురక్షితంగా స్వదేశానికి చేరుకున్నారని కూడా అధికారులు ధృవీకరించారు. ఫిఫా ప్రపంచకప్లో భాగంగా ఈరోజు రాత్రి అమెరికాలోని డల్లాస్ స్టేడియంలో జరగనున్న మొదటి సెమీఫైనల్స్లో ఫ్రాన్స్ స్పెయిన్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12:30 ప్రారంభమవుతుంది. క్వార్టర్ ఫైనల్లో మొరాకోను 2-0 తేడాతో ఓడించి ఫ్రాన్స్ సెమీఫైనల్కు చేరుకోగా, బెల్జియంపై 2-1 తేడాతో విజయం సాధించి స్పెయిన్ సెమీస్కు చేరుకుంది. 3 మ్యాచ్ల పురుషుల వన్డే క్రికెట్ సిరీస్లో భాగంగా బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో ఈరోజు జరిగే మొదటి వన్డే మ్యాచ్లో భారత జట్టు ఇంగ్లాండ్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్లో అతిపెద్ద గ్లోబల్ టెక్స్టైల్ ఈవెంట్ భారత్ టెక్స్ 2026 ఈరోజు న్యూఢిల్లీలో ప్రారంభమైంది. భారత్, బ్రిటన్ల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. ప్రపంచం ప్రస్తుతం పెరుగుతున్న ఘర్షణలు, అస్థిరతను ఎదుర్కొంటోందని, అందువల్ల ఐక్యరాజ్యసమితి పాత్ర గతంలో కంటే ఇప్పుడు మరింత కీలకంగా మారిందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 1:10 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, జీవనలహరి వింటారు.
2: ఈనాటి జీవనలహరి కార్యక్రమంలో ఆనందదాయక వృద్ధాప్యం. ఈ అంశంపై శ్రీమతి గరికపాటి కనకదుర్గ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
3: కొంతమంది 60 సంవత్సరాలు దాటేసరికల్లా వృద్ధాప్యంలోకి వచ్చేసాం అనుకుంటారు. వృద్ధాప్యం అంటే శాపం అని, ఇక చివరి దశకు చేరుకున్నాం, ఇక కృష్ణారామ అనుకోవడమే జీవితం అనుకుంటారు. కానీ వృద్ధాప్యం అంటే శాపం కాదు, అది కూడా జీవితంలో భాగం. అంటే వృద్ధాప్యం అంటే వరం అని అనుకుంటారు మరికొందరు. అలాంటి కోవలోకే వస్తారు గరికపాటి కనకదుర్గ గారు. వారు వృద్ధాప్యాన్ని ఆనందంగా ఎలా మలుచుకోగలిగారో వారి మాటల్లో ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అండి గరికపాటి కనకదుర్గ గారు.
4: నమస్కారం అండి.
3: కనకదుర్గ గారు, ముందుగా మీ బాల్యం, అప్పటి మీ కుటుంబ నేపథ్యం గురించి తెలియజేయండి.
4: నా బాల్యం విజయవాడలోనే జరిగిందండి. అమ్మవారి గుడి మెట్ల దగ్గర ఉండేవాళ్ళం. రోజూ గుడికి వెళ్ళిపోయేదాన్ని పరుగులు ఎత్తుకుంటూ. పరుగెత్తుకుంటూ వెళ్ళి పరుగెత్తుకుంటూ వచ్చేసేదాన్ని. అది కూడా ఒక ఆట కింద. ఈ గచ్చకాయలు, చింతగింజలు, తొక్కుడు బిళ్ళలు, స్కూల్లో బాల్ ఆడడం, రింగ్ ఆడడం ఆటలే.
3: మరి అప్పుడు మీ ఇంట్లో ఎంతమంది ఉండేవారు? అంటే మీకు అన్నయ్యలు, చెల్లెలు ఇలా ఎంతమంది ఉండేవారు?
4: మాకు 2 చెల్లెళ్ళు, 2 తమ్ముళ్ళు ఉండేవారండి. తర్వాత మా ఇంటి నిండా జనం ఉండేవారండి. మా బాబాయ్లు వాళ్ళందరూ, మా నాన్నగారు బంధువులందరూ ఉద్యోగార్థం ఇక్కడికి వచ్చేవారు. పల్లెటూళ్ళ నుంచి ఉద్యోగం ఇప్పించమని వచ్చేవారు. మా నాన్నగారు ఉద్యోగమే చేసేవారు. ఆయనే ప్రైవేట్ ఉద్యోగం చేసేవారు. కానీ ఆయనకి జ్యోతిష విద్య వచ్చు. అందువల్ల అన్నయ్య ఏదైనా దారి చూపించమని మా ఇంటికి వచ్చేవారు. మా ఇంటి నిండా జనమే. అసలు ఎక్కడ కూర్చుందుకు నుంచుందుకు జాగా ఉండేది కాదు. వాళ్ళు మా నాన్నగారు సొంత తమ్ముళ్ళు అనుకునేదాన్ని నాకు తెలీదు. ఎవరు చెప్పనం లేదు. వాళ్ళ పాటికి వాళ్ళు ఉండేవారు. నాకు పాటలు మహా ఇష్టం అండి. చిన్నతనం నుంచి మల్లీశ్వరి సినిమా నాటి నుంచి ఇష్టం. ఎంతమంది ఉన్నా పాడేసుకునేదాన్ని. వాళ్ళు ఎంతమంది ఉన్నారు సిగ్గుపడ్డం, మొహమాట పడ్డం లేవు, పాడుకునేదాన్ని అలా.

0: పాటలతోనే జరిగిపోయింది. సంక్రాంతి పండగ వస్తే మాత్రం నెలంతా గోశాలకు దగ్గరగా ఉండం మూలాన ఆవుపేడ తెచ్చుకుని గొబ్బిళ్ళు చేసేదాన్ని. 40, 50, 60 రోజు పెరిగేవి ఇంకా.
1: మరి మీ అక్కా చెల్లెళ్ళు వాళ్ళందరూ ఏం చేసేవారు?
0: వాళ్ళు చిన్నవాళ్ళు అండి, నేనే పెద్దదాన్ని, మిగతా వాళ్ళు చిన్నవాళ్ళు. వాళ్ళు పెద్ద మామూలుగా ఉండేవాళ్ళు కానీ ప్రత్యేకంగా ఏమీ అనిపించేది కాదు వాళ్ళతో. అసలు నేను కలిసేదాన్ని కాదు వాళ్ళతో, నా పనులే నాకు సరిపోయేవి. ఆటలు పాటలు అస్తమానం, స్నేహితులు. నాకు హ్యాండ్ రైటింగ్ బాగుండేదండి చిన్నప్పటి నుంచి. అందరూ రాసి పెట్టమనేవారు, రాసేదాన్ని అదొక సరదా కింద. ఈ గొబ్బెమ్మలు చేసుకుని సంక్రాంతి అంతా వారం వారం సందిగొబ్బు పెట్టుకుంటూ, ఇంక అస్తమానం పండగే. ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అవి నాకేం తెలియవు, కానీ సెకండ్ ఫాంగ్ వచ్చేసరికి మా నాన్నగారి ఆర్థిక పరిస్థితి కొంచెం తలకిందులైంది. మా తాతగారు పోవడంతో ఆయన కొన్ని అప్పులు అవి అయిపోయి బాధలున్నాయి. ఆయన చెల్లెలు ఇక్కడ ఉండిపోయింది. ఈ బాధలన్నీ ఆయన పడుతూ పడుతూ నా దగ్గరికి వచ్చేసరికి ఇంక ఏం చేయాలో తెలియక సెకండ్ హ్యాండ్ బుక్స్ కొనుక్కుంటావా అని అడిగారు. అడుగుతావా ఎవరైనా నీ ఫ్రెండ్స్ని? అప్పుడు నాకు మనం పేదవాళ్ళమా అని గుర్తొచ్చి ఏడ్చేశాను. అప్పటివరకు అసలు ఏమిటో మనకు తెలీదు. 6వ క్లాసులో కొత్త పుస్తకాలు కొన్నారు, 7వ క్లాస్కి వచ్చేసరికి ఎవరినైనా అడిగి సెకండ్ హ్యాండ్ బుక్స్ తీసుకుంటావా, హాఫ్ రేటుకు వస్తాయని
1: అడిగారు మీ నాన్నగారు.
0: అడిగారు, ఒక్కసారి బళ్ళు మని ఏడ్చేశాను. ఏడిస్తే ఆయన అన్నారు, డబ్బు లేకపోతే బాధపడకూడదమ్మా, మనకు బుద్ధి సరిగ్గా లేకపోతే ఏడవాలి, ధనం ఇవ్వను ఇస్తాడు దేవుడు, తీసేసుకోను తీసేసుకుంటాడు. మేము చాలా ఆస్తి పొరలం, 40 ఎకరాల పొలం ఉన్నవాళ్ళం, ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నాం. అందుకే నువ్వు బాధపడకూడదు, సరే నువ్వు మామూలుగా పుస్తకాలు కొనుక్కో అన్నారు. ఇంకా నా బాధ చూసి సరే కొత్త పుస్తకాలు కొనుక్కున్నాను. ఇంకా మళ్ళీ ఆర్థికంలోకి నేను వెళ్ళలేదు, ఎలా ఉంటే అలా గడుపుకోవడం నాకు చిన్నప్పటి నుంచి వెన్నతో పెట్టిన విద్యండి. ఏమీ లేకపోతే లేదని కూడా నేను అడగను, తల్లిదండ్రుల్ని అడగను, భర్తని అడగను, ఉన్న దాంట్లో గడుపుకుంటా. నా పాటలు ఇవో నేను పాడుకుని సంతోషిస్తా. ఆ సంతోషంలోంచి వచ్చిన సరదాలే ఇవన్నీ.
1: మరి ఎక్కడ నేర్చుకున్నారు మీరు పాటలు?
0: ఎక్కడైనా మైక్ పెట్టేవారు పెళ్ళైతే. ఆ మైక్ ఎప్పుడు పెడతారా అని చూసి సరిగ్గా అది వినగానే నేను స్కూల్ మానేసేదాన్ని. వాళ్ళు సాయంత్రం 5 ఇంటికి కెట్టేస్తారు, పొద్దున 10 ఇంటికి పెట్టి పాటలు, నేను వచ్చేసరికి 5 అయిపోతుంది. స్కూల్కి బయలుదేరిన దాన్ని కూడా వాన వచ్చినా మానేదాన్ని కాదు, పాటలు పెడితే మానేసేదాన్ని.
1: అలా చూస్తూ నేర్చుకున్నారు మీరు?
0: అంతే, అలా విని నేర్చుకోవడమే. పుస్తకం లేదు, సినిమాకి వెళ్ళే వీలే లేదు కుటుంబంలో. అసలు
1: మీ ఇంట్లో ఎవరు పాడేవాళ్ళు కూడా కాదు?
0: మా అమ్మ పాడేదండి.
1: పాడేవారు
0: తులసి మొక్క దగ్గర, తులసి చెట్టు దగ్గర కూర్చుని మా అమ్మ పాడేది. ఓహో పాడాలి కాబోలనుకుని మా అమ్మ పాడితే నేను పాడేదాన్ని. ఆ పాట పాట అలాగా ముందుకెళ్ళిపోయింది. హిందీ పాటలు వింటే వాటికి ఉత్సాహపడిపోయి ఎంత అదృష్టమో హిందీ రావడం అనుకున్నా. ఇంకొక భాషలో కూడా పాట ఏదైనా తీయగా ఉంటుంది కదా, ఆ పాటలు కూడా నేర్చుకోవాలి కోరిక. అలాగే అక్కడక్కడ విని నేర్చుకున్నా. అదే ఆ హాబీతోటి నేను సంతోషంగా ఉండను నాకు అలవాటండి. సరే 16 ఏళ్ళు రాగానే వివాహం అయింది, విశాఖపట్నం వెళ్ళిపోయాం. ఇంకా చదువు లేదు, పాటలు నాకు కూడా ఉన్నవి, ఎప్పుడు పాడుకునేదాన్ని.
1: చిన్నప్పుడు మీరు పాటలు పాడేవారు అన్నారు కదా, మరి పాటలతో పాటు ఇంకా మీకు చిన్నప్పుడు ఏమైనా హాబీస్ అనే ఉండేవా?
0: అప్పుడు ఆటలేనండి, సంగీతం చెప్పించే వీలు మా కుటుంబానికి లేదు, మా నాన్నగారికి లేదు. ఆయనకి చెప్పించాలని కోరుకుంది కానీ కుటుంబ పరిస్థితులు అనువుగా లేవు, అందుకని దాన్ని వెనక్కి పెట్టేశారు. నేను ఊరికే నాకు తోచి నేను అక్కడ విన్నవి నేను పాడుకోవడమే.
1: మీరు 8వ క్లాస్ వరకు చదువుకున్నారండి?
0: అప్పుడు SLC వరకే చదువుకున్నా. వివాహం అయింది, విశాఖపట్నం వెళ్ళిపోయా. తర్వాత చదువుకోలేదని మాత్రం నాకు ఎప్పుడు పక్కన అనిపించేది. కాలేజీలో మా ఫ్రెండ్స్ అందరూ చేరారు, నేను చేరలేకపోయాను. అంటే పెళ్ళి అయిపోయిన కారణం
1: ఆ వెళితే ఉండిపోయింది మీలో.
0: ఆ వెళితే ఎప్పుడు నేను అక్కడితో ఆపేశాను, నాకు చదువు లేదు అన్న ఒక అభిప్రాయంతో ఉండేదాన్ని. అలా అలా జరిగి చాలా సంవత్సరాలు అయిపోయేసరికి ఇంకా 93లో బిఏ పాస్ అయ్యానండి. 63లో SLC పాస్ అయ్యాను, 93లో బిఏ పాస్ అయ్యాను.
1: ఇంట్లో ఉండే చదువుకుంటూ ఎగ్జామ్ పరీక్ష రాశారు?
0: అప్పుడు ఈ దూర విద్య ఇది వచ్చింది, కరెస్పాండెన్స్ కోర్సు.
1: అవును,
0: ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు పెట్టారు అవకాశం, నా కోసమే పెట్టారని సంబరపడి అవకాశం లేని గృహిణులకని పెట్టారు వాళ్ళు. బాబు బయటికి వెళ్ళి చదువుకోలేని వాళ్ళకి, చదువు మీద కాంక్ష ఉన్న వాళ్ళకని.
1: అవును.
0: అప్పుడు మా 2వ అమ్మాయి డెలివరీకి వచ్చింది. పిల్లలు, వాళ్ళ పురుళ్ళు, వాళ్ళ పండుగలు, పబ్బాలు, ఇవన్నీ అన్నీ మనకి సహజంగా జరిగేవి.
1: అవన్నీ జరుగుతున్నా ఇంకో పక్క చదువుకుంటూ పరీక్ష రాశారు. అంటే మీ భర్త ప్రోత్సాహం బాగా ఉందని చెప్పవచ్చు. మరి
0: నేను చదువుకుంటానండి అంటే చదువుకోమన్నారు. ఆ ఎంట్రన్స్ పుస్తకాలు అవి తెచ్చుకున్నాను, ఎంట్రన్స్ రాశాను SRR కాలేజీలో. అక్కడే ఆంధ్ర యూనివర్సిటీ ఒక భాగం పెట్టారు, అక్కడికి వెళ్ళి పుస్తకాలు తెచ్చుకుని వాళ్ళ ద్వారా పరీక్ష కట్టి ఆ పుస్తకాలు ఇంటికి వస్తే చదువుకుని ఇంకెన్ని పాటలైనా పడ్డాను దానికోసం. ఒక డిగ్రీ రావాలి అంతే లెక్క నాకు. ప్రతి ఆదివారం SRR కాలేజీకి మా మనవరాలని

0: ఇంట్లో యాడింగ్ చట్టే పెట్టి వాళ్ళని అట్టే పెట్టి వాళ్ళకి అన్నీ చేసి పెట్టి ఆదివారం ఆదివారం క్లాసులకు వెళ్ళి చదువుకునేదాన్ని ఎస్ఆర్ఆర్ కాలేజీలో.
1: ఏ వయసులో ఉండేది?
0: అప్పటికి 45 46 ఉన్నాయి. మా అమ్మాయిలు వాళ్ళ పొరుళ్ళు పుణ్యాలు చేసి వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు. అన్నీ వాళ్ళకి చేసి పెట్టి ఎక్కడ ఏది అమ్మ మాకు చేయలేదు అనుకోకుండా మా వారికి కానీ వాళ్ళకి చేయవలసిన సేవలన్నీ చేసి నా కోసం ఎవరు చేస్తారు, నేనే చేసుకోవాలి కదా,
1: అంతే కదా.
0: నా సంతోషం నాది. ఆ కాలేజీ మేము మారుతినగర్లో ఉండేవాళ్ళం, అందుకని మాచవరంలో ఎస్ఆర్ఆర్ కాలేజీ 5 6 సందులు దూరంగా ఉండేది. పరుగు పరుగుని ఇంటికి వచ్చి మళ్ళీ మినపరొట్టేసి మా వారికి పెట్టి భోజనం చేసిన వెళ్ళేదాన్ని. ఒక దీక్ష కింద చేశాలండి, చేశాను. డిగ్రీ వచ్చింది, 30 ఏళ్ళకి వచ్చింది డిగ్రీ. 63లో కోరుకుంటే 93లో డిగ్రీ వచ్చింది.
1: మరి ఆ డిగ్రీ సర్టిఫికేట్ చూసుకున్నాక మీరు ఎలా ఫీల్ అయ్యారు?
0: ఎంత సంతోషం అండి, అది చాలా సంతోషించాను. అసలు ఈ జీవితంలో జరుగుతుంది అనుకోలేదు. తర్వాత పెళ్లినాటికి నేను హిందీ రాష్ట్రభాష పాస్ అయ్యాను. అది అక్కడితో ఆగిపోయింది. అక్కడితో ఆగిపోయేసరికి నాకు ఆ వెళ్తూ ఉండిపోయింది. 3 పరీక్షలే కట్టాను. నా స్నేహితులందరూ ఇంకా వాళ్ళకి పెళ్లి కాకపోవడం మూలంగా వాళ్ళకి అవకాశం ఉంది, వాళ్ళు చదువుకున్నారు. నేను ఇక్కడితో ఆగిపోయాను, నాకు చదువులేదని నాకు ఒక వెళ్తుండేది హిందీ పూర్తి చేయలేదని. 63లో రాష్ట్రభాష పాస్ అయ్యాను. 78లో ఈ సర్టిఫికెట్తో ప్రవేశ పాస్ అయ్యాను. అప్పటికి విజయవాడ వచ్చాం మేము, మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యి విశాఖపట్నం నుంచి. అప్పుడు ప్రవేశ చదివాను.
1: విజయవాడలో చదువుకున్నారు?
0: విజయవాడలో రాశాను, ఎస్కేపీవీలో రాశాను ఆ పరీక్ష. తర్వాత పరీక్ష కడదాం అనుకుంటే మళ్ళీ నాకు కుదరలేదు, కుటుంబంలో అవకాశం లేకపోయింది. మద్రాసు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాం 83లో. ప్రవేశ తర్వాత విశారద 2 ఎగ్జామ్స్, అవి పాస్ అయ్యాను. ప్రవీణ 1 ఎగ్జామ్, అది కూడా అయిపోయింది. అది పాస్ అయ్యాక మళ్ళీ మాకు ట్రాన్స్ఫర్ అయింది హైదరాబాద్.
1: హైదరాబాద్ అయింది సరే,
0: అయింది. కానీ ప్రవీణ అవ్వలేదు, సగం ఉండిపోయింది. ఇంకొక 6 నెలలకి ఎగ్జామ్, అది ఉండిపోయింది. నేను ట్రాన్స్ఫర్ అనేసరికి కుంగిపోయి నేను ఇంకా పుస్తకాలు కూడా తీయలేదు. కానీ దాన్ని వదలలేను, చదవలేను బాగా. హైదరాబాద్ వచ్చిన తర్వాత మా 3వ అమ్మాయి 10th క్లాస్లోకి వచ్చింది. వాళ్ళు టీచర్ గారిని అడగమన్నా, మాకు ఊరు కొత్త హైదరాబాదు, ఆవిడ ఏమైనా సాయం చేయగలరా, ఇంకా కొన్ని పుస్తకాలు కావాలి, పరీక్ష ఎక్కడో తెలియదు, ఊరు తెలియదు, మా అమ్మ చదువుకోవాలనుకుంటానని టీచర్ గారిని అభిప్రాయం అడిగాను. ఆవిడ చాలా సంతోషించారు, మీ అమ్మగారు చదువుకోవాలనుకోవడమే గొప్ప, నేను కావాలంటే నేను సహాయం చేస్తాను, అప్లికేషన్ నేను తెచ్చి పెడతాను, పుస్తకాలు నేను తెచ్చి పెడతాను, ఫలానా చోట ఉన్నాయని ఖైరతాబాద్ వెళ్ళి. ఆవిడ హిందీ టీచర్, ట్యూషన్ నేను చెప్పలేను, అది మహాసముద్రం, ఆవిడే చదువుకోవాలి, కానీ సాయం నేను చేయగలిగిన సాయం చేస్తానన్నారు. అది చాలు నాకు,
1: అంతే కదా మరి
0: నా చదువు నేను చదువుకున్నాను. పాప ఆవిడ పుస్తకాలు లిస్ట్ పెట్టారు. పరీక్ష 2 రోజుల్లో ఉందనగా వచ్చింది ఒక పుస్తకం, హిందీ పుస్తకం. అప్పటి వరకు రాలేదు, వారం వారం వెళ్ళి అడగడం రాలేదన్నాం. ఈ పరీక్ష తంతుంది, ఎలాగ పోయితుంది ఇది అనుకున్నా నేను. 2 రోజుల్లో ఎంత చదివేయగలను, ఇంట్లో పనులు చేసుకుంటాను. కానీ అదృష్టంగా 8 మంది వెళ్ళాం ఆ టీచర్ దగ్గర నుంచి. ఆవిడ తెచ్చిన అప్లికేషన్లు పూర్తి చేసి 8 మంది వెళ్ళాం. అందరిలో నేను పెద్దదాన్ని, నేను పాస్ అయ్యాను. అంతే, 7 గురు చదవలేకపోయారు పాపం, 2 రోజులు వాళ్ళకి సరిపోలే.
1: మీరు చదివేసారు?
0: లాగలేకపోయారు. నేను లాగేశాను, ఎలా లాగాను నాకు తెలీదు. మొత్తానికి ప్రవీణ అదొక డిగ్రీ
1: అంటే అనుకున్నది సాధించేశారు మొత్తానికి.
0: హిందీ పండిట్ అంటారు అప్పుడు, అప్పట్లో.
1: అవును,
0: తర్వాత విద్వాన్ అవి ఉన్నాయి, ఇంకా నేను అవేం చదవలేదు. అది అయిపోయిన తర్వాత ఆ రోజు ఎగ్జామ్కి వెళ్ళే రోజున నిజాం కాలేజీలో పరీక్షలు, మేము ఉండేది ఎక్కడో ఈఎస్ఐ హాస్పిటల్ దగ్గర, అంతా బస్సు రూటే. ఆ ఊళ్ళో ఆటోలకు పెట్టలేము, ఈ బస్సులు నమ్ముకుని వెళ్ళాలి. ఇంట్లో అన్నీ చేసి పెట్టి, టిఫిన్లు చేసి, వంట చేసి పెట్టి, పిల్లలు చదువుకుంటున్నారు, మా వారు ఆఫీస్కి వెళ్ళాలి, అన్నీ చేసి పెట్టి బస్సుకు పరిగెత్తాను. తీరా అక్కడికి వెళ్ళేసరికి నా కడుపులో దేవేసి బాగుండలేదు, నాకు ఆరోగ్యం ఏదో అయిపోయింది. పొద్దునే కాఫీ తాగి వచ్చిన మూలంగా ఇలా ఉంది. చాలా దూరం బస్సు ప్రయాణం, చాలా దూరం నడక, ముందు వెనక కూడా, దీని మూలంగా ఇలా ఉందనుకున్నా. అనుకుని ముందు అసలు ఏం చెయ్యాలి, తోసలో పరీక్షలా రాస్తానని ఆ బాక్సులో కాస్త పెరుగన్నం పెట్టుకెళ్ళా, అది తినేసా. తినేసి కూర్చున్నా తగ్గదు, ఏదో అయిపోయింది, ఏదో అనారోగ్యం ప్రవేశించింది ఒంట్లో అనుకున్నా. సరే ఈరోజు పరీక్షలు రాసి ఇంటికి వెళ్ళిపోతే రేపటి సంగతి చూద్దాం అనుకున్నా. అలాగే రాసా. మధ్యాహ్నం తినడానికి ఏమీ లేదు, ఓ బిస్కెట్ ప్యాకెట్ పట్టుకెడదామనే ఆలోచన కూడా లేదు. అన్ని పరీక్షలు రాసేయడం అంతే, 2వ పూట కూడా పరీక్ష రాసేసి ఇంటికి ఎప్పుడు వచ్చేద్దామని వచ్చా. కాసేపు రెస్ట్, మళ్ళీ రేపు పరీక్షలు ఉన్నాయి, ఇవాళ లాగాను రేపు కూడా ఇలా లాగేస్తే ఎల్లుండి ఆసుపత్రిలో చేరిపోదాం, ఏదో వచ్చింది జబ్బు చేసింది ఏదో అనుకున్నా. అనుకుని మర్నాడికి కూడా రాత్రి 12 వరకు చదివాను, మళ్ళీ 3:30కి లేచి చదివాను, ఇంట్లో పనులన్నీ చేసుకుని మళ్ళీ వెళ్ళాను. మర్నాడు తిని వెళ్ళాను, తినకుండా వెళ్తే అలా వచ్చిందేమో అని తిని వెళ్ళినా అలాగే ఉంది, సేమ్ నిన్న ఎలా ఉందో ఇవాళ అలా ఉంది. ఏదో వచ్చింది నాకు, ఇంకా తేరుకోలేను అనుకున్నాను. ఆ సాయంత్రం వాళ్ళు క్వశ్చన్లు

0: ఇస్తారు హిందీలో, హిందీలోనే జవాబు చెప్పాలి. అవన్నీ చేశాను. మీకేమైనా ప్రమోషన్ కావాలా, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు అన్నారు. లేదండి, సరదా ఇష్టం, ఆపేశాను, ఆపేసింది కంటిన్యూ చేస్తున్నానన్న. మొత్తానికి ఇంటికి వచ్చాను. మొన్నడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాను. నాకు ఆరోగ్యం బాగోలేదని నిన్న మొన్న ఇలా అయిందన్న. ఆవిడ చాలా పరిశీలనగా చూసి ఎంతమంది పిల్లలన్నీ అనారోగ్యానికి పిల్లల సంగతి ఎందుకు అనుకున్నా, ముగ్గురు అమ్మాయిలండి అన్న. ఆవిడ చెయ్యి చూసండి, మీరిప్పుడు ప్రెగ్నెంట్ అండి, అందుకని ఇలా ఉన్నాయి లక్షణాలని. నెత్తి మీ పిడుగు పడినట్టు ఏడ్చాను. మా పెద్దమ్మాయి డిగ్రీ అయిపోయింది, పెళ్లి చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు ఏమిటి, నేను మళ్ళీ మొరటికి వచ్చాను. అసలు ఎలా నెగ్గగలను, ముగ్గురు అమ్మాయిల తర్వాత అమ్మాయి పుట్టినా అందరూ నవ్వుతారు, అదొక ఇది ఉంటుంది. నాకు ఇబ్బంది ఏం లేదు, నాకు ఆడపిల్లలు ఇష్టం, మహా ఇష్టం ఆడపిల్లలంటే. అబ్బాయి పుడతాడని నాకు నమ్మకం లేదు. డాక్టర్ మీరు ఇంటి దగ్గర అభిప్రాయం కనుక్కునండి, ఏం చేయాలో రేపు ఆలోచిద్దామన్నారు డాక్టర్. ఇంటి దగ్గర కనుక్కున్నా. ఈసారి కొడుకు పుడతాడు కాబట్టి నువ్వు ఏమీ ఆలోచించొద్దని చెప్పారు మా వారు. ఎలా చెప్పారు, మా మామగారు చెప్పారట. అలాగని జాతకాలు నమ్మకాలు ఉన్నాయి కదా,
1: జ్యోతిష్యం కూడా చూసేవారు.
0: మామగారికి తెలుసు, జ్యోతిష్యం తెలుసు. అది చెప్పిన మూలంగా మా వారు నువ్వేమీ కంగారు పడొద్దని చెప్పారు. కానీ సిగ్గుపడిపోయే పెద్దమ్మాయి డిగ్రీ అయిపోయింది, ఈ పిల్లల ముందర ఎలా తలెత్తుకు తిరగాలి అని. ఆ వేవిళ్లతోనే రాశాను ఆ పరీక్ష, 2 నెలలకి పాస్ అయ్యానని తెలిసి ఎంత సంతోషించాను నాకు అసలు. అన్నాళ్ళు నీరసపడుతూనే ఉన్నా. తర్వాత మా అబ్బాయి పుట్టాక అనుకున్నాను, ఇంకా చదువు ఏమిటి, ఆపిమన్నాడు దేవుడు అనుకున్నా. అన్ని దేవుడికి పెట్టాలండి నమ్మకం. అనుకున్న దాన్ని వాడి 3 ఏళ్ళు వచ్చాక ఎల్కేజీలో వేసాం. వేసిన తర్వాత మీ బళ్ళు వేసాక నాకేం తోచలే. పెద్దమ్మాయి పెళ్ళి, 2 అమ్మాయి పెళ్ళి కూడా అయిపోయింది అప్పటికి, 8 నెలల వ్యవధిలో. పెద్దమ్మాయికి డెలివరీ కూడా అయింది. సరే 2 అమ్మాయి పురుటికి వస్తుంది, ఏం తోచలే. వీడిని స్కూల్లో వేసా, నాకు పని లేదు, ఇంత ఖాళీగా కూర్చోకూడదు అనుకునేప్పుడు పోనీ ఎంట్రన్స్ రాయన ఎస్ఎల్సికి, ఎస్ఎల్సి చదివాను కదా, పేపర్లో పడింది. మా వారిని అడిగితే చదువుకోమన్నారు. సరే రాశాను, మంచి మార్కులు వచ్చాయి. ఏనాటివో గుర్తున్నాయి. ఆశ్చర్యం ఏమిటంటే ఆనాటి ఎస్ఎల్సీలో చదివిన కూడా గుర్తున్నాయి. నాకు ఇంత జ్ఞాపకం ఉందా అనుకున్నా నేను, ఇంత పాటలే గుర్తుంటాయనుకున్నా. చదువు కూడా గుర్తుంది, 80 మార్కులు పైన వచ్చాయి. నానా అవస్థలు పడి ఎలాగో డిగ్రీ తెచ్చుకున్నా. మా నాన్నగారు చెప్పలేనంత సంతోషించారు. ఎస్ఆర్ఆర్ కాలేజీ ఎదురుగా ఉండేవారు. మా నాన్నగారు రామకృష్ణయ్య సిద్ధాంతి గారు. ఆయన సిద్ధాంతి గారు చాలా చాలా సంతోషించారు. మా అమ్మ మంచి గృహిణి, ఉత్తమ ఇల్లాలు చెప్పాలంటే. బంధుమిత్రులు అందరిలో కూడా ఆవిడ అసలు మాట్లాడేది కాదు, మాట్లాడకుండా పనిచేయడం ఆవిడ నైపుణ్యాల్లో ఒకటి. ఆ మాట మంచితనం, పాట ఇవి నాకు వచ్చాయి. నాన్నగారి ఆలోచన,
1: అమ్మ నుంచి ఆ రెండు పుణికి పుచ్చుకున్నారు మీరు.
0: నాన్నగారి నుంచి ఆలోచన విధానం, తెలివితేటలు, కష్టపడి పనిచేయడం, పట్టుదల. ఒక పని మొదలు పెట్టామంటే పూర్తి చేయి.
1: అందుకే కదా పట్టుదలగా వివాహం అయినా కూడా మీరు చదువుకొని సాధించారు.
0: అదైన తర్వాత కొంత గ్యాప్ వచ్చి, 2 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది. 3 అమ్మాయి పెళ్లి కూడా అయిన తర్వాత ఎంఏ చదివాను. బిఏ చదివిందని ఎంఏ చదివా. అసలు హిందీ చదువుదామని ఉద్దేశం, హిందీ విద్వాను, హిందీ డిగ్రీను చేద్దామని ఉద్దేశంతో ఈ ఎస్ఎల్సి సర్టిఫికేట్ పుచ్చుకొని వెళ్ళాను. హిందీ కాలేజీకి వెళ్ళాను, మా చవరంలో ఉంది. డిగ్రీ ఉంటే కానీ మీరు చదవడానికి వీల్లేదన్నారు. డిగ్రీ ఉంటే దీనికి ఎందుకు, దాన్ని వదిలేసి
1: ఎంఏ
0: చదివాను. మా అబ్బాయి అప్పుడు ఇంటర్లోకి వచ్చాడు మా అబ్బాయి. నేను ఇవన్నీ దాటుకుంటూ వెళ్ళేసరికి
1: మరి మీ పిల్లల చదువు ఎలా ఉండేది?
0: 3 అమ్మాయి, మా అబ్బాయి బాగా 1st మార్కులండి. పై 2 పిల్లలు యావరేజ్ చదివేవాళ్ళు. చిన్నప్పుడు వాడు ఇంటికి వచ్చేసరికి నేను గ్యాస్ స్టవ్ దగ్గర నుంచునేదాన్ని. పొద్దున వాడు వెళ్ళేవరకు అక్కడే ఉండేదాన్ని. అమ్మ అంటే పొయ్యి దగ్గర నుంచుంటుంది, నాకు ఒకటే లెక్క. అది మానే ఇమ్మా, నువ్వు నీ చాలా కష్టపడ్డావు నేను చూశాను, నాకు ఇష్టం ఉండదు, నీకు నచ్చినట్టుగా నువ్వు ఉండన్నాడు.
1: అలా అన్నటువంటి కొడుకులు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారండి?
0: ఇప్పుడు ప్రోత్సహిస్తాడు, ఇప్పటికీ అంటాడు నీకు ఎలా కావాలంటే అలా ఉండు, సంతోషంగా ఉండు. రాత్రి 9 అయ్యేసరికి మాత్రం ఇంటికి వచ్చే నాన్నగారిని చూసుకోవాలి. అన్ని సభలకి పెడతాను, అన్ని పాటల పోటీలకి పెడతాను. ఈ వయసులో కూడా నాకు షుగర్ కానీ, బీపీ కానీ, మోకాళ్ళ నొప్పులు కానీ, ఇతరత్ర ఏమి అనారోగ్య సమస్యలు లేవండి. ఉదయం లేవగానే 1 గ్లాసుడు వేడివేడి మంచినీళ్ళు తాగుతాను. అది కూడా ఒక ఆరోగ్యానికి 1 ప్లస్ పాయింట్ అవుతుందండి. జీలకర్ర పొడి తింటాను, ధనియం పొడి తింటాను, మెంతి పొడి తింటాను. ఇవే మనం రక్షిస్తాయి. పెద్దగా పళ్ళు పలహారాలు తినే అలవాటు లేదు, ఆనాటి వాళ్ళం కదా.
1: అవును,
0: ఆహారాన్ని నమ్ముకుంటాం. మితాహారం, వ్యాయామం మనకి దేవుడిచ్చిన వరాలండి. కానీ మన కృషి కూడా చాలా ఉండాలి. కేవలం వరం కాదు, మన ప్రయత్నం, మన కృషి, పట్టుదల. నేను ఇలా ఉండాలి అని ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉండాలండి. ఉంటే అప్పుడు మనం ఉండగలం, చేయగలం. చేయలేమనుకోవద్దు,

0: బాధపడుతున్నారు, అనారోగ్యాలతో చాలా బాధేస్తోంది వింటుంటే. అలా ఉండకూడదండి, ముందు ఆరోగ్యం తర్వాత ఆనందం. ఆరోగ్యం ఉంటే ఆనందం అదే వస్తుంది.
1: మరి మీకు ముందు ముందు కూడా అనారోగ్యాలు అనేవి రాకుండా హ్యాపీగా ఉండాలని కూడా మేము కోరుకుంటున్నామండి. మరి మీరు మీ వృద్ధాప్యాన్ని ఇంత ఆనందంగా ఎలా మలుచుకున్నారు?
0: అప్పుడు చెయ్యలేని పనులు ఇప్పుడు చేస్తున్నానండి. ఎక్కడో మీరు వక్తగా చెప్పండి అన్నారు, వక్తని కానండి నేను పాటలు పాడతానంటే, లేదండి చెప్పండి, చెబుతుంటే మీకే వస్తుంది చెప్పడం అన్నారు. అప్పుడు అన్నాను, అందరూ తల్లు పండిన వాళ్ళే నాలాగా అక్కడ. ఇప్పుడు మీరు అడిగే మాట ఆవేళ నేను చెప్పాను, నా 66 ఏట. మీరు వృద్ధాప్యం అనుకోకండి, పెద్దవాళ్ళం అయిపోయాం మనం ఏమీ చేయలేము, కృష్ణారామ అనుకోవాలి అనుకోకండి. పాత అనుభవాలే గుర్తొస్తూ ఉంటాయి వద్దన్నా కూడా, అవి సంతోషించేవి రావు, విచారించేవే వస్తాయి. అది సగం ఆరోగ్యం పోతుంది దాంతో. అవి ఏం మనం చక్కదిద్దలేం, అయిపోయిన జీవితాన్ని బాగు చేసుకోలేము. ఇప్పుడున్నదాన్ని బాగు చేసుకోవచ్చుగా, మన చేతిలో ఉంది ఇది. మీరు ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి, లేదు ఒక గాత్రం నేర్చుకోండి, మీకు ఇష్టమైన రంగంలో ఉండండి, లేదు కాగితాలు కళలు పెట్టుకుని మీరు ఏమన్నా రాసుకోండి, కవితలు రాసుకోండి, కథ రాసుకోండి, లేదు మీ బాల్యం నుంచి మీకున్న అనుభవాలన్నీ రాసుకోండి. మీరు ముందుకెళ్ళండి. మీకోసం మీరు ఏం చేసుకున్నారు ఇప్పటి వరకు? మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేసుకుంటారు? ఇంకా ఆడవాళ్ళకి ఏ బాధలు పడినా ఏం చేసుకున్నా, ఒక చీర కొనుక్కోవడం, ఒక నగ చేయించుకోవడం, అవకాశాన్ని బట్టి. నేను ఇవన్నీ చేశాను, నాకు ఉన్నాయి, హాబీలు జరుగుతాయి. మగవాళ్ళకి హాబీలు ఏమున్నాయి? తెచ్చిన సొమ్ము ఇంట్లో పెడతారు, కుటుంబంలో అందరికీ పంచుతారు, ఏదో ఆస్తి పాస్తి కొంటారు. వాళ్ళు ఒంటికి అనుభవించేది ఏమీ ఉండదు. మీకోసం మీరు చేసుకోండి ఏదన్నా, మీరు సంతోషంగా ఉండక్కర్లేదా? అందరికీ చేసేసారు. నన్ను నువ్వు పట్టించుకోవటం లేదు, నేను రిటైర్ అయ్యాను, అప్పుడు 9 అన్నం పెట్టేదానివి, ఇప్పుడు 9:30 అయినా నేను ఆఫీస్కి వెళ్ళట్లేదు కాబట్టి నాకు అన్నం పెట్టట్లేదు, నాకు ఆ టైం అలవాటు అయిపోయింది. ఈ సణుగుళ్ళు సాధింపు వల్ల ఉపయోగం లేదు. మీరు బాధపడ వాళ్ళు బాధపడ, ఎటు ఇంట్లో ఉన్నారు కాబట్టి 10 నిమిషాలు వాళ్ళు బద్దకిస్తారు, ఎందుకంటే వాళ్ళకి కొంత వయసు ఇచ్చేస్తుందిగా. మీరు రిటైర్ అయ్యారంటే వాళ్ళకి వయసు రాదు, తర్వాత పిల్లల్ని మనవల్ని చూసుకోవడంలో కాసేపు ఉండండి, మీరు ఇంట్లోనే ఉంటారు కదా, మీకు పెడతాను అన్నారంటే తప్పు వస్తుంది.
1: అప్పుడు ఒక పద్ధతిగా చేసేవాళ్ళు, ఇప్పుడు ఏమిటి ఇలాగా లేట్గా?
0: నన్ను ముందు చూసావు, తర్వాత మిగతా వాళ్ళని చూసావు, ఇప్పుడు నన్ను వెనక్కి పెట్టావు అని ఒక ఫీలింగ్ వస్తుంది. అటువంటి ఆలోచన భావన రాకూడదు. వాళ్ళు అందుకోసం చేయరు, వాళ్ళు చెయ్యలేక వాళ్ళకు కూడా చురుకుతనం తగ్గిపోతుంది. ఎక్కడ కుటుంబంలో అంతే, మీరు అలా ఆలోచించొద్దు. మీకు నచ్చిన ఒక పుస్తకం పెట్టుకుని రాసుకోండి, లేకపోతే మీ డైరీ మీరు రాసుకోండి, ఆనాటి నుంచి ఏం చేసాం, ఏం చేయలేకపోయాం, అది కూడా రాసుకోండి. మీతో మీరు మాట్లాడుకున్నట్టు అవుతుంది అప్పుడు, మనతో మనం మాట్లాడుకోవడం అండి, అదొక రకం మనకి సంతోషాన్ని ఇస్తుంది. ఇంకొక మనిషి అక్కర్లేదు, ఒకళ్ళు కూర్చుని అది పిచ్చి కాదు వెర్రి కాదు పునరాలోచించుకోవడం అంటారు, సింహావలోకనం అంటారు.
1: మీకు కూడా డైరీ రాసే అలవాటు ఉందా కనకదుర్గ గారు?
0: ఇన్ని కబుర్లు చెప్తున్నా, డైరీ నేను రాయలేను కానీ నన్ను నేను అనుకుంటూ ఉంటా, అప్పుడు అలా చేసాం, ఆ పొరపాటు ఇలా చేయకూడదు, ఇంకొంచెం బాగా చేస్తే బాగుండేది. మన తర్వాత వాళ్ళకి మనం చెప్పాలి, మనం చేసిన తప్పులు వాళ్ళు చేయకూడదు కదా. చెబుతాను, ఎక్కడ వీలుంటే అందరికీ చెప్తాను. సెంట్రల్ స్కూల్కి వెళ్ళాను, మ్యూజిక్ టీచర్ కింద పిలిచారు, ఇంకా ఇద్దరు వచ్చారు మ్యూజిక్ టీచర్లు, మీ అనుభవాలు చెప్పండి అన్నారు. ఏమో కొన్ని చెప్పేసరికి వాళ్ళు ఎంత సంతోషించారంటే, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి మీతో మాట్లాడతాం, మీ సాంగత్యం ఎంతో బాగుంది, మీతో మాట్లాడితే బాగుంది, అలా ఆలోచించుకోవాలండి అందరూ అన్నారు వాళ్ళు. ఇలాగ బోల్డ్ అనుభవాలండి. ఆ ప్రవీణ పూర్తి చేశాను, ఎంఏ కూడా పూర్తయింది. మా అబ్బాయి ఇంటర్లో నేను ఎంఏ చదివానండి, 3 అమ్మాయి తర్వాత 14 ఏళ్ళకి పుట్టాడు మా అబ్బాయి.
1: మరి ఇప్పుడు మీ దినచర్య ఎలా గడుస్తుందండి మీకు ఇంట్లోని
0: దినచర్య? నేను ఇప్పుడు చిత్రలేఖనంలో చేరాను, 1 సంవత్సరం అయింది. ఉదయం 3 గంటలు కానీ లేకపోతే సాయంత్రం 3 గంటలు కానీ వెళ్ళొస్తా, క్లాసులకు వెళ్ళొస్తా.
1: మీకు ఇంతకు ముందు వేసే అలవాటు ఉందండి?
0: 4 నెలలు నేను సొంతంగా వేసా, క్యాలెండర్లో బొమ్మలు చూసి, ఈ తాజ్మహల్ కలకత్తాలో మెమోరియల్ ఇవన్నీ వేశాను, చార్మినార్ ఇవి. వేస్తుంటే మాకు ఒక మాస్టర్ గారు మాకు కనిపించి, ఇక్కడ ఉన్నారండి పలానా చోట ఉన్నారు, మీరు చేరండి అక్కడ అన్నారు. అక్కడ చేరాను. చేరిన తర్వాత ఎగ్జిబిషన్ పెట్టారు. ఆ ఎగ్జిబిషన్ చూసి, ఈ వయసుకి మీరు బొమ్మలు వేయడం, ఎగ్జిబిషన్లో 2 బొమ్మలు పెట్టడం, అది చూసి ఇంట్రెస్ట్, ఆయనకి ఉత్సాహం కలిగి చిత్రలేఖనం నేర్పే మాస్టర్కి ఆయన వీళ్ళని పిలిచారు. పేపర్ వాళ్ళని, 2 పేపర్ వాళ్ళు రాసుకున్నారు, ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఒకటి పేపర్లో పడింది, ఒకటి టీవీలో వచ్చింది.
1: ఇంకా చిత్రలేఖనం వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు, తర్వాత భజనలకు వెళ్తున్నారు, ఇవన్నీ కూడా మీరు రోజులో ఒక పద్ధతిగా అన్నీ చేసుకుంటూ ఉంటారు.
0: ఇప్పటికీ నేను ముందు చేరింది కళాదర్శనంలో, వీణలో చేరానండి. అక్కడ వెళ్ళినప్పుడు వాయించేదాన్ని, ఇంటి దగ్గర కొద్దిగా సమయం ఉండేది కాదు. 3వ సంవత్సరం టీచర్ అన్నారు, మీరు ఇలా వాయిస్తే చాలండి, 5-6 గంటలు మీరు ఒక చోట కూర్చొని నేర్చుకోవాలి, సాధన చేయాలన్నారు. అంతసేపు సమయం పెట్టలేను, అప్పటికే నాకు 54 55

0: అంతసేపు కూర్చొని చెయ్యలేను, ఇంట్లో పనులు ఉంటాయి. ఈ లేస్తూ ఉండడం కూర్చో ఉండడం తప్పితే వీణ వాయించేది ఏమి ఉండదు. ఆవిడ అన్నారు, మీకు పాట ఎలాగో ఇష్టము, గాత్రం బాగుంది కాబట్టి చేరిపోండి, గాత్రంలో చేరండి, వీణ ఇంటి దగ్గర వాయించుకోండి అన్నారు. వీణ, హార్మోనియం, క్యాషియో మూడు వాయించుకుంటా ఇంటి దగ్గర.
1: మీ మాటలు వింటుంటే మీరు ఇంత వయసులో ఇవన్నీ చేస్తున్నారు, మరి వయసులో ఉన్నటువంటి యువత కూడా ఇంతలా చెయ్యదేమో అనిపిస్తోందండి.
0: వాళ్ళకి చదువులు ఉంటాయి కదండి, మధ్యలో పిల్లలు కదా, హాబీలు ఉంటాయి, ఓ సినిమా కడతారు ఫ్రెండ్స్తో, నాకు అవన్నీ లేవు కదా. నేను రెగ్యులర్గా క్లాసులు కడతాను. మాస్టర్ అంటారు, మీదేనండి ఫస్ట్ అటెండెన్స్, ఫస్ట్ పేరు మీదేనండి అని.
1: వృద్ధాప్యాన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకొని ఆనందంగా ముందుకెళ్తున్నారని చెప్పాలి.
0: ఒక చోట రోడ్డు బాగు చేస్తున్నానండి, నాకు ఆ రోడ్డులో బస్సులో పెడుతుంటే బస్సు పక్కకు వంగిపోతుంది, గోతులు పడిపోయి వర్షం వస్తుంది. అయ్యో ఇలాగే వెళుతుంది, బస్సు తిరగబడుతున్నామో అని భయం వేసి చూస్తుంటే రాళ్ళ గుట్ట ఇసుక అన్నీ అక్కడే ఉన్నాయి. ఉండి కూడా రోడ్డు వేయలేదు అని బాధపడి ఆ మన్నాడు ఒక ప్లేటు పట్టుకెళ్ళి, మా వారికి చెప్పలేదు, చెబితే ఒప్పుకోరని, ఆ రాళ్ళు ఆ ఇసక తీసి ఆ గూతులని పూడ్చాను మన్నాడు. అది ఎక్కడ గురునానక్ కాలనీ, మేము ఉన్నది ఏమో ఐటీఐ బస్ స్టాప్, దానికి దీనికి సంబంధం లేదు, ఎవరూ బాధపడకూడదు, ఉన్నంతలో మనం చేయగలిగింది చేయాలి.
1: అంటే సేవా కార్యక్రమాలు కూడా చేయడం మొదలుపెట్టేశారు మీరు.
0: చేస్తా, నాకు ఇష్టమండి అది, ఎవరికి ఏ అవసరం వచ్చినా నేను చేయగలను. డబ్బు పరంగా నేను వెళ్ళలేను కానీ ఉద్యోగస్తురాలను అయితే చేసేదాన్నేమో కాదుగా మరి, అందుకని నేను చేయగలిగిన సేవ చేస్తాను. రోజు వ్యాయామం చేసుకుంటానండి నేను, అందుకే యాక్టివ్గా ఉండగలుగుతున్నా.
1: అంటే యోగా చేస్తారా మీరు?
0: యోగా చెయ్యను నేను, కొంచెం ఇలాగ కూర్చుని పడుకుని లేచేటప్పుడు కూడా కొంత వ్యాయామం చేస్తున్నా.
1: చేతులు కాళ్ళు కలపడం ఇవన్నీ స్టిఫ్గా ఉండికొని మంచిగా ఉండేలాగా,
0: ఏదన్నా పట్టుకుని గట్టి వస్తువు పట్టుకుని ఇలాగ ముందుకి వెనక్కి జరిగి మొత్తం చేసుకుంటా, అసలు అలసిపోయామని అనిపించదండి. రోజంతా పనిచేసిన అలసిపోయాను, నీరసం వచ్చింది, నొప్పులు వచ్చాయి, ఏమీ అనిపించదు. అందరూ చేసుకోవాల్సిన ఇప్పటి రోజుల్లో చాలా ముఖ్యమైంది, చదువు కంటే కూడా వ్యాయామం ముఖ్యం. చదువు లేకపోతే ఇంకొక వ్యాపారం పెట్టుకు బతకచ్చు, అన్నింటికీ కుంగిపోవడం బాధపడడం పనికిరాదు. ఎలాగైనా మన్ని మనం మలుచుకోవడం మన చేతిలో పనండి, దానికి ఇంకోళ్ళ పర్మిషన్ అక్కర్లేదు మనకి. అక్కడ తలెత్తు తిరగాలి సగర్వంగా మనం, మిగతా వాటిలో మాట్లాడినవరుగా ఇంట్లో వాళ్ళు.
1: అవును, అంటే మానసిక వ్యధని పక్కన పెట్టండి, ఆనందంగా ఉండండి అని చాలా మంది కబుర్లు చెప్తారు, కానీ అది ఉండటం కూడా కష్టమే, కానీ మీరు చేసి చూపిస్తున్నారు.
0: మన మనస్సు మన అధీనంలోనే ఉంటుంది, మన శరీరం ఆ రెండు బాగు చేసుకోవడం మన చేతిలో పనండి.
1: ఇప్పుడు వృద్ధాప్యంలోకి వచ్చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి?
0: మీరు దయచేసి వృద్ధాప్యంలోకి వచ్చామని అసలు అనుకోవద్దు, మీరు అస్తమాన వయసును కూడా లెక్క పెట్టుకోవద్దు. వయసు ఎందుకు, మీ మనస్సు సంతోషంగా ఉండే ఏర్పాటు మీరు చేసుకోండి. శరీరంతో మీరు చేయగలిగిన పనులు చిన్న వ్యాయామాలు, పని అంటే పని లేకుండా ఎవరు ఉండరు, అందరికీ ఆడవాళ్ళందరికీ పనులు ఉంటాయి. పని చేసి ఈ పనే నాకు ఎక్కువ అనుకోవద్దు, మీ వ్యాయామం మీ శరీరాన్ని మీ అంతటి మీరు లొంగ తీసుకోండి. షుగర్ రాకుండా, బీపీ రాకుండా, మోకాళ్ళ నొప్పులు రాకుండా మనంతటి మనం చేసుకోవచ్చు, ఖాళీగా ఉండద్దు. ఏదో ఒక హాబీ, లేదో కుట్లు అల్లికలు, బొమ్మలు తయారు చేయడం, ఎలా చేసినా అండి మీరు సంతోషం మీకు ముఖ్యం, మీ ఆరోగ్యం మీకు అంతకంటే ముఖ్యం. మీరు ఆరోగ్యంగా ఉంటే 10 మందికి మీరు సహాయం చేయగలరు, మాట కానీ చేత కానీ చేయగలరు, మిమ్మల్ని గౌరవిస్తారు, మాకు చెప్పండి అని అడుగుతారు.
1: ఇక చివరగా కనకదుర్గ గారు, మీరు ఎన్నో పాటలు పాడతారు అని చెప్పారు కదా, మా శ్రోతల కోసం ఒక్క పాట పాడితే మనం ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం, ఒక పాట పాడండి.
0: దేవదేవం భజే.

0: దివ్య ప్రభావం.
1: చాలా బాగుందండి కనదుర్గ గారు, మీ వృద్ధాప్యాన్ని మీరు ఆనందంగా ఎలా మలుచుకున్నారో చక్కటి విషయాలను మా శ్రోతలతో పంచుకున్నందుకు ఆనందంగా ఉందండి. మీకు ధన్యవాదాలు.
0: మీరు నన్ను తీసుకొచ్చి నా చేతి ఇవన్నీ చెప్పించారు, నా బాల్యం అంతా నాకు గుర్తు చేశారు, చాలా సంతోషంగా ఉందండి.
2: మీరింతవరకు ఆనందదాయక వృద్ధాప్యం శ్రీమతి గరికపాటి కనకదుర్గ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు.
3: జీవన లహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు మీ నీడ.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ఆరో ప్రాణం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర, జిక్కి, అనుపమ బృందం పాడిన పాట వింటారు. సిరివెన్నెల సాహిత్యం.

కార్యక్రమంలో తరువాత శ్రీమణి సాహిత్యానికి గోపీసుందర్ సంగీతంలో కార్తీక్ దివ్య ఎస్బినన్ పాడిన పాట వినబోతున్నారు. సీతమ్మ అందాలు, రామయ్య చిత్రాలు చిత్రం నుంచి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు. వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు. వార్తల వివరాలు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమావేశమయ్యారు. అమరావతి సచివాలయంలో ఈరోజు జరిగిన సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలో సింగపూర్ నిపుణుల అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు సలహాలు, సూచనలను సింగపూర్ ప్రభుత్వం అందించనుంది. వియత్నాంలో బోటు ప్రమాదంలో చనిపోయిన వారి మృతదేహాలు ఈరోజు ఉదయం హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాయి. మృతదేహాలను ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక అంబులెన్స్ల ద్వారా వారి స్వస్థలాలకు పంపిస్తున్నామని రాష్ట ప్రవాసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, భారత వియత్నాం విదేశాంగ శాఖ అధికారులతో మాట్లాడి మృతదేహాలు త్వరగా భారత్ వచ్చేందుకు కృషి చేశారని మంత్రి తెలిపారు. వియత్నాం బోటు ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన 3 పర్యాటకులు మృతి చెందారు. మృతుల కుటుంబ సభ్యులను మంత్రి శ్రీనివాస్ పరామర్శించారు. మృతదేహాలను అంబులెన్సుల్లో వారి స్వస్థలాలకు తరలించిన అనంతరం పాత్రికేయులతో మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ

0: మా గవర్నమెంట్ తో క్లోజ్ గా మాట్లాడుతూ ఇవాక్యుయేషన్ కూడా వెంట వెంటనే ప్రభుత్వం కావాల్సిన చర్యలన్నీ తీసుకొని సంబంధిత అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం, వాళ్ళ కుటుంబం సభ్యులు కలవడానికి ఇక్కడ రావడం జరిగింది. ఫర్ ద ధైర్యం ఇంత ప్రయత్నం చేస్తుంది. ఫ్యామిలీ మోటల్ రిమైండ్స్ కూడా వాళ్ళకి అందజేయడం జరిగింది. ప్రభుత్వం వాళ్ళతో ఉందని తెలియజేస్తూ కావాల్సినటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవడం జరిగింది.
1: విశాఖపట్నంలోని జంతు ప్రదర్శనశాల అభివృద్ధికి రాష్ట్ర బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని శాసనసభాపతి, ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు ఆయన సంఘ సభ్యులతో కలిసి విశాఖ జూను సందర్శించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ ఏటా 3 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధుల ద్వారా నైనా జూను అభివృద్ధి చేయాలన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన పార్లమెంట్ సభ్యులు కూడా తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో 10% జూ అభివృద్ధికి కేటాయించాలని అయ్యన్నపాత్రుడు కోరారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు ఇవ్వడానికి ఈరోజే చివరి రోజు. ఈరోజు

0: నైనా జూను అభివృద్ధి చేయాలన్నారు. ఉత్తరాంధ్రకు చెందిన పార్లమెంటు సభ్యులు కూడా తమ ఎంపీ ల్యాడ్స్ నిధుల్లో 10% జూ అభివృద్ధికి కేటాయించాలని అయ్యన్న పాత్రుడు కోరారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు తమ వివరాలను నింపిన ఎన్యుమరేషన్ పత్రాలను బీఎల్ఓలకు ఇవ్వడానికి ఈరోజే చివరి రోజు. ఈరోజు పూర్తి చేసిన ఎన్యుమరేషన్ పత్రాలు బీఎల్ఓలకు ఇవ్వకపోతే జులై 21వ తేదీన విడుదలయ్యే ముసాయిదా జాబితాలో ఓటర్ పేరు ఉండదు. ఇప్పటికే బీఎల్ఓలకు ఎన్యుమరేషన్ పత్రం సమర్పించి ఉన్న ఓటర్లు దాన్ని అధికారులు పోర్టల్లో అప్లోడ్ చేసి డిజిటలైజ్ చేశారో లేదో ఈసీఐ నెట్ యాప్ లేదా voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా పరిశీలించవచ్చు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు మధ్యాహ్నం అమరావతి సచివాలయంలో రాష్ట నెలవారీ ఆర్థిక నివేదికపై ప్రత్యేక సమావేశం జరగనుంది. సచివాలయంలోని 5వ బ్లాక్లో జరిగే ఈ సమావేశంలో అన్ని శాఖల ప్రత్యేక కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులతో సహా పలువురు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైలవరం మండలం చిన్న కొమ్మెర్లలో ఉన్న దాల్మియా సిమెంట్ భారత్ లిమిటెడ్లో చేపట్టే విస్తరణ పనులను రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు ప్రోత్సాహకాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంస్థ నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించింది. సిమెంట్ ప్లాంట్ విస్తరణ ద్వారా ఉత్పత్తి సామర్థ్యం భారీగా పెరగనుంది. ప్రస్తుతం ఈ ప్లాంటు ద్వారా 950 మందికి ఉపాధి లభిస్తుండగా విస్తరణ అనంతరం మరో 700 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. విస్తరణ తర్వాత ప్రభుత్వానికి ప్రతి ఏటా 315 కోట్ల రూపాయల రాయల్టీ, జీఎస్టీ రూపంలో ఆదాయం రానుందని సంస్థ తెలిపింది. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు వివిధ శాఖల కార్యదర్శులు, శాఖాధిపతులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ నిన్న సమావేశం నిర్వహించారు. అమరావతి సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో 2వ దశ జాబ్ క్యాలెండర్కు సంబంధించి భర్తీ చేయాల్సిన పోస్టుల నోటిఫికేషన్, అందుకు సంబంధించిన పలు సాంకేతిక అంశాలపై అధికారులు చర్చించారు. ఈ ప్రక్రియను నిర్దిష్ట వ్యవధి ప్రకారం సకాలంలో పూర్తి చేయాలని కార్యదర్శులు, హెచ్ఓడీలను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బీమా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అనంతపురం జిల్లా కెనరా బ్యాంక్ రీజనల్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. అనంతపురంలోని కెనరా బ్యాంకులో ఈరోజు ఆయన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజనకు సంబంధించి 4 లక్షల రూపాయల చెక్కును లబ్ధిదారుల కుటుంబానికి అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రమాద బీమా పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీనివాసులు తెలియజేస్తూ,
1: ఈ పిఎంజేజేబీవై, పిఎంఎస్జీవై సభ్యత్వం తీసుకున్నందుకు గాను 1.5 నెలల కిందట ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లో ఆవిడ మరణించడం జరిగింది. ఈ యాక్సిడెంట్ బెనిఫిట్ క్లెయిమ్ అనేది ఒక్కొక్క స్కీమ్కి గరిష్టంగా 2 లక్షల వరకు క్లెయిమ్ ద్వారా వాళ్ళకి సెటిల్ చేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన మరియు అటల్ పెన్షన్ యోజన, ఈ 4 మన శాఖ ద్వారా ఉన్న కస్టమర్స్ అందరికీ అందుబాటు చేయడం జరిగింది. 18 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉన్నాయో వారికి కొత్తగా ఎన్రోల్మెంట్ కూడా చేయడం జరుగుతోంది.
0: నీటి సంరక్షణ నిర్వహణతో పాటు ముఖ్యంగా వర్షపు నీటిని సద్వినియోగం చేసుకోవడానికి కేంద్ర జలశక్తి అభియాన్ వర్షపు నీరు ఒడిసిపట్టే క్యాచ్ ది రెయిన్ అనే కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా అనేక జిల్లాలలో ఈ ప్రచారాన్ని నిర్వహిస్తోంది. ప్రజలు వర్షపు నీటిని సేకరించి భవిష్యత్తులో ఉపయోగించుకునేలా ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా వాతావరణ మార్పుల ద్వారా పెరుగుతున్న నీటి కొరత నేపథ్యంలో నీటి భద్రత, వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల పునరుజ్జీవనం ప్రాముఖ్యతపై పలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విశాఖపట్నంలో పర్యటిస్తున్నారు. ఇటీవల సముద్రంలో జరిగిన బోటు ప్రమాదంలో మరణించిన 6 మత్స్యకారుల కుటుంబాలను ఆయన పరామర్శిస్తున్నారు. ప్రమాదం నుంచి బయటపడి ఒడ్డుకు చేరుకున్న కారిచిన్న అనే మత్స్యకారుణ్ణి జగన్మోహన్ రెడ్డి కలవనున్నారు. రాష్ట్రంలో మత్స్యకారుల సంక్షేమానికి మత్స్యకారుల సేవల కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం 11.82 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సముద్ర వేట నిషేధ కాలంలో

0: మత్స్యకారుల అభివృద్ధికి ఈ నిధులు ఖర్చు చేయనున్నట్లు నిన్న విడుదల చేసిన ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు. ఈ పథకం కింద మొదటి విడతలో 1,28,388 మంది మత్స్యకార కుటుంబాలకు 256.776 కోట్ల రూపాయలు విడుదల చేయగా, రెండో విడతలో వివిధ కారణాల వలన మిగిలిన 5,910 మంది మత్స్యకారులకు ఈ నిధులు పంపిణీ చేయనున్నారు. సముద్రవేట నిషేధ కాలంలో ఉపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ భృతిని అందిస్తోందని అధికారులు తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర హోంశాఖ కీలక గుర్తింపు ఇచ్చింది. ఇమిగ్రేషన్ విదేశీల చట్టం 2025 పరిధిలోకి ఈ ఎయిర్పోర్టును చేర్చింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి నితీష్ కుమార్ వ్యాస్ పేరిట అధికారిక ఉత్తర్వులు వెలువరించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేసిన సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులు. వియత్నాం బోటు ప్రమాదంలో మరణించిన వారి మృతదేహాలను స్వస్థలాలకు తరలించిన రాష్ట ప్రభుత్వం. వైఎస్ఆర్ కడప జిల్లాలో దాల్మియా సిమెంట్ పరిశ్రమలో 3,000 కోట్ల రూపాయలతో చేపట్టే విస్తరణ పనులకు రేపు శంకుస్థాపన చేయనున్న రాష్ట విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో 2వ విడత ఉద్యోగ నియామకాలకు జాబ్ క్యాలెండర్ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
2: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
3: చెప్పండి.
2: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
3: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
2: కానీ ఇది ఎలాగవుతుంది?
3: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ATM లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే BC వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
2: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
3: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: అంతేనా?
3: అంతే.
2: అర్థమైంది.
3: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
4: RBI అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను BLO ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి BLOకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ BLO బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
7: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా BIS క్వాలిటీ మార్క్ అంటే ISI మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
8: ఆ చిహ్నం లేకపోతేనో?
7: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన BIS మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే BIS యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
9: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి. BIS మార్క్ ద్వారా వాస్తవం ఏమిటో తెలుసుకోండి.
10: BIS నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
11: జారీ చేయువారు BIS విజయవాడ బ్రాంచ్.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి కార్యక్రమంలో ముందుగా దంత ఆరోగ్యం పట్ల మహిళలు

0: తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి డాక్టర్ వరుణ కొత్తూరి గారితో పరిచయం వింటారు.
1: డాక్టర్ వర్ణన కొత్తూరు గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ వర్ణన గారు, మీరు విజయవాడలో ప్రముఖ దంత వ్యాధుల వైద్య నిపుణులుగా, ప్రత్యేకించి ఆర్థోడాంటిస్ట్గా దంత వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే ముఖ్యంగా మహిళల్లో ఈ దంత ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సింది మా శ్రోతలకు తెలియజేస్తారని చెప్పి భావిస్తూ, డాక్టర్ గారు ముందు చెప్పండి, యుక్త వయసులో యువతుల్లో వచ్చేటువంటి సమస్యల వల్ల నోటి ఆరోగ్యంలో ఎలాంటి మార్పులు వస్తాయండి? అసలు
2: చిన్నపిల్లల్లో, యుక్త వయసులో, ఆడపిల్లల్లో ఎక్కువ మార్పులు చిగుళ్ళల్లో కనిపిస్తుంటాయండి. అంటే మనకి ఎరుపు రావడం, లేకపోతే చిగుళ్ళల్లో వాపు రావడం, ఒక్కొక్కసారి ఏంటంటే రక్తస్రావం ఉండడం. అది ఓన్లీ బ్రషింగ్ అప్పుడే ఉంటుందండి, మామూలు అప్పుడే ఉండదు. సో వాళ్ళు చెప్పేటప్పుడు కూడా ఓన్లీ బ్రష్ చేసేటప్పుడు అప్పుడప్పుడు బ్లడ్ వస్తుందండి అని చెప్తారు. సో అలాంటివి ఏంటంటే మనం ఆ చిగుళ్ళ సమస్యలు అక్కడితో అలా, అంటే చిన్నదే కదా అని వదిలేయడం వల్ల ఏమవుతుందంటే ఆ చిగుళ్ళ సమస్య పెద్దదయ్యి, సో ఆ హార్మోనల్ చేంజెస్ కూడా ఉంటాయి అదే వయసులో. సో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల చిగుళ్ళలో మార్పులు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. అలా చిగుళ్ళ మార్పులు మనకి ఎక్కువయ్యి మళ్ళీ పళ్ళల్లో వరకు చేరి దంతాల్లో కూడా ఇబ్బంది పెట్టేటట్టుగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనం దానికి కంపల్సరీగా ట్రీట్మెంట్కి చేయించుకోవాలి. సో ఈ హార్మోనల్ చేంజెసే కదా ఏదో ఇంటి చిట్కాలు చేసుకుందాం, వైద్యం చేద్దాం అంటే అలా కుదరదండి. సో కంపల్సరీ ఇంకొకటి ఏంటంటే ఈ పిల్లల్లో ఎక్కువ నోటి పూత కూడా వస్తుంటుందండి, అల్సర్స్ అంటాం, అవి కూడా ఎక్కువ ఉంటాయి ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఒక డెంటిస్ట్ని సంప్రదించి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఎలా చేయించుకోవాలి, క్లీనింగ్ చేయించుకోవడం, పొద్దున రాత్రి బ్రష్ చేయడం, ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మొదట్లోనే, అంటే మొదటి దశలోనే ఆ హార్మోనల్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చిన నోటి మార్పుల్ని మనం అరికట్టచ్చు అన్నమాట.
1: డాక్టర్ వర్ణన గారు, చాలామంది యుక్త వయసులో విద్యార్థినులు బోర్డ్ అంత స్ట్రెస్లో ఉంటారు వాళ్ళు. స్ట్రెస్ ఎక్కువైతే కూడా నోటిలో అల్సర్లు లాంటివి ఫామ్ అవుతాయి అని చెప్పి చెబుతుంటారు వైద్యులుగా. మరి మీరేమంటారో తెలియదు కానీ దానివల్ల ఏమన్నా నోటి ఆరోగ్యంలో ఏమన్నా మార్పులు ఉంటాయంటారా? దాన్ని సరిచేయొచ్చా?
2: తప్పకుండా చేసుకోవచ్చండి. మీరు చెప్పినట్టుగా స్ట్రెస్ వల్ల వచ్చే అల్సర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయండి. ఎందుకంటే ఎక్కువ గంటల పాటు కూర్చోవడం క్లాస్ రూమ్స్లో కానీ, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల హార్మోనల్ చేంజెస్తో పాటు ఈ స్ట్రెస్ కూడా కలిసి నోటిపూత బాగా, ఎస్పెషలీ ఈ పెదాల మీద, బుగ్గలో అట్లాంటి చోట బాగా ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట, నాలుక మీద కూడా. దానివల్ల మంట, భోజనం చేయలేకపోవడం, ఇలాంటి మార్పులన్నీ చూస్తూ ఉంటాం అన్నమాట. సో దానివల్ల ఓవరాల్గా వీక్నెస్ వస్తుంది, నీరసం వస్తుంది పిల్లల్లో. సో అవి మనం తప్పకుండా సరి చేసుకోవాలండి. దానికి కొన్ని ఆయింట్మెంట్స్ ఉంటాయి, క్లీనింగ్ చేయించుకుంటే కూడా ఒక్కొక్కసారి ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో అది కంట్రోల్ అవ్వగానే అల్సర్ కూడా తగ్గిపోతుంది అన్నమాట. సో ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా, ఎస్పెషలీ ఆడపిల్లలు హాయిగా చక్కగా హెల్దీగా ఉండొచ్చండి.
1: ఇప్పుడు గర్భిణీల్లో రకరకాల ఆరోగ్య సమస్యలు తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. అంటే గైనకాలజిస్టులు తగిన వైద్యం అందించడం ఇలాంటివి జరుగుతుంటాయి. కొన్ని కొన్ని ఆరోగ్య సూత్రాలు కూడా చెబుతారు. అయితే ప్రత్యేకించి నోటి ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి మార్పులు చూస్తాం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి?
2: ప్రెగ్నెన్సీ అప్పుడు ఎక్కువ మార్పులు ఎందుకు వస్తాయి అంటే వాళ్ళు తినే ఆహారంలో మార్పులు వస్తాయి. ఎక్కువసార్లు తింటూ ఉంటారు అంటే ఆకలేస్తూ ఉంటుంది గర్భిణీలలో. సో దానివల్ల కూడా ఫ్రీక్వెంట్ స్నాకింగ్ అంటాం, మధ్య మధ్యలో అంటే ఆహారానికి ఆహారానికి మధ్యలో, భోజనాల మధ్యలో కూడా ఏదో ఒక స్నాక్స్ తినడము అలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. దీంతోపాటు క్రేవింగ్స్ అంటారండి, అంటే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏదో ఇది తినాలనిపిస్తుంది అది. సో దాంట్లో ఎక్కువ శాతం షుగరీ ఫుడ్స్ ఉంటాయి. సో దానివల్ల ఏంటంటే మనకి నోట్లో మార్పులు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే బ్రషింగ్ తగ్గిపోతుంది, ఓపిక తగ్గిపోతుంది. సో దాంతోపాటు బ్రషింగ్ తగ్గిపోతుంది, రాత్రిపూట బ్రష్ చేయరు చాలామంది. సో దానివల్ల పిప్పిపళ్ళు రావడం, లేకపోతే ఆల్రెడీ పిప్పి పని ఉన్నది పెద్దదయ్యి నొప్పి వరకు చేరడం, అంటే నరం వరకు చేరి ఆ నొప్పి మొదలవడం అన్నమాట, ఇలాంటి మార్పులన్నీ చూస్తుంటాం. దీంతోపాటు ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా వచ్చే, అంటే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కదండి, దానివల్ల కూడా మళ్ళీ ఎరుపు, చిగుళ్ళల్లో రక్తస్రావం ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీనికల్లా మనకి ఎప్పుడు మనం ఎట్లా అయితే మనం వేరే ఓవరాల్ హెల్త్ ఎలా జాగ్రత్త తీసుకుంటామో దాంతోపాటు నోటి ఆరోగ్యం కూడా చూసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. దీనికన్నా ముందు ఫస్ట్ స్టెప్, ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో దానికన్నా ముందు ఒక

0: ఫస్ట్ ఒక ప్రిలిమినరీ ప్రీనేటల్ గైనకాలజిస్ట్ దగ్గరికి ఎలా వెళ్తారో అలాగే ఒక ప్రీనేటల్ డెంటల్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో అప్పుడు ఆ దశలోనే ఏదైనా సమస్య ఉంటే మనం గుర్తించి కరెక్ట్ చేసేసుకుని ట్రీట్మెంట్ చేసుకుంటే ఇంకా ఇబ్బంది ఉండదు అన్నమాట.
1: సరే డాక్టర్ గారు, ఏదో అనుకోకుండా చూపి అంటే మీరు చెప్పినట్టుగా ముందుగానే ప్లాన్ చేసుకోకుండా గర్భం దాల్చిన తర్వాత అక్కడ సమస్యను బట్టి దంత వైద్యం అనేటువంటిది చేయొచ్చా సురక్షితమైన?
0: తప్పకుండా చేసుకోవచ్చండి. చాలామంది మహిళలు ఏంటంటే ఫస్ట్ భయపడతారు, పంటి నొప్పి వచ్చింది, అది ప్రెగ్నెన్సీ అప్పుడు పంటి నొప్పి వచ్చింది అంటే చాలా ఇబ్బంది, అంటే అమ్మో ఎలా ఉంటుందో, ఇలాంటప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవచ్చో లేదో అనేది చాలా అపోహలు ఉంటాయండి. ఎమర్జెన్సీ ట్రీట్మెంట్స్ కంపల్సరీ, పెయిన్ ఉన్నవి అలాంటివైతే తప్పకుండా ట్రీట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ పంటి నొప్పి వల్ల ఓవరాల్గా వాళ్ళకి హెల్త్ డౌన్ అవుతుంది, ఆహారం తీసుకోవడం తగ్గిపోతుంది, బేబీ వెయిట్ గెయిన్ కూడా తగ్గిపోతుంది. సో ఎప్పుడైనా చిగుళ్ళ వాపులు లేకపోతే బాగా పంటి నొప్పి, ఇమీడియట్ ట్రీట్మెంట్ అంటే డెఫినెట్గా తప్పకుండా డెంటల్ ట్రీట్మెంట్ అనేది చేయించుకోవడం చాలా ముఖ్యం. చేయించుకోవడంలో ఎటువంటి సందేహం లేదు, అసలు చేయించుకోవాలా లేదా అనే దాంట్లో సందేహమే లేదండి. కాకపోతే ఏంటంటే మీరు ఎప్పుడైతే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తారో అప్పుడు ప్రెగ్నెన్సీ అంటే ప్రెగ్నెంట్గా ఉన్నాము అనేది ఫస్ట్ డెంటిస్ట్కి ఇన్ఫార్మ్ చేయడం ఇంపార్టెంట్. సో దాంతోపాటు ఏ దశలో అంటే ఎన్నో నెల ఏంటి అనేది 3 నుంచి 6 నెలల వల్ల ప్రెగ్నెన్సీ అప్పుడు చాలా సేఫ్ అండి. చాలా మటుకు డెంటల్ ప్రొసీజర్స్ కూడా చేసేస్తాం ఆ ప్రొసీజర్ ఆ టైంలో. సో ఏ నెల ఎన్నో నెల అనేది చెప్పడం డెంటిస్ట్కి చాలా ఇంపార్టెంట్. మీరు వాడుతున్న మందులు ఏంటి, మెడికల్ హిస్టరీ ఏమైనా ఉందా, అంటే బీపీ లేకపోతే డయాబెటీస్, షుగర్ వస్తూ ఉంటుంది కొంతమందికి ప్రెగ్నెన్సీ అప్పుడు, అలాంటివన్నీ చెప్పడం ఇంపార్టెంట్ అన్నమాట. దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుందన్నమాట.
1: మామూలుగా గర్భిణీల్లో కొందరిలో ఈ వేవిళ్ళు చూస్తూ ఉంటాం డాక్టర్ గారు, ఈ వేవిళ్ళ సందర్భంలో పళ్ళలో ఏమైనా మార్పులు ఉంటాయంటారా? మరి అలాంటి మార్పులు ఏదైనా ఉన్నట్లయితే వాటికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా చెప్పండి.
0: చాలా ప్రాక్టికల్ క్వశ్చన్ అండి, ఎందుకంటే మార్నింగ్ సిక్నెస్ అంటాం ఇది. రిపీటెడ్గా అంటే చాలాసార్లు వాంతులు అవుతూ ఉంటాయి, మొదటి 3 నెలల్లో ఎక్కువ మందిలో చూస్తూ ఉంటాం. కొంతమందికి ఇవి 5వ నెల 6వ నెల వచ్చే వరకు కూడా వాంతులు అవుతూనే ఉంటాయి. పొద్దున పూట అనేది ఉండదండి, రోజంతట్లో బాగా వాళ్ళకి నాసియా ఉంటుంది, అంటే వాంతి వస్తున్నట్టు, వామిటింగ్ వస్తున్నట్టు ఉంటుంది కానీ వాంతి అవ్వదు. సో నాసియా అంటాం, ఇది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో వాంతులు ఎక్కువ అవుతున్నాయి అనుకోండి, అప్పుడు ఏదైతే మనకి కడుపులో ఉన్న యాసిడ్స్ ఉన్నాయో రిఫ్లెక్స్ వల్ల బాగా ఎక్కువ బయటకు వస్తూ ఉంటాయి. సో ఆ రిఫ్లెక్స్ వల్ల వచ్చినప్పుడు ఆ యాసిడ్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో అవన్నీ పళ్ళనే ఫస్ట్ కాంటాక్ట్ అవుతాయండి, అంటే వాంతి అయిన తర్వాత. సో కింద పళ్ళు లోపల వైపు ఎక్కువ శాతం ఎఫెక్ట్ అవుతాయి. సో దీంట్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, వామిటింగ్ అవ్వంగానే చాలామంది ఏంటంటే నోరంతా బాగా టేస్ట్ మారిపోయిందని అట్లా వెళ్ళి బ్రష్ చేసుకుంటూ ఉంటారు. సో అస్సలు బ్రష్ చేసుకోకూడదండి, వామిటింగ్ అయిన తర్వాత నోరు పుక్కిలించుకొని కొంచెం సేపు అయిన తర్వాత అప్పుడే ఏదైనా వాళ్ళకి ఆ టేస్ట్ బాగాలేదు అనిపిస్తే అప్పుడు బ్రష్ చేసుకోవాలన్నమాట. సో ఎందుకంటే ఈ యాసిడ్స్ ఏవైతే మనకి కడుపులోంచి బయటకు వస్తాయో అవి పళ్ళని తినేస్తాయండి, దీన్ని ఇరోజన్ అంటాం. సో ఆ ఇరోజన్ వల్ల ఏంటంటే ఎప్పుడు మనకి కింద పళ్ళు పై పళ్ళు దానికి లోపల వైపు ఆ భాగంలో మెత్తబడిపోతాయి అన్నమాట, ఎక్కువ తరచుగా అవ్వడం వల్ల. ఈ ఇరోజన్ వల్ల పళ్ళు కూడా ఎనామిల్ దెబ్బతింటుంది అన్నమాట. సో అందుకు జాగ్రత్తలు తీసుకొని ఎక్కువసార్లు వాంతులు అవుతుంటే అబ్స్టిట్రిషియన్ మీ గైనకాలజిస్ట్తో మాట్లాడి డెంటిస్ట్తో కూడా ఈ సమస్యను డిస్కస్ చేసి దీనికి తగిన జాగ్రత్తలు మందులు తీసుకొని ఎక్కువసార్లు అవ్వకుండా జాగ్రత్త పడడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట.
1: డాక్టర్ వర్ణన్ గారు, ఇప్పుడు ప్రసవానంతరం బాలింతలు నోటి ఆరోగ్యం పట్ల అసలు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలండి?
0: బాలింతలు ఒకసారి బిడ్డ పుట్టిన తర్వాత ఎక్కువ ఇంకా వాళ్ళ కాన్సన్ట్రేషను, వాళ్ళ కేర్ అంతా కూడా పిల్లల మీదే ఉంటుందండి, ఆ శిశువు మీదే. సో వాళ్ళకి నిద్ర ఉండదు, దాంతోపాటు సరిగ్గా టైంకి భోంచేయరు, ఎక్కువ వాళ్ళ రొటీన్ అంతా కూడా మారిపోతుందండి, నిద్ర కూడా మొత్తం మారిపోతూ ఉంటుంది అన్నమాట. సో దీనివల్ల ఏంటంటే కరెక్ట్గా బ్రషింగ్ అనేది జరగదు, రాత్రిపూట బ్రష్ చేసుకోవడం మర్చిపోతూ ఉంటారు, పిల్లలతో పాటు వాళ్ళు ఆహారం సరిగ్గా తీసుకోకపోవచ్చు. సో అలాంటప్పుడు ఏంటంటే పళ్ళల్లో కూడా చాలా మార్పులు వస్తూ ఉంటాయి, చిగుళ్ళ వాపులు వస్తూ ఉంటాయి. లాక్టేటింగ్ మదర్స్ ఎస్పెషలీ పాలిచ్చే తల్లులు వాళ్ళు ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి న్యూట్రియన్స్ పిల్లలకి వెళ్తాయి కాబట్టి, శిశువుకి వెళ్తుంది కాబట్టి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. సో దీంట్లో ఫైబ్రస్ ఫుడ్ తీసుకోవడం, రాత్రిపూట బ్రష్ చేసుకోవడం, పంటికి పంటికి మధ్యలో వీలైనప్పుడు వారానికి ఒక్కసారైనా ఫ్లాస్ వాడడం, ఇలాంటిది కొన్ని జాగ్రత్త

0: జాగ్రత్తలు తీసుకుంటే ఏంటంటే తర్వాత వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది, బేబీకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట.
1: మహిళల్లో పోషకాహార లోపం వల్ల రకరకాల సమస్యలు వస్తుంటాయి, రక్తహీనత అని ఇలాంటి చాలా చెబుతూ ఉంటారు. ఈ పోషకాహార లోపం వల్ల మహిళల్లో నోట్లో వచ్చేటువంటి మార్పులు ఏమైనా ఉంటాయా? ఏమిటి, వాటిని ఏమైనా ఇబ్బంది ఉంటే సరిచేయొచ్చా?
0: న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అంటామండి, దానివల్ల లేడీస్లో ఎస్పెషలీ చాలా ఎక్కువ మార్పులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే పీరియడ్స్ అప్పుడు కానీ, లేకపోతే ప్రెగ్నెన్సీ అప్పుడు, లేకపోతే లాక్టేటింగ్ మదర్స్ అంటే పాలిచ్చే తల్లుల్లో, మెనోపాస్ టైంలో కూడా ఎక్కువ మార్పులు చూస్తూ ఉంటాం అన్నమాట. దీంట్లో ఐరన్ డెఫిషియన్సీ ఫస్ట్, ఐరన్ డెఫిషియన్సీ వల్ల ఎక్కువ నోట్లో మంట వచ్చినట్టుగా ఉంటుంది. సో దాంతోపాటు ఇప్పుడు మనకి కళ్ళు చూసినప్పుడు అనీమియాలో ఎలా ఉంటుందో అలా నోట్లో కూడా రంగు మారుతుందండి. ఆ పింక్ కలర్ ఉంటుంది కదండి, ఆ రంగు కూడా తగ్గుతుందన్నమాట. చాలా మటుకు ఆ మార్పులు చూస్తూ ఉంటాం. దాంతోపాటు నాలుక కూడా బాగా మనకి స్మూత్ అయిపోతుంది అన్నమాట. ఆ పింక్లో ఎరుపు వచ్చేస్తుంది. సో ఏది తిన్నా మంట పుడుతూ ఉంటుంది, నోట్లో మంట వస్తూ ఉంటుంది. దాంతోపాటు ఫోలేట్ డెఫిషియన్సీస్ అంటాం, B12 డెఫిషియన్సీస్, వీటిల్లో కూడా ఏంటంటే నాలుక మీద ఎర్రగా అవడం, లేకపోతే నొప్పి, నాలుక ఎప్పుడు ఏం తిన్నా కానీ, లేకపోతే పులుపు తిన్నప్పుడు, కారం తిన్నప్పుడు ఎక్కువ మంట ఉండడం. దీంతోపాటు టేస్ట్లో మార్పులు వస్తాయి, అంటే మన రుచిలో, మనం భోంచేసిన దాంట్లో ఆ రుచిలో కూడా మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట కొంతమందిలో. దాంతోపాటు అల్సర్స్ కూడా, నోటిపోత కూడా పెరుగుతుందండి. అండ్ కొంతమందిలో ఏంటంటే ఈ న్యూరోపాథిక్ పెయిన్ అంటాం, అంటే అక్కడ పంటి నొప్పి ఏమి ఉండదు కానీ దాంతోపాటు నొప్పి వచ్చినట్టు ఉంటుందన్నమాట. ఇలాంటి మార్పులన్నీ మనం ఈ డెఫిషియన్సీస్లో చూస్తూ ఉంటాం అన్నమాట. సో దీనికి ఒక మౌత్ జెల్ వాడడం, లేకపోతే ఏదో ఇంటి చిట్కాలు చేస్తే చాలా మటుకు నయం అవ్వదండి. సో మనం తీసుకోవాల్సిన డైట్లో తీసుకోవాల్సిన మార్పులు, కొన్ని బ్లడ్ టెస్ట్లు, మందులు ఇవన్నీ వాడుకుంటే మార్పులు బాగా చక్కగా అన్ని ఇవన్నీ కరెక్ట్ అవుతాయి కాబట్టి దాంతోపాటు నోటి సమస్య కూడా తగ్గుతుంది, ఆహారం తీసుకోవడం కూడా మారుతుంది అన్నమాట.
1: సో మూల కారణం ఏమిటో తెలుసుకొని పోషకాహార లోపం ఉంటే ఆ పోషకాహారం తీసుకోవడం, సమతుల ఆహారం తీసుకోవడం, తర్వాత దంత వైద్య నిపుణుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు పాటించాలంటారు.
0: అవునండి.
1: డాక్టర్ వర్ణన్ గారు, ఇప్పుడు కొంతమంది పెద్దవాళ్లల్లో, అంటే మహిళలు కానివ్వండి ఎవరైనా కానివ్వండి, అసలైతే అనుకోని కారణాల వల్ల పళ్ళు ఊడిపోతూ ఉంటాయండి. ఊడిపోయిన తర్వాత కొందరు చాలా వరకు నిర్లక్ష్యం చేస్తారు. ఇప్పుడు ఏం లే, ఇప్పుడు పన్ను కట్టించుకోకపోతే వచ్చే ఇబ్బంది ఏంటి అని చెప్పి నిర్లక్ష్యం చేసి కొంతకాలం తర్వాత పళ్ళు కట్టించుకుందాం అని అనిపించింది అనుకోండి వాళ్ళకి, అలాంటి వాళ్ళకి మీరేమైనా చెబుతారా, ఏదైనా సూచనలు ఇస్తారా?
0: తప్పకుండా అండి. చాలా మటుకు చాలా మందిలో మనం చూస్తుంటాం, ఒకటో రెండో పళ్ళు తీయించేసుకుంటారు చిన్న వయసులోనే. అప్పట్లో అంత అవగాహన లేకపోవడం వల్ల కూడా, రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానీ ఇలాంటివి లేకపోవడం వల్ల కూడా చాలామంది పళ్ళు తీయించేసుకుంటారు. కాకపోతే ఏంటంటే తర్వాత ఎప్పుడైనా పళ్ళు కట్టించుకోవాలి, లేదు ఆ పళ్ళు కట్టించుకోకపోవడం వల్ల పక్క పళ్ళు ఆ గ్యాప్లోకి వాలిపోవడం, పై పన్ను కిందకి జారిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు క్రమంగా ఆహారం నవలడం తగ్గిపోతుంది. సో దీనివల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, ఓవరాల్గా జీఈఆర్డీ ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయండి. సో ఈ మార్పులు ఒక జనరల్ ఫిజిషియన్ ఎవరో డాక్టర్ గారు చెప్తారు, లేదండి మీరు నవలడం కూడా తగ్గింది కాబట్టి పళ్ళు కట్టించుకుంటే అని కొంతమంది అడ్వైజ్ ఇచ్చిస్తారండి. సో అలాంటప్పుడు మేము కూడా డెంటిస్ట్ని మేము చూసినప్పుడు ఇది మార్పులు వచ్చాయండి, పళ్ళు కట్టించుకుంటే రెండు వైపులా నవ్వులుతారు కాబట్టి బాగుంటుంది, ఆహారం కూడా బాగా నవ్వగలరు అని చెప్తాం. కానీ అక్కడ చూస్తే మనకు ఆ గ్యాప్ ఉండదు కాబట్టి పన్ను కట్టడానికి, అలాంటప్పుడు ఈ క్లిప్లు బ్రేసెస్ మొత్తం పళ్ళన్నిటికీ వేయక్కర్లేదండి. ఏ పన్ను అయితే జారిందో, లేకపోతే పక్క పళ్ళు వాలిపోయాయో, అక్కడ వరకు కూడా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆధునిక పద్ధతిలో ఎలైనర్స్ ద్వారా చేయొచ్చు, లేదంటే క్లిప్పులు బ్రేసెస్ ఆ ఏ పళ్ళు అయితే మనం కరెక్ట్ చేయాలనుకుంటున్నామో అవి చేసిన తర్వాత కరెక్ట్గా గ్యాప్ తీసుకొచ్చి బయటంతా, అంటే మనం పై పళ్ళు కింద పళ్ళు కొరికే విధానం కరెక్ట్ చేసుకొని అప్పుడు మనం పళ్ళు కట్టుకుంటాం అన్నమాట. ఇది మనం ఆర్థోడాంటిక్స్ ద్వారా కూడా చేయొచ్చండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు చాలామందికి ఇవాళ రోజున గమనిస్తున్నాం ఎత్తు పళ్ళు, వంకర పళ్ళు, ఎగుడు దిగుడు పళ్ళు, పళ్ళ మధ్యలో సందులు, ఇలాంటి ఇబ్బందులకి మంచి మంచి ఆధునిక వైద్యం కూడా అందుబాటులో ఉంటున్నాయి. రకరకాల క్లిప్పులు పెట్టడం, ఇప్పుడు ఇంకొంచెం అడ్వాన్స్డ్ ఆధునిక పద్ధతుల్లో కూడా క్లిప్పులు కనపడకుండా లోపలే అమర్చడం, ఇంకా మరి మీకు తెలిసి ఇంకా ఏమైనా అడ్వాన్స్డ్ వచ్చి ఉంటాయేమో. ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా యుక్త వయస్కుల్లో మాత్రమే వాటికి ఆ ఎత్తు పళ్ళని వంకర పళ్ళని సరిచేయించుకుంటూ ఉంటారు. లేదా ఏదైనా అవివాహితులు, అంటే పెళ్లి కుదిరిందండి, ఇంకో వారం రోజులే పెళ్ళండి, దీన్ని కొంచెం

0: సరి చేయండి ఇలా అనేవాళ్ళు ఉంటారండి. కాకుండా కొందరు చాలామంది పెద్ద వయస్కుల్లో కూడా ఇలాంటి ఎత్తు వంకర పళ్ళు ఇబ్బందులు ఉన్నటువంటి వారు సరి చేయించుకోవాలి అని అనుకుంటే వాటిని చేయొచ్చా, వీటిని సరి చేసుకునే అవకాశం ఉంటుందా? ఎందుకంటే చిన్న వయసులోను ఎక్కువ వయసులో అంటే ఓకే చిన్న వయసే కాబట్టి చేయడం ఈజీ అని అంటుంటారు, మరి పెద్ద వయసుల్లో కూడా వీటిని సరి చేయొచ్చు అంటారా?
1: తప్పకుండా చేసుకోవచ్చండి. పెద్దవాళ్లలో కూడా మనం క్లిప్పులు, అలైనర్స్ అని ట్రీట్మెంట్స్, ఆర్థరాంటిక్ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. సో చిన్నపిల్లల్లో ఎంత బాగా మార్పులు వస్తాయో అడల్ట్ ఆర్థరాంటిక్స్ అంటే పెద్దవాళ్లలో చేసే క్లిప్పులు, అలైనర్స్ ద్వారా కూడా చక్కగా అన్ని పళ్ళల్లో మార్పులు వస్తాయి, ఎత్తుపళ్ళు తగ్గుతాయి. ఈ గ్యాప్స్ అన్నారు చూడండి మీరు, అలాంటివి ప్రెగ్నెన్సీ తర్వాత కొంతమందిలో, మహిళల్లో ఎస్పెషలీ, ఎక్కువ గ్యాప్ చూస్తూ ఉంటామండి. పళ్ళ మధ్యలో సందులు పెరుగుతూ ఉంటాయి, ఇంతకు ముందు లేవండి, ప్రెగ్నెన్సీ తర్వాత వచ్చాయి, లేకపోతే డెలివరీ తర్వాత గ్యాపులు పెరిగాయని చెప్తుంటారు. సో లేకపోతే ఎత్తు పెరిగిందండి. సో ఇలాంటివన్నీ కూడా మనం క్లిప్పుల ద్వారా లేకపోతే అలైనర్స్ ద్వారా చక్కగా సరిచేసుకొని, ఎత్తు పళ్ళను సరిచేసుకొని, అందం కోసం మాత్రమే కాదండి, నవలడానికి కూడా లైఫ్ లాంగ్ చక్కగా బాగుండాలి పళ్ళు అన్నప్పుడు మనం ఈ ఆర్థరాంటిక్ ట్రీట్మెంట్ అనేది ఏ వయసులో అయినా చేసుకోవచ్చు.
0: డాక్టర్ వర్ణన్ గారు, ఇవాళ రోజున ప్రతి 10 మందిలో ఒక 6-7గురికైనా ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అనేటువంటి అబ్నార్మాలిటీస్ అందామా, లేకపోతే డిజార్డర్ అనుకుందాం, లేకపోతే మెటబాలిక్ డిజార్డర్ అనుకుందాము, వీళ్ళు ఈ ముఖ్యంగా డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు మహిళల్లో ప్రత్యేకించి దంత ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి మీరు.
1: మీరు అడిగినట్టుగా డయాబెటీస్ ఆర్ బీపీ, షుగర్ ఇప్పుడు బాగా ఎక్కువైపోయాయండి, అందరిలో చూస్తున్నాం. డయాబెటిక్ క్యాపిటల్ అంటున్నారు అందరూ. సో ఇండియా ఇస్ ది, సో అందుకు దాంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఫస్ట్ చిగుళ్ళలో మార్పులు రాకుండా పొద్దున రాత్రి బ్రష్ చేసుకోవడం, మందులు వేసుకోవడం, అంటే ఆ టైంకి మందులు వేసుకోవడం వల్ల ఏంటంటే చాలా మటుకు అన్ని ఆర్గాన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయో అవి తగ్గుతాయండి. దాంతోపాటు నోటి ఆరోగ్యం కూడా బాగుంటుంది అనమాట. సో డెంటిస్ట్ దగ్గరికి 6 నెలలకు ఒకసారి కంపల్సరీ చెకప్కి వెళ్ళడం, ఏదైనా మార్పులు వస్తున్నాయి లేకపోతే పిప్పిపళ్ళు ఉన్నాయి అంటే మొదటి దశలోనే కరెక్ట్ చేసుకుంటే ఏంటంటే పెద్ద ట్రీట్మెంట్స్, ఇప్పుడు షుగర్ ఉన్నా బీపీ ఉన్నా మళ్ళీ కొన్ని మందులు ఆపాల్సి ఉంటుంది హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు. సో ఇవన్నీ ఇంతవరకు మనకి ఇబ్బంది లేకుండా మొదటి దశలోనే చిన్న ట్రీట్మెంట్స్ తోటి, ఎప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంటారు చూడండి, అట్లా మనం మొదటి దశలోనే కరెక్ట్ చేసుకోవచ్చు. అదే హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి లేదు బీపీ షుగర్ ఉన్నప్పుడు కొన్ని మందులు మేము వాళ్ళ ఫిజిషియన్తో మాట్లాడి మనం కొన్ని మందులు ఆపి ముందు వెనక, ట్రీట్మెంట్కి ముందు వెనక ఆపి చేస్తామండి. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ నోటి ఆరోగ్యం చూసుకోవడం అనేది చాలా ముఖ్యం.
0: ధన్యవాదాలు డాక్టర్ వర్ణన కొత్తూరు గారు, నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
2: మీరింతవరకు దంత ఆరోగ్యం పట్ల మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ వర్ణన కొత్తూరు గారితో పరిచయం విన్నారు.
3: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వింటారు.

కార్యక్రమంలో ఇప్పుడు చేతి గోళ్లు కాలిగోళ విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు గురించిన విశేషాలు వింటారు. ఎవరినైనా సరే చూడగానే ముందుగా మన దృష్టి వారి ముఖం మీద పడుతుంది. ఆ తర్వాత చేతులు, అలాగే చేతి గోళ్ల మీద కూడా మన దృష్టి పడుతుంది. ముఖ్యంగా స్త్రీలు వాళ్ళు ఇంటి పనులు, వంట పనులు చేయడం వల్ల చేతులు చాలా కఠినంగా తయారవడమే కాకుండా అప్పుడప్పుడు గోళ్లు కూడా పగిలిపోతూ ఉంటాయి. స్త్రీలు కుటుంబ సంరక్షణ కోసం ఎంత శ్రద్ధ చూపిస్తారో వారి ఆరోగ్య విషయంలో కానివ్వండి, ఈ గోళ్ల సంరక్షణ విషయంలో కానివ్వండి, శ్రద్ధ అనేది చూపరు. కానీ గోళ్లు అందంగా ఉంటేనే చేతివేళ్ల అందం కూడా మరింత పెరుగుతుంది. గోళ్ల విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఇప్పుడు కొన్ని చూద్దాం. ప్రతిరోజు కూడా చేతివేళ్ల మీద, అలాగే కాలివేళ్ల మీద పేరుకున్న మృతకణాలను తొలగిస్తూ ఉండాలి. గోళ్లు ఆరోగ్యంగా పెరగాలి అంటే నెలకి ఒకసారైనా సరే మెనిక్యూర్ అనేది చేయించుకోవాలి. మాయిశ్చరైజర్ లేదా కొబ్బరి నూనెతో మునివేళ్లను మర్దన కనుక చేసినట్లయితే రక్త ప్రసరణ అనేది బాగా జరిగి గోళ్లు అందంగా ఆరోగ్యంగా ఉంటాయి. గోళ్లపై కనుక మచ్చలు, పగుళ్ళు, గుంటలు, గోరు చుట్టూ చీము పట్టడం లాంటివి గోళ్లకు సంబంధించిన వ్యాధులుగా గుర్తించాలి. సహజంగా సోరియాసిస్, ఎగ్జిమా వంటి చర్మ వ్యాధులతో పాటు ఫంగల్ ఇన్ఫెక్షన్ల వల్ల కూడా అందమైన గోళ్లు పాడవుతూ ఉంటాయి. చిన్నదే కదా అని మనం అశ్రద్ధ చేస్తే గోళ్ల సమస్య అధికమవుతుంది. ముఖ్యంగా అతి శుభ్రత కోసం బట్టలు గాఢమైన పౌడర్లతో ఉతకడం, నీటిలో గోళ్లు ఎక్కువగా నానడం, గిన్నెలను ఎక్కువసేపు కడగడం వల్ల స్త్రీలలో గోళ్ల సమస్యలు ఎక్కువ అవుతాయి. అందుకే మెత్తగా రుబ్బిన గోరింటాకు ముద్దలో పసుపు, నిమ్మరసం కలిపి ఆ ముద్దని గోళ్లకు రాత్రిపూట పట్టించాలి. ఉదయాన్నే కనుక కడిగేసుకుంటే పిప్పిగోళ్లు, ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి. పసుపు యాంటీబ్యాక్టీరియల్, యాంటీఫంగల్గా పనిచేస్తుంది కాబట్టి మంచి ఫలితం ఉంటుంది. అలాగే బంగాళదుంప పైతొక్కని తీసివేసి బంగాళదుంపని మెత్తగా ముద్దలా చేసి ఉంచుకోవాలి. ఆ మిశ్రమానికి కొద్దిగా పసుపు కలిపి రాత్రి గోళ్లకు కనుక పట్టించి ఉదయాన్నే కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల ఏర్పడిన నలుపుదనం పోయి గోళ్లు కాంతివంతంగా తయారవుతాయి. ఉల్లిపాయ రసం,

0: ఇది కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఒక గిన్నెలో కొద్దిగా ఉల్లిపాయ రసాన్ని తీసుకోండి. పల్చని గుడ్డను ఆ ఉల్లిపాయ రసంలో ముంచి ఫంగల్ ఏర్పడిన గోళ్ల చుట్టూ కూడా రాయాలి. దీనివల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆలివ్ ఆయిల్, ఇది కూడా చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఆలివ్ ఆయిల్తో మర్దన చేస్తే గోళ్లు కాంతివంతంగా అందంగా ఉంటాయి. ఎదుటివారి దృష్టిని ఆకర్షించేవి నాజూకైన చేతులు. వాటి అందాన్ని పెంచేది గోళ్లు. అందుకే వాటి సంరక్షణ విషయంలో చిన్న చిన్న జాగ్రత్తలు కనుక పాటిస్తే సరిపోతుంది. గోళ్లు గులాబీ రంగులో ఉంటే రక్తం తగిన స్థాయిలో వేళ్లకు సరఫరా అవుతున్నట్లు, అలాగే ఆరోగ్యంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఆకుపచ్చ రంగులో కనుక గోళ్లు ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ సోకిందని అర్థం చేసుకోవాలి. అలాగే గోళ్లు పాలిపోయినట్లు కనుక ఉన్నట్లయితే రక్తం తగినంత లేదని, ఎనీమియా లక్షణాలు ఉన్నట్లు తెలుసుకోవాలి. చర్మ సౌందర్యం, శరీర సౌందర్యంతో పాటు గోళ్ల సంరక్షణ కూడా చాలా అవసరమని తెలుసు.
1: మరింతవరకు విశేషాలు విన్నారు. వనితావాణి విన్నారు.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

మీరు ఇంతవరకు లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం శ్రోతలకు ఒక గమనిక, 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతుంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా పరదేశ్ చిత్రం నుంచి కుమార్ సాను పాడిన పాట వింటారు.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन, कहानी नहीं बदली स्टाइल गया है बदल, जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట చీనీకం చిత్రం నుంచి శ్రేయ ఘోషాల్ పాడారు.

కార్యక్రమంలో తర్వాత జావేద్ అఖ్తర్ గీతానికి కుమార్ సాను సంగీతం పాడిన పాట వింటారు. 1942 ఏ లవ్ స్టోరీ చిత్రం నుంచి.

తేన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అకేలే హమ్ అకేలే తుమ్ చిత్రానికి ఉదిత్ నారాయణ్ అల్కా యాగ్నిక్ పాడిన పాట వింటారు. మజ్రూ సుల్తాన్పురి గీత రచన.

కార్యక్రమంలో చివరిగా బార్డర్ చిత్రం నుంచి సోను నిగమ్, రూప్ కుమార్ రాథోడ్ పాడిన పాట వింటారు ఇంకా వారి బృందం. గీత రచన జావేద్ అఖ్తర్.

యువలయ. రోజులానే ఈరోజు కూడా మీ యువలయ రెండు ప్రశ్నలతో కొన్ని పాటలతో సిద్ధంగా ఉంది మీ మెసేజెస్ కోసం. ఆన్లైన్కి వచ్చేస్తే మాట్లాడేసుకుందాం.

నెంబర్ అందరికీ తెలుసని అనుకుంటున్నాను, 0866-2488-8812. ఈ నెంబర్కి నేను అడిగే ప్రశ్నలకి సమాధానాలని మెసేజ్ చేయొచ్చు. మీరు ఎంత క్లియర్గా మెసేజెస్ పెడితే నేను అంత క్లారిటీతో చదివి వినిపించేస్తాను. మొదటి ప్రశ్న ఏంటంటే, 2026 ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ప్రశ్న ఇంకోసారి, 2026 ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? సమాధానం తెలిస్తే 866-2488-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి మీ అందరి కోసం, 2026 ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది?

నేను అడిగాను 2026 ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అని. చాలా చాలా మెసేజెస్ వచ్చేసాయి, చూసేద్దామా. కరెక్ట్ ఆన్సర్ పంపించారు పెడన జగనేంద్ర కాలనీ నుంచి అప్పలరాజు. గుడ్ ఈవినింగ్ మేడం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథపురం నుంచి. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసవీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాతానగర్ ఒంగోలు నుంచి. పండ లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం, బాపట్ల జిల్లా. కరెక్ట్ ఆన్సర్ పిఎస్ లక్ష్మి ఒంగోలు నుంచి. కరెక్ట్ ఆన్సర్ శుభ సాయంత్రం అంటూ లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి శ్యామ్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనూజ్. మళ్ళీ నెల్లూరు నుంచే కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. గుడ్ ఈవినింగ్ అంటూ ఫణిరాజ్. మానస విజయలక్ష్మి, సమృత, చీరాల నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య. ఇందాకడ మెసేజ్ చేశారు, నేను చదివేశాను. ఓకే. గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్ మార్టూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అశోక్ రమ్య, దినకర్ దేవాంశ, శ్రీకృష్ణ ఒంగోలు నుండి కరెక్ట్ ఆన్సర్. కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రొంపిచర్ల రాఘవాచార్యులు, అరుణ కుమారి, లక్ష్మీ నరసమ్మ, మోహన కృష్ణ. బండారు శంకరయ్య, హన్విత్, విహాన్, ఏఎస్పేట మండలం, చందులూరుపాడు విలేజ్, నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ వచ్చింది. ఇంకా రాంగ్ ఆన్సర్గా ఎక్కడి నుంచి, మెహబూబ్ సుభాని షేక్, కొత్తపేట గుంటూరు నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరగంటి బదరి విశాల, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్తో దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిల్ నుంచి. అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నరసాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. మాణిక్యాలరావు సత్యవతి, కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తిప్పర్తి నల్గొండ జిల్లా నుంచి చిలకమర్రి ఉపేంద్రచారి, బ్రహ్మచారి, శ్రీరామదాస్ అంజాచారి కరెక్ట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా భానుముక్కల నుండి ఎఫ్ఎంఎస్ సర్దార్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా మధుసూదన్ రెడ్డి పాపిన్నపాలెం నుంచి కరెక్ట్ ఆన్సర్. లక్కవరం ఏలూరు జిల్లా నుంచి ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మి, సౌమ్య, ఎడ్లపల్లి లీలమహాలక్ష్మి, గీతిక, సిరి, గాహ్నా, స్నిగ్ధ, వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్తో దామర్ల చినమస్తానరావు, పెద్దమస్తానరావు, మంగళగిరి నుంచి. చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ కరెక్ట్ ఆన్సర్. బత్తిని రవికుమార్, వజ్రపు కొట్టూరు, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ రాంగ్ ఆన్సర్గా ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో ఎం రామ్మోహన్ రావు సత్యవతి, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు కరెక్ట్ ఆన్సర్. ఇంకా కరెక్ట్ ఆన్సర్తోనే దస్తగిరి సంధ్య, యాస్మిన్ సాదియా, పొద్దుటూరు కడప జిల్లా నుంచి. కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరు కళ్యాణ్చారి, రుత్విక్, శ్రీ వైష్ణవ్.

నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి. బి విజయకుమార్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హన్మకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి జరిపోతుల బుచ్చయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ, వగ్గా శివయ్య, ముంతా పెద్దన్న వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శుభ సాయంత్రం అంటూ మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి, కందికాయపల్లి గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. రాధా ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. బిట్రా బీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి కరెక్ట్ ఆన్సర్. మల్లేశ్వరి, ఫణీంద్ర, మార్కాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్తో వలిగొండ మండలం గొల్లేపల్లి నుంచి ఈదునూరి లక్ష్మయ్య, జంగమ్మ. సమీనా నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. నాగార్జున, లక్ష్మి, వడియంపేట, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి, గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సాయి దర్శన్, శేషసాయి, రోహన్ నెల్లూరు నుంచి. గుడ్ ఈవినింగ్ అంటూ మేడిపల్లి యశస్వీ, శాలిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కరెక్ట్ ఆన్సర్తో వెలువర్తిపాటి సత్యనారాయణ, జయలక్ష్మి, వాసవినగర్, కార్ఖానా, సికింద్రాబాద్ నుంచి. పాలెం పోలయ్య, ఆలగడ్డ, నంద్యాల జిల్లా నుంచి, దేవరాజుగట్టు నుంచి. సాల్మన్ రాజు, అహోబిల వెంకటేశ్వర్లు, లక్ష్మి, నరేంద్ర రెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ బాషా, కార్పెంటర్ బుచ్చిరెడ్డి పాలెం నుంచి. గురుగుంటల నుంచి ముంతా పెద్దన్న, హంపాపురం నుంచి చిరంజీవి, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, రావూరు నుంచి నారాయణ, పెంచలయ్య, డోకుపర్తి శివప్రసాద్, బండారు శంకరయ్య, వీరందరూ 3 లెటర్స్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ధనుంజయ, అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుండి ఊర్మిళ, సతీష్ రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షర కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో రఘువీర్ సింగ్, సుమనాభాయి, రాధ, మున్నా ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లెళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్. శుభ సాయంత్రం అంటూ కరెక్ట్ ఆన్సర్తో కొత్తగూడెం నుంచి రాజేశం, సరోజిని, మాయ. కరెక్ట్ ఆన్సర్తో మిడతల రామ్మూర్తి, ఉరవకొండ నుంచి. ఎం కొండరెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, సునీతరాజ్, భానురాజ్, అమ్మి వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ, వెంకటేష్, శ్యామల, పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయిప్రకాష్, సుష్మ, బ్రహ్మయ్య. కరెక్ట్ ఆన్సర్తో భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్, మార్టూర్ నుంచి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నబీన్, ప్రశాంత్, దివిజ, కాల్వ గ్రామం నుంచి, ఆదిలాబాద్ జిల్లా నుంచి. ఇంకా చెబ్రోలు రామకృష్ణయ్య, ఇనమడుగు, నెల్లూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. చెన్నకేశ్వరరావు అత్తిలి నుంచి, రాంగ్ ఆన్సర్ అండి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో కుంచి రామ్మూర్తి, కుంచివానిపేట నుంచి. గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబలా, మస్తాన్ బాషా, ఇంకా వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు. ఆళ్లగడ్డ నుంచి పాలెంపల్లి గారు, కర్నూలు బ్రహ్మయ్య గారు, ఎఫ్ఎంఎస్ సర్దార్, ఇంకా వారి కుటుంబ సభ్యులందరూ కలిపి పంపించారు ఈ ప్రశ్నకి సరైన సమాధానాన్ని. కరెక్ట్ ఆన్సర్తో ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, అంజాన్ దేశరెడ్డిపల్లి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో దంపూర్ బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌదమిని, వసుంధర, తుమ్మ పద్మావతి, ఇన్నమడుగు నుంచి. రాంగ్ ఆన్సర్ అండి, ఎం రావు, ఒంగోలు నుంచి, ఒకసారి చెక్ చేసుకోండి. కరెక్ట్ ఆన్సర్తో చిత్తూరు నుండి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ. ఆడియోస్ ఏమీ వినపడవు, ఓన్లీ మెసేజెస్ మాత్రమే టైప్ చేసి పంపించండి అని చెప్తా చదివేసుకుందాం. కరెక్ట్ ఆన్సర్తో ఇస్మాయిల్ బాయ్, సయ్యజ్.

బాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళం పురప్రకాష్, ఇంకా వారి కుటుంబ సభ్యులు. కరెక్ట్ ఆన్సర్ పంపించాడు డాక్టర్ సుమన్ పుట్టపర్తి నుంచి. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి వనం శేషయ్య, వెంకటేశ్వర్లు, కృష్ణవేణి, అభినవ్ అండ్ వైభవ్ చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇవి మీ అందరి దగ్గర నుంచి నాకు వచ్చిన మెసేజెస్, మొత్తం చదివేశాను. 2026 ఆసియా క్రీడలకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది అని అడిగాను. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే జపాన్. 19వ తేదీ నుండి అక్టోబర్ 4వ తేదీ వరకు ఈ 2026 ఆసియా క్రీడలకు జపాన్ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది. మీ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ అనండా. ఇంకొక మెసేజ్ వచ్చింది కరెక్ట్ ఆన్సర్తో, ఇనమడుగు నుండి పాలెం పోలయ్య. ఎడనా జోగానందరావు కాలనీ నుంచి ఇందక్కడ మెసేజ్ చేశారు, నేను చదివేశాను. ఇక ఈ ప్రశ్నకి ఎవరూ సమాధానం పంపించొద్దు, ఎందుకంటే చెప్పేసుకున్నాం కాబట్టి. ఇక ఈరోజు యువలయ కార్యక్రమంలో రెండవ ప్రశ్న అడిగేస్తున్నాను. భారత రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ప్రశ్న ఇంకోసారి మీ అందరి కోసం, భారత రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు తెలిస్తే మెసేజ్ చేయాలనిపిస్తే 866-248-8812 నెంబర్కి మెసేజ్ చేయొచ్చు. ప్రశ్న ఇంకోసారి, భారత రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ఇది ప్రశ్న.

భారత రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు? ఇది నా రెండవ ప్రశ్న. ఆన్సర్లు వచ్చేసాయి, చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్ పంపించారు శ్యామ్ నెల్లూరు నుంచి. కరెక్ట్ ఆన్సర్తో భాస్కరుని సత్యనారాయణ, అరుణ కుమారి, అశోక్ కుమార్, మానసి వీణ, మోక్షశ్రీ, మోనిష్, సుజాత నగర్ ఒంగోలు నుంచి, పెడన జగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు, ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నల్లూరు హరినాథ్పురం నుంచి, రాధాప్రకాష్ ఖమ్మం నుంచి, శేషాద్రి నెల్లూరు నుంచి, ఫణిరాజ్ నెల్లూరు నుంచి, వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి, కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మబుసుభాని, నెల్లూరు జిల్లా ఇనవడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్, మానస సమృత చీరాల నుంచి, ఆర్ఎన్వియన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా, సిరి, గాహ్న, స్నిగ్ధ, ఏలూరు జిల్లా లక్కవరం నుంచి, లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి, బండారు శంకరయ్య, హన్విత్ విహాన్, ఏస్పేట మండలం, చందుర్లపాడు విలేష్ నెల్లూరు జిల్లా నుంచి, చల్లపల్లి నుండి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్, ఎం కొండారెడ్డి, సిద్ధవటం మండలం, కడప జిల్లా నుంచి, పిఎస్ లక్ష్మీ ఒంగోలు నుంచి, సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, అశోక్ రమ్య, దినకర్ దేవాంశు, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి, పండ లలితాదేవి, శ్రీధర్బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, పీర్జాదిగూడ నుంచి శ్రీనివాస్, నాగమణి ఒంగోలు నుంచి, అనంతపురం నుంచి అనురాధ, నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుండి బ్రహ్మయ్య, శారద, మల్లేశ్వరి, ఫణీంద్ర మార్కపురం నుంచి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిణి, వేటపాలెం రామనగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ, బిట్రా వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం, గోగులముడి రాధాకృష్ణమూర్తి, మాధవి, క్షీరసాగర్, మార్టూర్, బాపట్ల నుంచి, అజ్జరపు సీతారామాంజనేయమూర్తి, సుశీల, రాజా, వెంకట శ్రీరామకృష్ణారావు, నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, మధుసూదన్ రెడ్డి పాపినపాలెం నుంచి, మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, దేవరాజుగట్ట నుంచి సాల్మన్ రాజు, అహబుల వెంకటేశ్వర్లు, లక్ష్మి, రామకృష్ణయ్య, నరేంద్ర రెడ్డి ఇంకా వారి కుటుంబ సభ్యులు, బత్తిని రవికుమార్ వజ్రం కొట్టూరు శ్రీకాకుళం నుంచి, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి పాండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా, బ్రహ్మయ్య, ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయ బల్ల గ్రామం నుంచి, వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్, హనుమకొండ జిల్లా కాజీపేట మండలం తరాలపల్లి నుంచి జరపతుల బుచ్చయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు, అశ్విని, వైష్ణవి గనగలూరు నుంచి. ఓకే, మీ ఆన్సర్ మేబీ స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటే ఒకసారి చెక్ చేసుకోండి. కర్ణాటక నుంచి గనగలూరు రామకృష్ణారెడ్డి, మిడతల్ రామ్మూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్. మీరందరూ కరెక్ట్ ఆన్సర్లు పంపించిన వాళ్ళందరి పేర్లు ఇప్పటి వరకు చదివాను. ఏలూరు నుంచి బాలప్రసాద్, రాధ ఇంకా వారి కుటుంబ సభ్యులు, సాయి దర్శన్, శేష సాయి, రోహన్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, మంచిర్యాల నుంచి చంద్రమౌళి, పద్మరాణి, అక్షర కృప కరెక్ట్ ఆన్సర్, మేడిపల్లి నుంచి యశశ్రీ, శాలిని కరెక్ట్ ఆన్సర్, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్, లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్, గుంటూరు జిల్లా దాసరిపాలెం నుండి పోలు శివదాసరెడ్డి, తిరుపతమ్మ ఇంకా వారి కుటుంబ సభ్యులు, మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీపేట గ్రామం కామారెడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్, కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి, దస్తగిరి సంధ్య, యాస్

సాదియా బొద్దుటూరు కడప జిల్లా నుంచి. బలివర్తిపాటి సత్యనారాయణ జయలక్ష్మి వాసవి నగర్ కార్ఖానా సికింద్రాబాద్ తెలంగాణ నుంచి. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి. కొత్తగూడెం నుంచి రాజేశం సరోజిని మాయ. బి విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కొవ్వూరు నుంచి. రఘువీర్ సింగ్ సుగుణభాయి ఏలూరు నుంచి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి శెట్టి సూరిబాబు. గుడ్ ఈవినింగ్ అంటూ కరెక్ట్ ఆన్సర్తో తెనాలి నుంచి ఎంవి ప్రసాద్ ఇందిరా రఘురామ్ మౌనిక త్రిలోక్. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ సుప్రియ. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహిమ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్. దామర్ల చినమస్తానరావు పెద్దమస్తానరావు మంగళగిరి నుంచి కరెక్ట్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్తో ఎం ప్రతాప్ ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి. కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించారు కానీ మీ పేరు మీ చిరునామా అయితే నాకు తెలియట్లేదు. ఆన్సర్తో పాటు మీ పేరు మీ చిరునామా కూడా పంపించండి. కరెక్ట్ ఆన్సర్తో బి శివకుమార్ ముద్రాజ్ బీసీ కాలనీ నంద్యాల నుంచి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు. నాగార్జున లక్ష్మీ వడియంపేట అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎం రావు ఒంగోలు నుంచి. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నుంచి తబుల మస్తాన్ భాష ఇంకా వారి కుటుంబ సభ్యులు బండారు త్రిమూర్తులు గుప్తా నల్లమిల్లి వెంకట్రెడ్డి బండారు శంకరయ్య ఎల్ఐసి ప్రసాద్ గురుశంకర్ అణుల మోహన్ చెప్ప మస్తానయ్య వీరందరూ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఇంకా కరెక్ట్ ఆన్సర్తో కోట హారిక మను రాజవోలు రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్తో గాంధీ మార్కెట్ ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా అక్రమ్ అన్నారం వినయ్ కుమార్ కరీముల్లా తయూబ్. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర తుమ్మ పద్మావతి ఇనమడుగు నుంచి. కొత్త ముప్పరు ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ రొంపిచర్ల రాఘవాచార్యులు అరుణ కుమారి లక్ష్మి నరసమ్మ మోహన్ కృష్ణ రాజేష్ ఖన్నా సునీతరాజ్ భానురాజ్ అమ్మి కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందునుంది కరెక్ట్ ఆన్సర్. పాత గుంటూరు నుండి రాజనేడి రవిశంకర్ బూరుగుల విజయలక్ష్మి కరెక్ట్ ఆన్సర్. ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువల్లంక అవనిగడ్డ మండలం కృష్ణా జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు చేతన్ దివజ్ మార్టూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. చెన్నకేశ్వరరావు అత్తిల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అంటూ లతా ఉయ్యూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. కాల్వా విలేజ్ ఆదిలాబాద్ జిల్లా నుంచి నవీన్ రజిత కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. అజ్జరపు సీతారామంజనేయమూర్తి సుశీల రాజా వెంకటరామకృష్ణారావు నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా కరెక్ట్ ఆన్సర్తో గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం నుండి శెట్టి సూరిబాబు. ఇంకా నెల్లూరు జిల్లా దగదర్తి మండలం చెన్నూరు నుంచి బనం వెంకటేశ్వర్లు కృష్ణవేణి. బిజిలి వెంకటేష్ శ్యామల ఏకలవ్య నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్. ఎస్ రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. దేశిరెడ్డిపల్లి నుంచి అంజాన్ కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భారత రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు వ్యవహరిస్తున్నారు అని అడిగాను, ఇంకో మెసేజ్ వచ్చేసింది చూసేద్దాం. కరెక్ట్ ఆన్సర్తో చేబ్రోలు రామకృష్ణ ఎనమడుగు నెల్లూరు జిల్లా నుంచి. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అశ్విని వైష్ణవ్. ఒక్క రైల్వే శాఖ మాత్రమే కాదు, సమాచార ఇంకా ప్రసారాలు ఎలక్ట్రానిక్స్ ఇంకా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలను కూడా అశ్విని వైష్ణవ్ నిర్వహిస్తున్నారు. మీ అందరికీ కరెక్ట్ ఆన్సర్లు చెప్పారు, మెసేజెస్ చేశారు, కంగ్రాచులేషన్స్తో పాటు థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ అందరి కోసం పాట వేసే టైం అయితే లేదు, కానీ రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ తప్పకుండా కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఇంకొక మెసేజ్ వచ్చింది, ఓకే థ్యాంక్ యూ. యువలయ కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటన.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో శాంతి కీ రాహ్ మే 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయని శ్రీమతి జి నాగకమల, విద్యార్థిని నఫీసా కౌసర్. వినండి 10వ తరగతికి హిందీ పాఠం శాంతి కీ రాహ్ మే.
2: ప్రణామ్ అధ్యాపికాజీ.
3: శుభ ఆశీష్. బైటో నఫీసా. శాంతి, దయా, కరుణ, సేవా జైసే సద్గుణం కా ఉదాహరణ కౌన్ హే తుమ్హే పతా హే?
2: మాలూమ్ నహీ అధ్యాపికాజీ.
3: కా ఉదాహరణ మదర్ టెరీసా హే. ఆజ్ హమ్ 10వీ కక్షాకే పాఠ్యపుస్తక్ సే శాంతి కీ రాహ్ మే పాఠకే అంతర్గత్ మదర్ టెరీసా నామక్ జీవనీ పాఠ పడేంగే. సునో.
2: ఠీక్ హే అధ్యాపికాజీ.
3: మదర్ టెరీసా ఏక్ ఐసా నామ్ హే జో శాంతి, కరుణ, ప్రేమ వాత్సల్య కా పర్యాయ కహలాతా హై. ఐసీ మహాన్ మాతా కా పూరా నామ్ ఆగ్నెస్ గోన్షా భుజాక్షుయు టెరీసా తా. ఉన్కా జన్మ 26 అగస్త్ 1910 ఔర్ స్వర్గవాస 5 సితంబర్ 1997 మే హువా తా. వైసే తో వే యుగస్లేవియా మూల్ కీతి. ఆగే చల్కర్ సేవా కీ భావనా మే రత్ హోకర్ భారత్ కీ నాగరికత స్వీకార్ కర్లి. ప్రారంభ మే ఉన్హోనే అధ్యాపికా కే రూప్ మే కామ్ కియా. కింతు ఉన్కా సప్నా కుచ్ ఔర్ హీ తా. వే అనాథోం గరీబోం కీ సేవా కర్నా చాతీ తీ. ఇసిలియే ఉన్హోనే సన్ 1950 మే కోల్కత్తా మే మిషనరీస్ ఆఫ్ చారిటీ కీ స్థాపనా కీ. ఉన్కే ద్వారా స్థాపిత సంస్థా కో హీ నిర్మల్ హృదయ్ కహతే హై. ఉన్హోనే అప్నా సారా జీవన్ గరీబ్, అనాథ్ ఔర్ బీమార్ లోగోం కీ సేవా మే లగా దియా. సన్ 1970 తక్ వే గరీబోం ఔర్ అసహాయోం కే లియే అప్నే మానవీయ కార్యోం కే లియే ప్రసిద్ధ హో గయి. సన్ 1979 మే ఉన్హే నోబుల్ పురస్కార్, సన్ 1980 మే భారతరత్న పురస్కార్ సే సమ్మానిత్ కియా గయా. ఉన్హోనే కథనీ సే కహీ కర్నే కో అధిక మహత్వ దియా. ఇస్లియే వే హమేషా కహా కర్తీ తీ ప్రార్థనా కర్నే వాలే హోటోన్ సే సహాయతా కర్నే వాలే హాత్ కహీ అచ్చే హై. మాతృమూర్తి కరుణామయి మదర్ టెరీసా నే అప్నే జీవన్ మే యహ సాబిత్ కర్ దికాయా హై కి మానవ సేవా హీ మాధవ సేవా హై. పరోపకార్ కే పత్ పర్ చెల్నే వాలోం కో హీ వాస్తవిక జీవన్ మిల్తా హై. ఆజ్ వే హమారే బీచ్ మే నహీ రహీ, కింతు ఉన్కే మహాన్ విచార్, ఉత్కృష్ట కార్య ఔర్ శ్రేష్ఠ పరోపకారీ గుణ్ ఆజ్ భీ ఏక్ దివ్య జ్యోతి కే రూప్ మే హమే వాస్తవిక జీవన్ బితానే కీ రాహ్ దికాతే హై. అచ్చా నఫీసా, అబ్ తుమ్ ఏక్ బార్ పాఠ పఢ్కర్ సునావో.
2: మదర్ టెరీసా ఏక్ ఐసా నామ్ హే జో శాంతి, కరుణ, ప్రేమ్ వా వాత్సల్య కా పర్యాయ కహలాతా హై.
3: బహుత్ అచ్చా. మదర్ టెరీసా ఏక్ ఐసా నామ్ హే జో శాంతి, కరుణ, ప్రేమ వా వాత్సల్య కా పర్యాయ కహలాతా హై. మదర్ టెరీసా అనే పేరు ప్రేమ, శాంతి, కరుణ, వాత్సల్యములకు పర్యాయ పదంగా చెప్పబడుతోంది. అసలు ప్రేమ అంటే ఇతరుల పట్ల చూపించే నిస్వార్థమైన అనురాగం. కరుణ అంటే ఇతరుల కష్టాలను తగ్గించడానికి చేసే నిస్వార్థమైన ప్రయత్నం. వాత్సల్యం అంటే కల్మషం లేని మమత. ఈ సద్గుణాలకు ఉదాహరణగా మరియు పర్యాయ పదంగా చెప్పుకునే ఏకైక మాతృమూర్తి మన మదర్ టెరీసా గారు.
2: ఐసీ మహాన్ మాతా కా పూరా నామ్ ఆగ్నెస్ గోక్షే బోజ్ సియు టెరీసా తా.
3: ఆగ్నెస్ గోన్షా భుజక్షియు. ఐసీ మహాన్ మాతా కా పూరా నామ్ ఆగ్నెస్ గోన్షా భుజాక్షియు టెరీసా తా. అటువంటి గొప్ప మాతృమూర్తి అయిన మదర్ టెరీసా గారి పూర్తి పేరు

0: सन 1980 में भारत रत्न पुरस्कार से सम्मानित किया गया। उन्होंने कथनी से कही करनी को अधिक महत्व दिया, इसीलिए वे हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं।
1: उन्होंने कथनी से कही करनी को अधिक महत्व दिया, इसीलिए वे हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं। आमे माटल माटलाडं कन्ना पनी चेसी चूपटानिकि एक्कुव प्राधान्यत इच्चेवारु। आमे एप्पुडू एल्लप्पुडू अंटू उंटारु, प्रार्थिंचे पेदवुल कन्ना सहायं चेसे चेतुलु मिन्ना। अच्छा नफीसा, मदर तेरेसा जी क्या कहते हैं?
0: मदर तेरेसा जी हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं।
1: बहुत अच्छा। अच्छा नफीसा, 1950 में उन्होंने क्या स्थापित किया?
0: मिशनरीज ऑफ चैरिटी।
1: अब उस मिशनरीज ऑफ चैरिटी को क्या कहते हैं?
0: निर्मल हृदय।
1: अच्छा, सन 1979 में उन्हें नोबेल पुरस्कार, सन 1980 में भारत रत्न पुरस्कार से सम्मानित किया गया। ఆమె చేసిన సేవలకు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ పురస్కారము 1979లో మరియు 1980లో భారతదేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నతో ఆమెను సత్కరించడం జరిగింది. అచ్చా నఫీసా, నోబెల్ పురస్కార్ కబు మిలా?
0: 1979 మే మిలా.
1: ఔర్ భారతరత్న పురస్కార్ కబ్ మిలా?
0: భారతరత్న పురస్కార్ 1980 మే మిలా.
1: बहुत अच्छा।
0: मातृमूर्ति करुणामयी मदर तेरेसा ने अपने जीवन में यह साबित कर दिखाया है कि मानव सेवा ही माधव सेवा है। परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है। आज वे हमारे बीच नहीं रही, किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमारे वास्तविक जीवन बिताने की राह दिखाते हैं।
1: परोपकार के पथ पर चलने वालों को ही वास्तविक जीवन मिलता है। आज वे हमारे बीच नहीं रही, किंतु उनके महान विचार, उत्कृष्ट कार्य और श्रेष्ठ परोपकारी गुण आज भी एक दिव्य ज्योति के रूप में हमें वास्तविक जीवन बिताने की राह दिखाते हैं। परोपकार मार्गंलो अंटे ఇతరులకు సహాయం చేయటం మరియు సేవ చేసే మార్గంలో నడిచేవారికే జీవించేవారికి నిజమైన పరిపూర్ణమైన జీవితం లభిస్తుంది. ఆవిడ ఈ నేడు మన మధ్యలో జీవించి లేకపోయినప్పటికీ ఆమె చేసిన సేవా కార్యక్రమాలు, శ్రేష్టమైన పరోపకార గుణం ఈరోజుకి ఒక దివ్య జ్యోతిలాగా వెలుగొందుతూ వాస్తవిక జీవితం జీవించడానికి ఆదర్శప్రాయంగాను అనుకరణ మార్గంగాను మార్గదర్శకంగాను ఉన్నది. అచ్చా నఫీసా, సమజ్మే ఆయి?
0: హా అధ్యాపికా జీ.
1: మదర్ తెరేసా కా జన్మ కబ్ హువా?
0: 26 అగస్ట్ 1910 మే మదర్ తెరేసా కా జన్మ హువా థా.
1: బహుత్ అచ్చా. మదర్ తెరేసా కో నోబెల్ పురస్కార్ కబ్ మిలా?
0: మదర్ తెరేసా కో నోబెల్ పురస్కార్ 1979 మే మిలా థా.
1: బహుత్ అచ్చా. మదర్ తెరేసా హమేషా క్యా కహతీ తీ?
0: मदर तेरेसा हमेशा कहा करती थी, प्रार्थना करने वाले होठों से सहायता करने वाले हाथ कहीं अच्छे हैं।
1: बहुत अच्छा नफीसा, अब हम पाठ यही समाप्त करेंगे।
0: प्रणाम अध्यापिका जी, धन्यवाद।
1: शुभ आशीष।
2: मीरिंत वरकु शांति की राह में 10वीं तरगति की हिंदी पाठम विन्नारु। उपाध्यायिनी श्रीमती जी नागकमला, विद्यार्थिनी नफीसा कौसर। ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: మట్టుకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
1: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
0: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
1: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
0: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
1: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం లయ విన్యాసం కార్యక్రమం వింటారు. ఈనాటి లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ కె వీరభద్రరావు గారి మృదంగ విన్యాసం వింటారు. తిస్ర జాతి త్రిపుట తాళంలో

0: లయ విన్యాసం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ కె వీరభద్రరావు గారి మృదంగ వాయిద్యం విన్నారు. తిస్ర జాతి త్రిపుట తాళంలో
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం తెలుగు చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా భీమా చిత్రం నుండి హరిహరన్ మధుశ్రీ పాడారు, హారీశ్ జయరాజ్ సంగీతం, ఏఎం రత్నం శివగణేశన్ సాహిత్యం.

కార్తీక్ చిన్మయి శ్రీపాద పాడిన పాట విన్నారు. చిత్రం భీమిలీ కబడ్డీ జట్టు. ఇప్పుడు వినబోయే పాట వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్ చిత్రం నుంచి. ఈ పాట పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, చిత్ర.

హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువవాణి. మహిళలు మనసు పెడితే కాలు పెట్టలేని రంగం లేదు, సాధించలేని విజయమూ లేదు. ఒకప్పుడైనా, ఇప్పుడైనా, మరెప్పుడైనా స్వాతంత్ర సమరంలో భారత్మాత విముక్తి కోసం ఎందరో త్యాగమూర్తులు తమ జీవితాలను సైతం పల్లంగా పెట్టి పోరాటం చేసి విజయాన్ని, స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు. అందులో మహిళల పాత్ర కూడా ఎంతో ఉంది. తెలిసి కొందరైతే, తెలియక మరికొందరు. వారిలో కొంతమంది గురించి క్లుప్తంగా ఈరోజు మాట్లాడుకుందాం. బ్రిటిష్ వారి ఏలపడి నుండి బానిస సంఖ్యలను తెంచి భారత్మాత దాస్య విముక్తి కోసం పోరాడిన మహిళలు ఎందరో ఉన్నారు. ఆ రోజుల్లో స్త్రీలు బయటకి రావడమే అరుదైన దృశ్యం. అటువంటి కాలంలో కూడా మహిళలు స్వాతంత్ర పోరాటంలో పాల్గొని ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు, ఉద్యమాలకు ఊపిరి పోశారు. స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారిని ఎదిరించి పోరాడిన మహిళలు ఝాన్సీ లక్ష్మీబాయ్, ధైర్యంతో నీటి తరం యువతకు కూడా స్ఫూర్తిగా నిలిచిన వీరవనిత. బ్రిటిష్ వారిని ఎదుర్కొని ధైర్యంగా నిలిచిన ధీరవనిత. ఇప్పటికీ అసామాన్య ధైర్య సాహసాలను ప్రదర్శించిన వారిని ఝాన్సీ లక్ష్మీబాయితోనే పోలుస్తారు. స్వాతంత్ర ఉద్యమంలో గాంధీకి వెన్నుదున్నుగా నిలిచి అర్ధాంగి అనే పదానికి అసలైన నిర్వచనం ఇచ్చిన చైతన్యశీలి కస్తూర్బా గాంధీ. మహాత్మా గాంధీతో సమానంగా సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొన్న మహిళలకు నాయకత్వం వహించిన మహిళ కస్తూర్బా గాంధీ. మన తెలుగింటి ఆడబిడ్డ సరోజినీ నాయుడు. భారత్ స్వాతంత్రంలో చురుగ్గా పనిచేయడం మాత్రమే కాదు, స్త్రీల విద్య కోసం తన జీవితం అంతా కృషి చేశారు. తమ ప్రసంగాల్లో, పాటల్లో, నాటకాలతో, కవితలతో తనదైన సమర స్ఫూర్తిని రగిలించేవారు. దేశమాత కోసం స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు వెళ్లిన ధీశాలి దువ్వూరి సుబ్బమ్మ. సుబ్బమ్మ గారి గురించి ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటారు. ఆడపిల్ల అంటే పెళ్లి చేసుకుని పిల్లల్ని కని ఇంట్లోనే ఉండిపోవడమే పరిస్థితి ఆనాటి సమాజానిది. బాల్యంలోనే భర్తను కోల్పోయినా ధైర్యాన్ని మాత్రం కోల్పోలేదు. స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకు వెళ్లిన మొట్టమొదటి ఆంధ్ర మహిళ దువ్వూరి సుబ్బమ్మ. ఉప్పు సత్యాగ్రహంలో, క్విట్ ఇండియా ఉద్యమాల్లో పాల్గొన్న దీశాలి దువ్వూరి సుబ్బమ్మ. నైటింగేల్ ఆఫ్ ఇండియా అని పిలుచుకునే స్వాతంత్ర సమర యోధురాలు దుర్గాబాయి దేశ్ముఖ్. మహిళా సాధికారత కోసం పాటుపడిన ఓ సామాజిక కార్యకర్తగా కూడా పేరు తెచ్చుకున్నారు. సుభాష్ చంద్రబోస్ చేసిన స్వాతంత్ర పోరాటంలో ఆయనకు అత్యంత సన్నిహితురాలైన కెప్టెన్ లక్ష్మీ సెహగల్, భారత్ స్వాతంత్ర పోరాటంలో ఆజాద్ హింద్ ఫౌజ్ తరపున కథం తొక్కిన వీరవనిత. అభినవ ఝాన్సీగా పేరు తెచ్చుకున్న ధీరవనిత లక్ష్మీ సెహగల్ గారి గురించి అనేక నవలలు, సినిమాలు కూడా వచ్చాయి. నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇచ్చిన పిలుపు మేరకు ఇండియన్ నేషనల్ ఆర్మీలోని ఝాన్సీ రాణి రెజిమెంట్ కు కెప్టెన్ గా వ్యవహరించిన తొలి మహిళగా లక్ష్మీ సెహగల్ చరిత్రలో నిలిచిపోయారు. రాజ్ కుమారి అమృత్ కౌర్ ఉత్తరప్రదేశ్ లో లక్నోలో జన్మించారు. భారతదేశ తొలి ఆరోగ్య మంత్రి, స్వాతంత్ర ఉద్యమంలో కథం తొక్కిన మహిళ రాజ్ కుమారి గారు. కేరళలోని ఫాల్గాట్ ప్రాంతానికి చెందిన అమ్మ స్వామినాథన్. గుజరాత్ కు చెందిన హన్స్ జీవరాజ్ మహతాది. భారతదేశం రెండవ ప్రపంచ యుద్ధంలో పాల్గొనాలన్న బ్రిటిష్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ కి రాజీనామా చేసిన విజయలక్ష్మి పండిట్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కి సన్నిహితురాలు. లీలారాయ్, మహాత్మా గాంధీ తుఫాన్ గా పిలిచే మాలతీదేవి సమర యోధురాలు కాదు, రాజ్యాంగ సభ సభ్యురాలు కూడా.

బ్రిటిష్ విద్యా విధానాన్ని బహిష్కరించాలన్న పిలుపును అందుకున్న కాలేజ్ చదువును వదిలేసి వచ్చి ఉద్యమంలో చేరి మాతా శిశువులు ఆరోగ్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని నమ్మే వ్యక్తి గుంటూరుకు చెందిన వైద్యురాలు కామరాజు అచ్చమాంబ, సుచేత కృపారాణి, బేగం ఇజాజ్ రసూల్, పూర్ణిమ బెనర్జీ వంటి వారితో పాటు అరుల్ ఆసిఫ్ అలీ స్వాతంత్ర్య ఉద్యమంలో నిర్వహించిన పాత్ర చాలా గొప్పది. గాంధీ నమ్మకాన్ని పొంది అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు. హిందూ స్త్రీలతో సమానంగా అనేక మంది ముస్లిం మహిళలు కూడా భారత్ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు. అవధ్ రాజీ బేగం, హజ్రత్, శ్రీమతి ఇందిరాగాంధీ ఇలా ఎందరో మహిళలు ఉద్యమంలో పాల్గొని మహిళా స్ఫూర్తిగా ఆదర్శంగా నిలిచారు. స్త్రీలపై అన్ని విధాల ఆంక్షలున్న ఆ రోజుల్లోనే భారత మాత దాస్యముక్తి కోసం ఎన్నో త్యాగాలను చేసి దేశ భవిష్యత్తుకు పునాదులు వేసిన స్త్రీలను స్మరించుకోవడం మన ధర్మం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

మహిళా సాధికారత, విమెన్ ఎంపవర్మెంట్ మరియు స్త్రీవాదం ఫెమినిజం అనేవి ఆధునిక సమాజంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయాలు. ఇవి కేవలం మహిళల హక్కులకు పరిమితం కాకుండా సమాజంలోని సమానత్వం, న్యాయం, అభివృద్ధి మరియు మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన విస్తృతమైన ఉద్యమాలు. మహిళా సాధికారత అంటే ఏంటో తెలుసుకుందాం. మహిళా సాధికారత అంటే మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు మరియు నిర్ణయాధికారాన్ని ఇవ్వడం. ఇది విద్య, ఉద్యోగం, రాజకీయ

మహిళా సాధికారత, విమెన్ ఎంపవర్మెంట్ మరియు స్త్రీవాదం, ఫెమినిజం అనేవి ఆధునిక సమాజంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయాలు. ఇవి కేవలం మహిళల హక్కులకు పరిమితం కాకుండా సమాజంలోని సమానత్వం, న్యాయం, అభివృద్ధి మరియు మానవ హక్కుల పరిరక్షణకు సంబంధించిన విస్తృతమైన ఉద్యమాలు. మహిళా సాధికారత అంటే ఏంటో తెలుసుకుందాం. మహిళా సాధికారత అంటే మహిళలకు సమాన హక్కులు, అవకాశాలు మరియు నిర్ణయాధికారాన్ని ఇవ్వడం. ఇది విద్య, ఉద్యోగం, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, కుటుంబం మరియు వ్యక్తిగత జీవితంలో సమానత్వాన్ని కల్పిస్తుంది. ఉదాహరణకు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘం. దీని ద్వారా గ్రామీణ మహిళలు ఆర్థికంగా స్వతంత్రమవుతున్నారు. స్త్రీవాదం, ఫెమినిజం అనేది మహిళలకు సమాన హక్కులు కల్పించాలనే సామాజిక, రాజకీయ మరియు సాంస్కృతిక ఉద్యమం. ఇది లింగ వివక్షను తొలగించి సమాన అవకాశాలను కల్పించడమే లక్ష్యం. ప్రాచీన భారతదేశంలో మహిళలకు విద్య, ఆస్తి హక్కులు ఉండేవి. 5వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు పితృస్వామ్యం పెరిగి మహిళలకు స్థానం తగ్గింది. ఆధునిక కాలంలో రాజా రామ్మోహన్ రాయ్, సావిత్రిబాయి పూలే వంటి సంస్కర్తలు మహిళా విద్య, సతీ సహగమన నిర్మూలన, బాల్య వివాహాలు వంటి వాటికి వ్యతిరేకంగా పోరాడారు. ఓటు హక్కు, ఆస్తి హక్కులు, ఉద్యోగం, విద్య, కుటుంబంలో సమానత్వం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి హక్కుల కోసం పోరాటం చేశారు. డిజిటల్ యుగంలో ఆన్లైన్ ఉద్యమాలు, #MeToo వంటి ప్రచారాలు జరుగుతున్నాయి. విద్య మహిళలకు ఆత్మవిశ్వాసం, ఆర్థిక స్వాతంత్రం మరియు నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని ఇస్తుంది. ఉదాహరణకు మలాలా యూసఫ్జాయ్ విద్య కోసం చేసిన పోరాటం ప్రపంచానికి ప్రేరణగా నిలిచింది. రాజకీయాల్లో మహిళలు స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్ కల్పించారు. శ్రీమతి ఇందిరాగాంధీ వంటి నాయకులే మనకు ఉదాహరణ. ఆర్థిక స్వాతంత్రం, ఉద్యోగాలు, వ్యాపారం, స్వయం సహాయక సంఘాల ద్వారా వేలాది మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారు. సామాజిక సమానత్వం, వివాహం, కుటుంబం, వారసత్వం మరియు వ్యక్తిగత స్వేచ్ఛలో సమానత్వం లభించాలని మరియు సాంస్కృతిక మార్పులు అంటే సినిమాలు, సాహిత్యం, మీడియా ద్వారా మహిళా పాత్రలు బలంగా చూపబడుతున్నాయి. భవిష్యత్తు సాధికారత, డిజిటల్ విద్య, ఆన్లైన్ వ్యాపారం, గ్లోబల్ ఉద్యమాలు, మహిళా స్టార్టప్లు, టెక్నాలజీ రంగంలో మహిళా భాగస్వామ్యం పెరుగుతుంది. మహిళా సాధికారత మరియు స్త్రీవాదం అనేవి సమాజ అభివృద్ధికి అత్యవసరమైన అంశాలు. ఇవి కేవలం మహిళలకే కాకుండా మొత్తం మానవ సమాజానికి సమానత్వం, న్యాయం మరియు శాంతి తీసుకొస్తాయి. విద్య, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ మరియు సాంస్కృతిక రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితేనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ప్రస్తుత గ్లోబల్ ఉద్యోగ సంస్కృతిలో నైట్ షిఫ్ట్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఐటీ, బీపీఓ, ఆరోగ్య సేవలు, తయారీ పరిశ్రమలు, రవాణా రంగం, మీడియా, భద్రతా విభాగాలు వంటి రంగాల్లో రాత్రిపూట పనిచేయడం తప్పనిసరి అవుతుంది. నైట్ షిఫ్ట్ యొక్క అవసరం ప్రపంచవ్యాప్త కంపెనీలు అంటే డిఫరెంట్ టైమ్ జోన్స్ అంటే సమయ వ్యత్యాసం కారణంగా రాత్రిపూట పనిచేయడం తప్పనిసరిగా మారింది. ఆరోగ్య సేవలు, హాస్పిటల్స్, ఎమర్జెన్సీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండాలి కాబట్టి నైట్ షిఫ్ట్స్ కూడా చేయాల్సి వస్తుంది. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ అంటే తయారీ సంస్థలు, వీటిలో నిరంతర ఉత్పత్తి కోసం రాత్రి షిఫ్ట్స్ తప్పనిసరి అయింది. రవాణా రంగంలో ట్రైన్స్, ఫ్లైట్స్, బస్సెస్ ఇవన్నీ కూడా రాత్రి సమయాల్లో కూడా నడుస్తున్నాయి. కానీ ఈ నైట్ షిఫ్ట్లో కొన్ని లాభాలు ఉన్నాయి. అవేంటంటే ఎక్కువ మంది ఉద్యోగులు పనిలో చేరే అవకాశం ఉంటుంది. నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ మరియు బోనస్లు అందిస్తారు. విదేశీ క్లయింట్లతో డైరెక్ట్గా పనిచేసే అవకాశాలు ఉంటాయి. కొంతమందికి రాత్రి పని సహజంగా అనిపిస్తుంది. మరి ఈ నైట్ షిఫ్ట్ నష్టాలేంటో తెలుసుకుందాం. ఆరోగ్య సమస్యలు, నిద్రలేమి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్, గుండె సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. కుటుంబం, స్నేహితులతో గడిపే సమయం తగ్గుతుంది. ఒంటరితనం, డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక అనారోగ్యంలో ఎదుర్కోవాల్సి వస్తుంది. దీనివల్ల మన ప్రొడక్టివిటీ తగ్గి శరీర సహజ రిధంను దెబ్బతీస్తుంది. శరీరానికి అవసరమైన విశ్రాంతి లేకపోవడం వల్ల, నిద్రలేమి మరియు మెలటోనిన్ కొలెస్ట్రాల్ స్థాయిలు మారడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్, రక్తపోటు, హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కుటుంబంతో గడిపే సమయం తగ్గడం, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనలేకపోవడం వంటివి ఉన్నాయి. దీనివల్ల కొంత ఆర్థిక ప్రభావం ఉంది. ఉద్యోగులకు అదనపు ఆదాయం, నిరంతర ఉత్పత్తి వల్ల కంపెనీలకు లాభం, భద్రతా చర్యలు పాటించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అంటే సమయానికి ఆరోగ్య పరీక్షలు, ఆరోగ్యమైన ఆహారం, వ్యాయామం, 7 నుంచి 8 గంటల నిద్ర, ధ్యానం, యోగా, కౌన్సిలింగ్ వంటివి చేయాలి. కంపెనీ ట్రాన్స్పోర్ట్ సౌకర్యాన్ని చూసుకోవాలి. పని, కుటుంబం, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యతను పాటించాలి. నైట్ షిఫ్ట్ ఆధునిక ఉద్యోగ సంస్కృతిలో ఒక అవసరమైన మార్పు. ఇది ఉద్యోగులకు అవకాశాలు కలిగిస్తూనే ఆరోగ్య మరియు సామాజిక సమస్యలను కూడా తెస్తుంది. సరైన భద్రతా చర్యలు తీసుకుంటే నైట్ షిఫ్ట్ను సమర్థవంతంగా నిర్వహించుకోవచ్చు. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

ఆధునిక యుగంలో సామాజిక మాధ్యమాలు మన జీవితంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొచ్చాయి. సోషల్ మీడియా వంటి వేదికలు మన సంభాషణ పద్ధతులను పూర్తిగా మార్చేశాయి. ఒకప్పుడు వ్యక్తిగతంగా కలుసుకోవడం, లేఖలు రాయడం లేదా టెలిఫోన్ ద్వారా మాట్లాడడం ప్రధాన కమ్యూనికేషన్ పద్ధతులు కాగా, ఇప్పుడు ఒక క్లిక్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారితో

0: భాషన సాధ్యమవుతుంది. సామాజిక మాధ్యమాల ద్వారా కమ్యూనికేషన్లో వచ్చిన మార్పులున్నాయి. తక్షణ సమాచార ప్రసారం అంటే ఒక మెసేజ్, ఫోటో, వీడియో క్షణాల్లోనే వేల మందికి చేరుతుంది. ప్రపంచవ్యాప్తి అనుసంధానం అంటే భౌగోళిక సరిహద్దులు లేకుండా ఒకే వేదికపై వివిధ దేశాల ప్రజలు కలుస్తున్నారు. ప్రజలు తమ ఆలోచనలు, ప్రతిభను ప్రదర్శించి సమాజంలో ప్రత్యేక గుర్తింపును పొందుతున్నారు. దీని సానుకూల ప్రభావాలు అంటే విద్యా అవకాశాలు, ఆన్లైన్ క్లాసెస్, వెబినార్స్, విద్యకు సంబంధించిన వీడియోలు విద్యార్థులకు అందుబాటులో ఉన్నాయి. వ్యాపార అభివృద్ధికి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా చిన్న వ్యాపారాలు కూడా ప్రపంచ మార్కెట్లోకి అడుగు పెడుతున్నాయి. వివిధ దేశాల సంస్కృతులు, ఆచారాలు, కళలు ఒకరికొకరు చేరువవుతున్నాయి. సమాజంలో పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్య జాగ్రత్తలు వంటి అంశాలు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయి. ప్రజల అవగాహనకు సానుకూలంగా మారింది. కానీ కొన్ని ప్రతికూల ప్రభావాలు కూడా ఉన్నాయి. ఫేక్ న్యూస్, అపోహలు అవన్నీ కూడా వేగంగా వ్యాప్తి చెందుతాయి. వ్యక్తిగత సమాచారం లీక్ అవ్వడం, దుర్వినియోగం చేయడం వంటి నష్టాలు కూడా ఉన్నాయి. లైక్స్, ఫాలోవర్స్, వీటి కోసం పోటీ, పోలికలు పెట్టుకోవడం వంటి వాటి వల్ల ఒత్తిడి పెరుగుతుంది, మానసిక ఆరోగ్యం దెబ్బతీస్తుంది. ద్వేషపూరిత వ్యాఖ్యలు, విభజనాత్మక ప్రచారం సమాజంలో విభేదాలను పెంచుతున్నాయి. ఆధునిక కమ్యూనికేషన్లో మార్పు సామాజిక మాధ్యమాల వలన సాంప్రదాయ కమ్యూనికేషన్ పద్ధతులు తగ్గిపోతున్నాయి. వ్యక్తిగతంగా కలుసుకోవడం కంటే ఆన్లైన్ చాటింగ్, వీడియో కాల్స్ వీటినే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది ఒకవైపు సౌకర్యాన్ని కలిగిస్తుంది, మరోవైపు వ్యక్తిగత సంబంధాల లోతు తగ్గిపోతుంది. సామాజిక మాధ్యమాలు ఆధునిక కమ్యూనికేషన్లో ఒక శక్తివంతమైన సాధనంగా మారాయి. ఇవి మనకు అవకాశాలు కలిగిస్తూనే సవాళ్లు కూడా విసురుతున్నాయి. సరైన వినియోగం ద్వారా ఇవన్నీ సమాజానికి మేలు చేస్తాయి, కానీ అవగాహన లేకుండా వాడితే ప్రతికూల ప్రభావాలు తప్పనిసరి. ఈ ఆధునిక యుగంలో సమాచార సాంకేతికత విప్లవాత్మక మార్పులను తెచ్చింది. ముఖ్యంగా సోషల్ మీడియా వేదికలు, వాటి ప్రభావం యువతపై అమితంగా పెరిగింది. ఇవి సమాచారాన్ని పంచుకుని మరియు అభిప్రాయాలను వ్యక్తపరచుకుని సృజనాత్మకతను ప్రదర్శించే వేదికలుగా కూడా మారాయి. అయితే ఈ వేదికలను జాగ్రత్తగా, బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉంది. విద్యార్థులు తమ చదువులకు సంబంధించిన సమాచారం, వీడియో, నోట్స్, వెబినార్లను పొందగలుగుతున్నారు. కవిత్వం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం వంటి కళలను ప్రపంచానికి పరిచయం చేసే అవకాశం వచ్చింది. ఆరోగ్యం, పర్యావరణం, మహిళా హక్కులు వంటి అంశాలపై చర్చా కార్యక్రమాలు, ప్రచారాలు జరుగుతున్నాయి. ఉద్యోగ అవకాశాలు ఆన్లైన్ వేదికలు వంటి వేదికల ద్వారా ఉద్యోగ సమాచారం, నెట్వర్కింగ్, కెరియర్ మార్గదర్శకం కూడా దొరుకుతుంది. గంటల తరబడి స్క్రీన్ ముందు గడపడం వల్ల ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. చదువుపై, కుటుంబ సంబంధాలపై ఆసక్తి తగ్గి వాస్తవ ప్రపంచం నుంచి దూరం అవడానికి ఆస్కారం ఉంది. రోజుకు నిర్దిష్ట సమయం మాత్రమే సోషల్ మీడియాకు కేటాయించాలి. విద్య, సాంస్కృతిక, సృజనాత్మక విషయాలను మాత్రమే అనుసరించాలి. వ్యక్తిగత సమాచారం పంచుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సోషల్ మీడియా వల్ల మనపై ఎలాంటి
1: మీరింతవరకు విజయవాడ కేంద్రం నుండి ప్రసారమైన విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలను విన్నారు. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి వచ్చే ఆగస్టు 14వ తేదీన విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు అన్నారు. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు కోటి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్టంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువును ఎన్నికల సంఘం ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించింది. భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ బర్మింగ్హామ్ వేదికగా జరుగుతోంది. వార్తల వివరాలు: పోలవరం ఎడమ కాలువ ద్వారా అనకాపల్లికి గోదావరి జలాలను వచ్చే ఆగస్టు 14వ తేదీన విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. 2027 మార్చి నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి జాతికి అంకితం చేస్తామని చెప్పారు. రాష్టంలోని 36 సాగునీటి ప్రాజెక్టులను కూడా ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని తెలియజేశారు. అమరావతిలోని సచివాలయంలో మంత్రులు, కార్యదర్శులు, విభాగాధిపతులతో ముఖ్యమంత్రి ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి నెలా జరిగే మంత్లీ నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు పాలన సమీక్షించుకుని ముందుకు వెళ్దామని దిశానిర్దేశం చేశారు. జీఎస్డీపీలో 10.75% వృద్ధి నమోదు చేయగలిగామని, 15% లక్ష్యాన్ని చేరుకునేలా పనిచేయాలని అన్నారు. ముందు చూపుతో పనిచేస్తేనే మెరుగైన పాలనను, ఫలితాలను ప్రజలకు అందించగలమని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: ప్రతి డిపార్ట్మెంట్ మీరు ఎక్కడున్నారో కూడా అనలైజ్ చేసుకోవడం, ఈరోజు కొత్త సిస్టమ్స్ మీరు చూస్తే ఎవ్రీ మంత్ జరిగే ఎస్ఐపిసి మీటింగ్, అధికార యంత్రాంగం వచ్చిన పెట్టుబడులన్నీ అనలైజ్ చేసి ఫైనలైజ్ చేస్తారు. మంత్లీ ట్వైస్ క్యాబినెట్ మీటింగ్స్, 2 సార్లు ఏ ప్రపోజల్ కూడా టైం లేకుండానో లేకపోతే డిలే కావడానికి వీలు లేకుండా ఎవ్రీ మంత్ 2 క్యాబినెట్ మీటింగ్స్ తీసుకొస్తున్నాం. ఏ ప్రపోజల్స్ వచ్చినా ఆటోమేటిక్ గా క్లియర్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం.
0: రాష్ట్రంలో వన్యప్రాణులు, అడవులు, పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ చైర్మన్ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. వాతావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత పరిస్థితుల్లో వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు. ఆయన నేతృత్వంలోని శాసనసభ వన్యప్రాణి, పర్యావరణ పరిరక్షణ కమిటీ ఈరోజు విశాఖలో పర్యటించింది. ఇందిరాగాంధీ జాతీయ జంతు ప్రదర్శనశాల, కంబాలకొండ వన్యప్రాణుల అభయారణ్యం, యానిమల్ రెస్క్యూ సెంటర్లను కమిటీ ముందుగా సందర్శించింది. ఆ తరువాత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ, రెవెన్యూ, విఎంఆర్డీఏ, జీవీఎంసీ అధికారులతో అయ్యన్నపాత్రుడు సమీక్ష నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేసేందుకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. జూ అభివృద్దికి అవసరమైన నిధులు, మౌలిక వసతులు, సిబ్బంది, జంతు సంరక్షణ తదితర అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు చేపట్టేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. విశాఖ సముద్ర జలాల్లో ఇటీవల జరిగిన పడవ ప్రమాదంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు పరామర్శించారు. నగరంలోని జబ్బర్ తోటలో మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన అనంతరం జగన్మోహన్ రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, బోటు ప్రమాదం జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించలేదని, అందుకే 6 ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. విశాఖలోనే రక్షణ యంత్రాంగం ఉన్నప్పటికీ సహాయక చర్యల్లో జాప్యం కారణంగానే ప్రాణ నష్టం సంభవించిందని పేర్కొన్నారు. నష్టపరిహారం కింద బాధితులకు కోటి రూపాయల చొప్పున ఇవ్వాలని, 7 మత్స్యకార కుటుంబాలకు ఈ పరిహారం అందాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఒక్కో బాధిత కుటుంబానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 7 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. ఈ నెల 1వ తేదీన 7 మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లగా, జులై 4వ తేదీన రాత్రి 10:30 సమయంలో తీరానికి కేవలం 10 మైళ్ల దూరంలోనే ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 6 ఆచూకీ లభ్యం కాకపోగా ఒక మత్స్యకారుడు

0: ప్రాణాలు దక్కించుకున్నాడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును భారత ఎన్నికల సంఘం పొడిగించింది. ఈ మేరకు రాష్ట ప్రధాన ఎన్నికల అధికారికి ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ సందీప్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు బీఎల్ఓలు ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని జూలై 24 వరకు కొనసాగించనున్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను కూడా ఈ నెల 24వ తేదీలోగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఓటర్ల ముసాయిదా జాబితాను జూలై 31న ప్రచురించనున్నారు. అదే రోజు నుంచి ఆగస్టు 30 వరకు క్లెయిమ్లు అభ్యంతరాల స్వీకరణ చేపట్టనున్నారు. ఈ ప్రక్రియ జూలై 31 నుంచి సెప్టెంబర్ 28 వరకు కొనసాగుతుంది. అనంతరం అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఈరోజు జరిగింది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 72 అంశాలపై బోర్డు సభ్యులు చర్చించారు. అనంతరం టీటీడీ చైర్మన్ పాత్రికేయులతో మాట్లాడుతూ సర్వదర్శనం టోకెన్ భక్తుల కోసం ఆళ్వార్ ట్యాంక్ సమీపంలో 6,31 లక్షల రూపాయలతో శాశ్వత షెల్టర్లు, క్యూలైన్లు, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి మూలవర్లకు బంగారు కవచాల తయారీకి ఆమోదం లభించిందని, వాటి తయారీకి టీటీడీ ట్రెజరీలోని కిలో బంగారాన్ని వినియోగించాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. కుమారధార, పసుపుధార డ్యాంల వద్ద 2,77 లక్షల రూపాయలతో 2 వరుసల వంతెన నిర్మాణం త్వరలో చేపడతామన్నారు. తిరుమలలోని కాకుల మానతిప్పలో పాత ఘన వ్యర్థాల శాస్త్రీయ శుద్దికి 5 కోట్ల రూపాయలు మంజూరు చేశామని చెప్పారు. తిరుమల, తిరుపతి టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక వ్యవస్థ నిర్వహణకు మరో 2,35 లక్షల రూపాయలు కేటాయిస్తున్నామన్నారు. టీబీసీ, ఏటీసీ వద్ద 12 పాత భవనాల స్థానంలో కొత్త భవనాల నిర్మాణం చేపడతామని బీఆర్ నాయుడు వెల్లడిస్తూ,
1: తిరుమల కాకుల మానతిప్ప సమీపంలో 25 ఏళ్లు పడిపోయిన ఈ ఘన పదార్థాలు వ్యర్థాలు 100,000 టన్నుల వేస్ట్ మేనేజ్మెంట్ గా పడి ఉంది. అవన్నీ బయో మైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి 5 కోట్లు మంజూరు చేయటం, 12 పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనాలను నిర్మించేందుకు నిర్ణయం చేయడం జరిగింది.
0: రాబోయే 24 గంటల్లో ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బంగ్లాదేశ్ తీర ప్రాంతాలలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. మరోవైపు ఉత్తర బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. భారత్ ఇంగ్లాష్ పురుష జట్ల మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ ఈరోజు ప్రారంభమైంది. ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ నగరంలోని ఎడ్జ్ బాస్టన్ స్టేడియం వేదికగా తొలి వన్డే క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. 33 ఓవర్లు పూర్తయ్యేసరికి 6 వికెట్లు నష్టపోయి 162 పరుగులు చేసింది. భారత బౌలర్లలో గుర్నోన్ బ్రార్, ప్రసిద్ధ్ కృష్ణ చెరో 2 వికెట్లు తీశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను అనకాపల్లికి వచ్చే ఆగస్టు 14వ తేదీని విడుదల చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. విశాఖలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది చేస్తామని శాసనసభ స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు అన్నారు. రాష్ట్రంలో ఎస్ఐఆర్ ప్రక్రియ తుది గడువును ఎన్నికల సంఘం ఈ నెల 24 వరకు పొడిగించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: इति वार्ताः।
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ముందుగా ఈ సాయంత్రం 6:35 జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ పిచ్చుకకోట సుబ్బారావు బృందం వారు పాడిన భజన కీర్తనలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చూడి ఆవులు యాజమాన్య పద్ధతులు. ఈ అంశం గురించి కలుజువ్వలపాడు గ్రామ పశువైద్యురాలు డాక్టర్ జె సౌజన్య గారితో పరిచయం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ జి ఆదినారాయణ రెడ్డి. 7:45 వికసిత భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఆకాశవాణి కర్నూలు కేంద్ర సౌజన్యంతో హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ప్రముఖులు అవార్డులు, ఈ అంశం గురించి తెలుసుకుంటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:40 చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం ప్రసారమవుతుంది. 9:00 రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:15 స్పాట్ లైట్ ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 గీతమాలిక కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు వింటారు. 10:00 భక్త మార్కండేయ హరికథ కాలక్షేపం ప్రసారమవుతుంది. కథకులు శ్రీ ఎంవి సింహాచల శాస్త్రి గారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 11:00 హిందీలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే. ఇవి ఈ పూట ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రభాత ప్రసారంలో ఉదయం 6:05 అనంతరం 8:15 ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ అయ్యప్ప స్వామివారి భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి కార్యక్రమంలో పితృవాక్ పరిపాలన, ఈ అంశం గురించి వ్యాఖ్యానం అందిస్తారు శ్రీ సుశర్మ. 6:35 చేనుముచ్చట్లు రైతుల కార్యక్రమంలో పచ్చి రొట్టె సాగు ప్రాముఖ్యత వివరాలు తెలుసుకుంటారు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే. 6:55 ప్రసార విశేషాలు. 7:00 దేశభక్తి గీతం. 7:05 మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 7:15 జనరల్ నాలెడ్జ్కి సంబంధించి మేమడిగే 10 ప్రశ్నలకు శ్రోతలు ఫోన్ ద్వారా తమ సమాధానాలను తెలియజేసే ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీకు తెలుసా ప్రసారమవుతుంది. 7:45 నేటి మాట శీర్షికన ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా ఆ దినోత్సవానికి సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుంటారు. అనంతరం భావలహరి మృదుమధుర గీతమంజరి కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 పల్నాడు జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది. రచన శ్రీ కె శ్రీను. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:35 హలో ఎఫ్ఎం శ్రోతల ఫోన్ ద్వారా పాటలను కోరు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది. రేపు ఉదయం 9:30 మహిళా భారతి స్త్రీల కార్యక్రమంలో చిన్నపిల్లల్లో ఊబకాయం, ఈ అంశం గురించి శ్రీమతి కె శ్రీలత గారు అందించే వివరాలు వింటారు. అనంతరం లక్ష్యం కథానిక ప్రసారమవుతుంది. పఠనం శ్రీమతి ఎం సూర్యకుమారి గారు. రేపు ఉదయం 10:00 మధ్యాహ్నం 12:40 విజయవాడ కేంద్రం వారి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. మీరింతవరకు ఈ పూట రేపు ప్రసారం కానున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాలు విన్నారు.

0: பலா
1: சைபால்
0: நடுவுல காமரா
1: சைபால்
0: வரத புள்ளா
1: சைபால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సైబాల్
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
4: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం జానపద సంగీతం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ పిచ్చుకకోట సుబ్బారావు బృందం వారు పాడిన భజన కీర్తనలు వింటారు.

0: మీరింతవరకు జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ పిచ్చుకకోట సుబ్బారావు బృందం వారు పాడిన భజన కీర్తనలు విన్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఇంతటితో ఈనాటి జానపద సంగీతం కార్యక్రమం సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 7:05 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురుగా ఉషారమణి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలను గణనీయంగా పెంచవచ్చునని కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. ఆదాయం పన్ను శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకు 7,73,000 కోట్ల రూపాయల మేరకు ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది.

0: భారత్ ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం ఎడ్బాస్టన్లో జరుగుతోంది. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన ఆటంకాలు లేని నౌకాయానం వాణిజ్య ప్రయాణాలు సాగాలని మనదేశం మరోసారి పిలుపునిచ్చింది. ఈ సాయంత్రం న్యూఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఆర్థిక ఇంధన భద్రతను నిర్ధారించడానికి ఇది అత్యంత కీలకమని పేర్కొన్నారు.
1: पश्चिमेशिया में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं. हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नौ परिवहन और व्यापार के पक्ष, जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोगों का आर्थिक सुरक्षा, उनके ऊर्जा का सुरक्षा पूरे दुनिया में, सिर्फ भारत में नहीं पूरे दुनिया में उस पर आधारित है. और ये नौ परिवहन अगर आजाद तरीके से चलेगा तो उनकी आर्थिक और ऊर्जा सुरक्षा को सुनिश्चित किया जा सकता है.
0: ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ పిలిపించిన అనంతరం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేస్తున్నారని చెప్పారు. భారత్ తన తీవ్ర ఆందోళనలను ఇరాన్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్ కు తెలియజేసిందని, అక్కడ జరిగిన పరిణామాలను తీవ్రంగా ఖండించిందని జైస్వాల్ చెప్పారు. ఈ ఘటనలో ఒక భారతీయుడు మరణించాడని, పలువురు భారతీయ పౌరులు గాయపడ్డారని, వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని ఆయన వెల్లడించారు. ఈ దాడులను వీలైనంత త్వరగా నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ, ఈ విషయంపై ఇరాన్ వైఖరి పట్ల భారత్ తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తుందని కూడా విదేశాంగ ప్రతినిధి తెలియజేశారు. పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్ లో జరుగుతున్న నిరసనలపై ఒక ప్రశ్నకు బదులుగా ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ, పీఓజేకేలో జరుగుతున్న నిరసనలు దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రమబద్దమైన దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, అక్రమ బలవంతపు ఆక్రమణలో ఉన్న ప్రాంతాల్లో జరుగుతున్న పరిపాలనాపరమైన అణచివేత ప్రత్యక్ష పరిణామమేనని అన్నారు.
1: इस मुद्दे पर हम लोगों ने पिछले प्रसर में भी हम लोगों ने बयान जारी किया था. देखिए, पाकिस्तान अधिकृत जम्मू कश्मीर में चल रहे विरोध प्रदर्शन पाकिस्तान द्वारा अपने अवैध और जबरन कब्जे वाले क्षेत्रों में दशकों से चल रहे शोषण, मौलिक अधिकारों का हनन और प्रशासनिक उत्पीड़न एडमिनिस्ट्रेटिव ऑपरेशन का सीधा परिणाम है और प्रमाण भी है. स्थानीय आबादी की जायज शिकायतों को समाधान करने के बजाय वहां का प्रशासन, वहां का सरकार ने अत्यधिक पुलिस क्रूरता का सहारा लिया है. इसमें असहाय लोग, जिसमें महिलाएं भी हैं और बच्चे भी हैं, उनके खिलाफ कार्रवाई की गई है. भोजन और दवाओं जैसी आवश्यक चीजों को रोका गया है. इंटरनेट ब्लैकआउट को लागू किया गया है और निहत्थे नागरिकों पर के खिलाफ घातक बल का प्रयोग करना भी शामिल है, जिसके परिणाम स्वरूप कई दुखद मौतें हुई हैं, जिसके बारे में आप जानते हैं. हम यह उम्मीद कर
0: స్థానిక ప్రజల సహేతుకమైన ఫిర్యాదులను పరిష్కరించడానికి బదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం అత్యంత క్రూరమైన పోలీస్ బలప్రయోగం చేస్తుందని, నిరాయుధ పౌరులపై ప్రాణాంతక శక్తిని ఉపయోగించిందని, దీనివల్ల విషాదకరణమైన మరణాలు సంభవించాయని రణధీర్ జైస్వాల్ అన్నారు. ఈ అరాచకాలు దురాగతాలకు పాకిస్తాన్ పూర్తిగా బాధ్యతలు చేయాలని మన దేశం అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఆశిస్తోందని ఆయన చెప్పారు. కృత్రిమ మేధస్సు యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. హైదరాబాద్లో జరిగిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ మాండవ్య ప్రభుత్వం చేపట్టిన అనేక సామాజిక భద్రతా కార్యక్రమాలు గుర్తు చేశారు. స్కిల్ ఇండియా మిషన్ కింద నిర్వహిస్తున్న వివిధ పథకాల గురించి ఆయన చర్చించారు. దేశవ్యాప్తంగా వస్తున్న ప్రధాన మార్పులకు కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికతలే చోదక శక్తులుగా ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా ఉపయోగించాలని డాక్టర్ మాండవ్య సలహాలు ఇచ్చారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని వీడి మారుతున్న కాలానికి అనుగుణంగా కార్మికులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలన్నారు. దేశ రాష్ట్రాల అభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎంతో అమూల్యమైందని, పరిశ్రమలు కార్మిక సంఘాల మధ్య బలమైన సమన్వయం ఉండాలని డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పిలుపునిచ్చారు. బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం కూడా భాగస్వామ్య వృద్ధిని పెంపొందించేందుకు అవసరమని అన్నారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా స్కిల్ ఇండియా మిషన్ ద్వారా సరికొత్త కోర్సులు ప్రవేశపెడతామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని సనత్ నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో 211 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించిన అత్యాధునిక అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్ బ్లాక్ను కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మాండవ్య ఈరోజు ప్రారంభించారు. దేశవ్యాప్తంగా 650 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో చేపట్టిన మరో 6 ఈఎస్ఐ ప్రాజెక్టులు కూడా మంత్రి వర్చువల్ విధానంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమాల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 53 లక్షల మంది లబ్ధిదారులకు ఐసీయు, ఎన్ఐసీయు సేవలతో సహా ఉచిత అత్యాధునిక వైద్య సేవలు అందుతాయి. ప్రారంభోత్సవం అనంతరం ఈ భవన నిర్మాణంలో పాలు

0: పంచుకున్న నిర్మాణ కార్మికులను మంత్రులు సత్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, దేశ ప్రగతికి కార్మిక శక్తి, యువశక్తి అనేవి రెండు అత్యంత కీలకమైన స్తంభాలన్నారు. సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మౌలిక సదుపాయాల కల్పనలో కార్మికుల శారీరక శ్రమకు ప్రత్యామ్నాయం లేదని, అందుకే వారికి సామాజిక భద్రత కల్పించడమే ప్రభుత్వం ప్రథమ ప్రాధాన్యత అని డాక్టర్ మాండవ్య చెప్పారు. ఈఎస్ఐసి లబ్దిదారుల సంఖ్య గత దశాబ్ద కాలంలో 7.5 కోట్ల నుంచి రెట్టింపై 15 కోట్లకు చేరుకుందని, దీనివల్ల దేశంలో సామాజిక భద్రత పరిధి 19% నుంచి 64% విస్తరించిందని కూడా మంత్రి స్పష్టం చేశారు. ఆదాయం పన్ను శాఖ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో ఇప్పటి వరకు 7,73,000 కోట్ల రూపాయలకు పైగా ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. గత ఆర్థిక సంవత్సరం 2025-26లో ఇదే కాలంతో పోలిస్తే ఇది 16.11% అధిక వృద్ధిని నమోదు చేసింది. ఈ వసూళ్లలో 335,000 కోట్ల రూపాయలకు పైగా కార్పొరేట్ పన్ను, 411,000 కోట్ల రూపాయల నాన్ కార్పొరేట్ పన్ను ఉన్నాయి. అలాగే ఆదాయం పన్ను శాఖ 122,000 కోట్ల రూపాయలకు పైగా రిఫండ్లు కూడా జారీ చేసింది. దీంతో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు 16% పైగా గణనీయమైన వృద్ధి నమోదు చేస్తూ 651,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. రైల్వే రవాణాలో సంప్రదాయంగా ఉపయోగించే మూసివేసిన వ్యాగన్లు బాక్స్ వ్యాగన్లకు బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లలో ఎరువులు రవాణా చేయడానికి అనుమతించే ఒక ప్రధాన విధాన సంస్కరణను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. భారతీయ రైల్వేలను ఆధునికీకరించే లక్ష్యంతో చేపట్టిన ఈ సంస్కరణల గురించి ఈరోజు న్యూఢిల్లీలో వివరిస్తూ, ఎరువుల రవాణాలో రైల్వేల వాటా 85% ఉందని మంత్రి చెప్పారు. కంటైనర్ల నిర్వహణ సులభతరమని, ఇది కాలుష్యరహితమైన నిల్వకు వీలు కల్పిస్తుందని అశ్విని వైష్ణవ్ చెప్పారు.
1: అగర్ హమ్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే తో దెన్ వీ కెన్ యూజ్ ఫ్లై యాష్ ఇన్ ఎకనామిక్ వే, సిమెంట్ మే ప్రొడక్షన్ మే యూజ్ కర్ సక్తే, యా ఫిర్ రోడ్ కన్స్ట్రక్షన్ యా కిసి దూసరే కన్స్ట్రక్షన్ మే హమ్ కామ్ మే లే సక్తే. అభి తక్ క్యా చాలెంజ్ ఆతా థా రేల్ ట్రాన్స్పోర్టేషన్ మే జబ్ ఉస్కో వ్యాగన్ మే భర్తే హై తో ఫ్లై యాష్ బహుత్ ఫైన్ హోనే సే ఉస్కో లోడ్ కర్నే కే టైమ్ మే బడా పొల్యూషన్ హోతా. సో దట్స్ వై వీ బ్రాట్ దిస్ రిఫార్మ్, ఫ్లై యాష్ కే లియే స్పెషల్ కంటైనర్ డిజైన్ కియా హై.
0: రైల్వేలో నిరంతర సంస్కరణలు తీసుకురావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సహిస్తుంటారని, ఫ్లై యాష్ రవాణాలో కూడా మరొక ప్రధాన సంస్కరణను ప్రకటిస్తూ దీన్ని బహిరంగ రైల్వే వ్యాగల నుంచి ప్రత్యేకంగా రూపొందించిన కంటైనర్లోకి మారుస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. భారత ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను బలోపేతం చేయడంపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు న్యూఢిల్లీలో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రతిపాదిత స్టోరేజ్ పాలసీ, ప్రైవేట్ వ్యవస్థాపకుల గ్యారంటీ పథకాన్ని సమీక్షించినట్లు ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియాలో తెలియజేశారు. క్రికెట్లో బర్మింగ్హామ్లో నెడ్బాస్టన్లో భారత్తో జరుగుతున్న 3 మ్యాచ్ల వన్డే సిరీస్లోని తొలి మ్యాచ్లో తాజా సమాచారం అందేసరికి ఇంగ్లండ్ 47.5 ఓవర్లలో 258 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నారు. టీ20లు టెస్ట్ మ్యాచ్ల నుంచి రిటైర్ అయిన తర్వాత ఇప్పుడు పూర్తిగా వన్డే ఫార్మాట్ పైన దృష్టి సారించిన సీనియర్ క్రీడాకారులు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల పునరాగమనంతో శుభ్మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు గొప్ప బలం చేకూరింది. విశేషాలు మరొకసారి. పశ్చిమాసియాలో పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నామని ప్రభుత్వం ఈరోజు తెలియజేసింది. కృత్రిమ మేధస్సుతో యువజనుల నైపుణ్యాలు గణనీయంగా పెంచవచ్చునని కార్మిక మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య చెప్పారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను శాఖ ఇంతవరకు 773,000 కోట్ల రూపాయల ప్రత్యక్ష పన్నులు వసూలు చేసింది. భారత ఇంగ్లాండ్ క్రికెట్ జట్ల మధ్య మొదటి వన్డే మ్యాచ్ ప్రస్తుతం హెడ్మాస్టర్లో జరుగుతోంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. కిసాన్ వాణి.
3: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: అధికంగా లేకుండా మధ్య స్థాయిలో ఉండేలా చూసుకోవాలి. ఎంతకాలం పశువుని ఒట్టిపోనివ్వాలి? ఈ ఒట్టిపోయిన సమయంలో ఆవు లేదా పశువు పొదుగులోని పాల ఒత్తిడి వల్ల పొదుగులోని పాత క్షీర కణాలు క్రమంగా తగ్గిపోయి కొత్త క్షీర కణాల పునరుత్పత్తి జరుగుతుంది. అందువల్ల వచ్చే ఈతలో పాల ఉత్పత్తి మెరుగుపడుతుంది. సాధారణంగా అయితే ఆవులను లేదా పశువులను 40 నుండి 60 రోజుల పాటు ఒట్టిపోనివ్వాలి. అంతకంటే తక్కువ రోజులు చేసినా, అంతకంటే ఎక్కువ రోజులు చేసినా పశువు యొక్క ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. ఒకవేళ తక్కువ రోజులు చేస్తే పశువు ఆరోగ్యం మరియు శరీర దారుఢ్యం తగ్గిపోయి అది వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. ఒకవేళ ఎక్కువ రోజులు చేస్తే పాల దిగుబడి తగ్గిపోయి ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. అందుకే పశువుల్ని కనీసం 60 రోజుల పాటు ఒట్టిపోయేలా చూడాలి.
1: మేడం, మరి ఒట్టిపోయిన పశువులకు అవి చూలు కట్టాలి అంటే ఎటువంటి పోషణ అందించాలంటారు?
0: ఒట్టిపోయిన పశువుకు దానాను తగ్గించి మేతలో అధిక శాతం, అంటే దాదాపు 60% వరకు ఉత్తమమైన పశుగ్రాసాలు ఉండేలా చూసుకోవాలి. పప్పుదినుసు పంటలు, ధాన్యం పంటలు, ఆకుపచ్చ గడ్డి మొదలైనవి పశుగ్రాసాలుగా పశువుకిచ్చే మేతలో అలవాటు చేయాలి. ఎప్పుడూ ఎండుకసువు కాకుండా తగినంత మోతాదులో ఉండేలా చూసుకోవాలి. ఈ సమయంలో పరిశుభ్రమైన నీరు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలి. ఈనే 2 లేదా 3 వారాల ముందు నుంచి పశువుకి క్రమక్రమంగా పాలిచ్చే ఆవుకు ఇచ్చే మోతాదులో వేయాల్సి ఉంటుంది.
1: పాడి గేదెల్లో గానీ పాడి పశువుల్లో, అంటే ఆవులైతేనేమి గేదెలైతేనేమి, ప్రధానంగా మనం చూసేది ఈ పొదుగు వాపు వ్యాధి. ఈ వ్యాధి రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధి ఒకవేళ సంక్రమిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పాల దిగుబడిలో మరి ఇబ్బంది పడకుండా ఉండడానికి అవకాశం ఉందంటారు?
0: సాధారణంగా ఒట్టిపోయిన సమయంలో పశువులు అధిక శాతము పొదుగువాపు వ్యాధి బారిన పడతాయి. అది కూడా ఒట్టిపోయిన మొదటి వారంలో మరియు ఈనే వారము ముందు పొదుగువాపుకు లోనవుతాయి. ఎందుకంటే మొదటి వారంలో పొదుగులో ఉన్న పాలు ఘనీభవించడం మొదలవుతుంది. ఈనే వారము ముందు ఇది ద్రవస్థితికి వస్తుంది. ఈ సమయంలో గాలిలో ఉండే సూక్ష్మ క్రిములు లోపలికి వెళ్ళి పొదుగువాపుకు కారణం అవుతాయి. కావున ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకోసం పొదుగువాపు నివారణ పద్ధతులు రైతులు క్రమం తప్పకుండా పాటించాలి. ముందుగా పొదుగును మనం శుభ్రం చేసి క్రిమి సంహారక టీట్ డిప్ను వాడాలి. ఈ టీట్ డిప్ను పూర్తిగా పొదుగులోనికి పంపరాదు. తర్వాత స్పిరిట్తో తుడిచి వదిలేయాలి. ఈ విధంగా చేయటం వల్ల 90% వరకు పొదుగువాపు వ్యాధి రాకుండా చూసుకోవచ్చు. అంతేకాకుండా పరిసరాలు కూడా ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఒట్టిపోయిన ఆవును పాలిచ్చే పశువుల నుండి వేరు చేసి వాటిని వేరే షెడ్డులో పెట్టాలి. ఒట్టిపోయిన పశువులను వాటికిచ్చే ఆహారాన్ని బట్టి 2 విధాలుగా విభజిస్తారు. ఒట్టిపోయిన రోజు నుండి ఈనే 2 వారాల ముందు వరకు ఒక దశ, 2 వారాల నుంచి ఈనే సమయం వరకు 2వ దశ. ఎందుకంటే ఒట్టిపోయిన పశువు యొక్క ఆహారంలో ఎక్కువగా పచ్చిగడ్డి ఉంటుంది. కానీ ఈనే 2 వారాల ముందు నుంచి పశువుని పాలిచ్చే ఆవు పశువుకి వేసే మేతను క్రమక్రమంగా అలవాటు చేయాలి. అంటే దానాను క్రమక్రమంగా పెంచాలి. ఎందుకంటే పశువును ఒక్కసారిగా పాలిచ్చే మేతకు మార్పు చేస్తే అది అలవాటు పడలేక సరిగ్గా తినదు. ఆ విధంగా దాని శరీర బరువు తగ్గే అవకాశం ఉంది. శరీర బరువు తగ్గితే క్రమక్రమంగా పాల ఉత్పత్తి తగ్గిపోతుంది. అందువల్ల ఒట్టిపోయిన పశువును 2 విధాలుగా విభజించి పోషణ విషయంలో శ్రద్ధ వహించాలి. పశువులు ఈనే లక్షణాలు కనిపించగానే పాకలో శుభ్రమైన గడ్డిని పక్క మాదిరిగా నేలపై పరచాలి. నొప్పులు మొదలైన 2 గంటల వరకు కూడా ఈనకపోతే కడుపులో నున్న దూడ సరిగా ఉందా లేదా, వస్తుందా లేదా అని గమనించాలి. 2 ముందరి కాళ్ళ మధ్య తల బయటకు కనిపిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. పశువుకు నొప్పులు చాలా సమయం వరకు వస్తే పశు వైద్యుల సహాయం తీసుకోవాలి. అంతేకాని ఇష్టం వచ్చినట్లు తాళ్ళు వేసి లాగటం వంటివి చేయకూడదు. అలా చేస్తే మెయ్యి దిగే అవకాశం ఉంటుంది. తొలిచూలు ఆవు పెయ్యలలోను, గేదె పడ్డలలోను ఈనే సమయంలో పొదుగు బాగా కందిపోయి వాపు వస్తుంది. ఈ వాపు ఒక్కొక్కసారి బొడ్డు వరకు కూడా వ్యాపిస్తుంది. దీనివల్ల భయపడనవసరం లేదు. 5 నుండి 7 రోజుల లోపు

0: పాపు తగ్గిపోతుంది. ఒకవేళ తగ్గకపోతే పశు వైద్యుల సలహా తీసుకోవాలి. పశువు ఈనిన తర్వాత 4 నుండి 12 గంటలలోపు మాయ బయటకు వేస్తుంది. మాయ పశువు తినకుండా జాగ్రత్త వహించాలి. ఒకవేళ ఈ మాయపొరలు 24 గంటల వరకు కూడా పడకపోయినట్లయితే నువ్వులు బెల్లం కలిపి మేపాలి, లేదా ఎగ్జాపార్ యూట్రఫిట్ లాంటి మందులు త్రాగించాలి.
1: మేడం, మరి పశువు ఈనిన తర్వాత ఒక్కోసారి పాల దిగుబడి పూర్తిగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. కొన్ని పశువుల్లో పాల ధార ఎక్కువగా ఉంటుంది, పాల దిగుబడి కూడా పెరుగుతుంది. కొన్ని పశువులు ఉన్న ఫలంగా పాల దిగుబడి తగ్గిపోతుంది. దీనికి కారణం ఏంటంటారు? పాల దిగుబడిని పెంచుకోవాలంటే ఎలాంటి పాడి యాజమాన్యం చేపట్టాలంటారు?
0: పశువు ఈనిన తర్వాత తల్లిని మరియు దూడను దగ్గరగా ఉంచటం వలన వాటి మధ్య బలమైన బంధం ఏర్పడటమే కాక దూడను జాగ్రత్తగా కాపాడుకుంటుంది. ఈ దశలో దూడ ఎక్కువ పాలు తాగకుండా జాగ్రత్త వహించాలి. పశువుకు సరైన పచ్చిమేత మరియు ఎండుగడ్డి తగినంత దొరికిన ఎడల పశువు జీవించడానికి అవసరమైన పోషక విలువలు లభిస్తాయి. కానీ పాల ఉత్పత్తి కొరకు ఈ పోషక విలువలు సరిపోవు కాబట్టి ప్రతి 2 నుండి 2.5 లీటర్ల పాల ఉత్పత్తికి 1 కిలో దాణా అదనంగా పశువుకి అందచేయాలి. పొదుగుకు రాళ్ళు ముళ్ళు లాంటి మొనతేలిన వస్తువులు ద్వారా గాయాలు కాకుండా చూసుకోవాలి. దాణాను పాలు పితకడానికి ముందు లేదా పాలు పితికే సమయంలో మాత్రమే ఇవ్వాలి. ఎండుగడ్డిని పాలు తీసిన తర్వాత అందివ్వాలి. ప్రతిరోజు పాలను ఒకే సమయంలో పితకాలి మరియు 2 పూట్ల పితికే సమయంలో మార్పు లేకుండా చూసుకోవాలి. పశువు ఈనిన 60 నుండి 90 రోజులలోపు తిరిగి ఎదక వస్తుంది కాబట్టి పశువుని కట్టించి మరలా 7 నెలల చూలు వచ్చేంత వరకు కూడా పాలను పిండుకుంటూ ఆఖరి 2 లేదా 3 మాసాలు పశువుని ఒట్టిపోనివ్వాలి.
1: చూడి, పశువుల యాజమాన్యం ఏ విధంగా చేపట్టాలి, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటే పశువు ఆరోగ్యంగా ఉంటుంది, పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటుందో పశు పోషకులకు చక్కటి విషయాలు తెలియజేశారు. నమస్కారం మేడం.
0: థ్యాంక్ యూ అండి.
2: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చూడి ఆవులు యాజమాన్య పద్ధతులు ఈ అంశం గురించి కలుజువులపాడు గ్రామ పశు వైద్యురాలు డాక్టర్ జె సౌజన్య గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ జి ఆదినారాయణ రెడ్డి.
3: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం
2: జారీ. తెరే బిజు కా
3: पुतला बोल रहे
2: पक्षियों से तो हम खेत को बचा लेते हैं, पर इन घातक रसायनों से कैसे बचाएं?
3: मतलब
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है, और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती थी, शुद्धता झलकती थी, माटी भी तंदुरुस्त और लोग भी. पहली वाली बात कहा,
3: पर हम तो सब यही डाले हैं.
2: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, खर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं.
3: सच है?
2: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं.
3: ठीक है भाई, मैं भी आज तो जैविक खेती शुरू करूँगा.
4: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती.
5: జానపద గీతం విందాం.
6: దారాల ముద్దుల భారిని ఒప్పించడానికి ఎన్నో విధాల ప్రయత్నించాడు. ఆమె మనసు కరగకపోగా కఠినంగా ప్రవర్తించాడు.

వాడు బయమ్మ ఇంట్లో గుడ్లు కాసే గాసగాడు. మాటల్లో తేనె కలిపి తన ఇంట బయట అదనంగా పనిచేయించుకోవడమే కాని ఏనాడు వానికి పిడికడు మెతుకులు పెట్టిన పాపాన పోలేదా బయమ్మ. అందుకు వాడిలా అంటున్నాడు,

కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజితులు భారత ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.

0: ఆకాశవాణి వికసిత్ భారత్. వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన. ఈ అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమా గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
1: ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో శ్రీమతి పసుపులేటి నీలిమా గారు ఉన్నారు. వీరొచ్చేసి విద్యావేత్త, అందులోనూ ప్రభుత్వ విద్యాశాఖలో ఉన్నత విద్యాధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి ద్వారా మన ఉభయ రాష్ట్ర ప్రజలు పిఎం సూర్యగర్ యోజన గురించి తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీమతి పసుపులేటి నీలిమ గారు.
2: నమస్కారం సార్.
1: మరి ముఖ్యంగా అండి, వికసిత్ భారత్ అంటే ఏంటి, దాని లక్ష్యం అంటే ఏంటో తెలియజేయగలరా?
2: తప్పకుండా సార్. ముందుగా ఆకాశవాణి మిత్రులకు, శ్రోతలకు నా నమస్సులు. వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన భారత్ అని అర్థం. అంటే 2047 నాటికి భారతదేశాన్ని ఒక సంపూర్ణ అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే మన ప్రధాని నరేంద్ర మోదీ గారి లక్ష్యం. స్వాతంత్ర శతాభివందన సంవత్సరానికి భారత్ను ఒక అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఇందులో ఆర్థిక శ్రేయస్సు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సాంకేతిక, విద్య, ఆరోగ్యం వంటి రంగాలలో సమగ్ర ప్రగతి సాధించడం లక్ష్యం. ప్రపంచంలోనే అగ్రగామిగా నిలపడం దీని ముఖ్య ఉద్దేశం. ఈ లక్ష్యం 4 ప్రధాన స్తంభాల మీద ఆధారపడి ఉంది. మొదటిది యువత శక్తి. నైపుణ్యాభివృద్ధి మరియు ఉపాధి, ఈ లక్ష్య సాధనలో దేశ యువత భాగస్వామ్యం అత్యంత కీలకమని ప్రధాని మోదీ గారు పదే పదే నొక్కి చెప్తారు. రెండవది మహిళా శక్తి. మహిళా సాధికారత మరియు ఆర్థిక వ్యవస్థలో వారిని భాగస్వామ్యం చేయడం. మూడు రైతులు, అన్నదాతలకు ఆధునిక పద్ధతులు మరియు మద్దతును అందించడం. నాలుగవది పేదల సంక్షేమం. పేదరికంలో ఉన్న వారికి అండగా నిలవడం, సమగ్ర సామాజిక ప్రగతి. ఈ 4 ప్రధాన స్తంభాలు కలిసి ఒక అభివృద్ధి చెందిన భారత్ నిర్మాణానికి పునాదులు వేస్తున్నాయి.
1: చాలా చక్కగా చెప్పారండి. ముఖ్యంగా వికసిత్ భారత్ లో ప్రధాన స్తంభాల గురించి తెలియజేశారు. 4 స్తంభాలు: యువత శక్తి, మహిళా శక్తి, రైతులు, పేదల సంక్షేమం. వీటి గురించి చాలా చక్కగా చెప్పారండి. వికసిత్ భారత్లో ముఖ్యంగా ఇటీవలి కాలంలో మనము పిఎం సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి చాలా వింటా ఉన్నామండి. ఇటీవలి కాలంలో మన కర్నూలు జిల్లాలో కూడా, నంద్యాల దగ్గర పిన్నాపురంలో కూడా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల మనము విద్యుత్ కూడా ఈరోజు తయారు చేయగలుగుతున్నాము. తర్వాత గృహ అవసరాలకు కూడా సోలార్ ప్యానెల్స్ పెట్టి విద్యుత్ని మనమే ప్రిపేర్ చేసుకోవడం జరుగుతూ ఉందండి. ఇటీవలి కాలంలో విద్యుత్ శక్తి ఎంతో ఉపయోగిస్తా ఉన్నాము. మరి ఇప్పుడు విద్యుత్ శక్తి ఉపయోగించినప్పటికీ మనకు కరెంటు బిల్లులు చాలా వరకు తగ్గుతా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ సూర్యగర్ ముఫ్తీ బిజ్లీ యోజన గురించి మా శ్రోతలకు కాస్త వివరంగా వివరిస్తారా అండి?
2: తప్పకుండా సార్. పిఎం సూర్యగర్ ముఫ్త్ బిజ్లీ యోజన భారత ప్రభుత్వం 2024 ఫిబ్రవరిలో ప్రారంభించిన చారిత్రాత్మక పథకం. ఈ పథకము ఇంటి పైకప్పు మీద సోలార్ ప్యానెల్లు అమర్చడానికి సబ్సిడీ ఇవ్వబడుతుంది. నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందుతుంది. కోటి కుటుంబాలకు సోలార్ వ్యవస్థలు అందించడం ద్వారా విద్యుత్ బిల్లులను శూన్యం అంటే జీరోగా తగ్గించడం మరియు మిగులు విద్యుత్ను గ్రిడ్కు అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందే వీలు కల్పించడం ఈ పథకం ముఖ్య లక్షణం. ఈ పథకము వలన ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా ఉన్నాయి. మొదటగా చెప్పుకున్నట్టు 300 యూనిట్ల ఉచిత విద్యుత్, మిగులు విద్యుత్ను అమ్మడం ద్వారా నెలకు 1500 నుండి 3000 వరకు అదనపు ఆదాయం లభిస్తుంది. 25 సంవత్సరాల పాటు సోలార్ ప్యానెళ్లు పనిచేస్తాయి. 5 నుంచి 7 సంవత్సరాలలో పెట్టిన పెట్టుబడి తిరిగి వస్తుంది. దీర్ఘకాలంలో లక్షల రూపాయలు ఆదా అవుతాయి. మరి సబ్సిడీ వివరాలు కొంత తెలుసుకుందాం.

0: ఖరీదు వివరాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. 1.2 కిలోవాట్ల సోలార్ వ్యవస్థకు కేంద్రం నుంచి 30,000 నుండి 60,000 రూపాయల వరకు సబ్సిడీ ఇవ్వబడుతుంది. 3 కిలోవాట్ల వ్యవస్థకు 78,000 వరకు సబ్సిడీ వస్తుంది. దీనికి ఎవరు అర్హులంటే, సొంత ఇల్లు ఉన్న ప్రతి కుటుంబం దీనికి అర్హులు. ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉండాలి. దీనికి జాతీయ పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవాలి. ఈ పథకంలో అదనంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సబ్సిడీ అందించవచ్చు. మరి మహిళలకు ఎంతవరకు ఈ పథకము వర్తిస్తుంది, ఉపయోగపడుతుంది అంటే, ఈ పథకము మహిళల జీవితాలను 3 రకాలుగా మారుస్తుంది. మొదటిది ఆర్థిక స్వేచ్ఛ. విద్యుత్ బిల్లు తగ్గడం ద్వారా ఇంటి ఖర్చులు తగ్గుతాయి. మిగులు సొమ్మును పిల్లల చదువుకు, ఆరోగ్యానికి ఉపయోగించుకోవచ్చు. రెండవది, మిగులు విద్యుత్ గ్రిడ్కు అమ్మడం ద్వారా ఇంటి మహిళకే నేరుగా ఆదాయం వస్తుంది. మూడవది, నిరంతర విద్యుత్ వల్ల రాత్రిపూట పిల్లలకు చదువు చెప్పడం, ఇంటి పనులు ఇట్లాంటివి సులభంగా చేసుకోవడానికి వీలవుతుంది. ఇంకా స్వయం సహాయక బృందాల మహిళలకు ఈ పథకం ఒక వ్యాపార అవకాశం కూడా. అనేక రాష్ట్రాలలో SHG మహిళలకు సోలార్ ప్యానెళ్లు అమర్చుట మరియు నిర్వహణలో శిక్షణ ఇవ్వబడుతుంది. వారు తమ గ్రామంలో సోలార్ సఖీగా పనిచేస్తూ ఇతర ఇళ్లలో ప్యానెళ్లు అమర్చడంలో సహాయం చేసి అదనపు సంపాదన పొందవచ్చు. లక్పతి దీది కార్యక్రమంలో అనుసంధానించి SHG మహిళలు ఈ పథకం ద్వారా కూడా 1,00,000 రూపాయలు సంపాదించవచ్చు. గ్రామీణ ప్రాంత మహిళలు తమ ఇంటి పేరు మీద విద్యుత్ కనెక్షన్ ఉంటే నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వం మహిళా లబ్ధిదారులకు ప్రాధాన్యత ఇస్తుంది. PM ఆవాస్ యోజన ఇంట్లో ఉన్న మహిళలకు ఇంటి పైన సోలార్ అమర్చుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా బ్యాంక్ రుణ సదుపాయము మహిళలకు తక్కువ వడ్డీకి ఇవ్వబడుతుంది. మహిళలు స్వయంగా ఈ పథకం నుండి ఆదాయం పొందడం వల్ల వారి నిర్ణయాధికారం కుటుంబంలో పెరుగుతుంది. ఇది వారి దైనందిన జీవితంలో అద్భుతమైన మార్పు తీసుకొస్తుంది. అంతేకాకుండా విద్యుత్ కోత లేకపోవడం వల్ల ఫ్రిడ్జ్, మిక్సీ, వాషింగ్ మిషన్ వంటివి నిరంతరం వాడుకోవచ్చు. వేసవిలో అయితే ఇంకా కూలరు, ఫ్యాన్లు నిరంతరం వేసుకోవచ్చు. ముఖ్యంగా కర్నూలు వంటి వేడి జిల్లాలలో ఇది చాలా ఉపయోగపడుతుంది. రాత్రిపూట భయం లేకుండా వెలుతురులో ఉండవచ్చు. ఆన్లైన్ వ్యాపారాలు, అల్లిక పనులు, ఇంటి పనులు చేయడానికి నిరంతర విద్యుత్ వల్ల ఇంకా ఆదాయము పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామాలలో నివసించే వారికి, రైతులకు ఈ పథకం ఏ విధంగా సహాయపడుతుందో కొంత తెలుసుకుందాం సార్. మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం, గ్రామీణ ప్రాంతాలలో విద్యుత్ కోతలు ఎక్కువగా ఉంటాయి. కొన్ని చోట్ల రోజుకు 6 నుంచి 10 గంటలు కోత ఉంటుంది. సోలార్ వ్యవస్థ ఒకసారి అమర్చుకుంటే ఈ సమస్య పూర్తిగా తీరుతుంది. వారి ఇంటి పైకప్పు స్థలం విశాలంగా ఉంటుంది. ఎక్కువ ప్యానెళ్లు అమర్చుకోవచ్చు. వ్యవసాయపు పనులకు, నీటి పంపులకు సోలార్ విద్యుత్ నేరుగా వాడుకోవచ్చు. మొత్తంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. మోటారు పంపులు సోలార్ విద్యుత్ మీద నడపడం వల్ల పొలానికి నీళ్లు పెట్టే ఖర్చు భారీగా తగ్గుతుంది. అదనంగా కేంద్ర ప్రభుత్వం PM కుసుమ్ పథకం కింద పొలంలో సోలార్ పంప్ అమర్చుకోవడానికి కూడా సబ్సిడీ ఇస్తుంది. ఇంటి మీద సోలారు మరియు పొలంలో సోలార్ పంపు కలిపి రైతు కుటుంబం విద్యుత్ ఖర్చు దాదాపు 0 అవుతుంది. ఇది ఇంట, పొలంలోనూ సోలార్ కలను నిజం చేస్తుంది. మరి విద్యుత్ కనెక్షన్ లేని గ్రామాల వారికి ఈ పథకం ఎలా వర్తిస్తుంది అంటే, విద్యుత్ కనెక్షన్ పొందడం ముందు అవసరం. సౌభాగ్య యోజన కింద ఇంకా అనేక గ్రామాలలో కనెక్షన్ ఇస్తున్నారు. ముందు సౌభాగ్య పథకం కింద కనెక్షన్ పొంది తర్వాత PM సూర్యాగర్లో చేరవచ్చు. గ్రామ పంచాయతీలు కూడా ఈ పథకం కింద సోలార్ వ్యవస్థలు అమర్చుకొని వీధి దీపాలు, కమ్యూనిటీ భవనాలకు విద్యుత్ సరఫరా చేయవచ్చు. ఒక గ్రామంలోని అందరూ కలిసి సోలార్ విలేజ్గా మార్చవచ్చు. ఇది ఒక ఆదర్శం అవుతుంది. బ్యాంకు రుణం గురించి కొంత తెలుసుకుందాం సార్. గ్రామాలలో బ్యాంకు రుణం పొందడంలో ఎటువంటి కష్టము లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాటు చేసింది. జాతీయకృత బ్యాంకులు 7% వడ్డీకి సోలార్ రుణాలు ఇస్తున్నాయి. కొన్ని బ్యాంకులు సబ్సిడీ మొత్తాన్ని మినహాయించి మిగతా మొత్తానికి మాత్రమే రుణం ఇస్తున్నాయి. సబ్సిడీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలోకి వస్తుంది. కాబట్టి రుణ చెల్లింపు సులభంగా ఉంటుంది. పొదుపు సంఘాల ద్వారా కూడా సమూహంగా రుణం పొంది అందరూ కలిసి సోలార్ అమర్చుకోవచ్చు.
1: నీలిమ గారు, పర్యావరణంపై ఈ ప్రభావం ఎలా ఉంటుందో తెలియజేయగలరా
0: సార్? సోలార్ విద్యుత్ వలన బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి తగ్గుతుంది. ఒక్కో ఇంట్లో సోలార్ వ్యవస్థ వల్ల సంవత్సరానికి సుమారు 1.5 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయి. కోటి ఇళ్లలో అమలైతే 1.5 కోట్ల టన్నుల కార్బన్ డయాక్సైడ్

0: తగ్గుతుంది. భారత్ 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్ సాధించాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఈ పథకం ఆ లక్ష్యానికి సమర్థవంతంగా దోహదం చేస్తుంది. వికసిత్ భారత్ దీర్ఘకాలిక దృష్టి అయితే పిఎం సూర్యాగారు దానికి ముఖ్యమైన సాధనం. శక్తి స్వావలంబన ఇంటింటా సోలార్ అమర్చుకుంటే దేశం విద్యుత్తులో స్వయం సమృద్ధి అవుతుంది. పేద మరియు మధ్యతరగతి కుటుంబాలు ఆర్థికంగా బలపడతాయి. సబ్కా సాత్ సబ్కా వికాస్ సూత్రం ఈ రెండు పథకాలలోనూ ప్రతిబింబిస్తుంది.
1: చాలా చక్కగా చెప్పారండి ఫస్ట్ ప్లేట్ నిల్మ గారు. ఇక మన ఉభయ రాష్ట్ర శ్రోతలకు, ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శ్రోతలకు ఏమైనా సందేశం ఇవ్వదలుచుకుంటున్నారా?
0: తప్పకుండా సార్. మన కర్నూలు జిల్లా ప్రజలకు ముఖ్యంగా నా విజ్ఞప్తి ఏమిటంటే, ఈ పథకాలు మన కోసమే రూపొందించబడ్డాయి. ముఖ్యంగా పిఎం సూర్యాఘర్ పథకాన్ని వెంటనే అందుకోండి. మన జిల్లాలో సూర్యుడు కుమ్మరిస్తాడు. సోలార్ ప్యానళ్లకు ఇది స్వర్గం లాంటి చోటు. విద్యుత్ బిల్లు తగ్గించుకొని అదనపు ఆదాయం పొందండి, పర్యావరణాన్ని కాపాడండి. వికసిత్ భారత్ కల సాకారం చేయడంలో మనవంతు భాగస్వామ్యం అవుదాం. చివరగా మన రేడియో శ్రోతలందరికీ మళ్ళీ ఒకసారి చెప్పాలంటే, పిఎం సూర్యాగర్ .gov.in వెబ్సైట్ లేదా సమీపంలో కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించండి. ఈ పథకాల వివరాల కోసం 1800 1800 333 333 టోల్ ఫ్రీ నెంబర్కు కూడా కాల్ చేయవచ్చు. అందరికీ మంచి భవిష్యత్తు కలగాలని ఆశిస్తూ ఈ అవకాశం కల్పించిన డైరెక్టర్ గారికి, ఆకాశవాణి సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు.
1: నమస్కారం అండి. చాలా చక్కని సమాచారం తెలియజేశారు. ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇది కొత్త పథకం అండి, వికసిత్ భారత్ 2047లో భాగంగా పిఎం సూర్యగర్ పథకాన్ని 2024లో ప్రారంభించారు. మరి ఇప్పుడిప్పుడే అది పుంజుకుంటా ఉంది. మరి ఈ పథకం గురించి విలువైన సమాచారం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం అండి. ధన్యవాదాలు అండి. స్వస్తి.
0: నమస్కారం సార్.
2: మీరింతవరకు వికసిత్ భారత్ 2047లో భాగమైన పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన, ఈ అంశం గురించి విద్యావేత్త శ్రీమతి పసుపులేటి నీలిమాగారితో పరిచయ కార్యక్రమం విన్నారు. పరిచయకర్త డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి వెలువడింది.

ആകാശവാണി മാർക്കാപുരം കേന്ദ്രം. യുവവാണി.

0: ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో విద్య ఉద్యోగ సమాచారం, అనంతరం తెలుసుకుందాం రండి శీర్షికన ప్రముఖులు అవార్డులు. అందులో భాగంగా 2026వ సంవత్సరానికి పద్మశ్రీ అవార్డులు అందుకున్న ఆంధ్రప్రదేశ్కి చెందిన తెలుగువారు ఈ అంశం గురించి తెలుసుకుంటారు. ముందుగా విందాం విద్య ఉద్యోగ సమాచారం. ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్కోలో 200 AEE పోస్టులు. ట్రాన్స్మిషన్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ ఏపీ ట్రాన్స్కో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏఈఈ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. మొత్తం పోస్టుల సంఖ్య 200. పోస్టుల వివరాలు: అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ 167 ఖాళీలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ 23 ఖాళీలు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టెలికాం డిపార్ట్మెంట్ 10 ఖాళీలు. అర్హత: పోస్టును అనుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బీఈ లేదా బీటెక్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ టెలికమ్యూనికేషన్స్ లేదా సివిల్ ఇంజనీరింగ్లో ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు: 1/7/2026 నాటికి 18 నుండి 42 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు సడలింపు లభిస్తుంది. వేతనం: 2 ఏళ్ల ప్రొబేషన్ కాలంలో నెలకు 75,000 రూపాయల కన్సాలిడేటెడ్ వేతనం ఇస్తారు. తరువాత రెగ్యులర్ టైం పే స్కేల్ 86,245 రూపాయల నుండి 2,08,915 రూపాయల వరకు ఉంటుంది. ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు దాఖలకు చివరి తేదీ 27/2026. పూర్తి వివరాలకు అభ్యర్థులు సంప్రదించవలసిన వెబ్సైట్ చిరునామా apvidyutrecruitment.apcfss.in. వెబ్సైట్ చిరునామా మరొకసారి apvidyutrecruitment.apcfss.in. మీరు ఇంతవరకు విద్య ఉద్యోగ సమాచారం శీర్షికన ఉద్యోగ సమాచారం తెలుసుకున్నారు.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

తెలుసుకుందాం రండి. ఈనాటి తెలుసుకుందాం రండి శీర్షికన శ్రోతలు వినబోతున్న అంశం ఆంధ్రప్రదేశ్కు చెందిన పద్మశ్రీ 2026 సంవత్సరపు అవార్డు గ్రహీతలు. మొత్తం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 4 వ్యక్తులకు పద్మశ్రీ 2026 అవార్డులు అందించడం జరిగింది. వారిలో మొదటగా ఉన్న వ్యక్తి రాజేంద్ర ప్రసాద్, వారి గురించి తెలుసుకుందాం. రాజేంద్ర ప్రసాద్ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, సంగీత దర్శకులు. ఎక్కువగా హాస్య చిత్రాల్లో కథానాయకుడిగా నటించి మంచి హాస్య నటుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయనకు 2026 పద్మశ్రీ అవార్డు ప్రకటించారు. ఈయన కృష్ణా జిల్లాకు చెందిన గుడివాడకు దగ్గరలోనే దొండపాడు గ్రామంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు గద్దె వెంకటనారాయణ, తల్లి మాణిక్య.

కదంబ. ఆయన బాల్యంలో మరియు యువకుడిగా ఉన్నప్పుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారి స్వస్థలమైన నిమ్మకూరులోనే ఇంటికి తరచుగా వెళ్ళి వస్తూ ఉండేవారు. అలాగా చిన్నతనం నుండి ఆయన మీద ఎన్టీఆర్ గారి ప్రభావం ఉండేది. సినీ పరిశ్రమలో ప్రవేశించకముందు సిరామిక్ ఇంజనీరింగ్లో డిప్లొమా పూర్తి చేశారు. ఎన్టీఆర్ గారితో చిన్నప్పటి నుండి ఉన్న పరిచయం వలన నటనపై రాజేంద్ర ప్రసాద్ గారికి గల ఆసక్తిని గమనించిన ఎన్టీఆర్ గారే స్వయంగా చెన్నైలోనే ఓ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేర్పించారు. ఎన్టీఆర్ సలహాతోనే 1977 సినిమాల్లోకి ప్రవేశించారు స్నేహం అన్నది నటుడిగా ఆయనకి తొలి చిత్రం. ఈ చిత్రం 1977 సెప్టెంబర్ 5 విడుదలైంది. ఆ తర్వాత మంచు పల్లకి, ఈ చరిత్ర ఏ సిరాతో, పెళ్లి చూపులు, రామరాజ్యంలో భీమరాజు వంటి పలు చిత్రాల్లో నటించారు. ఈయన హాస్యాన్నే ప్రధానాంశంగా తీసుకొని కథానాయకుడిగా సినిమాలు చేసి విజయం సాధించి తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకున్నారు. నటుడిగా వివిధ భాషల్లో 200 పైచిలకు చిత్రాల్లో నటించారు. ఈయన ప్రేమించు పెళ్ళాడు సినిమాతో హీరోగా మారారు. క్యారెక్టర్ నటులు మాత్రమే హాస్యాన్ని పండిస్తున్న రోజుల్లో హీరో కూడా నవ్వుల్ని వండివార్చగలడని నిరూపించారు. జంధ్యాల, రేలంగి నరసింహారావు, ఈవివి సత్యనారాయణరావు, బాపు వంటి ప్రముఖుల దర్శకత్వంలో నటించిన ఘనత రాజేంద్ర ప్రసాద్ గారిది. క్విగ్గన్ మురుగన్ అనే సినిమాతో హాలీవుడ్లో కూడా నటించారు. నటుడిగా, నిర్మాతగా, సంగీత దర్శకునిగా సత్తా చాటారు. మేడం సినిమాలో ప్రయోగాత్మకంగా మహిళా పాత్రను పోషించి తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ఈయన 2015 మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ మాకు జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 4 దశాబ్దాలకు పైగా సాగిన ఆయన సుదీర్ఘ కెరీర్లో 6 భాషల్లో 286 పైగా చిత్రాల్లో నటించి తనకంటూ బహుముఖ నటన హాస్యపాత్రలతో విస్తృత ప్రశంసలు అందుకున్నారు. రాంబంటు చిత్రానికి నిర్మాతగా పనిచేశారు. 2026 పద్మశ్రీ అవార్డులకు సంబంధించి మరొక వ్యక్తి శ్రీ మాగంటి మురళీమోహన్, ప్రముఖ తెలుగు నటుడు, నిర్మాత మరియు రాజకీయ నాయకులు. మాగంటి మురళీమోహన్ గారికి భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డుని 2026 జూన్ 23 ప్రదానం చేశారు. భారతీయ సినిమాకు, కళలకు ఆయన చేసిన సేవలకు ఈ అవార్డుని అందుకున్నారు. ఈయన 40 ఏళ్లకు పైగా 350కి పైగా చిత్రాల్లో నటించారు. 25 సినిమాలను నిర్మించారు. అంతేకాకుండా ఈయన తన నిర్మాణ సంస్థ స్థాపించి పలు చిత్రాలను నిర్మించారు. రాజమండ్రి నియోజకవర్గం నుండి ఎంపికై పార్లమెంటు సభ్యునిగా కూడా పనిచేశారు. తన స్వచ్ఛంద ట్రస్ట్ ద్వారా ఉచిత విద్యను అందించడంతో సహా ఆయన చేసిన పరోపకార ప్రయత్నాలకు కూడా విస్తృత గుర్తింపు పొందారు. మాగంటి మురళీమోహన్ గారి అసలు పేరు మాగంటి రాజబాబు. 1940 జూన్ 24వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా చాటపర్రు గ్రామంలో జన్మించారు. ఈయన తండ్రి మాధవరావు స్వాతంత్ర సమరయోధులు. ఈయన విద్యాభ్యాసం ఏలూరులో జరిగింది. 1963 మురళీమోహన్ గారు ఎలక్ట్రికల్ మోటార్లు, ఆయిల్ ఇంజన్ల వ్యాపారం ప్రారంభించారు. తరువాత ఆయన విజయవాడలోనే నాటకాలతో నటించడం మొదలుపెట్టారు. ఈయన 1973 జగమే మాయ చిత్రంతో సినిమా రంగప్రవేశం చేశారు. 1974 తీసిన తిరుపతి సినిమాతో ఇతనికి నటుడిగా గుర్తింపు లభించింది. ఈయన తన నిర్మాణ సంస్థ ద్వారా 25 చిత్రాలను నిర్మించారు. ఈయన నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సంస్థల్లో వివిధ హోదాల్లో సేవలందించారు. 2015 వరకు తెలుగు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కు గౌరవ అధ్యక్షుడిగా కూడా వ్యవహరించారు. ఈయన నటించిన ఓ తండ్రి తీర్పు చిత్రానికి నంది పురస్కారం లభించింది. 2016 సైమా లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డును అందుకున్నారు. ఈయన బుల్లితెర మీద కూడా నటించారు. ఈయన తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతిభావంతులైన 10,000 పేద విద్యార్థులను దత్తత తీసుకొని ఇంజనీరింగ్, మెడికల్ కోర్సుల్లో చదివిస్తున్నారు. 2026 పద్మశ్రీ అవార్డు అందుకున్న 3వ తెలుగు వ్యక్తి శ్రీ వెంపటి కుటుంబ శాస్త్రి. ఈయన సంస్కృత పండితుడు మరియు పరిపాలకుడు. సాహిత్యం మరియు విద్యారంగానికి చేసిన విశేష కృషికి ముఖ్యంగా సంస్కృతాన్ని పరిరక్ష

నేర్పించడానికి మరియు ప్రోత్సహించడానికి ఆయన జీవితాంతం చేసిన అంకితభావానికి 2026లో కుటుంబశాస్త్రి గారికి పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేయబడింది. ఈయన అద్వైత వేదాంత దర్శనాలు, కావ్యశాస్త్రం, సంస్కృత సాహిత్యంలో పండితులు. ఆయన రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్ న్యూఢిల్లీ, సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయం వారణాసి, శ్రీ సోమనాథ్ సంస్కృత విశ్వవిద్యాలయం ఐరావత్ గుజరాత్, ఈ 3 విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా పనిచేశారు. భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఇన్ఫోసిస్ ఫౌండేషన్ వారిచే స్థాపించబడిన పీఠమునందు తొలి ఆచార్యులుగా పనిచేశారు. ఈయన కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు గ్రామంలో 1950 ఆగస్టు 12వ తేదీన జన్మించారు. ఈయన తండ్రి జగన్నాథం, తల్లి రాజ్యలక్ష్మి. ఈయన తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద పాఠశాలలో ఋగ్వేదం అధ్యయనం చేశారు. ఈయన నేపాల్, ఫిన్లాండ్, కజకిస్తాన్, థాయిలాండ్, స్కాట్లాండ్, ఎడిన్బర్గ్, ప్యారిస్, ఫ్రాన్స్, క్యోటో, జపాన్, కెనడా, ఇంగ్లాండ్, జర్మనీ, ఉత్తర అమెరికా దేశాల్లో సంస్కృతానికి సంబంధించిన వ్యాఖ్యానములను, పరిశోధన పత్రములను సమర్పించుటకు, ఇంకా సంస్కృత భాషను నేర్చుకున్నట్టుకు అనేక మార్లు పర్యటన చేశారు ఆయా దేశాల్లో. ఈయన విదిరహో బలవన్, గురు ప్రవృత్తి, ధన్యాష్టకం, పుష్ప విలాపహ, కుంతీ కుమారి, అస్మత్ తాత గాంధీ, విద్రే ప్రియవల్లభే, అంజలీహ, శ్రీ శవి శతిహ మొదలైన రచనలో రచించారు. తెలుగు వారైనటువంటి ఆంధ్రప్రదేశ్కు చెందిన పద్మశ్రీ అవార్డు అందుకున్న 4వ వ్యక్తి శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్, ఒక ప్రసిద్ధ భారతీయ శాస్త్రీయ గాయకులు మరియు స్వరకర్త. తాళపాక అన్నమాచార్యుల భక్తి సంగీతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావటంలో పేరుగాంచిన ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం వంటి ప్రధాన సంస్థల్లో ఆస్థాన విద్వాన్గా పనిచేశారు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. ఆయనకు 2026లో మరణానంతరం పద్మశ్రీ పురస్కారం ప్రదానం చేశారు. గరిమెళ్ళ ప్రసాద్ గారు 1978 నుండి 2006 వరకు టీటీడీ వారి అన్నమాచార్య ప్రాజెక్టులో ప్రత్యేక శ్రేణి గాత్ర కళాకారుడిగా పనిచేశారు. 15వ శతాబ్దపు సాధుకవి రచనలను పునరుద్ధరించడంలో, వాటికి స్వరకల్పన చేయటంలో మరియు గానం చేయటంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1000కి పైగా అన్నమాచార్య సంకీర్తనలతో సహా సుమారు 14,000 పాటల సాహిత్యానికి బాణీలు సమకూర్చారు. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి గానకూర్పులు సామాన్య ప్రజలను ఆకట్టుకోవడానికి శాస్త్రీయ కర్ణాటక సంగీత ప్రమాణాలను అర్ధశాస్త్రీయ మరియు జానపద అంశాలతో మిళితం చేయబడ్డాయి. గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు 1948 నవంబర్ 9వ తేదీన ఆంధ్రప్రదేశ్లోనే రాజమండ్రిలో జన్మించారు. ఈయన తండ్రి నరసింహారావు సంగీత ఉపాధ్యాయులు మరియు మృదంగం, వయోలిన్, హార్మోనియం వాద్యాల్లో నిష్ణాతులు. తల్లి కృష్ణవేణి సంస్కృత తెలుగు సాహిత్య పండితురాలు. గరిమెళ్ళ గారు సంకీర్తన యజ్ఞ ప్రక్రియకు ఆద్యులు అని చెప్పుకోవచ్చును. ఒక గాయకుడు ఒకరోజుకు పైగా ఒకే వేదికపై ఎన్నో పాటలను పాడటం ఈ కార్యక్రమ ప్రత్యేకత. ఈయన కేంద్రీయ సంగీత నాటక అకాడమీ పురస్కార ఆస్థాన విద్వాంసులు, ఆస్థాన సంగీత విద్వాంసులు శ్రీ కంచి కామకోటిపీఠం, ఇలా అనేక పురస్కారాలు అందుకున్నారు. భక్తి టీవీ హరిసంకీర్తనం కార్యక్రమం ద్వారా 100కు పైగా అన్నమాచార్య సంకీర్తనలను సామాన్యుల ధరికి చేర్చారు. మీరింతవరకు తెలుసుకుందాం రండి శీర్షికన 2026 సంవత్సరానికి సంబంధించి పద్మశ్రీ అవార్డుని అందుకున్నటువంటి మన తెలుగువారైన రాజేంద్ర ప్రసాద్ గారు, మాగంటి మురళీమోహన్ గారు, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, అలానే వెంపటి కుటుంబ శాస్త్రి గారు వీరి గురించి తెలుసుకున్నారు. ఇంతటితో ఈనాటి తెలుసుకుందాం రండి శీర్షిక సమాప్తం.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం. సమయం 8:30గా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎం మణి. ముఖ్యాంశాలు. భారత్ బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ రేపటి నుండి అమల్లోకి రానుంది. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు. ఏఐతో ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కార్మికులకు పిలుపునిచ్చారు. బర్మింగ్హామ్లో జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ భారత్కు 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. భారత్ బ్రిటన్ దేశాల మధ్య సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం సీఈటీఏ దేశ వాణిజ్య ప్రయాణంలో ఒక కీలక మైలురాయిగా నిలుస్తుందని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఈ ఒప్పందం ప్రపంచంలోని రెండు ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య భవిష్యత్ దృష్టితో కూడిన ఆర్థిక భాగస్వామ్యానికి పునాది వేస్తుందని చెప్పారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ ఒప్పందం రేపటి నుంచి అమల్లోకి రానుందని, దీంతో భారత్ బ్రిటన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల్లో ఒక నూతన అధ్యాయం ప్రారంభమవుతుందన్నారు. ఇది విస్తృత రంగాలను పరిగణనలోకి తీసుకుని టారిఫ్లు, టారిఫ్ సంబంధిత అడ్డంకులను తగ్గించేందుకు దోహదపడుతుందని తెలిపారు. పాల ఉత్పత్తులు, వ్యవసాయ రంగాల ప్రయోజనాలను పరిరక్షిస్తూనే భారతీయ వస్తుసేవలకు ఈ ఒప్పందం బ్రిటన్ మార్కెట్లో మరింత ప్రాప్యత కల్పిస్తుందని అగర్వాల్ వివరించారు. శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలోని జాతీయ యుద్ద స్మారక చిహ్నం నుండి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఈ యాత్ర ప్రజల్లో ముఖ్యంగా యువతలో దేశభక్తి భావనను మరింత పెంపొందిస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్యం, సమగ్రత, గౌరవం కేవలం సరిహద్దులకు మాత్రమే పరిమితం కాకుండా ప్రజల స్మృతిపథంలో ఎల్లప్పుడూ కొనసాగుతుందనే సందేశాన్ని ఈ యాత్ర భావితరాలకు అందిస్తుందని పేర్కొన్నారు. 13 రోజుల పాటు సాగే ఈ మోటార్ సైకిల్ యాత్రలో 28 మంది రైడర్లు సుమారు 1900 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించి భారతీయ సైనికుల ధైర్య సాహసాలు, త్యాగాలను తెలియజేస్తారని రాజ్నాథ్ సింగ్ పేర్కొంటూ, కార్గిల్ విజయ్ దివస్ 2026 దేశవ్యాప్త వేడుకలలో భాగంగా నిర్వహిస్తున్న ఈ యాత్ర ఈ నెల 26న లద్దాఖ్లోని ద్రాస్ ప్రాంతంలోని కార్గిల్ యుద్ద స్మారక స్థూపం వద్ద ముగియనుంది. కృత్రిమ మేధస్సు ఏఐ యువత నైపుణ్యాలను సమర్థవంతంగా పెంపొందించగలదని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య పేర్కొన్నారు. హైదరాబాద్లో నిర్వహించిన బ్రిక్స్ ట్రేడ్ యూనియన్ ఫోరం సదస్సులో ఆయన ఈరోజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఈ సాంకేతికతను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కార్మికులకు పిలుపునిచ్చారు. కృత్రిమ మేధస్సు, రోబోటిక్స్ సాంకేతికత దేశవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులకు దారితీస్తున్నాయన్నారు. పరిశ్రమలు, కార్మిక సంఘాల మధ్య బలమైన సహకారం అవసరమని, అలాగే బ్రిక్స్ దేశాల మధ్య పరస్పర సహకారం ద్వారా ఉమ్మడి అభివృద్ధిని సాధించవచ్చని తెలిపారు. సాంకేతిక పురోగతికి అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు స్కిల్ ఇండియా మిషన్ ద్వారా కొత్త కోర్సులను ప్రవేశపెడతామని మన్సుఖ్ మాండవ్య హామీ ఇచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఇండియా పోస్ట్ చరిత్రలో తొలిసారిగా మొదటి త్రైమాసిక ఆదాయం 4000 కోట్ల రూపాయల టర్నోవర్ నమోదు చేసింది. గత ఏడాది తొలి త్రైమాసికంలో

0: 3,280 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ ఏడాది 22% వృద్దితో 4,000 కోట్లకు పైగా చేరడం గర్వకారణమని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. వార్షికంగా 30% వృద్ది లక్ష్యానికి ఇది శుభారంభమని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వ్యూహాత్మక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడంతో పాటు తొలి త్రైమాసిక పనితీరును సమీక్షించేందుకు ఆయన అధ్యక్షతన న్యూఢిల్లీలో ఈరోజు ఒక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ వివరాలను సింధియా వెల్లడిస్తూ,
1: Just held the review for quarter 1, 26-27 of India Post, and it gives me great pleasure in informing you that we have had tremendous amount of growth in this quarter. As you all recall, last year we grew by an astonishing 20% from roughly 13,218 crores to almost 15,500 crores odd in terms of revenue. We've set very stiff targets for this year as well. This is the first time in India Post history that we are growing in double digits.
0: ఈ సమావేశంలో పాల్గొన్న కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మొత్తం త్రైమాసిక లక్ష్యంలో 100% పైగా సాధించిన ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్కు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే పార్సల్ సేవల్లో 100% పైగా లక్ష్యాన్ని అధిగమించిన బీహార్, తమిళనాడు సర్కిళ్లను అభినందించారు. పశ్చిమాసియాలో చోటు చేసుకుంటున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తోందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. హార్మోజ్ జలసంధి ద్వారా సురక్షితమైన, నిర్బంధం లేని సముద్ర రవాణా కొనసాగాల్సిన అవసరాన్ని భారత్ పునరుద్ఘాటిస్తోందని ఆయన చెప్పారు. హార్మోజ్ జలసంధిలో ప్రయాణిస్తున్న ఒక చమురు నౌకపై ఇరాన్ దాడి చేయడంతో ఒక భారతీయుడు ప్రాణాలు కోల్పోగా మరో 6 భారతీయులు గాయాల పాలయ్యారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ జరిగిన సంఘటనను ఖండించిందని చెప్పారు. ఈ మేరకు ఇరాన్ ప్రభుత్వానికి భారత్ తన తీవ్ర నిరసనను తెలియజేసిందని, ఇటువంటి దాడులు వెంటనే నిలిపివేయాలని స్పష్టం చేసినట్టు రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. భారతీయ రైల్వేలను ఆధునీకరించేందుకు చేపడుతున్న సంస్కరణల్లో భాగంగా భూసేకరణ ప్రక్రియ మొత్తాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు రైల్ భూమి పోర్టల్ను ప్రారంభించనున్నట్టు ఆ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. రైల్వే మంత్రిత్వ శాఖ నిర్మాణ రంగం సహా పలు విభాగాల్లో అనేక సంస్కరణలను అమలు చేస్తున్నట్టు న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులకు తెలియజేశారు. ఎరువులను ఇకపై కంటైనర్ల ద్వారా రవాణా చేయడానికి అనుమతిస్తున్నట్టు పేర్కొన్నారు. విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ను కూడా ఇకపై కంటైనర్లలోనే రవాణా చేయనున్నట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. కంటైనర్ విధానంలో భాగంగా ఏకీకృత లైసెన్సింగ్ వ్యవస్థను కూడా ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించారు. రైల్వే వ్యాగన్ల రూపకల్పనను ఇకపై పరిశ్రమలే చేపట్టవచ్చని అశ్విని వైష్ణవ్ వివరిస్తూ,
2: దో తరీకి రిఫార్మ్స్ హై, కుచ్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్, కుచ్ హై ప్రొసీజరల్ రిఫార్మ్స్, కుచ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ మే కామ్ మే ఆతా హై, రోడ్ కన్స్ట్రక్షన్ మే కామ్ మే ఆతా హై, ఆర్ బాకీ సారా కా సారా ఏక్ బహుత్ బడా ఎన్వైరన్మెంటల్ రిస్క్ బన్ కే నికల్తా హై. అగర్ హమ్ ఫ్లై యాష్ కా ఏక్ అచ్చా ట్రాన్స్పోర్టేషన్ మెకానిజం బనా సక్తే హై, తో దెన్ వీ కెన్ యూజ్ ఫ్లై యాష్ ఇన్ ఇకనామిక్ వే, సిమెంట్ మే, ప్రొడక్షన్ మే యూజ్ కర్ సక్తే హై, యా ఫిర్ రోడ్ కన్స్ట్రక్షన్ యా కిసి దూసరే కన్స్ట్రక్షన్ మే హమ్ కామ్ మే లే సక్తే హై.
0: దేశ ఆహార ధాన్యాల నిల్వ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి న్యూఢిల్లీలో ఈరోజు సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రతిపాదిత నిల్వ విధానంతో పాటు ప్రైవేట్ ఎంటర్ప్రెన్యూర్ గ్యారంటీ పీఈజీ పథకంపై కూడా ఈ సమీక్షలో చర్చించామని ప్రహ్లాద్ జోషి సామాజిక మాధ్యమం పోస్టులో తెలిపారు. ఆహార ధాన్యాల నిర్వహణలో ఉత్పన్నమవుతున్న సవాళ్లపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్టు పేర్కొన్నారు. ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్లో జరుగుతున్న తొలి వన్డే క్రికెట్ మ్యాచ్లో భారత్కు ఇంగ్లాండ్ 259 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 258 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్లో జోరూట్ 76, లియామ్ డాసన్ 68 పరుగులతో రాణించగా భారత్ బౌలర్ అక్షర్ పటేల్ అత్యధికంగా 4 వికెట్లు తీశాడు. లక్ష్య ఛేదనలో భారత్ 10 ఓవర్లు పూర్తయ్యేసరికి 2 వికెట్లు నష్టపోయి 56 పరుగులు చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భారత్, బ్రిటన్ దేశాల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక వాణిజ్య ఒప్పందం రేపటి నుండి అమల్లోకి రానుంది. కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో భాగంగా శౌర్య విజయ్ యాత్రను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు ప్రారంభించారు.

0: ఏఐతో ఉద్యోగాలు కోల్పోతామనే భయాన్ని అధిగమించి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య కార్మికులకు పిలుపునిచ్చారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి మార్కాపురం కేంద్రం చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమంలో వినబోతున్న మొదటి చిత్రగీతం కులశేఖర్ గీత సాహిత్యానికి ఆర్పి పట్నాయక్ సంగీతం అందించగా నిహాల్ ఉషా పాడిన పాట వింటారు. చిత్రం

0: వరకు మీ బిఎల్ఓ తో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: వినబోతున్న పాట క్యాష్. ఈ చిత్రం నుండి రాజేష్, సరిత గానం చేసిన శశిప్రీతం గీతం. సంగీతం అందించారు శశిప్రీతం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: కేకే రవిరాజ్ గీత సాహిత్యానికి వందే మాతరం శ్రీనివాస్ సంగీతం అందించగా, కార్తీక్ గంగ ఆలపించిన పాట వింటారు. చిత్రం గణ.

వినబోతున్న చిత్రగీతం జయ హే చిత్రం నుండి కార్తీక్ గాయత్రి రవళి గానం చేసిన పాట వింటారు. గీత సాహిత్యం చిన్నిచరణ్.

ఇంతటితో ఈనాటి చిత్రమంజరి సినిమా పాటల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం, సమయం 9 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 9:15 స్పాట్లైట్ ప్రసారం అవుతుంది. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి మార్కాపురం కేంద్రం గీతమాలిక ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు వినే కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి గీతమాలిక కార్యక్రమంలో మనకి మొదటగా అందిన ఉత్తరం, ప్రేమ్నగర్ చిత్రం నుండి ఘంటసాల పి సుశీలమ్మ గారు గానం చేసిన నీకోసం వెలసింది ప్రేమ మందిరం పాటని ప్రసారం చేయమంటూ ఈ ఉత్తరాన్ని రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుండి బిజిలీ వెంకటేష్, సాయి కుమార్, శ్యామల వెంకటేష్, కృష్ణ, సూర్యకళ, రేఖ, చంద్రకళ, రవీందర్ కుమార్, సాయి ప్రకాష్, విజయకుమార్, నరసింహరావు, వసుంధర, లావణ్య, రింకీ, భానుశ్రీ, బేబీ, భవ్యశ్రీ, రితికా, దేవేందర్, శోభారాణి, అశోక్ బాబు కోరుతున్నారు. తప్పకుండానని మీకోసం మీరు మెచ్చిన పాట విందాం.

ఈ ఉత్తరాన్ని జగిత్యాల జిల్లా మేట్పల్లి నుండి అనుమల్ల రాజేష్, లలిత, మోక్షిత్, నాగరాజు, రాజేశ్వరి, అనుమల్ల మహేష్, రజని, సుధీర్, రజిత, హంసిని, హరిణి, నయన, మణిదీప్, అన్మల్ల శంకర్, కోరుట్ల మణిచంద్ర పంపుతున్న శ్రోతలు. వారు కోరుతున్నారు ఈ అందానికి పాటని ప్రసారం చేయమంటున్నారు. అది జీవన తరంగాలు చిత్రంలోనిది, పాడిన వారు ఘంటసాల, సుశీల అంటూ తెలియజేస్తున్నారు. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన చిత్రం నుండి మీకు నచ్చిన పాట.

ఈ ఉత్తరాన్ని పాలకొల్లు నుండి న్యాయపతి రాఘవేంద్ర, కృష్ణవేణి, త్యాగులు, రఘు, నాగలక్ష్మి పంపారు. వారు కోరుతున్నారు, భోగభాగ్యాలు చిత్రం నుండి నా పేరు ముద్దుకృష్ణ పాటని ప్రసారం చేయమంటూ. నా పేరు ముద్దుకృష్ణ పాట అందుబాటులో లేదండి, ఆ చిత్రం నుండి మరొక పాటని వింటారని ఆశిస్తున్నాం.

ఈ ఉత్తరం మనకు తెలంగాణ వనపర్తి నుండి వచ్చింది. వారు కోరుతున్నారు, వాడే వీడు చిత్రం నుండి ఘంటసాల పి సుశీల గానం చేసిన వయసే ఒక పాఠం, వలపై ఒక పాఠం, గురువు చెప్పనిది ప్రకృతి నేర్పేది, అది మే ఒక ప్రేమ పాఠం. ఈ పాట గీత రచన శ్రీశ్రీ అంటూ తెలియజేస్తున్నారు, సంగీతం సత్యం అంటూ. ఈ పాటని కోరిన శ్రోతలు ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, భవ్యశ్రీ, చైత్రికశ్రీ, సుధారామయ్య. తప్పకుండానండి, మీకోసం మీరు మెచ్చిన చిత్రం నుండి మీకు నచ్చిన పాట.

ఈ ఉత్తరాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి, కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుండి పంపిన శ్రోతలు కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, కట్ల రాజేశం, సరోజిని, మాయా వారు కోరుతున్నారు. పోకిరి రాజా చిత్రం నుండి ఓ ఎర్రతోలు పిల్ల పాటను ప్రసారం చేయమంటూ తప్పుకున్నారని మీకోసం మీరు మేర్చిన పాటని విందాం.

ఈనాటి గీతమాలిక కార్యక్రమంలో చివరి ఉత్తరం. పెళ్లి పుస్తకం సినిమా నుండి గుత్తి వంకాయ కూర అనే పాట వినిపించండి అంటూ కోరుతున్నారు. గుత్తి వంకాయ కూర పెళ్లి పుస్తకం కాదండి, అతని కంటే గనుడి చిత్రం నుండి. కోరిన శ్రోతలు ఆర్ రఘువీర్ సింగ్, ఆర్ సుగుణాభాయ్, రాధా మున్నా, సుధారాణి, సాయి, తేజ, లీలా సింగ్. వారి ఉత్తరాన్ని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి పంపారు. తప్పకుండానండి, మీకోసం మీరు వచ్చిన పాటను విందాం.

మీరు ఇంతవరకు గీతమాలిక కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా శ్రోతల కోరు పాటలు విన్నారు. ఇంతటితో గీతమాలిక కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి మార్కాపురం కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో భక్త మార్కాండేయ హరికథ కాలక్షేపం ప్రసారమవుతుంది. కథకులు శ్రీ ఎంవి సింహాచల శాస్త్రి భాగవతార్.

ఆకాశవాణి హరికథ వింటారు. భక్త మార్కండేయ, కథకులు శ్రీ ఎంవి సింహాచల శాస్త్రి.

హరికథాశ్రవణ కుతూహలరైన ఆకాశవాణి శ్రోతలకు శతాధిక వందన మందారములు సమర్పిస్తూ హరికథాపితామహులు శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసవర్యులు రచించినటువంటి భక్త మార్కండేయ నేటి మన కథాంశం ఆలకించండి.

అది కృతయుగం. అందు మరుద్వతీయ మృకండులను పుణ్యదంపతులు అన్యోన్య ధర్మానువర్తనులై జీవయాత్ర చేస్తున్నారు. సకలమును ప్రసాదించిన సర్వేశ్వరుడు నిస్సంతు చింతను ఆ ఇంట కలిగించాడు. భగవంతుడు మనం అణిగిడవన్నీ మనకిచ్చేస్తే ఆయన్ని మర్చిపోయే ప్రమాదం ఉంది. ఎంత గొప్పవారికైనా ఏదో అంత చింతని చెంతనుంచుతాడు స్వామి. అందుకే చితి జీవం లేని కట్టెను దహిస్తే చింత బ్రతుకున్న కట్టెనే కాల్చేస్తుంది. సంతానం లేదు మరుద్వతీ మృకుండులకు. తమ తర్వాత తాము ఆచరిస్తున్నటువంటి ధర్మాన్ని కొనసాగించడానికి తమ కడుపున ఒక నలుసు లేనందుకు మిగుల వంత చెందుతూ ఆ దంపతులు చాలా దుఃఖంతో పీడింపబడుతున్నారు. సహజంగా స్త్రీమూర్తి అయినటువంటి మరుద్వతికి నిస్సంతు చింత మిగుల వంత కలిగిస్తుండగా భార్యా దుఃఖాన్ని గమనించి గ్రహించినటువంటి మృకండ మహర్షి ఒక చక్కని ఉపాయాన్ని తన ఇల్లాలికి ఇలా సెలవిస్తున్నాడు. మరుద్వతి, నిస్సంతు చింత చేత మిగుల వంత చెందవద్దు. స్వామిని ఆశ్రయించి మనోవాంఛని నెరవేర్చుకుందాం. సకల పుణ్యప్రదాసి అయినటువంటి వారాణసి మహాక్షేత్రానికి వెళ్ళి శ్రీ విశ్వనాథుడు యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది సంతానవంతులమవుదాం. ఎటువంటిదో తెలుసా ఆ పరమ పవిత్రమైనటువంటి వారాణసి క్షేత్రం అంటూ వారాణసి మహద్వైభవాన్ని భార్యకు ఇలా సెలవిస్తున్నాడు మృకండ మహర్షి. ఏమంటున్నాడో విందామా?

సకల పుణ్యాన్ని కలిగించేది, నిమేషమాత్రమున సకల పాప పంకిలమును దహింపజేయగలిగినటువంటి శక్తి సమన్వితమైనది వారాణసి మహాక్షేత్రం. అందుకనే ఆనందవనే మహాశ్మశానే త్రికంఠక విరాజితే వేగవాహిన్యా గౌరీముఖే శ్రీ విశ్వనాథ పరిపాలిత దివ్య చితాభూమౌ అని పెద్దలు వారాణసి మహాక్షేత్రాన్ని సంకల్పం చేస్తారు. ఆశ్రయించినటువంటి భక్తులకు నాస్తి అన్న శబ్దం అక్కడ పొడసూపదు. విశాలాక్షి అన్నపూర్ణా సమేతుడైనటువంటి శ్రీ విశ్వనాథ ప్రభువు తమని ఆశ్రయించిన జీవులందరికీ అనంతమైనటువంటి సుఖాన్ని శుభాన్ని కలిగిస్తూ ఉంటారు మరుద్వతి. అటువంటి పరమ పవిత్రమైనటువంటి వారాణసి క్షేత్రం వెళదాం. శ్రీ విశ్వనాథుణ్ణి మనసారా పూజిద్దాం, పరమేశ్వరుడి అనుగ్రహానికి ఎదురు చూచేటువంటి తపస్సు చేద్దాం అంటూ భార్యకు వారాణసి మహద్వైభవాన్ని సెలవిచ్చాడు మృకండ మహర్షి. మండు టెండలో మంచు వాన కురిస్తే మనస్సుకి ఎంత ఆహ్లాదం కలుగుతుందో, శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య వైభవాన్ని విన్నటువంటి మరుద్వతి మనస్సుకు అంత ఆహ్లాదం కలిగింది. తప్పకుండా వెళదాం స్వామి, అంతకంటేనా సంతానవంతులం కావడం కంటే మనకి కావలసినటువంటి అదృష్టం ప్రపంచంలో మరేదీ లేదు కదా అని మహదానంద పరవశురాలైంది ఆ తల్లి. ఒక శుభముహూర్తంలో భార్యాసమేతుడై మృకండ మహర్షి మధ్యే మార్గంలో అనేక తీర్థక్షేత్ర సందర్శనం చేస్తూ ఎట్టకేలకు వారాణసి మహాక్షేత్రం చేరారు ఆ దంపతులు. ఎదురుగా పరమ పావన తరంగ రంగయైనటువంటి గంగాభవానిని దర్శించారు. ఇక్కడే చేమకూర వెంకట కవి విజయ విలాసం చెప్తూ అర్జునుడికి ఎలా కనపడ్డది ఆ గంగమ్మ అంటే, ఒక చక్కని స్వభావాన్ని స్వరూపాన్ని ఒక చక్కని విశేషాన్ని వివరిస్తారా మహానుభావుడు. ఎలా ఉన్నదిటి గంగాభవాని అంటే

తములదాని హిమవదుల సదురోజములదాని సైకత శ్రోణి గలదాని చారుతర రూఢరంభోరువులదాని రుక్మగంజి పాదములదాని సర్వ సంపదలదాని గంచ మృకండు మౌని గంగా భవాని. పరమ పావన తరంగ రంగయ్యైనటువంటి గంగాభవాని యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యం కలిగింది మృకండ దంపతులకు. భక్తితో గంగమ్మకు చేయవలసినటువంటి అర్చనాధికములన్నీ కూడా పూర్తి చేశారు. గంగలో స్నానం చేసి గంగ ఒడ్డున పితృదేవతార్చన కార్యక్రమాన్నంతా పూర్తి చేశాడు మృకండుడు. గంగానుగ్రహాన్ని పొందినటువంటి ఆ దంపతులు అనంతమైనటువంటి ఆనందానుభూతిలో తేలియాడుతూ శ్రీ విశ్వనాథుడి యొక్క దివ్య దర్శనం చేశారు. అక్కడ నుంచి అన్నపూర్ణ భగవతిని దర్శిస్తూ పరమ పావన తరంగ రంగ అయినటువంటి హర అంతరంగ అయినటువంటి అన్నపూర్ణ భవానిని ఇలా స్తోత్రం చేస్తున్నారు ఆ దంపతులు. ఏమంటున్నారో విందామా.

ಇಚ್ಛಾಸಕ್ತಿ ಜ್ಞಾನಸಕ್ತಿ ಕ್ರಿಯಾಸಕ್ತಿ ಸ್ವರೂಪಿಣಿ ಸರ್ವಾಧಾರ ಸುಪ್ರತಿಷ್ಠಾ ಸದಸದ್ರೂಪಧಾರಿಣಿ ಅಷ್ಟಮೂರ್ತಿ ರಜಾ ಜೈತ್ರಿ ಲೋಕಯಾತ್ರಾ ವಿಧಾಯಿನಿ ಏಕಾಕಿನಿ ಭೂಮರೂಪ ನಿರ್ದ್ವೈತ ದ್ವೈತವರ್ಜಿತ ಅನ್ನದ ವಸುಧಾ ವೃದ್ಧ ಬ್ರಹ್ಮಾತ್ಮೈಕ್ಯ ಸ್ವರೂಪಿಣಿ ಬೃಹತಿ ಬ್ರಾಹ್ಮಿಣಿ ಬ್ರಾಹ್ಮಿ ಬ್ರಹ್ಮಾನಂದ ಬಲಿಪ್ರಿಯ ಅಂಟೂ ಅನ್ನಪೂರ್ಣಾದೇವಿನಿ ಸಾಂಗೋಪಾಂಗಂಗಾ ಅರ್ಚಿಂಚಾರು ಅಮ್ಮ ಅನುಗ್ರಹಾನ್ನಿ ಪೊಂದಾರು ಅಮ್ಮ ಅನುಗ್ರಹಂ ಕಲಿಗಿತೇ ಕಲಗಂದಿ ಲೇದು ఆ తల్లి దయలేకపోతే లోకంలో మనకి కలిగేదీ లేదు కదా అందుకనే మాతృదేవోభావ అని వేదవాణి మాతా సమం నాస్తి శరీర పోషణం అటువంటి సకల లోకాలకు తల్లైనటువంటి అన్నపూర్ణ భగవతి యొక్క దివ్యానుగ్రహాన్ని పొంది అక్కడ నుంచి కొద్ది దూరంలో ఉన్నటువంటి గోమతీ నదీ తీరం చేరారు మృకండ దంపతులు సత్సంతానార్థులై పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందాలి అనేటువంటి వాంఛతో నిర్మల చిత్తంతో నిశ్చల భక్తితో చిత్తాన్ని శివాయత్తం చేసి తపస్సు చేస్తున్నారు ఆ దంపతులు. పరమేశ్వరుడి అనుగ్రహానికి ఎదురు చూచేదాన్ని తపస్సు అన్నారు, వాని అనుగ్రహానికి ఎదురు తిరిగిన దాన్ని తమస్సు అన్నారు పెద్దలు. తపస్సు ప్రారంభించారు దంపతులు. తపస్సు చేత పూర్వజన్మార్చితమైనటువంటి దుష్కర్మ ప్రారంధం పరిచ్ఛేదమైపోతుంది. అందుకని తపస్సు చేత లోకంలో మానవుడు పొందలేనిది ఏమీ లేదు అని శాస్త్రం చెప్తున్నది. అటువంటి తపస్సు కూడా క్రోధం వల్ల నశించిపోతుంది అని కూడా శాస్త్రవచనం. తపఃక్రోధేన నశ్యతి అని శాస్త్రవచనం. అటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందటానికి ఆ దంపతులు నిర్మల చిత్తంతో తపస్సు ప్రారంభించారు. వీరి తపస్సు ఫలవంతం కావస్తున్నది. పరమేశ్వరుడి యొక్క దివ్యానుగ్రహ కరుణా కిరణ ప్రసారం ఈ దంపతుల దేహ గేహాల మీద ప్రకాశించడం మొదలుపెట్టింది. ఒక శుప్రభాత వేళ ఒక శుభ సమయంలో గౌరీనాథుడైనటువంటి గరళకంధరుడు మృకండుడి మ్రోల సాక్షాత్కరించారు. వృషభవాహనారూఢుడైనటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యంలో పులకితుడై పునీతుడై పరమేశ్వరుణ్ణి ఇలా కీర్తిస్తున్నాడు మృకండు.

ಮಹಾದೇವ ಮಹಾದೇವ ಮಹಾದೇವ ದಯಾನಿಧೇ ಭವಾನೀವ ಭವಾನೀವ ಭವಾನೀವ ಗತಿರ್ಮಮ ಮೃತ್ಯುಂಜಯ ಪಿನಾಕ ಚಂದ್ರಶೇಖರ ಭಕ್ತರಕ್ಷಣ ದೀಕ್ಷಾ ದೀಕ್ಷಾ ವಿರೂಪಾಕ್ಷ ಕವಚಿ ಕಪರ್ತಿ ಕೈಲಾಸಪತಿ ನೀಲಲೋಹಿತ ಗರಡಕಂಠ ಶಂಭೋ ಮಹಾದೇವಂ ಮಹಾತ್ಮಾನಂ ಮಹಾಪಾತಕನಾಶನಂ ಮಹಾಪಾಪಹರಂ ವಂದೇ ಮಕಾರಾಯ ನಮೋ ನಮಃ ಶಂಕರ ಪುರಹರ ಪಾಪಭಯಂಕರ ಭಕ್ತ ಶುಭಂಕರ ಶಂಭೋ ಅಂತೂ ಪರಮೇಶ್ವರುಣ್ಣಿ ಅಮಂದಾನಂದ ಕಂದಳಿತ ಹೃದಯಾರವಿಂದುಲೈ ಸ್ತೋತ್ರಂ చేశారు ఆ మునిదంపతులు. మునిదంపతులు చేసినటువంటి స్తోత్రానికి ముక్కంటి సంతసించాడు. మందస్మిత వదనారవిందుడైనటువంటి మహాదేవుడు మృకండుని చూస్తూ, మృకండా ఏం స్వామి

ಮೃಕಂಡ, ನೀ ಯೋಗಂಲೋ నీవు తప్పక సంతానవంతుడో అవుతావని బ్రహ్మలిఖితం. తప్పకుండా నీకు సంతానం కలుగుతుంది. కాకపోతే, అన్నాడు శంకరుడు. ఏం స్వామి, అన్నాడు మృకండుడు. మతిమంతుడై మహాపండితుడై 16 సంవత్సరముల పిల్లవాడు కావాలా? దుష్టుడై దుర్మార్గుడై 100 సంవత్సరములు జీవించేటువంటి పిల్లవాడు కావాలా? కాకివలే కలకాలం బ్రతికే సంతతి కావాలా? హంస వంటి క్షీరనీర న్యాయాన్ని తెలిసినటువంటి మహానుభావుడైనటువంటి సంతానం కావాలా? ఈ ఇద్దరిలో ఎవరిని ఇవ్వమంటావు నీవు? నీవు ఎవరిని కోరుకుంటే వారినే ప్రదానం చేస్తానన్నాడు ముక్కంటి. సంతానం కలుగుతుంది అని భావించినటువంటి దంపతులకు ఒకంత ఆలోచన కలిగింది. పరమేశ్వరుడి యొక్క వాక్యాన్ని వినేటప్పటికల్లా కొద్దిగా వెనక్కి వెళ్ళారు. వాళ్లల్లో వాళ్ళు ఏదో ఒక నిర్ణయానికి వచ్చిన వారై మృకండు పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి చేతులు జోడించి తలను వంచి తన లోపల ఉన్నటువంటి తలపులను మహదేవ పాద సమర్పణం చేస్తూ ఇలా ప్రార్థిస్తున్నాడు. స్వామి, ఓ మహేశ్వర. ఏమయ్యా? ఏం మృకండా?

గుణవంతుడు, కీర్తివంతుడు, మతిమంతుడు, మహాపండితుడు, సర్వలోక చారిత్రుడైనటువంటి ఆ సత్పుత్రుణ్ణే మాకు ప్రసాదించు స్వామి. అందుకనే కులములోన ఒక్క గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయువనములోన వలయజమున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ అన్నటువంటి బుధుల యొక్క మాట ఎక్కడైనా తప్పుతుందా? ఎన్నడైనా తప్పిందే? సుగుణ పారాసి వారాసి అయినటువంటి ఆ పిల్లవాణ్ణే ప్రసాదించు స్వామి అని వేడుకుంటున్నారు. ఇక్కడ మరుద్వతీదేవి మహాదేవ పత్నితో

ఒకంత బేలగా ప్రార్థిస్తున్నది తల్లి, జగజ్జననివే, లోకమాతవే, కన్న కడుపు తీపి ఎరిగినటువంటి తల్లివి నీ భర్త. నా భర్తకు ఇలాంటి వరాన్ని ప్రదానం చేస్తుంటే నీవిలా ఆలోచిస్తూ ఊరుకుంటావా తల్లి?

அம்பா ஜெகதம்பா சகலகலானிரதா பரமேஸ்வர வாஞ்சானுசாரிணி சிவ மனோனுகூலினி சூலினி கபாலினி முருளாணி பவானி ఘన దారిద్ర్యమును అనుభవింపవచ్చు గాని పుత్రశోకమలవి కాదనుమా అనుమా నాధునితో ననుమా తిండి లేకపోయినా నిలువ నీడలేకపోయినా ఎటువంటి మహాదుఖాన్నైనా అనుభవించవచ్చు గాని కడుపున పుట్టినటువంటి తమ పంట తమ కంటి ముందు రాలిపోవటం కంటే దుఃఖం జన్మనిచ్చినటువంటి తల్లికి మరి ఏదైనా ఉంటుందా లోకాల కన్న తల్లి నీ భర్త నా భర్తకు ఇటువంటి వరమిస్తుంటే సాటి స్త్రీమూర్తివై నీవిలా ఏమీ మాట్లాడకుండా నిలుచోవటం భావ్యమేనా అమ్మా జగజ్జనని అంటూ తన మనస్సులో ఉన్నటువంటి బాధని మహాదేవ పత్నికి సమర్పించింది మృకండ పత్ని. మరుద్వతి యొక్క మాట విన్నటువంటి ఆ శంకరార్థ శరీరిణి అయిన ఆ పార్వతీదేవి ఆమె భుజం మీద తన చేయి వేసి ఆమెను ఓదారుస్తూ

తన్మే మనశివ సంకల్పమస్తు మరుద్వతి, నా భర్త నీ భర్తకు ఇటువంటి వరాన్ని ఇచ్చాడు అంటే నా భర్త మనస్సులో వేరే సంకల్పం ఉన్నది. పరమేశ్వర సంకల్పం ఏమిటో పరమేశ్వరుడికి మాత్రమే తెలుసు. ఆచరించడము అనుసరించడమే జీవులందరి కర్తవ్యం. మీరేం భయపడవద్దు. నారు పోసినటువంటి పరమేశ్వరుడు నీరు పోయక మానతాడా? భగవంతుణ్ణి ఆశ్రయించి చెడిపోయినటువంటి వారు లేరు, మానవులని ఆశ్రయించి బాగుపడ్డవాళ్ళు లేరు. కాబట్టి పరమేశ్వర ఆశ్రయం సర్వశ్రేయోదాయకం సుమా. మీ చిత్తాన్ని నా నాథుడి పాదసీమలో ఉంచండి. మీ సర్వాన్ని నా భర్త ధరిస్తాడు చూస్తాడు అని మహదాశీర్వచనం చేసింది పరమేశ్వరి. సంతుష్టాంతరంగులైనటువంటి ముని దంపతులు ముక్కంటి దంపతులకు అంజలించారు. ముక్కంటి దంపతులు అంతర్హితులైనారు. ముదావహులైనటువంటి ముని దంపతులు మునిపల్లె చేరారు. కాలచక్ర భ్రమణం జరుగుతూ ఉన్నది. పరమేశ్వర వాక్యానుసారంగా మరుద్వతి నెలదప్పి గర్భవతి అయి 9 నెలలు నిండుతుండగా ఒక శుభముహూర్తంలో పండంటి మగపిల్లవానికి జన్మనిచ్చింది. మృకండస్య అపత్య పుమాన్ మార్కండేయ అని నామకరణం చేశారు మృకండు. పిల్లవాడు శుక్లపక్ష చంద్రరేఖ వలె దినదినాభివృద్ధిని పొందుతూ సర్వులకు మహదానందాన్ని కలిగిస్తూ ఎల్లరకు తలలో నాలుక వలె మెలుగుతూ ప్రకాశిస్తూ 7 ఏండ్లవాడైనాడు మృకండ బాలకుడు. ఎలా ఉన్నాడు ఆ పిల్లవాడి యొక్క సంస్కార వైభవము అంటే, అందుకనే

కొన్ని విద్యలు నేర్చుకుంటే వస్తాయి, కొన్ని భగవంతుడిస్తే కానీ రావు. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వముచితజ్ఞత అభ్యాసేన నలభ్యంతే చత్వార సహజాగుణాః అని చెప్తారు పెద్దలు. సంస్కారం భగవంతుడిస్తే గానీ జీవుడు పొందగలిగేటువంటి ఒక అదృష్టం. అది ఒకరిని చూచి నేర్చుకుంటేనో ఎక్కడో నేర్పబడుతుంది అనేటువంటి భ్రమలో ఉన్నవాణ్ణి భగవంతుడు కూడా ఉద్ధరించలేడు. పూర్వజన్మాంతర సంస్కార విశేషం ఆ పిల్లవాడిలో పరిఢవిల్లుతూ ఉన్నది. అందుకనే సుకర్మానుష్ఠాన వైభవం ఎలా కలుగు

ఉన్నవాణ్ణి భగవంతుడు కూడా ఉద్ధరించలేడు. పూర్వజన్మాంతర సంస్కార విశేషం ఆ పిల్లవాడిలో పరిఢవిల్లుతూ ఉన్నది. అందుకనే సుకర్మానుష్ఠాన వైభవం ఎలా కలుగుతుంది అంటే, పూర్వజన్మలో ఆ జీవి చేసినటువంటి సుకర్మానుభవం ఫలంలోకి వచ్చినప్పుడు ఆ అనుభవ సారం జీవుడికి తెలుస్తుంది అని శాస్త్రవచనం. ఎలా పెరుగుతున్నాడు పిల్లవాడు, ఇక్కడే చెప్తారు మహానుభావులైనటువంటి నారాయణదాసు గారు.

సర్వ శుభలక్షణములతో సుగుణములకు మేలుబంతిగా ప్రకాశిస్తూ తండ్రి వద్ద విద్యాభ్యాసం చేస్తూ సర్వశాస్త్ర మతిమంతుడై మహాపండితుడై సకాలోపనీత సంస్కారం చేసుకుని వేద విద్యాధ్యయనం చేస్తున్నాడు మృకండ బాలకుడు. అలాంటి ఒక శుభ సమయంలో అతడి అదృష్ట విశేషం చేత సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగినటువంటి వాళ్ళు, సమస్త కాలాన్ని పరమేశ్వర అనుజ్ఞానుసారంగా నడిపింపచేయగలిగినటువంటి మహానుభావులు, ధీరులు, గంభీరులు, సదాచార సంపన్నులు, సత్యవాక్యాన్ని నిరంతరము అనుసరిస్తూ ఆచరిస్తూ జీవితాన్ని ధన్యత చేసుకునేటువంటి మాన్యులు, పుణ్యులు, గణ్యులైనటువంటి అత్రి కశ్యప భరద్వాజ వశిష్ఠ విశ్వామిత్ర జమదగ్ని గౌతమాదులుగా పేరుగాంచిన సప్తర్షి బృందం భగవన్నామ సంకీర్తన విశారద తత్పరులై మృకండుడి గృహప్రవేశం చేస్తున్నారు. మహాత్ముల దర్శనం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అందుకనే సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని శంకరవాణి. సజ్జనులని ఆశ్రయిస్తే ఏం కలుగుతుంది అని అడిగారట గురువుని శిష్యుడు. ఏమి కలగదో నీవు చెప్పరా నాయనా, కలిగేదేదో నేను తర్వాత చెప్తాను అని చెప్పారు గురువు. అందుకని సజ్జన దర్శనం సర్వశ్రేయస్సుని కలిగిస్తుంది. అటువంటి మహానుభావులైన సప్తర్షులు భగవన్నామం చేస్తూ మృకండుడికి గృహప్రవేశం చేస్తున్నారు.

0: భగవన్నామ సంకీర్తన తత్పరులైనటువంటి సప్తర్షి బృందం మురుకండడి గృహప్రవేశం చేశారు. ఎదురు వెళ్ళి సభక్తికంగా అర్ఘ్యపాద్యాది విధుల గౌరవించి ఆదరించి సమ్మానించి వారిని లోపలికి తీసుకువచ్చి ఉచిత ఆసనముల మీద వారందరినీ అలంకరింపజేశారు మృకండ మహర్షి. 8 ఏండ్ల వాడైనటువంటి మృకండ బాలకుడైన మార్కండేయుడు తండ్రి చేస్తున్నటువంటి ప్రతిక్రియని శ్రద్ధాబద్ధ బుద్ధితో గమనిస్తున్నాడు, గ్రహిస్తున్నాడు, తండ్రికి సహకరిస్తున్నారు. అందుకనే పిల్లలు వివేకవంతులైనా ఆ ఇంటి ప్రభావం ఉంటుంది, వివేకహీనులైన ఆ తల్లిదండ్రుల ప్రభావం వారి మీద తప్పకుండా ఉంటుంది. ఆవు చేను లోపల మేస్తూ ఉంటే దూడ గట్టునమేయదు కదా. ఆ మార్కండేయుడు 8 ఏళ్ళు కూడా నిండలేదా పసివాడికి, చూడండి. అందుకనే సంస్కారం చాలా గొప్పది. పూర్వజన్మ సుకర్మానుష్ఠాన ఫలము బలము చేత ఆ పసివాడు తండ్రి చేస్తున్న ప్రతిక్రియని శ్రద్ధాసక్తులతో గమనిస్తూ తన వంతు కర్తవ్యంగా తన చిన్ని చిన్ని చేతులతో ఆ మహాత్ముల పాద ప్రక్షాళన చేస్తూ వారికి నమస్కరిస్తున్నాడు. ఇంత చక్కగా మృకండుడు చేస్తున్న ప్రతి పనిని శ్రద్ధతో ఆచరిస్తున్నటువంటి ఆ పసివాడి యొక్క పూర్వజన్మ సంస్కార బలీయతకు సంతసించారు సప్తర్షి బృందం. సాష్టాంగ నమస్కారం చేశాడు.
1: మార్కండేయ శర్మాణాం అహం భో అభివాదయే.
0: వారందరినీ గౌరవించి చిట్ట చివరిగా దండవత్తు ప్రణామం చేస్తూ తన గోత్ర ప్రవరులు చెప్పుకొని వారి ఆశీర్వచనాన్ని అపేక్షించాడు ఆ బాలుడు. ఇంత చక్కగా తమకి నమస్కరించినటువంటి బాలుడి యొక్క సంస్కారానికి పరవశించినటువంటి మహానుభావులు
2: శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శత సంవత్సరం దీర్ఘమాయుః చిరంజీవ చిరంజీవ సుఖీ భవ సుఖీ భవ
0: అంటూ మహదాశీర్వచనం చేశారు. ఎప్పుడైతే శతమానం భవతి అంటూ వారు ఆశీర్వదించారో ఇక్కడనే నారాయణదాస్ గారు ఒక మంచి మాట చెప్పారు. హరికథ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమి అంటే కథాంతమున కథకుడు బ్రహ్మనిరూపణంబు చేయవలే అని చెప్పారు. బ్రహ్మనిరూపణంబు జరిగిన కథ మాత్రమే హరికథ ఎనంబడును. అట్లు బ్రహ్మనిరూపణంబు గాని కథలు అరికథలు అరకథలు అరకొర కథలు అనంబడును గాని హరికథలు అనంబడవు అని చెప్పారు ఆ మహానుభావులు. సప్తఋషులు ఎటువంటి వారు? సత్యమండలం మీద నిలబడి ఉన్నారు సప్తఋషులు. సత్యమండలం మీద నిలబడి ఉన్నటువంటి సప్తఋషులు ఇటువంటి అసత్య దీవనం చేస్తే సత్యమండలం నిలుస్తుందా? సత్యమండలం నిలవకపోతే సప్తర్షి మండలం నిలుస్తుందా? సప్తర్షి మండలమే నిలవకపోతే బ్రహ్మమండలం నిలుస్తుందా? దీనికి సిద్ధాంతం కథాంతంలో నిరూపణం చేశారు దాసుగారు.

ఎప్పుడైతే శతమానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శత సంవత్సరం దీర్ఘమాయుహు అని ఆశీర్వచనం చేశారో, విన్నటువంటి మృకండు గిరుక్కున వీరి వైపు తిరిగారు. అయ్యా అయ్యా అయ్యా మహానుభావులు, అపరోక్ష జ్ఞాన సంపన్నులు, సత్యం తప్ప మరొక్కటి ఎరగనటువంటి సాధువర్తనులైనటువంటి మీ ఓటి వారు ఇటువంటి ఆశీర్వచనం మా పిల్లవాడి ఎందు వర్తిస్తుందా స్వామి? ఏ శుభలక్షణమైతే మా వాడికి లేకుండా పోయిందో ఆ లక్షణాన్ని మీరు అపేక్షించడమే కాకుండా అనంతమైనటువంటి రక్షణతో దక్షతతో దీక్షతతో మా పిల్లవాడికి ఇస్తున్నారు స్వామి. ఈ ఆశీర్వచనం సత్యమవుతుందా? మీరన్నటువంటి మాట రిట్ట కాదు కదా అంటూ దుఃఖిస్తున్నాడు మృకండు. అందులో మొదటివాడైనటువంటి అత్రికి ఒకంత ఆశ్చర్యము, మరొకింత అనుమానం కలిగింది. ఇదేమిరా, లోకంలో మనం ఆశీర్వదించకపోతే దుఃఖించేవాడిని చూశాం, మనం ఆశీర్వదిస్తే దుఃఖిస్తున్నటువంటి వాడిని వీణ్ణే చూస్తున్నాం, ఏం మృకండా ఏమిటి సంగతి అని అడిగారు. సర్వలోక శరణ్యులైనటువంటి మీ ఓటి మహాత్ములకి చెప్పగలిగిన వాడినా, మా పిల్లవాడి యొక్క భవిష్యత్తు మీరే ఆలోచించండి అని విన్నవించాడు మృకండు. వెంటనే భవిష్యత్తుని గమనించారు, గ్రహించాడు. అరేరేరే, ఎంత పొరపాటు జరిగింది! పరమేశ్వరుడు ఈ పిల్లవాడికి 16 సంవత్సరాలు ఆయుర్దానం చేస్తే మనం శత సంవత్సరం అంటూ ఆశీర్వచనం చేశాం, ఇది ఎలా సంభవం అవుతుంది? ఇది ఎలా జరుగుతుంది? సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి మన నోటి వెంట ఇటువంటి అసత్య ఆశీర్వచనం ఎప్పుడూ రాలేదే, ఇవాళ ఎందుకు ఇలా కలిగింది? ఏదైనా పరమేశ్వర సంకల్పం ఉంటేనే కదా ఇలాంటివన్నీ సంభవిస్తాయి. సర్వజీవ చైతన్య కారకుడైనటువంటి పరమేశ్వరుడి సంకల్పం వేరే ఉంటుంది. కట్టకడకు జరిగేది, జరగబోయేది, జరుగుతున్నది, జరిగినది ఆ సంకల్పం ఒక్కటే అని ఒక స్థిరమైనటువంటి నిశ్చయానికి వచ్చారు మృకండా. సత్యవాక్యాన్ని అనుసరిస్తూ ఆచరిస్తూ జీవిస్తున్నటువంటి మా నోటి వెంట అసత్యం ఎప్పుడూ రాదు. పరమేశ్వరుడి యొక్క శాసనం ఏదైతే ఉంటుందో దాన్ని లోకంలో అమలు చేసేవాళ్ళమే మేమయ్యా. అటువంటి పరమేశ్వరుడి రక్ష ఎలా ఉంటుందో ఈశ్వరుడికే తెలుస్తుంది. మానవ ప్రయత్నం చేద్దాం, దైవానుకూలత కోసం ప్రాకులాడదాం అంటూ ఆ పిల్లవాణ్ణి తమ వెంట పంపించవలసినదిగా ఆదేశించారు. సంతుష్టాంతరంగుడైనటువంటి మృకండు మార్కండేయ బాలకుణ్ణి సప్తఋషుల వెంట పంపిస్తున్నారు. ఎంత అదృష్టవంతుడు కాకపోతే సప్తఋషుల దర్శనం అవుతుందండి ఆ పిల్లవాడికి. పూర్వజన్మలో ఎంత సుకర్మానుష్ఠానం చేసి ఉండకపోతే సశరీరంతో బ్రహ్మలోకం వెళ్ళేటువంటి అదృష్టం కలుగుతుందా? అటువంటి మహదదృష్టవంతుడైనటువంటి ఆ పశు పిల్లవాడు సప్త మహర్షుల వెంట బ్రహ్మలోక ప్రయాణం చేశారు. ఎదురుగా సహస్రదళ పద్మము మీద ఆసీనుడై ఉన్నాడు బ్రహ్మదేవుడు, ధ్యానమగ్నుడై ఉన్నాడు. సావిత్రి, సరస్వతి, గాయత్రి అనేటువంటి 3 భార్యలతో ప్రకాశిస్తున్నాడు. సప్తకోటి మహామంత్రములు స్వస్వరూపాలతో బ్రహ్మను కీర్తిస్తూ ఉన్నాయి. రాజసూయ, పౌండరేక, అశ్వమేధాది మహాక్రతువులు చేసినటువంటి వారు ఆ బ్రహ్మసభలో చక్కగా గౌరవింపబడుతున్నారు. అటువంటి బ్రహ్మసభను దర్శించాడు పశువాడు. ఎదురుగా ఉన్నాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మని చూపించారు సప్తమహర్షులు. ఎప్పుడైతే చతుర్ముఖుడి యొక్క దివ్య దర్శన సాక్షాత్కార సౌభాగ్యం కలిగిందో ఆ పిల్లవాడి మనస్సులో భక్తి పొంగి పొరలు వారుతూ ఉన్నది. అందుకనే మోక్ష సాధన సమగ్రియాం భక్తిరేవ గరీయసి అని చెప్పారు శంకర భగవత్పాదుల వారు. భగవద్ దర్శనం కలగాలి అంటే భక్తి అనేటువంటి పరికరాన్ని మానవుడు పొంది ఉండాలి. ఆ భక్తి చేత జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేత మోక్షం తెలుస్తుంది అని శాస్త్రవచనం. అటువంటి పరిపూర్ణ శుద్ధ సత్వ భక్తి సమన్వితుడైనటువంటి ఆ పశుపిల్లవాడు చేతులు జోడించి తలను వంచి లోపల అనంతమైనటువంటి ఆనంద బాష్ప సుధావృష్టి సహస్రల పద్మం మీద కూర్చున్నటువంటి బ్రహ్మదేవుణ్ణి అభిషితం చేస్తూ ఉండగా సంతుష్టాంతరంగుడై ఇలా గానం చేస్తున్నాడు ఆ చతుర్ముఖుని ఈ పసిపిల్లవాడు. ఏమంటున్నాడు అంటే, నవమితే చరణు సరసి.

వారే మహానుభావులు, వారే ధన్యులు. ఒక్కసారి ఒక ఏ వస్తువుని ఒక్కసారి దర్శించినంత మాత్రమున అన్య వస్తు దర్శనాపేక్ష సమూల ఛేదనమైపోతుందో అదే పరబ్రహ్మ దర్శనము. అటువంటి చతుర్ముఖుడు సర్వప్రాణి లలాటకోటి లేఖా మహావిద్యాను సంధాత ధాత అజుడు పద్మసంభువుడు విరించి వాణీ మనోనాథుని యొక్క దివ్య దర్శన వైభవం కలిగింది ఆ పశువాడికి. మనస్సంతా కూడా పండి పరిఢవిల్లుతూ ఉండగా గబగబగబగబగబ వెళ్ళి 1000 దళముల పద్మము మీద ఆసీనుడై ఉన్నటువంటి ఆ బ్రహ్మకు సాష్టాంగ నమస్కారం చేశాడు పశువాడు. ఎప్పుడైతే చక్కని చిలుక పలుకుల వంటి ఆ శృతిగానం విన్నాడో బ్రహ్మగారు అరమోడ్పు కన్నులతో ఆ పశువాణ్ణి చూచాడు. ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఎంత సొగసుగా సోయగంగా ప్రకాశిస్తూ ఉంటుందో అలా ప్రకాశిస్తున్నది పశువాడి ముఖమండలం. ఆ పశువాడి ముఖమండల దర్శనం మాత్రం చేత బ్రహ్మకు మహదానందం కలిగింది. అని ఇరుకేలం తన పద వనజంబులు పట్టుకున్న బాలకమణిని బ్రహ్మదేవుని మనస్సులో హిందోళం ప్రవహించడం మొదలుపెట్టిందేమో.

తన రెండు పాదములంటి ప్రణమిల్లుతున్నటువంటి ఆ పశువాణ్ణి చూచినటువంటి బ్రహ్మదేవుడికి మహదానంద సంజనితుడై ఆ పిల్లవాడి రెండు రెక్కల కింద ఇలా చేయి వేసి ఎత్తుకున్నాడు. సప్తమహర్షులు మహదానంద పరవశులైనారు. ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని తన అంకపీఠం మీద కూర్చోబెట్టుకుని హస్తమస్తక సంయోగం చేస్తూ

వారి నిగారింపు బంగారు బుగ్గలని అలా తన చేత్తో పుణుకుతూ ఆ పిల్లవాడి యొక్క స్వరూప వైభవాలకు సంతసిస్తున్నటువంటి చతురానడు శతమానం భవతి శతమనంతం భవతి. పిల్లవాణ్ణి ప్రథమత దర్శించినటువంటి సప్తఋషులు ఏ దివ్యాశీర్వచనం చేశారో అదే ఆశీర్వచనం చేశాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠుడు తట్టుకోలేక పకపకమన్నాడు. వశిష్ఠుని పరిహాసానికి కోపోద్రిక్త మానసుకుడైనాడు బ్రహ్మగారు. ఎందుకు నవ్వావు అని అడిగారు. ఆ కారణం మేం చెప్పడం కంటే మీరు ఆలోచిస్తే బాగుంటుంది అన్నాడు. అప్పుడు బ్రహ్మకనుల ఎందుక ఇంచుక కెంపుదోప, మీరిప్పుడు నవ్వ కారణమదే మన వారలలోన వశిష్ఠుడు ఓ యప్ప 16 వత్సరముల ఆయువు వీనికి శంభుడివ్వగా తప్పునే నీదు దీవెన ఎటంచు నవ్వితి మంచు చెప్పగన్ అంటూ సమస్యని సులభంగా విడుదల చేశాడు వశిష్ఠుడు. ఒకింతకు బాధపడ్డాడు బ్రహ్మదేవుడు. పరమేశ్వరుడి వాక్యం జరగాలి అంటే మన 8 మంది ఇచ్చిన వాక్యం రిత్త కావాలి. మనం 8 మంది ఇచ్చినటువంటి వాక్యం సత్యం అవ్వాలి అంటే పరమేశ్వరుడి ఆశీర్వచనం రిత్త కావాలి. ఏం చెయ్యాలి అని ఒకింత తర్జన భర్జనల అనంతరం బ్రహ్మదేవుడు కర్తవ్య నిరూపణం చేశాడు, శ్రమ విభజన చేశాడు. సప్తఋషులారా, ఇప్పటి నుంచి ఈ పిల్లవానికి 15 సంవత్సరముల 11 నెలల 29 రోజుల వరకు పరమేశ్వరుడి యందు ఆరూఢమైనటువంటి భక్తి విశ్వాసతలను కలిగించడం మీ వంతు. ఒక్కరోజు ఈ పశువాని కోసం పరమేశ్వరుడు గురించి ప్రార్థించడం నా వంతు అని కర్తవ్య నిర్దేశం చేశాడు. శ్రమ విభజనం జరిగింది. ఆ పిల్లవాణ్ణి తీసుకొని సప్తమహర్షులు భూలోకానికి వస్తూ అనంత దయాళు అయినటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొందటానికి ఏం చెయ్యాలో సెలవిస్తున్నారు మార్కండేయుడికి. శ్రద్ధాళువై చేతులు జోడించి తన ఆయుర్దాన కారకుడైన పరమేశ్వరుణ్ణి తాను ఎలా ఆశ్రయించాలో అనేటువంటి విశేష జిజ్ఞాసతో పిల్లవాడు వింటున్నారు, పెద్దలు సెలవిస్తున్నారు మార్కండేయ.

అల మారశత్రుని కన్న దైవము వేరే లేదని ఎంచుమా? సంసార సముద్రాన్ని దాటటానికి పరమేశ్వరుడి నామం అనేటువంటి నావ తప్ప మరొక్కటి లేదు నాయన జీవులకు అంటూ సర్వకర్మ పరమేశ్వరుడి యొక్క దివ్య కరుణ చేత పరిచ్ఛేదనమవుతుంది అనేటువంటి ఆరూఢ విశ్వాసాన్ని మార్కండేయునికి కలిగించి అటు నుంచి వాణ్ణి ఇంటికి తీసుకువచ్చి తల్లిదండ్రులకు ఈ వృత్తాంతం ఎరిగించి అనంతమైనటువంటి అఖండ సచ్చిదానందమును కలిగించేటువంటి దిశగా దిశగా మార్కండేయుడి యొక్క ప్రయాణం చేయించ నిశ్చయించి ఆ పశువాన్ని తీసుకుని అఖండ గోదావరి తీరం చేరారు సప్తర్షి బృందం. అక్కడ ఒక మారేడు వనంలో ఆ పిల్లవానికి అంచితమైనటువంటి శివపంచాక్షరి మహాదీక్ష మంత్రోపదేశం చేశారు. నాయన, నేటి నుంచి ఈ పంచాక్షరీ మంత్రమే నీకు అనంతమైనటువంటి రక్ష రక్షణ అని సెలవించి అక్కడ నుండి వారు వెళ్ళిపోయినారు. సప్తఋషులు ఉపదేశించినటువంటి శివపంచాక్షరీ మంత్రాన్ని మార్కండేయుడు ఆరూఢ భక్తి విశ్వాసతతో

జపం చేస్తూ ఉన్నాడు. జపం చేత ఎంతటి పూర్వజన్మ కర్మ కూడా పరిచ్ఛేదమవుతుంది అని ధర్మవాణి. అటువంటి పరమేశ్వరుడి యొక్క దివ్య నామ జపమే కాకుండా నిరంతరము పరమేశ్వరుణ్ణి అనేక విధములుగా అర్చించేవాడు, పూజించేవాడు, ప్రార్థించేవాడు, ఆరాధించేవాడు, తన తల్లిదండ్రులను సేవించడానికి తనకు ఒకంత ఆయుర్దానాన్ని పెంచమని పరమేశ్వరుణ్ణి ప్రార్థించేవాడు. త్రిదళం, త్రిగుణాకారం, త్రినేత్రంచ త్రియాయుధం, త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం, శివార్పణం అంటూ పరమేశ్వరుడి యొక్క సైకత లింగాన్ని చేసి ఆ గోదావరి తీరంలో ఉన్నటువంటి ఆ గోదావరి జలములతో పరమేశ్వరుణ్ణి అర్చించేవాడు, బిల్వములతో పూజించేవాడు, పున్నాగపూలతో తన మనస్సులో ఉన్నటువంటి ఆవేదనను మహదేవుడికి సమర్పణ చేస్తూ నిఖిల్.

నిరంతరము పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తూ గౌరీషునకు మది కరుగునా, తొలగునా నా కపమృత్యువు, తరగునా నా తల్లికి పుత్రశోకము అంటూ ఎందుకు ఆయుర్దానం కోరుకున్నాడు ఆ పసివాడు పరమేశ్వరుణ్ణి అంటే, తన జన్మ వల్ల తన తల్లిదండ్రులకు ఏ ఉపయుక్తత కలగలేదు స్వామి, నా తల్లిదండ్రులను సేవించేందుకైనా నాకు ఆయు ప్రదానం చెయ్యండి అని వేడుకున్నారు. తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టవా గిట్టవా అన్నటువంటి మాట వృధా అవుతుందా? అందుకనే తల్లిదండ్రులను, తల్లిదండ్రుల క్షేమాన్ని, తల్లిదండ్రుల ప్రేమని కోరుకున్నవాణ్ణి మాత్రమే లోకంలో పుత్రుడు అని పిలుస్తారు. అలా కాని వాళ్ళందరినీ కొడుకులు అనేటువంటి శబ్దంతో లోక వ్యవహారం జరుగుతూ ఉంటుంది. అలా పిల్లవాడు నిరంతర పరమేశ్వర అర్చనలో పెరిగి పెద్దవాడై 16 ఏండ్ల వాడైనాడు. ఆ రాత్రి తెల్లవారితే ఆ పిల్లవాని బ్రతుకు తెల్లవారిపోతుంది. అయినా పరమేశ్వరుడి దయ కలగలేదు. చాలా దుఃఖంతో, మహాబాధతో తనకి ప్రాణం పోతున్నదన్నటువంటి బాధ ఆ పిల్లవాడిలో లేశమైననూ కనపడలేదు. తన తల్లిదండ్రులను సేవించలేకపోతున్నాననేటువంటి దుఃఖం ముందు అపమృత్యు దుఃఖం ఆ పిల్లవాడికి ఎక్కువ అనిపించలేదు. అలాంటి సమయంలో కాలం చెల్లిన జీవులను కబలించేటువంటి ధర్మం కలిగి ఉన్నటువంటి సమవర్తి మార్కండేయుడు ముందు ప్రత్యక్షమైనాడు. ఎటువంటి అదృష్టవంతుడండి ఆ పిల్లవాడు, ఈ మాంసనేత్రాలతో బ్రహ్మ సందర్శనం చేశాడు, సప్తఋషులను దర్శనం చేశాడు, సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి వారికి మాత్రమే సమవర్తి దర్శనమవుతుంది. ఆ సమవర్తి ఎవరికి కనపడ్డాడండి లోకంలో అంటే, ఎవరికి పడితే వారికి కనపడేటువంటి మహానుభావుడు కాదాయన. ఒక్క మార్కండేయుడికి దర్శనమిచ్చారు, మహాపతివ్రత అయినటువంటి సావిత్రీదేవికి మాత్రమే దర్శనమిచ్చారు. సత్యం తప్ప మరొక్కటి తెలియనటువంటి వారికి మాత్రమే సమవర్తి సందర్శనమవుతుంది. నాయనా, ఆయువు పూర్తయినటువంటి వారిని నా లోకానికి తీసుకువెళ్ళవలసిన ధర్మం నాకున్నది, నీవు లేచిరా అన్నాడు. పిల్లవాని యొక్క మనస్సు మహాదేవుడి యందు లగ్నమైంది. చాలాసేపు జరిగింది వీరిద్దరికీ అనేక వాద ప్రతివాదాలు. కొంచెం మూర్ఖించినటువంటి సమవర్తి కోపము సర్వ పాపములకు మూలము అన్న విశేషాన్ని పరమేశ్వరుడు యమధర్మరాజులో నిరూపించదలుచుకున్నాడు. కాబట్టి తన చేత ఉన్నటువంటి కాలపాశం పిల్లవాడి మెళ్ళో పడేట్టుగా విసిరాడు యమధర్మరాజు. పిల్లవాడు పరమేశ్వర శివలింగాన్ని కౌగలించుకుని ఉన్నాడు. ఆ సమయంలో పాశము పరమేశ్వరుడి గళాన సగము, పసివాడి గళమున సగము పడ్డది. అది చూడలేదు యమధర్మరాజు. పాశం వేసి లాగుతున్నాడు పిల్లవాడు.

చిత్తాన్ని శివాయత్తం చేశాడు, అద్వైత సమాధిస్థితిని పొందాడు. ఇదియే బ్రహ్మ నిరూపణము. అక్కడ పరమేశ్వరుడు వేరు, మార్కండేయుడు వేరు కాదు. మార్కండేయుడే పరమేశ్వరుడైనాడు, పరమేశ్వరుడే మార్కండేయుడైనాడు. అద్వైత సమాధిస్థితిని పొందుతూ పిల్లవాడు గౌరీ చిత్త సరోజ భృంగ త్రిజగత్ కళ్యాణ దాపాంగ సంసారధ్వంత పతంగ మూర్ధ విచల స్వర్గాపగాభంగ కేయూర ప్రప్త భుజంగ మర్దిత బలోగ్రోద్దండ మాతంగ తారారట్ ప్రజ్వలితోత్తమంగ లలితార్థస్వాంగ మృత్యుంజయ కరుణాలోకన జాల రాత్రిచర మేఘ స్తోమ వాతూల సింధుర చర్మాంచిత చేల మూర్ధవిల సద్యోవాకి నీకూల సద్గిరిజా చిత్త విలోల భక్తజన హృద్వీహి ధిన్నటీల భాస్వర దక్షిణ యశో విశాల శశిరాజత్పాల మృత్యుంజయ నత బృంద భయదాన పాలతల విన్యస్తోన రాజసూన సంతత సామాగమ గానయోగి జన హృద్యన్మోక్ష సంధాన ప్రోద్ధత హాళాహల పానభిక్షిత కనద్దాక్షాయణీమాన సంగత కారుణ్య నదీ.

0: అధిపతయే అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ అద్వైత సమాధి స్థితిని పొందినటువంటి బాలుడు మూర్ఛాగతుడైనాడు. ఎప్పుడైతే పిల్లవాడు మూర్ఛిల్లినాడో పాశం ఆ సగగళంలో ఉన్నటువంటి పెద్దవాణ్ణి కబళించడం మొదలుపెట్టింది. సమవర్తి చేయు ముష్కర కృత్యమునకు ఈశుడు ఈసరించుకుని యమునికి బుద్ధి చెప్పదలంచి భూనభోంతరములో దద్దరిల్లుతుండ శివలింగము బీటలు వార సాక్షాత్కార వైభవం చేసి తన త్రిశూలంతో సమవర్తిని దునిమాడు పరమేశ్వరుడు. సర్వుల ప్రాణములు హరించు యముని ప్రాణములు ఈశుని చేతిలో హరించిపోయినాయి. దయామయుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అనేక విధాల ప్రార్థించాడు. జయ జయ జయ దేవ మహాదేవ సర్వేశ సర్వాంతరాత్మ. ఏం కావాలి అని అడిగాడు పరమేశ్వరుడు మార్కండేయుని. ఇది భారతీయ సనాతన సంస్కృతి. యమధర్మరాజుని బ్రతికించండి అని వేడుకున్నాడు ఆ పశువాడు. యముణ్ణి బ్రతికించాడు పరమేశ్వరుడు. బ్రతికినటువంటి యమధర్మరాజు మనస్సులో ఉన్నటువంటి అనుమానాన్ని దూరం చేద్దామనుకున్నాడు మహాదేవుడు. యమునికి కలిగిన అనుమానం కాదు, 16 ఏళ్ళు తానే ఇచ్చి తానే అడ్డుపడతాడా అనేటువంటి అనుమానం లోకంలో మరెవరికీ కలగకుండా అక్కడ చక్కటి సత్య నిరూపణం చేశాడు. మార్కండేయుడికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి 16 వత్సరంలో ఆయుర్దాయం ఏమి అంటే షోడశీకలతో ప్రకాశించేటువంటి చంద్రుడి యొక్క దివ్య ఆయుర్దానాన్ని ప్రదానం చేశాడు. అందుకనే మార్కండేయుడు అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ 16 ఏళ్లవాడే. ఆ 16 కళలతో ప్రకాశించేటువంటి చంద్రుణ్ణి రాజరాజేశ్వరి పరదేవత శిరస్సును ధరించి ఉంటుంది కాబట్టి ఆమె శిరస్సున ధరింపబడినటువంటి 16 కళల చంద్ర ఆయుర్దానాన్ని మార్కండేయుడికి ప్రదానం చేశాడు. యముడికి సంశయఛేదనం కలిగింది. సర్వులు పరమేశ్వరుణ్ణి ఇలా మంగళం పడుతున్నారు. రాజీవ నయన
1: భక్త మార్కండేయ హరికథ విన్నారు. కథకులు శ్రీ ఎంవి సింహాచల శాస్త్రి. ఈనాటి హరికథ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
2: नमस्कार, आकाशवाणी समाचार के साथ मैं रत्ना पांडे. भारत ने कहा है कि वो पश्चिम एशिया के घटनाक्रमों पर करीबी नजर रखे हुए है. विदेश मंत्रालय के प्रवक्ता रणधीर जायसवाल ने आज नई दिल्ली में होर्मुज जल डमरू मध्य से व्यापारिक जहाजों की सुरक्षित और निर्बाध आवाजाही की आवश्यकता दोहराई.
3: पश्चिम एशिया में जो भी गतिविधियां चल रही हैं उस पर हम लगातार नजर रखे हुए हैं. हमारा मानना है कि स्ट्रेट ऑफ हॉर्मुज के रास्ते सुरक्षित और आजाद नौ परिवहन और व्यापार के पक्ष जिसका हम हमेशा से बात करते रहे हैं, इससे यह सुनिश्चित किया जा सकता है कि लोगों का आर्थिक सुरक्षा, उनके ऊर्जा का सुरक्षा पूरे दुनिया में, सिर्फ भारत में नहीं पूरे दुनिया में उस पर आधारित है. और ये नौ परिवहन अगर आजाद तरीके से चलेगा तो उनकी आर्थिक और ऊर्जा सुरक्षा को सुनिश्चित किया जा सकता है.
2: श्री जायसवाल ने कहा कि विदेश मंत्रालय ने ईरान के उप मिशन प्रमुख को तलब कर भारत की गहरी चिंता से अवगत कराया. उन्होंने कहा कि एक भारत